0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో గిల్గాలు యందు జరిగిన సున్నతి, పస్కా పండుగ ఆచారాన్ని గురించి, ఎరికో పతనాన్ని గురించి వివరించబడినట్లుగా చూస్తాం. ఇశ్రాయేలులకు సున్నతి చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. ప్రభువు ఇలా ఆజ్ఞాపించడానికి గల కారణం అక్కడ ఉన్నవారిలో అందరికీ సున్నతి చేయబడి ఉండలేదు. అదేవిధంగా యెహోషువ యెహోవా సేనాధిపతిని ఎదుర్కొన్న అనుభవాన్ని గురించి చూస్తాం. ఇక 6వ అధ్యాయంలో ఎరికో గోడలు కూలిపోవడం గురించి ఉంటుంది. ఇశ్రాయేలీలు అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకు గురైన ఎరికో ప్రజలు ఎరికో కోట గోడలు మూసివేశారు. యెహోషువ తన ఆయుధాలను పట్టుకొని 6 రోజులు పట్టణం చుట్టూ తిరగమని ప్రభువు చెప్పాడు. 7 యాజకులు పొట్టేలు కొమ్ముల భాకాలను మందసం ఎదుట మోయాలని సూచించబడింది. 7వ రోజు యాజకులు తమ కొమ్ములు ఊదుతూ పట్టణం చుట్టూ తిరిగారు. అలా చేసినప్పుడు ఆ గోడలు కూలిపోతాయని దేవుడు అతనికి చెప్పాడు. ఇక అక్కడ జరిగిన వృత్తాంతాన్ని నేటి పాఠంలో మనము శ్రద్ధగా తెలుసుకుందామా?
1: ప్రియ శ్రోతలు, ఈరోజు మనం యెహోషువ గ్రంథం 5-6 అధ్యాయాలు వినబోతున్నాము. 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు తమ జాతీయ సంస్కారమైన సున్నతిని ఆచరించారు. మన్నా సరఫరా ఆగిపోయింది. నాటి నుండి వారు అక్కడి భూమి పంటే తిన్నారు. యెహోవా దూత యెహోషువకు కనిపించాడు. ఈ దర్శనం యెహోషువకు సమయోచితమైన సహాయం. వివరాలు వినండి. కనానీయ రాజులు ఇశ్రాయేలు ప్రజల విజయమును గురించిన వార్తలు విన్నారు. వారి గుండెలు చెదిరిపోయాయి. అమోరీ రాజులు కూడా ఇశ్రాయేలు వారు యొర్దాను నదిని దాటిన వైనం విన్నారు. వారికి ధైర్యముడిగింది. అమోరీయులకు కనానీయులకు ఇది పిడుగులాంటి వార్త. అకస్మాత్తుగా ఇశ్రాయేలీయులు రావటంతో వారు భయంతో అట్టిట్టయిపోయారు. ఆ సమయంలో దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు, రాతి కత్తులతో ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించు. అలాగే యెహోషువ సున్నతిగిరి అనే చోట ఇశ్రాయేలీయులకు సున్నతి సంస్కారం జరిగించాడు. ఈజిప్టు నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ అరణ్యంలో చనిపోయారు. అరణ్య మార్గంలో పుట్టిన వారెవరూ అంతవరకు సున్నతి పొంది ఉండలేదు. 40 సంవత్సరాలు వారు సంచరించారు. అయితే మిగిలిన వారు, అనగా చనిపోయిన వారి కుమారులకు సున్నతి జరిగి ఉండలేదు. అందుచేత వారు తమ శిబిరాలలో అలాగే నిలిచిపోయారు. యెహోవా అన్నాడు, నేడు నేను ఈజిప్టు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేశాను అని యెహోషువతో అన్నాడు. అందుచేత ఆ చోటికి నేటి వరకు గిల్గాలు అనే పేరు వచ్చింది. అబ్రహామీయ నిబంధనకు సున్నతి గుర్తు. కనాను దేశం వీరికి వాగ్దత్త భూమి. ఈ కొత్త తరం సున్నతి సంస్కారాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుని ఆజ్ఞ మేరకు యెహోషువ వారికి సున్నతి చేయించాడు. ఈ విధంగా ఈజిప్టు నింద వారి నుంచి దొర్లిపోయింది. గిల్గాలు అంటే గాలు గాలు, దొర్లిపోయింది దొర్లిపోయింది అని 2 సార్లు అన్నట్లు. యెహోషువ 5వ అధ్యాయం 10వ వచనం నుండి, ఆ నెల 14వ తేదీ సాయంకాలం ఎరికో మైదానంలో వారు పస్కాను ఆచరించారు. ఆ మర్నాడు వారు ఆదేశపు పంటనే తిన్నారు. ఆ రోజే వారు పొంగక వేయించిన భక్ష్యాలను తిన్నారు. అప్పుడే మన్నా ఆగిపోయింది. కనాను భూమి పంట తిన్నారు. అది వసంత ఋతువు, కడవరి వర్షాలు కురిసే సమయం. ఇశ్రాయేలీయులు అప్పుడే సున్నతి సంస్కారం పొందారు. వెంటనే పస్కా పండుగ జరుపుకున్నారు. వాగ్దత్త భూమి, అది నిబంధన భూమి. ఆ నిబంధన ఇదిగో ఇప్పుడే నెరవేరింది. శ్రోతలు వింటున్నారా? మన పాత స్వభావం మంచిది కాదు. ప్రాచీన పురుషుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేడు, అనుభవించలేడు. గలతీపత్రిక 5:17 శరీరము ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి. పాత కొత్త స్వభావాల మధ్య పోరాటం ఉంది. సున్నతి సంస్కారం ఇదే సత్యాన్ని వ్యక్తం చేస్తోంది. మన్నా యేసుక్రీస్తుకు సంకేతం. యోహాను సువార్త 6:49-51 యేసు ప్రభు అన్నాడు, మీ పితరులు మన్నా తిన్నారు, అయినా చనిపోయారు. ఈ మన్నాను తినేవాడు చావడు. ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం.

ఉన్నావా లేక మా విరోధుల పక్షాన ఉన్నావా? అతడన్నాడు, యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. వెంటనే యెహోషువా నేలమట్టుకు సాగిలపడి నమస్కరించాడు. నా ఏలినవాడా, సెలవియ్యండి అన్నాడు. అతడన్నాడు, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయి. వెంటనే యెహోషువా చెప్పులు విడిచాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? యెహోషువాకు ఇది సేవార్థమైన పిలుపు. ఆ పిలుపునకు అతడు ప్రత్యేకించబడుతున్నాడు. మండుతున్న పొద వద్ద ఇలాగే దేవుడు మోషేను సేవార్థమైన పిలుపునకు ప్రత్యేకించాడు. యెహోషువా ఈ అనుభవంలో విరిగి నలిగిన హృదయం గలవాడయ్యాడు. కత్తి దూసి నిలిచిన ఆ వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. యెహోషువా, ఈ యుద్ధం నాది, నీవు నిమిత్తమాత్రుడవు అని చూపటానికి ఆయన కత్తి చేత పట్టుకుని కనిపించాడు. దేవునికి లోబడితేనే కాని యెహోషువా శత్రువును జయించలేడు. యెరికోపై విజయం ఎలా కలిగింది? దేవునికి, యేసుక్రీస్తుకు, అనగా సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు లోబడినప్పుడే విజయం. అమోరీయులు, కనానీయులు అక్కడ ఉన్నారు. వారిని జయించాలి, ఓడించాలి. ఇశ్రాయేలు దేవుడు తన నిబంధనను వారికి జ్ఞాపకం చేశాడు. సున్నతి సంస్కారాన్ని వారు జరిగించారు. సున్నతి నిబంధన సంకేతం. అది అబ్రహామీయ నిబంధన. ఆదికాండం 17:13. సున్నతి నిబంధన దేవుడు తన ప్రజలపై వేసిన ఆమోద ముద్ర, ఆధ్యాత్మిక ముద్ర. గిల్గాలు ఎరికో పట్టణానికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అప్పటి నుండి గిల్గాలు వారికి కేంద్ర పట్టణమైంది. యెహోషువా సేవ కొరకై ప్రత్యేకించబడిన స్థలమది. మునుపు సౌలురాజుకు అక్కడే పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు వీరు స్వతంత్ర జాతి. ప్రశాంతంగా వీరు పస్కాను ఆచరించారు. ఇప్పుడు ఇక్కడ మరణదూత లేడు, భయం లేదు. ఇప్పుడు మన్నాతో పనిలేదు. హాయిగా సేద్యం చేసుకుని వాగ్దత్త భూమి పంటనే తింటారు. విశ్వాసం ఉండాలి, దానితో పాటు క్రియలు కూడా కావాలి కదా. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, యెహోషువా కంటే శ్రేష్ఠుడు. అందరూ యేసుక్రీస్తుకు లోబడాల్సిందే. రూపాంతరపు కొండమీద దేవుని స్వరం ఏమన్నది? ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన మాట మీరు వినాలి. యెహోషువా యేసుప్రభు ఎదుట సాగిలపడి మృక్కుతున్నాడు. యెహోషువాకు కనిపించిన ఈ సేనాపతి అంతకుముందు ఇశ్రాయేలును ఈజిప్టు నుండి నడిపించినవాడే. యెహోషువా యేసును ఆరాధించాడు. ప్రియశ్రోత, నీవు ఈ యేసును వ్యక్తిగత రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? సరే, రండి, ఇప్పుడు మనం యెహోషువా గ్రంథం 6వ అధ్యాయంలోకి వెడదాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు. వీరు యొర్దాను నది దాటి వచ్చారు. పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి ప్రవేశించారు. రాతికత్తులతో సున్నతి సంస్కారం జరిగించారు. కత్తి దేవుని వాక్యానికి సంకేతం. ఇది ఆత్మ ఖడ్గం. యెహోషువా సేనాపతి, అతని పైన యేసుక్రీస్తు సర్వసేనాపతి. ఇప్పుడు వారు యెరికోను ముట్టడించారు. 2 పట్టణాలున్నాయి, యెరికో, హాయి. ఈ రెండిటినీ పట్టుకున్నారంటే వాగ్దత్త భూమి కేంద్రాన్ని జయించినట్లే. అక్కడ్నుంచి వారు దక్షిణానికి తరలి వెళ్తారు.

0: యెహోషువ 6వ అధ్యాయం వివరాలు. అప్పుడు ఎరికో పట్టణ ద్వారం గట్టిగా మూయబడి ఉంది. దేవుడన్నాడు, ఈ పట్టణాన్ని పూర్తిగా నీకు అప్పగిస్తున్నాను. మీరు యుద్ధసన్నద్ధులై పట్టణాన్ని ఆవరించి దాని చుట్టూ తిరగాలి. 6 దినాలు అలా చేస్తూ రావాలి. 7గురు యాజకులు బూరలు పట్టుకొని ముందుగా నడవాలి. 7వ రోజున మీరు 7 మారులు పట్టణం చుట్టూ తిరుగుతూ ఉండగా ఆ యాజకులు బూరలు ఊదాలి. ఆగకుండా ఆ కొములతో వారు ధ్వని చేస్తూ ఉండగా మీరు బూరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వెయ్యాలి. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలుతుంది. ఇదే మాటను యెహోషువ వారికి ఆజ్ఞాపించాడు. వారు బూరలు ఊదుతూ ఉండగా యెహోవా నిబంధన మందసం వారి వెంట నడిచింది. యెహోషువ ఆజ్ఞాపించాడు, నేను చెప్పే వరకు మీరు కేకలు వెయ్యకూడదు. ఈ విధంగా యెహోవా మందసం ఆ పట్టణమును చుట్టుకొని 1 మారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు శిబిరములో చొచ్చి రాత్రి అక్కడే గడిపారు. ఇశ్రాయేలీయులు ఎరికోను ముట్టడించారు. ఇది అకస్మాత్తుగా జరిగింది. ఇంత త్వరగా వీరు వచ్చి పడతారని స్థానిక ప్రజలు అనుకోలేదు. యుద్ధం మొదలైంది. ఇశ్రాయేలు సైన్యం వచ్చి పడింది. ఇశ్రాయేలీయుల పద్ధతి స్థానికులకు అర్థం కాలేదు. ఇదేమిటి, వీరు పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు, ఆయుధాలు లేవు, గుర్రాలు లేవు, సైన్యం అసలే లేదు. యెహోషువ 6వ అధ్యాయం 12వ వచనం, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోశారు. 6 దినాలు వారు అలాగే చేశారు. ఎరికో పట్టణ సైన్యానికి ఇదంతా అయోమయంగా ఉంది. 7వ దినమున వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగారు. అప్పుడు యెహోషువ ఆజ్ఞాపించాడు, కేకలు వెయ్యండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగిస్తున్నాడు. ఈ పట్టణము, దీనిలో ఉన్న యావత్తు యెహోవా వలన శపించబడింది. రాహాబు అనే వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టింది గనుక ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బతుకుతారు. శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులవుతారు. శపించబడిన దాన్ని మీరు ముట్టకూడదు. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేశారు. వారు ఆర్భాటంగా కేకలు పెట్టగా ప్రాకారం కూలింది. ఎరికో గోడలు కూలిపోయాయి. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ ఘన విజయం ఇశ్రాయేలీయుల విశ్వాసమే. లోకమును జయించే విజయం మన విశ్వాసమే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. ఈ చరిత్రాత్మక సంఘటనకు ఇది ఒక గొప్ప వ్యాఖ్యానం. విశ్వాసమును బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలాయి. ఎరికో లోకానికి సాదృశ్యం. యెహోషువ ఎలా జయించగలిగాడు? అతని విజయ రహస్యమేది? దేవుడే అతని పక్షాన యుద్ధం చేశాడు. ఇప్పుడు ఎరికో పట్టణం ఇశ్రాయేలు ప్రజలకు స్వాధీనమైంది. యెహోషువ 6వ అధ్యాయం 21వ వచనం. వారు పురుషులనేమి, స్త్రీలనేమి, పిన్నలను, పెద్దలను, అందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించారు. అయితే రాహాబును, ఆమె తల్లిదండ్రులను, సహోదరులను, ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలికి తెచ్చారు. వారిని ఇశ్రాయేలు శిబిరము బయట ఉంచారు. వేగులవారి వాగ్దానాన్ని వారు ఈ విధంగా నెరవేర్చారు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిరంలో ధనాగారంలో ఉంచారు. ప్రియ సోదరీ సోదరులారా, 1 రాజులు 16వ అధ్యాయంలో ఎరికో పట్టణం పునర్నిర్మించబడినట్లు చెప్పబడింది. అలా చేయకూడదు. యెహోషువ 6వ అధ్యాయం 26వ వచనం. ఎవడు ఎరికో పట్టణాన్ని కట్టించపూనుకుంటాడో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడవుతాడు. వాడు దాని పునాది వేస్తే వాని జ్యేష్ఠపుత్రుడు చస్తాడు. దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చస్తాడు. 1 రాజులు 16:34 హీయేలు అనేవాడు ఎరికో పట్టణం కట్టించాడు. దానికి పునాది వేసినందుకు అతని పెద్ద కొడుకు అబీరాము చనిపోయాడు. దాని తలుపులెత్తినప్పుడు అతని చిన్న కొడుకు సేరూబు చనిపోయాడు. దేవుని మాటకు తిరుగులేదు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఎరికో పట్టణం చాలా ప్రాచీనమైనది. యెహోషువా పుట్టకముందే ఎన్నో శతాబ్దాల కిందటే నిర్మించబడిన నగరమది. పురాతన నగరం. కోటగోడలు 25 అడుగుల ఎత్తు, 20 అడుగుల మందం. కోట బురుజు నుండి చూస్తే ఎంతో దూరాన ఉన్న శత్రు సైన్యాలు కనిపిస్తాయి. ఎరికో పట్టణ సైన్యం చాలా పెద్దది. కనాను దేశంలో ఇస్రాయేలీయులు ఎరికోను వశం చేసుకుని ఘన విజయం సాధించారు. యెహోవా యుద్ధశూరుడు. దేవుని మహిమ కనాను దేశమంతటా ప్రచురమైంది. యెహోవా ఎదుట స్థానిక దేవతలందరూ ఓడిపోయినట్లే. శత్రువు ఓడిపోయాడు అని యెహోషువా ముందుగానే చెప్పాడు. అది విశ్వాసమే. అదే అతని విజయం. 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. సైతాను ఓడిపోయిన శత్రువు. సైతానును మనము జయించలేమా? క్రీస్తు శక్తితో, ఆత్మబలంతో శోధనలను జయించగలం. సైతానును ఓడించగలం. యుద్ధాయుధాలు లేకుండానే ఇశ్రాయేలీయులు దిగ్విజయం సాధించారు. యెహోవాయే వారి పక్షాన పోరాడి గెలిచాడు. ఈ సందర్భంలో సైనికులను నడిపించింది యాజకులు. దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలో యెహోషువా గెలిచాడు. ఈ యుద్ధం కేవలం ఆధ్యాత్మికం. దేవుని యుద్ధోపకరణాలు ఆత్మసంబంధమైనవి. దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించగలవాడెవడు? ఆయన చెప్పింది చేసేవారికే విజయం. ఎరికోకు సంబంధించింది అంతా నాశనం చెయ్యాలి. దేవుడు ఎందుకు ఈ విధంగా శాసించాడు? దానికి కారణముంది. కనానీయులు పలువిధాల పాపాలకు పెట్టింది పేరు. ఎరికో వారి పాపాలకు కూడలి స్థానం. దాన్ని తొలగిస్తేనే కాని తన ప్రజలైన ఇశ్రాయేలుకు క్షేమముండదు. దేవుడు ఈ కొరుకుడు పుండును శస్త్రచికిత్స చేసి తొలగిస్తున్నాడు. అంతా సర్వనాశనమైన రాహాబు, ఆమె కుటుంబం క్షేమంగా ఉన్నారు. రాహాబుకు రక్షించే విశ్వాసము, జీవించే విశ్వాసము ఉంది. దేవునికి తన ప్రజలలో కావలసింది పరిశుద్ధత. స్వార్థాపేక్ష క్రైస్తవ విశ్వాసాన్ని పాడుచేస్తుంది, పరిశుద్ధతను కలుషితం చేస్తుంది. మన జీవితంలో కూడా ఏ వస్తువు కానీ, ఏ అనుభవం కానీ అపవిత్రతకు చిహ్నమై ఉంటే దాన్ని తొలగించాలి. కనపడకుండా దాన్ని చెరిపేసేయాలి. రాహాబు విశ్వాసం దేవుని విశ్వసనీయతపై ఆధారపడి ఉంది. దేవుడు ఆడిన మాట తప్పడు. ఎరికో పాత ఊరు. దాన్నెవరూ మరమ్మతు చెయ్యకూడదు. లూకాసువార్త 19వ అధ్యాయంలో ఎరికో పట్టణంలో జక్కయ్య ఒక సుంకపు గుత్తదారుడు. అతణ్ణి యేసు రక్షించాడు. ఎరికో మార్గంలో దొంగలు కొట్టిన ఇశ్రాయేలీయుణ్ణి పరామర్శించి సమరయుడు మంచి సమరయుడని పేరుగాంచాడు. ఈ అధ్యాయంలో చివరి వచనం, యెహోవా యెహోషువాకు తోడుగా ఉన్నాడు. కనాను దేశమందున్న 11 జాతులలో అతని పేరు గొప్పగా ప్రచురమైంది. సోదరుడా, సోదరి, రక్షించబడాలని నీకున్న ఆశ కంటే నిన్ను రక్షించాలని దేవునికి ఎక్కువ ఆశ ఉంది. మరి నీవు రక్షించబడ్డావా లేదా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడైవుండునుగాక. ఆమేన్.
1: గిల్గాలు అను పేరునకు అర్థం ఏమిటి? గిల్గాలు అను పేరుకు అర్థం ఏమిటి? 1 బోర్ల పడుట, 2 నిటారుగా నిలబడుట, 3 దొరలింపబడుట. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399999 5250.
2: ప్రియులారా, ఇంతవరకు మనము యెహోషువ గ్రంథము 5-6 అధ్యాయాలను ధ్యానించుకున్నాం. ఇందులో గిల్గాలు యందు జరిగిన సున్నతి సంస్కారము, పస్కా పండుగ ఆచారాన్ని గురించి గమనించాం. ఇస్రాయేలీలకు సున్నతి చేయమని దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. సున్నతి అబ్రహాము నిబంధనకు గుర్తుగా ఉంటున్నది. ఐగుప్తు పాపపు నింద దొర్లిపోవడానికి ఈ నిబంధనను వారికి దేవుడు గుర్తు చేశాడు. ఐగుప్తు అనే మన పాత స్వభావం మంచిది కాదు. ప్రాచీన పురుషుడు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేడు, అనుభవించలేడు. కాబట్టి మనకు ఆధ్యాత్మిక సున్నతి అనేది ఎంతో ముఖ్యమనేది మనము గ్రహించాలి. అదేవిధంగా యెహోషువ యెహోవా సేనాధిపతిని ఎదుర్కొన్న ఒక గంభీరమైన అనుభవం ద్వారా విరిగి నలిగిన హృదయాన్ని కలిగినట్టుగా గమనించాం. దేవునికి లోబడితేనే కానీ మనము శత్రువును జయించలేం. ఇక 6వ అధ్యాయంలో ఎరికో గోడలు కూలిపోవడం గురించి విన్నాం. యెహోషువ తన ఆయుధాలను పట్టుకొని 6 రోజులు ఎరికో పట్టణం చుట్టూ తిరగమని ప్రభు చెప్పాడు. 7వ రోజున యాజకులు బూరలు ఊదాలని, అప్పుడు అందరూ కేకలు వేయాలని, అలా చేసినప్పుడు ఆ గోడలు కూలిపోతాయని దేవుడు చెప్పాడు. దేవుని సూచనలను అనుసరించడం, ప్రభు ఆజ్ఞను యెహోషువ పాటించడం చేశాడు. ఎరికో పట్టణం ఇశ్రాయేలులకు అప్పగించబడింది. ఆ పట్టణంపై జరిగిన దాడిలో రాహాబను వేశ్య, ఆమె కుటుంబం మాత్రమే ప్రాణాలను దక్కించుకున్నారు. పట్టణాన్ని దోచుకోవద్దని యెహోషువ వారిని హెచ్చరించాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, రాహాబు తన విశ్వాసాన్ని బట్టి రక్షించబడింది. నీవు నేను కూడా కేవలము యేసునందు విశ్వాసం ద్వారా మాత్రమే రక్షించబడగలం. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: నిరీక్షణ మహిళ టీడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం.

0: నా పేరు శ్వేత. పల్లవి కూడా మనతో ఉండడం సంతోషం. పల్లవి, ఎలా ఉన్నావు? ఒక భార్యగా, తల్లిగా నీకు చాలా పనులుంటాయి కదూ?
1: అవును శ్వేత, కొన్నిసార్లు నాకు ఈ పనులన్నీ కొండల్లాగా అనిపిస్తాయి. అమ్మయ్య, ఒక కొండ ఎక్కగలిగాను అనుకునేసరికి ఎదురుగా మరొక కొండ కనిపిస్తుంది. వాటికి అంతులేదనిపిస్తుంది.
0: పల్లవి, నువ్వేం చెప్తున్నావో నాకర్థమైంది. ఇంట్లో ఒకరే ఉన్నా చేయాల్సిన పనులెన్నో ఉంటాయి. ముఖ్యమైన పనులు, ఉపయోగకరమైన పనులు చేయాలన్న శోధన వల్ల నేను కూడా శక్తికి మించిన పనులు చేయాల్సి వస్తుంది. కాని నిజం చెప్పాలంటే ఇలా ఊపిరి సల్పని పనులు మన జీవిత శైలికి అంత ఆరోగ్యకరం కాదు.
1: ఎక్కువ పనులు చేయడం వల్ల మాత్రమే మనకు ఒత్తిడి కలగదు. ఎక్కువగా అలసిపోయినా, మానసికంగా కలవరం ఉన్నా మనకు ఒత్తిడి కలగవచ్చు.
0: మన అందరి లోపల ఏదో ఒక విధమైన ఒత్తిడితో కూడిన భావాలుంటాయన్నది వాస్తవం. మన జీవిత పరిస్థితులు ఎలా ఉన్నా అవి మనకు ఒత్తిడి కలిగిస్తున్నా, దేవుడు ఆశించిన విధంగా మనం సమతుల్య జీవితం కలిగి ఉండడానికి మనం కొన్ని నియమాలు పాటించవచ్చు. ఈరోజు జీవితానికి పాఠాలు అనే భాగంలో మధురిమగారు మనకు సహాయపడే సలహాలిస్తారు.
2: మీ స్నేహితులు గాని కుటుంబస్తులు గాని ఎప్పుడైనా ఊరకుండు, తొందరపడవద్దు అని మీతో చెప్పారా? అలా చెప్పడం కొన్నిసార్లు సులభం అనిపిస్తుంది. ఒత్తిడితో కూడిన జీవితాన్ని ఎలా సంభాళించాలో మనలో చాలామందికి తెలియదు. ఒత్తిడి మరియు చింత మన మనస్సులపై, స్నేహితులతో, కుటుంబస్తులతో మనకున్న సంబంధాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. మనల్ని అనారోగ్యానికి, అస్వస్థతకు కూడా గురిచేస్తాయి. మనం అలాగే ఒత్తిడితో కూడిన జీవనశైలిలో కొనసాగుతూ ఉంటే కొంతకాలానికి చాలా అనారోగ్యం పాలవుతాము. కొన్నిసార్లు మన జీవితంలో ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుంది. మరికొన్నిసార్లు అది మనలో వ్యాపిస్తూనే ఉంటుంది, కాని మనం ఒత్తిడికి లోనవుతున్నామన్న సంగతే మనకు తెలీదు. మనం ఆందోళన చెందుతున్నామనడానికి కొన్ని గుర్తులేమంటే, మన నడక, భోజనం చేయడం లేక దైనందిన పనులను హడావిడిగా చేయడం, జరిగిపోయిన వాటిని గూర్చిగాని భవిష్యత్తును గూర్చిగాని ఎక్కువగా చింతించడం, చికాకుగా ఉండడం, ఏదో పెద్ద భారాన్ని మోస్తున్నట్లు తలంచడం, దినమంతా అలసటతో బాధపడడం, శరీరంలో ముఖ్యంగా మెడ, ముఖం, భుజాలు, వీపు, ఛాతీ మరియు కడుపులో బాధగా ఉండడం, వాటి నుండి ఉపశమనం కోసం ఇతర ప్రయత్నాలు చేయడం, మనకు ఎదురవుతున్న ఆందోళనకరమైన పరిస్థితులను మనం ఆపలేకపోయినా ఒత్తిడిని తట్టుకోగలగడానికి కొన్ని సూచనలను పాటించవచ్చు. ఆ సూచనలేంటో చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. కొంతసేపు దేవుడు చేసిన అందమైన సృష్టిని తిలకించండి. సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని, మిలమిల మెరిసే నక్షత్రాలను, చంద్రుణ్ణి, నీలిమేఘాలను చూస్తే మీ మనస్సు తెప్పరిల్లుతుంది. నెమ్మదిగా నడవండి. భోజనం చేసేటప్పుడు, ఇంటి పనులు చేస్తున్నప్పుడు హడావిడిగా చేయకుండా నింపాదిగా చేయండి. భోజనం తరువాత చిన్న విరామం తీసుకోండి. మీ శరీరం పౌష్టికాలను జీర్ణించుకునేందుకు సమయం ఇవ్వండి. పగటిపూట మీ దవడ, మెడ, భుజాలు, వీపు మొదలైన భాగాలలో ఒత్తిడి ఉందేమోనని గమనించుకోవాలని జ్ఞాపకం ఉంచుకోండి. గట్టిగా శ్వాస పీల్చుకొనండి మరియు ఒత్తిడిగా ఉన్న భాగాన్ని నెమ్మదిగా చాపి విశ్రమించండి. మీ దైనందిన పనుల మధ్య ఉపశమనం కొరకు మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం మంచిది. ఒకవేళ మీ మనసు గతంలోకి లేక భవిష్యత్తులోనికి పరిగెత్తుతున్నది, చింతిస్తున్నది అనుకుంటే ఒక్క క్షణం గుండె నిండుగా శ్వాస పీల్చుకొనండి మరియు మీకు ఏది సంతోషాన్నిస్తుందో దానిమీదకి మీ మనస్సును మళ్లించండి. కొన్నిసార్లు మనం వేసుకున్న దుస్తులు బిగుతుగా ఉన్నా, అననుకూలంగా ఉన్నా శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఒత్తిడి ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి మనకు సౌఖ్యంగా ఉండే దుస్తుల్ని ధరించడం వలన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మరో సలహా ఏమంటే, మీ సమస్యలను, మనోభావాలను అర్థం చేసుకోగల ఒక మంచి స్నేహితురాల్ని కలిగి ఉండండి. మీ సమస్యలను, అనుభూతులను మీ లోపలే ఉంచుకుంటే మీ మానసిక, భావోద్వేగ, భౌతిక ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. చివరగా ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. మీ భావాలన్నీ దేవునికి చెప్పుకోవడం మంచిదే. విశ్రాంతి కొరకు, నడిపింపు కొరకు మరియు జ్ఞానం కొరకు ఆయనను అడగండి. ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకోనండి, మీ జీవితంలోనికి ఒత్తిడి రావచ్చు, కానీ దాన్ని అలాగే కొనసాగించుకోవద్దు. మీ జీవితాన్ని గూర్చి ఆలోచించడానికి కొంత సమయం తీసుకుని ఒత్తిడిని తగ్గించగల కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యవంతమైన జీవనశైలిని కలిగి ఉండవచ్చు. దేవుడు మీకు ఇచ్చిన వాటిని సంపూర్ణంగా ఆనందించవచ్చు. ఒకవేళ మీకు ఒత్తిడి కలిగించే అలవాట్లో మళ్లీ పడిపోతే వెంటనే ఇంతకుముందు చెప్పిన సలహాలను పాటించండి. అప్పుడు మిమ్మల్ని చూసేవరైనా తొందరపడకు, ఊరకుండు అని చెప్పినప్పుడు ఏం చేయాలో మీకు తెలుస్తుంది.
0: థ్యాంక్స్ మధురిమ్మ గారు. శ్రోతలు విన్నారు కదూ, మీ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే మీ సమస్యలు ప్రభువునకు అప్పగించడం అన్నిటికంటే ఉత్తమమైన మార్గం. మీ ప్రియ స్నేహితుల కన్నా, కుటుంబస్తుల కన్నా మిమ్మల్ని హత్తుకొని ఉండే స్నేహితుడాయన. మీ చింతలన్నీ ఆయనపై వేయండి.
1: ఇక మన జీవిత పరిస్థితులను మనం అదుపు చేసుకోలేము అని అనుకున్నప్పుడు ఒత్తిడి కలుగుతుంది. నిజంగానే చాలాసార్లు మనం వాటిని అదుపు చేయలేము. మనల్ని ప్రేమించి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని తన ఆధీనంలో ఉంచుకునే దేవుడు మనకుండడం ఎంత గొప్ప ధన్యత.
0: కాబట్టి రక్షించే దేవుని హస్తానికి అందనిదంటూ ఏమీ లేదన్న ఆదరణతో ఇక మన చింతలన్నీ ఆయన మీద వేయవచ్చు. ఈ విశ్వమంతా ఆయన సృజించాడు, సమస్తము ఆయన ఆధీనంలో ఉందని దేవుని వాక్యం చెప్తుంది.

0: మహిళలు శ్వేత, పల్లవి ఇంకా మధురిమ గారు చెప్పిన విషయాలు విన్నాక మీకు ఏమనిపిస్తున్నది? మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులలో ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉండవచ్చు అన్న ధైర్యం వచ్చింది కదూ. ఈరోజు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను గురించి, ముఖ్యంగా మనం తప్పించుకోలేని, మార్చుకోలేని అసాధ్యమైన పరిస్థితులను గురించి ఏం చేయాలో మీతో చెప్పాలనుకుంటున్నాను. అసాధ్యము అంటే ఏంటి? మీరేమనుకుంటున్నారు? నిఘంటువులో దానికి సాధ్యం కానిదని, చెయ్యలేని అసమర్థత అని, సాధించలేనిదని, వీలు కానిది అని అర్థాలు ఉన్నాయి. నా మట్టుకైతే అది అనేక విషయాలను నా మనస్సుకు తెస్తున్నది. నా జీవితంలో అనుభవించిన సంగతులను అది జ్ఞాపకం చేస్తోంది. ఇక పరిష్కారం లేదు అనుకున్న పరిస్థితులు, దాన్ని పరిష్కరించడానికి మరి ఏ మార్గం లేదు అనుకున్న పరిస్థితులను నా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాను. అలాంటి పరిస్థితిలో కొన్నిసార్లు నేను పూర్తిగా చచ్చబడినట్లు అయిపోయాను. ఇక ఏమాత్రం కదలలేని స్థితికి వచ్చాను. మీరు ఎప్పుడైనా ఇలా అనుభవించారా? అలాంటి స్థితి మనల్ని భయపెడుతుంది, కాదంటారా? అయినా నేను వెనక్కి తిరిగి చూచుకున్నప్పుడు ఏదో ఒక విధంగా ఆ అసాధ్యమైన పరిస్థితులు ఎలా పరిష్కరించబడ్డాయో, అవి ఎలా మాయమైపోయాయో గమనించగలిగాను. మన జీవితంలో ఏర్పడిన అలాంటి పరిస్థితులను గురించి ఆలోచిద్దాం. అసాధ్యంగా కనిపించే ఈ పరిస్థితులలో మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ఆ పరిస్థితులను మొదట మన చేతుల్లోకి తీసుకొని మనమే వాటిని తొందరగా పరిష్కరించుకోవాలని అనుకుంటాం, అవునా? మహిళలుగా మనం తట్టుకోగలుగుతాము, నిర్వాహకులము, పరిస్థితులను తిరిగి బాగు చేయడానికి చేయాల్సిందంతా చేస్తాము. కానీ కొన్నిసార్లు ఆ సమస్య ఎంత పెద్దగా ఉంటుంది అంటే మనం గాభరా పడతాం, లేక దాన్ని తప్పించుకుంటాం. మరికొన్నిసార్లు స్త్రీలందరూ చేసే పనినే మనము చేస్తాం. మనం ఏడుస్తాం, దాని గురించి ఇతరులతో చెప్పుకుంటాం. బాగా ఆలోచించండి, ఎవరికి సమస్తము సాధ్యమో ఆ దేవునితో ఎందుకు చెప్పుకోము? మనం అసాధ్యమైన పరిస్థితిని ఆయన వద్దకు తీసుకుని వెళ్లిన ప్రతిసారి దేవుడు అద్భుతంగా, ఊహించని విధానంలో వాటిలో నుండి మనల్ని బయటికి తీసుకుని వస్తాడు. మానవరీత్యా అవి అసాధ్యమైనవే, కాని ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఈరోజు నేను ఐగుప్తులో నుండి తప్పించుకున్న ఇస్రాయేలీయులను గురించి ఆలోచిస్తున్నాను. 400 సంవత్సరాల క్రితం ఏర్పడిన గొప్ప కరువులో ఆహారం కొరకు వెతుక్కుంటూ వారు ఆ దేశానికి వెళ్లారు. కాబట్టి అక్కడే ఉండిపోయారు. అక్కడ వారు బానిసలుగా ఉండేలా బలవంతం చేయబడ్డారు. వారిని అనగదొక్కాలనుకున్న వారి చేతుల్లో చాలా శ్రమలు అనుభవించారు. బానిసలుగా వారు కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. ద్వేషానికి గురయ్యారు. ఐగుప్తీయుల చేత బాధించబడ్డారు. అయితే దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించాడు. వారు సంఖ్యలో విస్తరించనారంభించారు. వాళ్లు ఎంతగా విస్తరించారంటే వారిని చూసిన ఐగుప్తీయులు భయపడ్డారు. వారు అలా అభివృద్ధి చెందకుండా వారికి పుట్టే మగపిల్లలను చంపాలని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఇక వాళ్లు అసాధ్యమైన పరిస్థితిలో చిక్కుకున్నారు. ఏది ఏమైనా దేవుడు మాత్రం వారిని విడిపించడానికి ఒక వ్యక్తిని సిద్ధం చేస్తున్నాడు. ఇస్రాయేలీలకు పుట్టిన మగబిడ్డగా మోషే తన తల్లి ద్వారా ఒక జమ్ముపెట్టెలో పెట్టబడి నది ఒడ్డున విడిచిపెట్టబడిన అద్భుతంగా తప్పించబడ్డాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, అతడు ఫరో కుమార్తెకు దొరకడం, ఆమె అతన్ని రాజభవనానికి తీసుకుని వెళ్లి సొంత కుమారునిగా దత్తత తీసుకోవడం మనకు తెలిసిన విషయమే. కొన్ని పరిస్థితులను బట్టి మోషే ఐగుప్తును విడిచిపెట్టాల్సి వచ్చింది. తరువాత అతడు 40 సంవత్సరాలు అరణ్యంలో గడపాల్సి వచ్చింది. దేవుని ప్రజలను విడిపించి అసాధ్యమైన పరిస్థితి నుండి బయటికి నడిపించే బృహత్తరమైన కార్యం కొరకు దేవుడు అతన్ని సిద్ధపరుస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం. మనకు ఇక ఏ ఆధారం లేదనుకున్నప్పుడు, ఏ నిరీక్షణ లేదనుకున్నప్పుడు మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని బయటికి తీసుకొని రావడానికి దేవుడు ఏదో ఒక ఏర్పాటు చేస్తున్నాడని, ఏదో ఒక మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడని మర్చిపోవద్దు. బైబిలు ఇలా చెప్తుంది, నిర్గమకాండము 2:23. ఇస్రాయేలీయులు తాము చేయిచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. విన్నారు కదూ, తన ప్రజలకు ఏమి సంభవిస్తున్నదో దేవునికి తెలుసు. ఆయన వారిని గూర్చి చింతించాడు, వారిని గూర్చి బాధపడ్డాడు. ఎంత ఆశ్చర్యం! మీకు ఈ విషయం తెలియకపోవచ్చు, కాని ఈ లోకాన్ని సృష్టించిన దేవునికి, మిమ్మల్ని నిర్మించిన దేవునికి మీరు తెలుసు. మీకు ఏమి సంభవిస్తున్నదో ఆయనకు తెలుసునని, ఒకవేళ మీరు శ్రమంలో ఉంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడన్న నిశ్చయతను కలిగి ఉండండి. ఒకవేళ మీరు ప్రస్తుతం అసాధ్యమైన పరిస్థితిలో ఉన్నారేమో, ఎవరి ద్వారానైనా బాధను అనుభవిస్తున్నారేమో, మీ సృష్టికర్త అయిన దేవునికి అది తెలుసు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. దేవుడు స్త్రీ పురుషులను సృష్టించినప్పుడే మనం ఆయనకు అవిధేయులమవుతామని, ఆయన నుండి వైదొలిగిపోతామని, తిరుగుబాటు చేస్తామని ఆయనకు తెలుసు. కాని మనం మళ్లీ ఆయన వద్దకు రావడానికి ఆయన ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. మన పాపము నుండి మనల్ని విడిపించడానికి దేవుడు తన సొంత కుమారుడైన యేసును సిద్ధం చేశాడు. మోషే ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను విడిపించడానికి చాలా సంవత్సరాల క్రితమే దేవుడతన్ని సిద్ధపరిచాడు. అదేవిధంగా మనం ఆయన నుండి దూరం అవ్వకముందే మన పాపాల నుండి మనల్ని విడిపించడానికి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఒక ఏర్పాటు చేశాడు. బైబిలులో యోహాను సువార్త 1:1 యేసు ప్రభువు ఆది నుండి ఉన్నాడని దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవునితో ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాని ఈ లోకము ఆయనను స్వీకరించలేదు. వాస్తవంగా ఆయన తన సొంత సృష్టి అయిన తన సొంత ప్రజల ద్వారా మరణానికి అప్పగించబడ్డాడు. కాని దేవుడు యేసు శిలువపై మరణించుట ద్వారా, మన పాపాన్ని ఆయనపై వేసుకోవాలన్న ప్రణాళిక ద్వారా మనకు అసాధ్యమైన పరిస్థితిలో ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు. ప్రియ స్నేహితులారా, మీ జీవితం మిమ్మల్ని అసాధ్యకరమైన పరిస్థితిలో ఉంచినదని మీరు భావిస్తే మీ సృష్టికర్త అయిన దేవుని వైపుకు మళ్ళండి. మిమ్మల్ని గూర్చి ఎరిగిన, మీ మొరను వినే, మీ కొరకు బాధపడే ఆయనను మీ జీవితాన్ని తన స్వాధీనంలో ఉంచుకొనుమని ప్రార్థించండి. మీకు అసాధ్యమైన వాటిని చెయ్యమని అడగండి. ఒకవేళ మీకు యేసు ఎవరో తెలియకుంటే తనను తాను మీకు ప్రత్యక్షపరచుకొనుమని మరియు మీ పాప భారమును తీసివేయమని అడగండి. ఆయన అందునిమిత్తమే వచ్చాడు. ఒకవేళ మీరు యేసును తెలుసుకున్న వాళ్లైతే అసాధ్యంగా ఉన్న మీ పరిస్థితిని మీరే బాగు చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని ఆపండి. మీ సొంత ప్రయత్నం చేయకండి. దయచేసి మీ సమస్యను, అసాధ్యమైన మీ పరిస్థితిని దేవునికే అప్పగించండి. అసాధ్యుడైన దేవుణ్ణి దాన్ని గూర్చి మరియు మిమ్మల్ని గూర్చి శ్రద్ధ తీసుకొనివ్వండి. దేవుని వాక్యమైన బైబిలులో ఇలా వ్రాయబడింది, మనుషులకు అది అసాధ్యమే కాని దేవునికి సమస్తము సాధ్యమే. మహిళలు, ఈ అద్భుతమైన దేవుడు మీ జీవితంలోనికి రావాలని ఈరోజు మీరు ఆశిస్తే, మీకు అసాధ్యమైన పరిస్థితులను ఆయన హస్తాలలోనికి తీసుకోవాలని మీరు కోరితే నాతో కలిసి ఈ ప్రార్థన చేయండి. ప్రియమైన తండ్రి, సర్వలోకాన్ని సృష్టించిన మా సృష్టికర్త, మీరు నా మొరను వింటున్నందుకు, నాకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నందుకు మీకు వందనాలు. నా పాపాన్ని తీసివేయడానికి యేసు శిల్వలో మరణించినందుకు వందనాలు. దయచేసి ఈరోజే నా జీవితాన్ని మీ స్వాధీనంలోనికి తీసుకొనండి. నన్ను మీరు ఏ పరిస్థితిలో ఉంచాలని కోరినా నేను మిమ్మల్ని నమ్మడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కదానిని అసాధ్యుడవైన దేవుడవైన మీకు వదిలేయడానికి సహాయం చేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
1: థ్యాంక్స్ షారోన్ గారు. మహిళలు, మన జీవితాలలో అనుమతించబడిన ఏ పరిస్థితి అయినా, అది అసాధ్యమైనదని అనిపించినా, దానిని మన ఎదుగుదల కొరకు మరియు ఆయన మహిమ కొరకు దేవుడే అనుమతించాడని అర్థం చేసుకుని మనమందరం ప్రోత్సాహాన్ని, గొప్ప నిరీక్షణను పొందుదాం. ఈ విధమైన దృక్పథం ఉంటే మన పరిస్థితులన్నింటినీ పూర్తిగా నూతన విధానంలో చూడగలుగుతాం. దేవుడు మన జీవితాలలో ఆయన పరిపూర్ణ ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడన్న నిశ్చయతను కలిగి ఉంటాము. ఈ పాట విని మరీ ఎక్కువగా బలపడదాం.

0: దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మనం ఆయన చేతికి అప్పగించినప్పుడే కాదు గాని, మనం అలా చేయాలని మన పరలోకపు తండ్రి ఆశిస్తున్నప్పుడు ఆయన ఇలా చెప్తున్నాడు, మీ భారం మోయలేనంత బరువుగా ఉంది అనుకున్నప్పుడు దానిని నా హస్తాలలో పెట్టండి.
1: ఇక ఆలస్యం ఎందుకు? మనకు అసాధ్యమైన పరిస్థితులలో సైతం ఆయన మన ప్రతి అవసరాన్ని తీర్చగలడని నమ్మి మన భారాలన్నీ ప్రభువుపై మోపుదాం. కొన్నిసార్లు అలా ప్రార్థనలో ప్రభువుకు అప్పగించాక కూడా ఆ పరిస్థితిని మళ్లీ నా చేతుల్లోకి తీసుకోవాలన్న శోధన కలుగుతుంది.
0: అవునవును, చాలాసార్లు నాకు కూడా అలా జరిగింది. చాలా సులభంగా మన తీర్మానాన్ని మార్చుకుంటాము. నేను అలా చేసి నా సమస్యను మరెక్కువగా పెంచుకున్నాను.
1: నువ్వు అలా చెబుతూ ఉంటే నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఒక మిషనరీ కార్లో ఓ పల్లెటూరి వైపు వెళ్తున్నాడు. ఒక మనిషి తలపై పెద్ద మూటతో ఎండలో నడిచి వెళ్తుండగా చూశాడు. అంత బరువు మోసుకుంటూ వెళ్తున్న అతని చూసిన మిషనరీకి జాలేసింది. అతని పక్కనే కారు ఆపి తలుపు తెరిచి లోపలికి వచ్చి కూర్చోమని చెప్పాడు. అతడు సంతోషంగా కారెక్కాడు. అలా కొన్ని మైళ్ళు వెళ్లారు. ఎందుకో మిషనరీ వెనక్కి తిరిగి చూశాడు. ఆ పల్లెటూరివాడు కారులో కూర్చున్నాడు కానీ అతని తలమీద మూట అలాగే ఉంది. కనీసం ఇప్పుడైనా ఆ బరువును తగ్గించుకోవచ్చన్న తలంపు అతనికి రాలేదు. ఈ కథ వింటూ ఉంటే మీకు నవ్వు రావచ్చు, కానీ కొన్నిసార్లు మనం కూడా అలాగే చేస్తాం. మన భారాలని మోసే ప్రభువు ఉండగా మనమెందుకు భారాన్ని మోయాలి?
0: మంచి మాట చెప్పావు శ్వేత. ఇక ఆలస్యమెందుకు? ఇప్పుడే మన భారాన్నంతా ప్రభువుపై మోపుదాం. హృదయాలను తేలిక చేసుకుందాం. ఇక మన సమయం అయిపోయింది. మళ్ళీ వచ్చేవారం కలుసుకుందాం. ఈ కార్యక్రమంలో వినిపిస్తున్న ఆరోగ్య సూత్రాలను పొందాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి.
2: ఇంతవరకు మీరు నిరీక్షణ మహిళ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలను, మీ ప్రార్థన అంశాలను మాకు ఉత్తరం ద్వారా లేక ఫోన్ ద్వారా తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ కార్యక్రమానికి స్వాగతం. ఇది మన రెండవ నమోదు. ఫస్ట్ నమోదు చాలా ముఖ్యం, ఎందుకంటే అది ఫౌండేషన్. ఈరోజు మనం ఎంతో ముఖ్యమైన ఉపమానం చూడబోతున్నాం. మాథ్యూ రికార్డ్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ అయిన పారబుల్ మాథ్యూ 9లో నమోదైంది. ఇంకా చెప్పాలంటే ప్రశ్నగా అడుగుతున్నాను, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అని అంటారు, సహజంగా నేను ఫాస్టింగ్ ఉండాలా? ఎందుకంటే నేను ప్రార్థించి బైబిల్ చదువుకునే అలా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఫాస్టింగ్ ఉండడంలో ఒక వ్యత్యాసమైన ఎఫెక్ట్ ఉందని ఒక ప్రశ్న ఉంది. ప్రశ్న నేను అడగలేదు, అక్కడున్న డిసైపుల్స్ అడుగుతున్నారు. దానికి ఒక ఉపమానం చెప్తున్నాడు, దాని గురించి మాట్లాడుకుందాం.
1: ఇప్పుడు మనం ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ గురించి మాట్లాడాలంటే అదొక ఎపిసోడ్ అవుతుంది,
0: ఎందుకంటే దీన్ని ప్రశ్నగా అడుగుతున్న అందులోనే ఉపమానం ఉంది.
1: అవును, ఎంతైనా ఆ యొక్క ఉపమానానికైన కారణం అదే, అదే ప్రశ్న. అయితే వారు దేన్ని, ఎవరిని మెన్షన్ చేస్తున్నారన్నదే ప్రశ్న. ఇక్కడ ఏం చెప్పదలిచారంటే, పరిసయులు యోహాను శిష్యులు ఆయన ఎద్దకొచ్చి ఫారసీసు ఆ డిసైపుల్స్ ఆఫ్ జాన్ వీరందరూ వస్తున్నారు.
0: డిసైపుల్ జాన్ అని కొంచెం వస్తుంది. అవును, నమోదై ఉంది.
1: యోహాను శిష్యులని రాయబడి ఉంది.
0: అవును,
1: వీరిరువురు వచ్చి ఏం అడుగుతున్నారంటే, మమ్మల్నే యోహాను ఉపవాసం ఉండమంటున్నాడు.
0: అవును,
1: మేముంటున్నాం ఫారసీస్ కూడా, వారు ఫాస్టింగ్ ఉండేవారే. ఈరోజు కూడా మనం ఆ ఫారసీస్ వారు జాన్ ద బాప్టిస్ట్ ఉండేటువంటి ఆ యొక్క ఉపవాసాన్ని మనం చేస్తూ ఉన్నాం. వెంటనే దీని గురించి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, 21 దినాల ఫాస్టింగ్ ఉంది, తర్వాత 40 దినాల ఫాస్టింగ్ అనేది ఉంది, ఇలా అనేకములు ఉన్నాయి. నేనిప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి రాలేదు. అంటే ఒక డిసిప్లిన్ క్రమము, ప్రేయర్, ది ఆర్డర్ ఆఫ్ సర్వీస్, ఇవేవి తప్పు కాదు, కాలం యొక్క అవసరం. అలా చేస్తే వీరిని సరిచేయొచ్చు అని చెప్పి మన చర్చిలో ఉన్న లీడర్సు ఎల్డర్సు ఒక కాలంలో సెట్ చేశారు. ఇవేవి కూడా తప్పని చెప్పలా, ఇది బిబ్లికలా అనేదే ప్రశ్న లేవనెత్తినప్పుడు, ఇది బైబిల్ చట్టము కాదు, 2-3 చట్టాలున్నాయి. ఒకటి దేవుడు మనకిచ్చేటువంటిది, ఇంకొకటి మన సంఘ పెద్దలు మన కొరకు ఏర్పరిచింది, ఇంకొకటి మనకే ఏర్పరచుకునే చట్టం ఉంది, స్వనీతి. సో ఇందులో వచ్చి ఇప్పుడు నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ ఫారసీస్ను యోహాను యొక్క మరి శిష్యులొచ్చి వారు చెప్పదగినటువంటి ఇది వచ్చి వీరేర్పరచుకుంది, ఓల్డ్ టెస్టమెంట్ లో ఉండేటువంటిది.
0: అయితే ప్రశ్న మంచి
1: ప్రశ్నే, వారు ఫాస్టింగ్ ఉంటున్నారు, వీరు ఉండడం లేదు.
0: అవును,
1: మరి డిసైపుల్స్ వచ్చి, జీసస్ ఉన్న డిసైపుల్స్ వచ్చి ఆయన ఉన్న 3.5 సంవత్సరాల వరకు రాజుల వలె ఉన్నారు, కూడా ఆయనతో నడుస్తున్నారే గాని మంచి భోజనం, తర్వాత వెళ్లేదారుల్లో పొలాల్లో ఉండేవన్నీ కూడా తుంచుకుని తింటారు. ఈయనతో ధనవంతునింటికి వెళ్తే, సీమోనింటికి వెళ్తే అక్కడ భోంచేస్తారు. అదే టైంలో వీరిని ఆకలితో ఆయన వదలలేదు, మిగిలిందేదనం ఉంటే 12 గంపలు తీసి పెట్టమని చెప్తాడు. అది విధంగా ఉండేవారు. అలాగుంటున్నప్పుడు ఈ ప్రశ్న, దానికెందుకు ఆయన ఉపమానంగా చెప్తున్నాడు? 16లో ఎవడునూ పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును, అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండునూ చెడిపోకయుండునని చెప్పాను. ఎందుకు ఈయన హఠాత్తుగా దీనిని చెప్తున్నాడు?
0: ప్రశ్నకు బదులు డైరెక్ట్ గా లేదు.
1: ఇప్పుడు నేను ప్రారంభించిన బదులును ఇక్కడ దీంతో మీకు లింక్ చేయొచ్చు. ఎలా లింక్ చేయగలమో మీతో చెప్తాను. ఈయనేం చెప్పదలుస్తున్నాడు, పాతరసము క్రొత్త రసం, మనం ఎక్స్ప్లెయిన్ చేసేది కొంత డీటెయిల్ గా చెప్దాం. పాతరసము క్రొత్త రసము అనే దాంట్లో రసం అనేది నిబంధనకు సూచన. పాత నిబంధనలో ద్రాక్షరసమొచ్చి అక్కడ తెమ్మని చెప్తాడు, ఆ దావీదిస్తాడు. ఆ ద్రాక్షరసము అదొక పెద్ద జర్నీ. మీరు బాగా గమనిస్తే ఇక్కడ సౌలు చేతిలో తిత్తి ఇవ్వబడుతుంది. మరి దావీదే ద్రాక్షరసాన్ని ప్రజలకిస్తాడు, సౌలుకి ఇవ్వబడదు. సౌలు చేతిలోకి ఆ ముగ్గురొచ్చి ద్రాక్షరస తిత్తినిస్తారు. ఆ తిత్తి అన్నది స్టోర్ చేసేటువంటి స్కిన్, అంటే ఒక కంటైనర్, అది ఇస్తారు. అయితే అందులో ఉన్న ద్రాక్షరసాన్ని దావీదు రాజైనప్పుడు జనులకు అందిస్తాడు. అది ఇవ్వడంలో సౌలు ఇవ్వడానికి లేదు, దావీదే ఇవ్వాలి, దాని వెనుక ఒక సీక్రెట్ ఉంటుంది. సో ఆ యొక్క ద్రాక్షరసం అన్నది నిబంధనకైన గుర్తు. ఇప్పుడు యేసు చెప్తున్నారు, ఇది నా యొక్క, దీనిని తీసుకుని భుజించండి, ఇది నా నూతన నిబంధనగా ఉంది,
0: కమ్యూనియన్.
1: అప్పుడు పాత నిబంధనను క్రొత్త నిబంధనను ఒకటిగా చేర్చలేమంటున్నాడు.
0: సరే,
1: ఈ ప్రేయర్ కంటూ ఎందుకు చెప్పదలుస్తున్నాడని అడిగినట్లయితే, అదే మీతో చెప్పాను, ఓల్డ్ టెస్టమెంట్లోని నిబంధన ప్రార్థనను తీసుకొచ్చి న్యూ టెస్టమెంట్ నిబంధన యొక్క ప్రేయర్లో మీరు కలపలేరు, ఆ పాటింపును దీంతో మీరు చేర్చలేరు అంటాడు.
0: అయితే అది కావాలి,
1: అది కావాలి, ఇది కావాలి,
0: ఇది
1: అందులో పోయండి, ఇది ఇందులో పోయండి అంటున్నాడు. ఎందుకు అని చెప్పినట్లయితే, దానితో ఇది మిక్స్ చేస్తే ఇది పాడైపోతుంది అంటాడు. అది తిత్తిని పాడు చేస్తుంది, రసం పాడవుతుంది, రసం కారిపోతుంది. దాని అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని, క్రొత్త నిబంధన నియమము, స్వాతంత్ర నియమము ఒకటిగా చేర్చినట్లయితే, ఒకటి అది ధర్మశాస్త్రాన్ని లేకుండా చేస్తుంది, చింపేస్తుంది. లేదా ఇది క్రొత్త నిబంధన నియమాన్ని పడవేస్తుంది, క్రింద పడేస్తుంది, పాడవుతుంది. రెండు వేరువేరుగా ఉండాలి. అదే మంచిది అని అంటున్నాడు.
0: అయితే ట్రెషర్ని వెతికేవారికి ఇది బేసిక్గా అర్థం కావాలి.
1: బేసిక్ అర్థమవ్వాలి. ధర్మశాస్త్రాన్ని స్వాతంత్ర నియమాన్ని కలపకూడదు. అలా ఈ కాంటెక్స్ట్లో చూస్తే ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన నియమాన్ని పాత నిబంధన నియమాన్ని చేర్చేప్పుడు ఏమవుతుందని అడిగినట్లయితే ఈరోజు ఆ సమస్య ఉంది. వీరు పాదరసాన్ని క్రొత్తరసాన్ని కలుపుతున్నారు. అలా అనేక విషయాల్లో ఉంది. అంటే ఇది విశ్రాంతి దినాన్ని ఆరంభమై ఆ దశమ భాగముల కానుక వరకు ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్ని అవసరమైన ఓల్డ్ టెస్టిమెంట్ని న్యూ టెస్టిమెంట్లోకి తేవడం, అవసరమున్న న్యూ టెస్టిమెంట్ని ఓల్డ్ టెస్టిమెంట్లోకి చేర్చుకోవడం. వీరేం చెప్తారంటే ఆ ఓల్డ్ టెస్టిమెంట్ వద్దని కొన్ని విషయాలకు చెప్తారు. కొన్ని విషయాలకు అది మన బైబిల్లో చెప్పబడింది, అది మనకు అవసరమని తీసుకుంటారు. ఇప్పుడు ఇందులో ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదని వీరే డిసైడ్ చేస్తున్నారు. అది వారి వారి ఇష్టం. అయితే నియమము మట్టుకైతే లా వేరే గ్రేస్ వేరే. అది న్యాయ తీర్పు, ఇది క్షమాపణ. ఇప్పుడు రెండు నియమాలు ఒకటిగా చేరుస్తే ఏమవుతుంది? రెండు ఒకదానికొకటి చెడుకు దారితీస్తాయి. ఇప్పుడు ఈ రెండిటినీ చేర్చకూడదు అనేందుకు నేరుగా వాక్యముందా? ఇది వచ్చి ఉపమానం. దీనికి సూటి అయిన వాక్యము పౌలు వెనుక రాస్తున్నాడు. ఎక్కడంటే 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం, Hebrews 7:11. ఆ లేవీయులు యాజకులయ్యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చెప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇక్కడేం చెప్పదలిచాడంటే ముందుగానే అహరోను మూలముగా ధర్మశాస్త్రమనే మెథడు ఇస్రాయేలీలకు ఇవ్వబడింది, అవన్నీ ఉన్నాయి. అది పర్ఫెక్ట్ అని చెప్పినట్లయితే మరలా యేసు ఎందుకు క్రొత్త నియమాన్ని ఏర్పరచాలి? యేసు వచ్చి ఎందుకు న్యూ కవనెంట్ అని చెప్పాలి? ఇది తీసుకుని భుజించుడి నా క్రొత్త నిబంధన, ఎందుకు ఆ న్యూ వర్డ్ యూస్ చేస్తున్నాడు? అప్పుడు న్యూ అనేటువంటిది వస్తున్నప్పుడు ఓల్డ్ వేస్ట్ అవుతుందని అర్థం, న్యూ స్టార్ట్ అవుతుందంటే ఓల్డ్ స్టాప్ అవుతుందని అర్థం అని ఈయన రాస్తున్నాడు. Hebrews 7:11 ఉంది. ఇదే యేసు ఇక్కడ చెప్తున్నారు. ఓల్డ్ వైన్, న్యూ వైన్, ఓల్డ్ కవనెంట్, న్యూ కవనెంట్.
0: అందుకనే దానియేలు చెప్తున్నాడు, దీన్ని నమోదు చెయ్యము, ఇది చాలు, దీనికి తర్వాత మరో ప్లాన్ నేను తర్వాత చెప్తాను, నీ పని ముగించబడింది అని అక్కడ నమోదు చేయబడింది.
1: అందులో దానియేలు ఎవరికి రాస్తున్నాడు? జీవ్స్కి రాస్తున్నాడు. ఎంతో తేట
0: ఆ కాలఘట్టానికి తగిన
1: కాలఘట్టంలో జీవ్స్కి రాస్తున్నాడు. జీవ్స్కి రాయడంతో స్టాప్ చేసుకో. నేనిప్పుడేం చేస్తాను, న్యూ వన్ ఇస్తా. అది ఎవరికైనది? జెంటైల్స్కి అయింది.
0: చెప్పాలంటే దానియేలు వద్ద చాలా విషయాలు మరుగు చేశాడు.
1: మరుగు చేసి యోహానుకు బయలుపరుస్తున్నాడు. ఇందులో సీక్రెట్ అందులో ఉంటుంది, అందులో సీక్రెట్ ఇందులో ఉంటుంది, అలా తీసుకోవచ్చు.
0: అయితే అది ధ్యానించవలసింది ఒక అవసరం.
1: అదే చెప్తున్నాను, ఇప్పుడు రెండింటినీ చేర్చలేరు అంటున్నాను. ఇప్పుడు మీరు ధర్మశాస్త్ర ప్రకారం ఇప్పుడు డానియేలు చెప్పేదానికి స్వాతంత్ర నియమం ప్రకారం ఉండేటువంటి రెవల్యూషన్ని చేర్చి చదవగలరే గాని రెండింటినీ ఒకటిగా అప్లై చేయ.
0: అప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయగలం? లా అండ్ గ్రేస్ అని మనం మాట్లాడుచున్నాం. అయితే ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నా? ఇదొక యాంగిల్గా ఉంది, ఇదొక యాంగిల్గా ఉంది. సమ్టైమ్స్ మనం గ్రేస్ అంటున్నాము అని అంటే అదొకలా వెళుతుంది, అది గ్రేస్ హైపర్ గ్రేస్ అని వెళుతుంది. దీన్ని గమనిస్తే ఇది ఒక టైప్గా పోతుంది. అయితే దీన్ని ఎలా క్రైస్ట్ బ్యాలెన్స్ చేసి చెప్తున్నాడు?
1: నేను ఒక ఉదాహరణ ఉపమానం చెప్పనా?
0: మీరు ఉపమానం చెప్తారా?
1: ఇప్పుడు బ్లాక్ టీ ఉంది,
0: అవును,
1: అలాగే నార్మల్ టీ ఉంది,
0: అవును.
1: నార్మల్ గా బ్లాక్ టీ తాగే వారిని చూడండి, పాలు కలపరు, షుగర్ కలపరు, అది అట్లాగే ఉంటుంది, అట్లే రాగా ఉంటుంది,
0: అవును.
1: ఇప్పుడు నార్మల్ టీ తాగితే ఇప్పుడు టీలో పాలు ఉన్నాయి, ఈ బ్లాక్ టీ యొక్క డికాషన్ ఉంటుంది, అందులో షుగరు ఉంటుంది, ఇందులో మొత్తం ఉంటుంది,
0: అవును.
1: నా కొట్టి బ్లాక్ టీ కావాలన్న వారే బ్లాక్ టీ తాగుతారు. టీ అంటేనే నార్మల్గా ఏం చేస్తారంటే వాళ్ళు టీతో మిక్స్ చేసి ఉంటుంది. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ కవనెంట్ అనేది ఈ ఓల్డ్ టెస్టిమెంట్ని కలిపి అందులో ఉంటుంది. ఓల్డ్ టెస్టిమెంట్లో చెప్పబడిన విషయాలన్నీ న్యూ టెస్టిమెంట్లో ఫుల్ఫిల్ అయ్యాయి.
0: సో ఏదో ఒక యాంగిల్ ఎక్స్ట్రీమ్ కి పోలేం మనం.
1: మీరు న్యూ టెస్టిమెంట్ కవనెంట్ గ్రేస్ ని ఫాలో చేస్తేనే అందులో లాలోనికి వస్తుంది. అందులో ఇక మీరు చూస్తే అది మరొక వర్షన్గా ఉంటుంది. మీరు దాన్ని ఏం చేయక్కర్లా. మీరు న్యూ టెస్టిమెంట్ కవనెంట్ని ఫాలో చేయండి, ఓల్డ్ టెస్టిమెంట్ కవనెంట్ అందులో తనుగా వస్తుంది.
0: సో న్యూ టెస్టిమెంట్లో ఒక ఓల్డ్ టెస్టిమెంట్ ఉంది.
1: ఇప్పుడు మీరు ఓల్డ్ టెస్టిమెంట్ని ఫాలో చేస్తున్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే పస్కా

0: ఇంట్లో ఉంటది. నేను ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళక్కర్లా. ఎందుకెళ్ళక్కర్లా? నేనేసుని ఫాలో చేస్తే ప్రత్యక్షపు గుడారంలో ఏవేవి ఉంటాయో అవన్నీ ఇందులో ఉంటాయి. 7 దీపస్తంభాలు ఉంటాయి, రొట్టె ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినట్టుగా ఇక్కడ పరిశుద్ధాత్మ నాకు రొట్టెనిస్తున్నాడు, మన్నా భుజిస్తున్నా. అక్కడ ఏసే దీపమై ఉన్నాడు, వెలుగుంది. నేనేసుని ఫాలో చేస్తే, న్యూ టెస్ట్మెంట్ ఫాలో చేస్తే అందులో ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా ఉంటుందంటున్నాను.
1: అందుకనే అక్కడున్న పారంపర్యంగా ఉన్న అక్కడున్న ప్రీస్ట్ క్రైస్ట్ని తృణీకరించడానికి కారణం ప్రాబబ్లీ ఈయన చెప్పేదంతా కాంట్రాగా ఉందని ఆయన ఒక లాగా ప్రేమించడానికి బదులుగా ఆయన్ని ద్వేషించడం ప్రారంభించారు.
0: వారేది అర్థం చేసుకోలా, యేసు వ్యతిరేకంగా చెప్తున్నాడు, ఆపోజిట్ గా చెప్తున్నాడు అనుకున్నారు. అయితే యేసు దీని యొక్క మరొక వర్షన్ చెప్తున్నాడని అనుకోలేదు. యేసు లోపల వీరు చెప్పే పారంపర్యమంతా ఉంది, యేసు దాన్ని నెరవేర్చేవాడు. ఈయనే ఆ గొర్రెపిల్ల, ఆయనలో ఉన్న గొర్రెపిల్ల యొక్క బలిని వారు అర్థం చేసుకోలేదు. ఇది తెలుసుకున్నవాడు యోహాన్. ఇదిగో లోకపాపమును మోసుకొని పోచున్న గొర్రెపిల్ల. ఇప్పుడు ఒక ఉదాహరణకు నేను చెప్తున్నా. ఆదామున్నాడు, ఆదాము లోపల హవ్వుండింది 1 అధ్యాయంలో. ఇప్పుడు వాక్యం అంటుంది నరుడు ఒంటరై ఉండుట మంచిది కాదు. అప్పుడు ఆదాములో ఉన్నటువంటి హవ్వను ఎవరు చూడలేదు?
1: ఆదాము చూడలేదు.
0: వేరు చేసిస్తే తనకు అర్థమవుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తులో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని వారు చూడలేదు. అందువల్ల వారు ధర్మశాస్త్రాన్ని యేసుని వేరు చేసి చూస్తున్నారు.
1: ఆయనలోనే ఒక ఓల్డ్ టెస్టమెంట్ ఉంది.
0: ఆయన చెప్తున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను.
1: అది లేకపోతే ఇది
0: లేకపోతే ఉండదు. మరొక మాటను కూడా ఆయన చెప్తున్నాడు, పాతది వదిలివేయద్దంటున్నాడు. అది విడవక ఉండాలి, దీనిని చేయవలను. అయితే ఏంటి, అదది అక్కడక్కడ ఉంచండి, రెండిటినీ ఒకటిగా మిక్స్ చేయండి.
1: ఆ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోమంటున్నాడు.
0: ఇప్పుడు మీరు రెండిటిని మిక్స్ చేశారనుకోండి, డబుల్ డోస్ లాగా అయిపోతుంది మీకు. గొర్రెపిల్లను బలి ఇస్తారు, యేసు దగ్గరకొచ్చి పాపక్షమాపణ కోరుతారు. ఒకటా పాపక్షమాపణ అడుగు, లేకపోతే ఇదని అడుగు.
1: అయితే ఈ ప్రశ్నకు ఫాస్టింగ్ అనే పాయింట్కి వస్తున్నాను. తిరిగి ఈ ప్రశ్నకు ఈ ఉపమానమును చెప్పి వివరిస్తున్నారు. అందులో దీని వెనుక
0: ఆయన ఏం చెప్తున్నాడు, పరిసయ్యులు ఫాలో చేసేది నా శిష్యులు ఫాలో చేయరు. పరిసయ్యుల ప్రార్థన వెనుక ఉన్నటువంటి పారంపర్యము వేరే. పరిసయ్యులు ఏం ఫాలో చేస్తున్నారు? వారు పాపక్షమాపణకై ఫాలో చేయలేదు. వారు సంప్రదాయంగా ప్రేయర్ చేస్తున్నారు,
1: ట్రెడిషన్ ఫాలో చేస్తున్నారు,
0: ట్రెడిషనల్ ప్రేయర్ అది. అప్పుడు అటువంటి ఒక ప్రేయర్ ని నా శిష్యులు చేయనే చేయరు.
1: అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు.
0: ఇది పాత తిత్తి. ఇది పరిసయ్యులకు చెప్తే అర్థం కాదు, కోప్పడతాడు.
1: మీరేంటి మాకు చెప్పడం?
0: ఏంటి నా పారంపర్యాన్ని తిడుతున్నావు? మేము 2000 సంవత్సరాలుగా మోషకాలం నుండి చేస్తున్నామని ప్రారంభిస్తారు. అప్పుడు ఆయన చెప్తాడు, నీ యొక్క ప్రేయర్ని నా యొక్క ప్రేయర్తో కలపలేరు, మీ యొక్క కవనెంటు నా యొక్క కవనెంట్తో కలపలేరు. నీ నిబంధనతో వచ్చే ప్రేయర్ వేరే, నా కవనెంట్కైన ప్రేయర్ వేరే. యేసు ప్రార్థన చేయొద్దని చెప్పలా. ఈరోజు ఇంకొక గ్రూప్ ఉంది, యేసు ప్రార్థన చేయొద్దని చెప్పాడు, వారు వేరే విధంగా తీసుకుంటున్నారు. ఎడతెగక ప్రార్థించమని బైబిల్ చెప్తుంది, యేసే చెప్పారు ప్రార్థించమని చెప్పారు. అప్పుడు ఈ ప్రేయర్ ఈ యొక్క కవనెంట్తో కలవదు.
1: అది స్పష్టం చేస్తున్నాడు,
0: స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ. అలా మీరు చేసినట్లయితే ఇద్దరునూ చేరి కారణాన్ని వేస్ట్ చేస్తారు మీరు.
1: సో ఆ ట్రెషర్ని వెతికినప్పుడు ట్రెషర్ వెతికినట్టు ఉంటుంది, వేరే ఎక్కడికో పోయినట్టు ఉంటుంది.
0: ఇది ఏ సమస్యకు దారితీస్తుందంటే, ఈ సమస్య వచ్చి ఆది సంఘాల్లో వస్తుంది. 1 చర్చ్ ఆరంభమైనప్పుడు ఇదే సమస్య లోనికి వస్తుంది. ఎలాగ వస్తుందంటే, శిష్యుల మధ్య యూదా పారంపర్యము ఫాలో చేయాలా అక్కర్లేదా?
1: ఎందుకని పౌలుకి పేతురుకి ముందే
0: కలుగుతాయి. దానికి ముందు ఈ సమస్య వస్తుంది. అంటే పేతురుకి పౌలుకి మధ్య రాకముందే ఈ సమస్య వస్తుంది, యాక్సల్ వస్తుంది. వచ్చిన వెంటనే పౌలేం చెప్తున్నాడు, మనం యెరూషలేముకి వెళ్దాం, వెళ్లి దీనికి పరిష్కారం చూద్దాం. దీనితో ఇన్ని సమస్యలు వాటిల్లుతున్నాయి, ఒక పరిష్కారం చేద్దాం అని చెప్పి వెళ్ళినప్పుడు వారు డిసైడ్ చేస్తున్నారు. ఏం డిసైడ్ చేస్తున్నారు? యూదా పారంపర్యం మాకొద్దు, ఆ పారంపర్యాల్లో ఏది వద్దు. అందులో రక్తాపరాధము నిమిత్తమైన దానికి వ్యభిచారణకైన విషయంలో మనం తగు చర్యలు తీసుకుందాం, మిగతావేవి వద్దు, సున్నతి వద్దు, ప్రత్యక్షపు గుడారం వద్దు అని డిసైడ్ చేశారు.
1: పౌలు ఈ పాయింట్ ని కరెక్ట్ గా
0: పట్టుకున్నాడు, కాన్సెప్ట్ ని పౌలు నెరవేరుస్తున్నాడు,
1: కరెక్ట్ గా అర్థం
0: చేస్తున్నాడు ఎంతో తేటగా. ఆరంభంలో పౌలు కొంత ఆసోలేషన్లోకి వస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు వారి మధ్యకెళ్ళి ఏం చేస్తాడంటే, యూదుల ఆచార ప్రకారం డబ్బు కడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, సున్నతి కూడా జరిగిస్తున్నాడు. తర్వాత ఈయన ఒక దగ్గర ఏం చేస్తున్నాడంటే, వారితో కలిసి డబ్బు కట్టి అన్నీ చేస్తున్నాడు, ఒక దగ్గర చూస్తున్నాడు. వీరు అవసరం లేనిదాన్ని పట్టుకుని తిరుగుతున్నారు. వద్దు వదిలే చెప్పాడు. ఇక అన్యజనుల మధ్యకి వెళ్తున్నాను. మీరేం చెప్తున్నారు? మీరు అన్యజనుల మధ్యకి వెళ్ళి రావడానికి యూదునకు అలవాటు కాదని పేతురు చెప్తుండేవాడు. అన్యుల మధ్యకి వెళ్ళి రాకూడదు, మేము యూదులు మాత్రమే.
1: అవును.
0: అప్పుడు వారు ఏం ట్రై చేస్తున్నారంటే, క్రైస్తవ మార్గాన్ని నేను అర్థం చేసుకోవడానికి చెప్తున్నా, యేసు చూపించిన క్రొత్త మార్గమున యూద మార్గముగా మార్చడానికి

0: ప్రయత్నిస్తున్నారు.
1: డిజైన్డ్ జీవిష్ రిలీజియన్గా ధర్మశాస్త్రం యొక్క మరొక వర్షన్గా మారుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ సెంచరీ ముగింపు వరకు రోమన్స్ వచ్చి ఈ యొక్క మార్గము జీవిష్ యొక్క రిలీజియన్ అని అనుకున్నారు. ఇది జీవిష్ యొక్క మరొక ఎక్స్టెన్షన్. అందువల్ల ఎప్పుడు చూసినా ఆ ధర్మశాస్త్రాన్ని వీరికే పంపుతారు. శాస్త్రుల దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, రోమన్స్ బదిలీ ఇవ్వరు.
2: అవును, మీరే తీర్మానం చేసుకోండి.
1: మరి ఏంటి కారణం అంటే మీ యొక్క రిలీజియన్ అని వారు అనుకున్నారు. ఒక్క దగ్గర మాత్రం ఆఫ్టర్ ఫస్ట్ సెంచరీ ముగిసిన తర్వాత వారికి తెలుస్తుంది యూదులకి వీరికి సంబంధం లేదు, వేరే దారిలో వెళ్తుంది. తర్వాత పర్సిక్యూషన్ ఆరంభమవుతుంది క్రిస్టియానిటీకి. అప్పుడు పాతది కొత్తదానితో కలపకూడదని యేసు చెప్పింది. ధర్మశాస్త్రంతో కలపకూడదు. ఫస్ట్ సెంచరీలో అది వచ్చింది చర్చ్ లోపల, అవని కూడా లోనికి వస్తున్నాయి. ఇదొచ్చి జూయిష్ మాది. అప్పుడు ఈ సమస్య ఈనాటి సంఘాల్లో ఉన్నాయి. నేను ఆరంభంలో చదివేప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకున్నానంటే కొంచెం జోక్గా చెప్పేవాడిని ఇలాగా. పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు వారు ఏం చేయరు, వారు ఉపవాసం ఉండరు. పెళ్లి కుమారుడు ఎత్తబడే దినం వస్తుంది, ఆ రోజు ఉంటారని చెప్పి. నేను ఎలాగనుకుంటా, ఏసిచ్చేంతవరకు తిండికి సమస్య లేదు, వెళ్ళిన తర్వాతే వీరికి తిండికి సమస్య వస్తుందని చెప్పి. యాక్చువల్గా దీని అర్థం పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు వారికి ఆ ప్రాబ్లం లేదు, వెళ్ళిన తర్వాత వారు వేరొక ఫాస్టింగ్ ఉంటారు, వారు మరొక ప్రేయర్ చేస్తారు, వారు మరొక కవనెంట్లోనికి వారు వస్తారు, అప్పుడు వారు ఉంటారు. అదే యేసు చెప్తున్నాడు, అప్పుడు వారు ఉపవాసం ఉంటారు, అయితే మీతో కూడా చేర్చి ఉండరు, ఎందుకంటే ఇది ఓల్డ్ టెస్టమెంట్. మీరు ఒక ఉదాహరణకు చూడండి, యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆయన ఏ బేసిస్ మీద బాప్తిస్మం ఇచ్చేవాడు? అనేకులకు ఒక ప్రశ్న
2: పొందుడి దేవుని రాజ్యం వస్తుంది, ది కింగ్డమ్ విల్ కమ్ అనేగా రాసింది
1: అని చెప్తున్నాడు కదా.
2: అవును,
1: అయితే సామాన్యంగా యోహాను ఏ బేసిస్ లో బాప్తిస్మం ఇచ్చాడన్నది పౌలు రాస్తున్నాడు. ఇక్కడ చూడండి, నాకు ఇప్పుడు ఇది తిరిగి తిరిగి చదువుతుంటేనే కొన్ని నిజాలు కొంచెం కొంచెంగా తెలుస్తూ ఉన్నాయి. మనము బాప్తిస్మం ఇచ్చేప్పుడు ఏమని చెప్పిస్తాము? ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నావా? ఇదే బాప్తిస్మానికి ఆయన నియమంగా పెట్టుకున్నాం, అపొస్తలు 8:34. అయితే యోహాను ఏమని బాప్తిస్మం ఇచ్చాడు, దేని బేసిస్లో బాప్తిస్మం ఇచ్చాడంటే వాక్యం చెప్తుంది Acts 19:4. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చాడని చెప్పాను. కాబట్టి రానున్న క్రీస్తును నమ్మండి, రానున్న యేసును నమ్మండి, అలా బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ఇచ్చేప్పుడు ఏమని అడుగుంటాడు? వచ్చే మెస్సయ్యని నమ్ముతావా? అవును, నేను మెస్సయ్య వస్తాడని నమ్ముతున్నాను. మారు మనసు పొందావా? పొందాను. పాపాన్ని ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. బాప్తిసం తీసుకో. ఇదే యోహానిచ్చింది. ఇప్పుడు మనం ఆ బాప్తిసం ఇవ్వడంలా. ఇప్పుడు మనమేం చెప్తున్నాం? యేసే దేవుని కుమారుడని విశ్వసిస్తున్నావా? యేసు దేవుడని విశ్వసిస్తున్నావా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇస్తున్నాం. ఆ బాప్తిస్మానికి దీనికి ఏం వ్యత్యాసం?
2: డిఫరెన్స్.
1: ఈ రెండు బాప్తిస్మాలను మీరు ఎలా కలపగలరు?
2: అదే ఈ పారాబుల్.
1: ఇదే ఆ పారాబుల్.
2: చాలా క్లియర్గా ఉంది.
1: ఆ బాప్తిస్మం వేరే, ఈ బాప్తిస్మం వేరే, రెండు ఒకటిగా చేర్చలేం. ఇప్పుడు ఆ బాప్తిసం తీసుకుని వచ్చిన ఒకడు అడుగుతున్నాడు, మీ యొక్క శిష్యులు ఎందుకు ఫాస్టింగ్ ఉండడం లేదు?
2: వారు అడిగేది న్యాయమే కదా.
1: ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, నువ్వు ఒక ఉదాహరణకు చెప్తున్నాను, నువ్వు ఒక రీతిలో లోనికి వచ్చినవాడవు, అతను వేరొక రీతిగా లోనికి వచ్చినవాడు, మీరిద్దరి విధానము ఒకటిగా చేర్చలేం, చేర్చితే ఏమవుతుందని అడిగినట్లయితే ఇవి రెండింటిని కూడా వేస్ట్ చేసేస్తుంది. సో నియమం వేరుగా ఉండనివ్వు, గ్రేసు వేరుగా ఉండనివ్వు, కృప వేరుగా ఉండడం అంటే నియమం పాటించవద్దని కాదు, నియమం పాటించేప్పుడు నిబంధన అందులో ఇమిడి ఉంటది, మొత్తం అందులోనికి వచ్చేస్తుంది. కానీ నువ్వు కరెక్ట్గా చేయాలి ఇది. ఇది నువ్వు చేసి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే కృపను తీసుకుంటూ అవసరమైన చోట లాను తీసుకుంటున్నారు, అవసరమైన దగ్గర ఇది కూడా తీసుకుంటారు.
2: అందుకనే చెప్తున్నాడు మిక్స్ చేయడం తప్పు.
1: మిక్స్ చేసేది తప్పుగా ఉంటుంది. రెండు పిగిలిపోతాయి, ఒకదానికొకటి కలవదు, రెండు బట్టలు కలపవద్దు, రెండు బట్టలు కలపకూడదన్నందుకు పారంపర్యంగా వేరే చెప్తారు. మన స్పిరిచువల్గా తీసుకుందాం, రక్షణ వస్త్రము, వారికి ఇవ్వబడినటువంటి రక్షణ వస్త్రము వేరే, మనకి ఇవ్వబడిన రక్షణ వస్త్రం వేరే. ఇప్పుడు చూస్తే ఆయనొచ్చి పెళ్లి కుమార్తె మీద వేసే వస్త్రానికి లేదా అక్కడ చెప్పబడుతున్న వస్త్రము రక్షణ కార్యము వేరే. న్యూ టెస్టమెంట్లో సన్నని వస్త్రం ఉంటుంది, అది వేరే. ఇవి రెండు కూడా మీరు ఒకటిగా ఏం చేయలేరు,
2: ఫిక్స్ చేయలేం.
1: ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు, కొత్త నిబంధన పరిశుద్ధులు ఇద్దరిని మీరు ఒకటిగా ఏం చేస్తారు? వాక్యం స్పష్టంగా ఉంది, వారు మనము లేకుండా పూర్ణులు కాకుండాన్నట్లు విశేష కార్యముగా బయలుపడుతుంది. ఇవి రెండు కూడా వేరే వేరే. సో ఈ రెండింటిని వేరు చేసేదే, ఈ రెండింటిని ఒకటిగా చేర్చదన్నది ఈ పారాబుల్ విశేషం.
2: ఈ పారాబుల్లో చూస్తే ఫాస్టింగ్లో ప్రారంభించి ఆయన ఒక ఉపమానం చెప్పి, క్రైస్ట్ ఒక ఉపమానం చెప్పి, ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్ ది న్యూ టెస్ట్మెంట్ ఎలా చూడాలి అవన్నీ చెప్పి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఈ ట్రెషర్ ఎండ్లో నేను అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఒక్కటి స్పష్టంగా ఉంది, ఆ ట్రెషర్ని ఫోకస్ చేసి మనం వెళ్లాలే గాని ఆ వెనుక చరిత్రను మనం ఫోకస్ చేస్తే ట్రెషర్ని మిస్ చేస్తామేమో అన్న భయం కలుగుతుందనే స్పష్టమవుతుంది. ఈ సీక్రెట్స్ ఆఫ్ పారబుల్స్ అనే అంశాన్ని ప్రారంభించి కొనసాగుతున్నాం. ఈ పారాబుల్స్ కి వెనుక ఈ ఉపమానములకు తీసుకున్న ఈ పర్టికులర్ ఉపమానం, ఇందులో వేరే ఎలాంటి విడువబడిన రహస్యాలు వేరే ఏమున్నాయి?
1: మీరు ఆరంభంలో ఒక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నలు ఏమడిగారంటే ఈ మత్తయికి లూకాకి
2: అవును
1: డిఫరెన్స్ ఉంది కదండి.
2: అవును,
1: మాథ్యూలో ఈ పారాబుల్ ఎలాగ ముగించబడుతుందో చూడండి. మత్తయిలో ముగించేప్పుడు ఆ 9వ అధ్యాయంలో ఆయన ఈ పారాబుల్స్ ని చెప్తున్నాడు. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా 18వ వచనం సరేనండి, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అని అన్నాడు.
2: అవును,
1: ఇక్కడ ఈ పారాబుల్ ఎలాగ ముగించబడింది? మాట్లాడుతుండగానే మరొకడొచ్చి పిలిచాడు అని ముగిస్తుంది కదా. కాని లూకాలో అలాగ ముగించల. లూకాలో చదివేప్పుడు 5వ అధ్యాయంలో అక్కడ చదువుతున్నప్పుడు ఆ పారాబుల్ ముగిసే విధానం చూడండి. చివరి వచనము, పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్తదానిని కోరువాడెవడునూ లేడు, పాతదే మంచిదనునని చెప్పాను. ఇప్పుడు వీరేం చేస్తున్నారు? క్రొత్త తిత్తులో పాత ద్రాక్షారసం ఉంచుతున్నారు.
2: మిక్స్ చేశారు.
1: మిక్స్ చేసిన వెంటనే ఒకడు చెప్తున్నాడు, ఇది బాగలేదండి, పాతదే బాగుంది. అప్పుడు మీకు దేవుడు వచ్చిన ఉద్దేశం క్రొత్త రసాన్ని ఇవ్వడానికి, క్రొత్త నిబంధన ఇవ్వడానికి. ఈ క్రొత్త నిబంధనను పాత నిబంధనను మిక్స్ చేసి అన్ని చేసినట్లయితే ఒక దగ్గర ఒకడు చెప్తాడు, ఇవరెండి మిక్స్ చేసి ఎందుకు పాడు చేస్తున్నారు? ఈ ఓల్డ్గా ఫస్ట్లో ఉంది కదా, అదే బెటర్ అండి. అయితే ఇదే కార్యాన్ని యోహాను 2లో పెళ్లి ఇంటి ఉపమానంలో చెప్పేప్పుడు అతనేం చెప్పాడు? క్రొత్తది బాగుంది,
2: పాతది
1: అక్కడ రెండు మిక్స్ చేయలేదు, పాతది ముగిసింది అయిపోయింది,
2: ఫ్రెష్గా ఇస్తున్నాడు.
1: ఇక్కడ రెండు కూడా మిక్స్ చేస్తే అతను క్రొత్తదానికి రాడు, పాతదానికి వెళ్ళిపోతాడు.
2: ఇంకా చెప్పాలంటే ఆ మ్యారేజ్లో అయితే వారే ఆశ్చర్యపడుతున్నారు, ఎప్పుడు కొత్తదే బాగుంటుంది, అయితే మీరు దీన్ని సర్వ్ చేసి కొత్తగా ఇస్తున్నప్పుడు ఇంకా బాగుందన్నంగా
1: వైన్లో చెప్తారు.
2: ఎన్ని
1: సంవత్సరాలు అవుతుందో అంతగా టేస్ట్గా ఉంటుందని అలా చెప్తుంటారు. ఆయన ఇదే చెప్తున్నాడు.
2: స్పిరిచువల్ డెప్త్ అక్కడ
1: స్పిరిచువల్ డెప్త్ అందులో ఉంది. రెండును మిక్స్ చేస్తే న్యూగా ఉండేది కొత్తదిగా ఉండేది వద్దంటారు. నాకు కొత్తది
2: ఇక్కడ వస్తుంది ఆ పాయింట్.
1: ఇక్కడ పాయింట్ ఉంది.
2: ఇంకా చెప్పాలంటే ఈ డిజిటల్ ఎరర్లు ఈ పాయింట్ గమనించాలి,
1: చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. రెండింటిని తీసుకొచ్చి మీరు మిక్స్ చేస్తే లాని ఆ గ్రేస్ని మిక్స్ చేశారు. ఈ రోజున వారికి మనం చెప్తున్నాం, లాని గ్రేస్ని మిక్స్ చేస్తే ఒకరోజు ఆ గ్రేస్ లేకుండా పోతుంది, లానే ఉంటుంది, అదే వచ్చే 7 సంవత్సరాల్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మిక్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు జనులు క్రిస్టియానిటీలో ఉండేటువంటి గ్రేస్ డాక్ట్రిన్, ఈ విధంగా ఉండే ప్రభు చెప్పిన స్వాతంత్ర్య నియమం ఇది వద్దని చెప్తారు. ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా జరుగుతుంది, వద్దని చెప్పింది జరుగుతూ ఉంది. ఒకరోజు వస్తుంది ఇది మొత్తం రిమూవ్ అవుతుంది, అప్పుడు సంఘము ఎత్తబడుతుంది, భూమిలో ఉండేవారు ఇది వద్దంటారు. ఇప్పుడు పలుచోట్ల కూడా అదే చెప్తున్నారు కదండి. దానికి బదులుగా మరలా ఏం తీసుకొస్తున్నారు? పాతదే మంచిది, తిరిగి 7 ఇయర్స్ ధర్మశాస్త్రం వస్తుంది. ఇదే యేసు ఇక్కడ ప్రాఫిటికల్గా ఫిక్స్ చేస్తున్నాడు.
2: అప్పుడు అంత సీక్రెట్ ఇమిడి ఉంది ఒక్క విషయంలో.
1: ఈ యొక్క 3 పారాబుల్స్ను 3 అధ్యాయాల్లోనూ చదివేప్పుడు నాకు ఈ విధంగా కొన్ని విషయాలు లూకాలో ఎక్స్ట్రా ఉండడం తెలుస్తుంది. నాకు తెలుస్తుందంటే కనిపెట్టానని చెప్పడం లేదు, ఉన్నది చూడగలుగుతున్నాను లూకాలు. అప్పుడు దేవుడొచ్చి ఒక్కొక్క పారబుల్ వెనుకను తర్వాత జరగబోయే ప్రాఫెసెస్ యొక్క పూర్తి కార్యాన్ని దాచి ఉంచాడు. మీరు చేర్చద్దు, చేర్చారంటే కథ ముగిసిందే. అది చేర్చారంటే కొరతది పిగిలిపోతుంది, పాడవుతుందన్నది వేరే. మనిషి పాతదానికి వెళ్ళిపోతాడు
2: కాదు, వద్దనే చెప్తున్నాడు.
1: నువ్వు దానికే వెళ్ళొచ్చని చెప్తున్నాడు.
2: అవును,
1: అదే బెటర్గా ఉంది. అయితే ఆ పెండ్లింటిలో అతను కొరతది అడిగాడు.
2: అవును,
1: కలిపితే దీనికి వెళతానంటున్నాడు.
2: ఇంకా చెప్పాలంటే ఆ వివాహ గృహంలో ఖాళీ చేసిన తర్వాతే
1: నీవు తీసుకొస్తున్నాడు. అది ఖాళీ కావాలి, దాని వెనుక అనేక విషయాలున్నాయి.
2: అవునవును.
1: ఆ విధంగా ఇక్కడ చూస్తే రెండింటినీ మిక్స్ చేస్తున్నాడు. సో ఇది ఒకే మాటలు చెప్పి ముగించచ్చు. ప్రభు దైవమైతే ప్రభునొద్దకి రండి, బయలుదేవుడైతే బయలునొద్దకి వెళ్ళండి. ఒకటి గ్రేస్ లేక లా, రెండింటిని మిక్స్ చేయడానికి లేదు. ఒకటి యేసు చెప్పింది లేక లోకం చెప్పేది. నాట్ ఓన్లీ లా గురించి మాట్లాడటం లేదు, ఒకటి లోకం చెప్పేది. యేసు ఒక చోట చెప్తున్నాడు, మీరు 2 యజమానులకు మీరు పనిచేయలేరు. ఒకటి లోకానికైనా దేవునికైనా పనిచేయాలి.
2: అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే న్యూ టెస్ట్మెంట్ లో ఆ గ్రేస్ వచ్చినప్పుడు లా కూడా ఉంది ఆ ప్యాకేజ్ లో,
1: ఫుల్ఫిల్ అయిపోయింది. అందువల్ల చెప్తున్నాడు నువ్వు రెండింటినీ ఫాలో చేయడానికి అవసరం లేదు,
2: అందులోనే
1: ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నాం. గొర్రెను బలి ఇవ్వద్దు, యేసుని క్షమాపణ అడగద్దు. ఒకటి యేసుని క్షమాపణ అడుగు, గొర్రె బలి కావడం లోనికొస్తుంది. ఇదే ఈ ఉపమానంలో ఉండేటువంటి ముఖ్యమైన విషయం.
2: ఈ టైంలో మొదటి నమోదులో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా తెలియని విషయాలు చాలా చూసాం. మరో నమోదులో మనం ఒక హోంవర్క్ ఇస్తామని చెప్పాం. తర్వాతి పేరబుల్లో మనం దేని గురించి చూడబోతున్నాం, దానికి ప్రేక్షకులు ఎలా ప్రిపేర్గా ఉండాలి?
1: తర్వాత వచ్చి మనము ల్యాంప్ స్టాండ్ అంటే ఈ ఆ దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారనే ఉపమానం ఉంది. అదొచ్చి మత్తయి 5లో ఉంటుంది, మార్కు 4లో ఉంటుంది, లూకా 8లో ఉంటుంది. ఈ కార్యాన్ని వచ్చి మనము చూడబోతున్నాం. దీని గురించి వీక్షకులు మరి
2: కొంచెం ప్రిపేర్గా ఉంటే
1: ధ్యానించండి. వారికి తెలిసింది వీలైతే ఈమెయిల్ చేయమనండి, కమెంట్స్లో చెప్పనివ్వండి. మనము దాని తర్వాత వచ్చే కార్యాలను చూద్దాం. ఇక్కడ ఎవరూ పైన క్రింద అనేది కాదు. నన్ను అడిగితే మనకంటే అనేక రెవల్యూషన్స్ వారు ఇవ్వగలరు, మనం కూడా తెలుసుకోవచ్చు వారి నుండి. దేవుని చిత్తమైతే మనం అది చూద్దాం.
2: సంతోషం బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో చాలా సీక్రెట్స్ మనం రివీల్ చేసాం. రివీల్ చేసాం అండవు అంటే పరిశుద్ధాత్మ రివీల్ చేశాడు. చాలా ప్రయోజకరంగా ఉంది. తరువాతి పేరబుల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మరో కార్యక్రమంలో మనం మళ్లీ కలుసుకుందాం. డిస్కవరింగ్ ది సీక్రెట్స్ ఆఫ్ పేరబుల్స్. సంతోషం, వందనాలు.

0: Let's welcome Brother M.D. Jagan and ask him directly, what are the secrets of the parables? Brother, కార్యక్రమానికి స్వాగతం. ఈ అంశమే కొంచెం కొత్తగా ఉంది, పాత విషయం బట్ కొత్త కోణం. 2000 సంవత్సరాలుగా పారబుల్స్ అని చెబుతుంటేనే క్రైస్ట్ చెప్పిన కథలు అని మనం గమనిస్తున్నాం, సండే స్కూల్ నుంచి వింటున్నాం. అయితే ఒక్కొక్క కథ మన జీవితానికి వర్తిస్తుంది. నా మొదటి ప్రశ్న, ఈ పారబుల్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
1: ఇప్పుడు డైరెక్ట్గా ఉపమానం అనే మాటకి అర్థం చెప్పాలంటే, ఉపమానం అంటే లోకానుసారంగా ఒక నార్మల్గా మనం ఆలోచిస్తే ఒక తెలియని విషయాన్ని తెలియజేయడానికి మనం ఉపయోగించే ఎగ్జాంపులే ఉపమానం. ఉదాహరణకు మీరిప్పుడొచ్చి మహా చెప్పాలంటే 50 సంవత్సరాల క్రితం అనుకోండి, విమానమే చూడని ఒక గ్రామానికి వెళ్ళి ఈ విధంగా ఫ్లైట్లో వచ్చాను, ఆ ఫ్లైటా, అది ఎలాగుంటుందన్నప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్తాం కదండి. అంటే పక్షిలాగా పైన ఎగురుతుంది, ఈ మాదిరి అంటాం కదండి. వలే, మాదిరి అనే వర్డే ఉపమానానికి ముఖ్యమైన వర్డ్. ఒక విషయాన్ని తెలియజేయడానికి తెలిసిన విషయముతో అర్థం తెలియజేయడం, ఇది ఉపమానం. దీనికి పేరు పారబల్ అని చెప్తాం. బైబిల్ ఇది వేరే విధంగా చేపడుతుంది. దేవుడు ఇటువంటి రీతిలో ఆనాడున్న జనులకు అర్థం తెలియజేయడానికి ఒక విషయాన్ని చెప్తున్నాడు. మనమెందుకు దీన్ని బైబిల్ అని చెప్తున్నాం, ఎందుకు వేదం అంటున్నామంటే, లోకములో ఉన్న అన్ని పుస్తకాలకు దీనికి ఇంకొక వ్యత్యాసం ఉంది. అన్ని పుస్తకాల్లో అక్షరాలుంటాయి, ఇందులో జీవం ఉంటుంది. ఆ జీవం అంటే ఏంటని అడిగినట్లయితే దీనికి అనేక డైమెన్షన్స్ ఉంటాయి. ఒకే మాటగా ఉంటుంది, ఒక ఉదాహరణకు చెప్తాను. ప్రకటన గ్రంథములో ఆ చోట ఒక స్త్రీ 7 కొండలపై కూర్చుని ఉండెను అని ఉంటుంది. ఆ యొక్క స్త్రీకి ఏంటి గుర్తు అని అడిగినట్లయితే అదే సమయంలో ఆ వాక్యంలోని ఇలాగుంటుంది, నీవు చూచిన స్త్రీ భూరాజుల మీద రాజ్యభారము చేయు మహానగరము. అప్పుడు స్త్రీ అన్నందులకు నగరము అనేటువంటి మాట తెలియజేయబడుతుంది. ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలని ఉంటుంది, ఆ 7 కొండలను 7 రాజులుగా సూచించబడుతుంది. అప్పుడు ఆ కొండ రాజులకు ఉపమానంగా చెప్పబడుతుంది. ఇదొచ్చి ఇది బైబిల్లో మాత్రమే ఉండేటువంటి ఒక
0: యూనిక్నెస్
1: స్పెషాలిటీ. సో ఈ విధంగా బైబిల్ అంతటా ఉంటుంది. నేను చెప్పింది ఒకే ఎగ్జాంపుల్. ఈ విధంగా బైబిల్ అంతటా ఉంది. దేవుడు ఒక మాటను చెప్పి ఆ మాట వెనుక అనేక వివరాలు ఇస్తారు. బైబిల్లో ఇలాగ ఉండటం వల్ల మనం ఇది బైబిల్ అని ఒప్పుకుంటున్నాం. అలాగుంటున్నప్పుడు ఇటువంటి పారబుల్స్లోనూ ఈ విధంగా అనేక విషయాలు దేవుడు ఉంచు. లోకానుసారంగా చెప్తే అది ఒక కథ. ఆ అంజూరపు చెట్టును చూచాను, ఒక యజమానుడు పనికి పిలిచాను, 11 గంటలకు వారు వచ్చారు. ఇది అక్కడ నార్మల్గా జరిగే ఒక సంభవం
0: స్టోరీ.
1: ఆ స్టోరీ వెనుక హెవెన్ ఒక ముఖ్యమైన విషయాన్ని ఉంచి ఉంటుంది. ఆ విషయాన్ని మీరు దానితో కూడా పోల్చి చూసినట్లయితే యాప్ట్గా కలిసిపోతుంది. అదొచ్చి హెవెన్ వచ్చి వేరొక విషయాన్ని దాచి ఉంటుంది, అది మనం సీక్రెట్ అంటాం. ఇంకొకటి మనం వాక్యం నుండి తెలియజేస్తే జనులకు ఈజీగా అర్థమవుతుంది. ఏంటి చాలా డీప్గా వెళ్తున్నారేమో అని అనుకుంటారు కదా. మత్తయి సువార్త 13:10-11 ఒక సంభాషణ జరుగుతుంది, శిష్యులకు యేసైకి. ఇప్పుడు శిష్యులు యేసుని ఒక మాట అడుగుతారు, మీరెందుకు ఎప్పుడు వారితో ఉపమానముల చేతే మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా చెప్పట్లేదేంటి, ఒక కథను మీరు చెప్తూనే ఉన్నారు, డైరెక్ట్గా చెప్పచ్చు కదా అన్నప్పుడు అందులోకి ఆయన వారితో చెప్తాడు, ఈ ఉపమానము వెనుక ఒక హెవెన్లీ సీక్రెట్ ఉంది, అందులో వెనుకుంటుంది.
0: అవును,
1: మీరెందుకు వారితో ఉపమానముల చేత మాట్లాడుతున్నారు? దానికి ఆయన ప్రత్యుత్తరముగా, ఆ పరలోక రాజ్య రహస్యములు తెలుసుకోవడం మీకు అనుగ్రహించబడింది. ఆ సీక్రెట్ని నేను ఎవరికి చెప్పాలో వారికి అది తెలియను, మిగతా వారికి అది కథగానే ఉంటుంది, వారికి అది అనుగ్రహింపబడాల.
0: ఇప్పుడు కథగా అర్థం చేసుకోవాలా, సీక్రెట్గా అర్థం చేసుకోవాలా అన్న విషయం మన దగ్గరే ఉంది.
1: మనము ఏ యొక్క స్టాండర్డ్లో ఉన్నా, స్పిరిచువల్ స్టాండర్డ్లో, మీరు కేవలం యేసును చూడాలనుకుని వస్తే కదా, ఆయన పాదముల చెంత కూర్చుని అందులో ఏముందని అడిగినట్లయితే అది సీక్రెట్. ఎందుకంటే యేసు ఇద్దరికీ మాట్లాడాల్సింది. అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ నాన్ బిలీవర్స్, ఆయన కృతగా చూసేవారు ఉన్నారు. అది వారికి సువార్తగా ఉండాలి, వీరికిది సీక్రెట్గా ఉండాలి. ఇద్దరికీ ఒక మెసేజ్, ఒకే వర్డ్లో 2 మెసేజ్. ఈ విధంగా లోకంలో ఇంకెవ్వరూ మాట్లాడలేరు, ఆలోచిస్తూ మాట్లాడలేరు. కావాలంటే నేను మాట్లాడే దాంట్లో 2 మెసేజ్లు తీసుకోవచ్చు. ఆయన ఇది ఆధారం చేసుకుని చెప్పుంటాడు అని
0: ఒకలా
1: ఒక వ్యూహంగా. అయితే మాట్లాడిన వారు 10 మందికి ఒకే విషయం 10 విధాలుగా అర్థం చేసుకోవాలని మాట్లాడడం అసాధ్యం. హెవెన్ వచ్చి ఇతనికి ఇందులో ఇదే మాట ఇలాగ అనిపిస్తోంది, అయితే ఇతనికి ఇలాగా చేర్చబడుతుంది.
0: ఇందులో నాకు ఒక ప్రశ్న వస్తుంది, పారబుల్ యొక్క మీనింగ్ ని చూస్తే తెలియజేయడమే ఆయన ఒక కథగా చెప్తున్నాడు, ఆ కథలో ఒక ట్విస్ట్ ఉంది కదా, అప్పుడొక వ్యత్యాసమైన ట్విస్ట్గా ఉంటే అనేది నా ప్రశ్న.
1: మీరు హెవెన్ గూర్చే కదా చదువుకోబోతున్నారు, వీరు ఈజీగా అర్థం చేసుకోవడానికేనా కదా. విత్తనం విత్తాడు, ఆ విత్తనము మంచి భూమిలో పడింది, అప్పుడు వారెలా తీసుకుంటారంటే, ఆ ఓకే, ఒక మంచి మాటను గురించి చెప్తున్నాడు, అదొక మంచి భూమి అని ఇలాగా అలాగా చెప్తున్నాడని అనుకుంటారు. అయితే వెనుక వివరాన్ని అడిగినప్పుడు తర్వాత శిష్యులు అడుగుతున్నారు, ఆ విత్తువాని యొక్క ఉపమానమును గురించి తెలియజేయమన్నప్పుడు ఆ విత్తనము ఏమిటి, ఆ భూమి ఏంటని తర్వాత చెప్తున్నాడు. అప్పుడు వీళ్లకదే అలాగే, ఆ ఉపమానముల వెనుక ఉన్నటువంటి సీక్రెట్, అదే ఇందులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం.
0: అయితే ఇలా అర్థం చేసుకోవచ్చునా, అదేంటంటే మీరు కథలాగా కూడా వినొచ్చు లేదా కథగా బైబిల్లో చదవచ్చు. అయితే ఒక పైన ఉంది, అది కథలో నుండి వచ్చిన సీక్రెట్, ఆ దాన్ని అన్లాక్ చేసి అందులో ట్రెషర్ బయటికి తీసి చూడాలంటే ఒక పైన ఉంది. ఆ పైనాన్ని నేను అర్థం చేసుకుంటే నేను ట్రెషర్గా తీసుకోవచ్చు అనేది స్పష్టమవుతుందా?
1: లేదు, మీరు ప్రయాణమే అందులోకే చేస్తున్నారు.
0: ఓ, ప్రయాణమే అందుకే కదా.
1: ఎలాగంటే ప్రతి స్థలంలో ఒక ట్రెషర్ ఉంచబడి వెళ్ళిపోయాడు, యేసు వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను తీసుకుని వెళుతున్నా. ఇందులో ఏంటంటే ఈ ట్రెషర్ తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు నాకు ఆ ట్రెషర్ తీయడంలో ఇంకొక రూట్ దొరుకుతుంది, ఇలాగే వెళ్లాలని చెప్పి
0: ఒక ట్రెషర్ రూట్ లాంటిది.
1: అలా చివరి వరకు వెళితే యేసు ఉన్న చోటికి వెళ్ళగలం. మీరింకేం చేయక్కర్లా.
0: అదే మనం చెప్తున్నాం, ఒక విశ్వాసికి ఒక శిష్యునికి ఉన్న ఒక జర్నీ అంట.
1: విశ్వాసిగా ఉండి శిష్యునిగా ఎదుగుతున్నప్పుడు ఇది హంట్ చేయడం ఆరంభిస్తారు. మీరు ఆ ట్రెషర్ ని పొందుకుంటూ వెళతారు,
0: ఇంకా లోపలికి వెళ్తున్నారు. ఇంకా
1: వెళుతూ ఉన్నప్పుడు, అంటే మనం ఈ యొక్క యూదులకు మనకు ఒక చిన్న వ్యత్యాసం ఉంది. ఏంటంటే ఈ పరలోకం అనేటువంటి మాటను ఎప్పుడూ వారు ఉపయోగించరు. ఇజైన్ అనేవాడు, ఈ సియోన్ అనే మాటను వారు ఉపయోగించరు. అంటే పారంపర్య యూదులు ఏంటి రీజన్ అని అడిగితే, అదొచ్చి మోస్ట్ హోలీ ప్లేస్
0: చెప్పడానికి
1: అర్హత లేదు, మన నోటి ద్వారా చెప్పడానికి అర్హత లేదు, ఎందుకంటే గాడ్ అక్కడున్నారు, ఆయన చూసే స్థలం అది. ఇప్పుడు మనము పరలోకమని చెప్పి ఎంతో అది క్యాషువల్ అయిపోయింది. అయితే వాస్తవంగా వారు చెప్పేదే సరి, పరలోకం అనేది ఈ ఆల్మైటీ గాడ్ వాసం చేసే స్థలం, అంటే ఫాదర్ గాడ్ ఉండే స్థలం అది. ఆ స్థలానికి అంత ఈజీగా మీరు వెళ్ళిపోలేరు. యేసయ్య వచ్చి మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని మనము, అది ఎలాగంటే డాక్టర్ చదవడానికి సీటు దొరికింది, అందువల్ల నేను డాక్టర్ అయిపోయానని అర్థం కాదు, సీటే నాకు లభించింది, అయితే అది చదివి ముగించడానికి నాకొక ఎంతో ముఖ్యమైన కెపాసిటీ అవసరమవుతుంది. ఆ విధంగా హెవెన్కి వెళ్లడానికైనా మరి కొన్ని ఆ పరిశుద్ధత, ఆ విశ్వాసం అంత అవసరం. అంతటినీ కూడా ఈ మార్గంలోనే వెళ్లడం జరుగుతుంది.
0: అందుకనే చెప్తున్నాడు, వైడ్ గేట్లో చాలా మంది ప్రవేశిస్తారు, నేరో గేట్లో కొద్ది మంది ప్రవేశిస్తారు.
1: ఎందుకంటే ఈ హంట్, మీరు చెప్పిన మాట విశేషం, ఆ యొక్క ప్రయాణములో హంట్ చేస్తూ వెళ్లడం అనేది ఎంతో తక్కువగా ఉంటుంది. ఎంతమంది ఆలోచిస్తారు,
0: ఆ డిజైర్ ఉంటేనే త్రోవగలం.
1: మనం మాట్లాడేది ఏసఐ యొక్క బేసిక్ లెవెల్ మాట్లాడుతున్నాం,
0: ఇంకా డీపర్ కూడా ఉంది.
1: దీని తర్వాత వర్షన్ ఒకటి, ఇదొచ్చి ఈ ఉపమానంలో ఆయన తెలిసిన విషయాన్ని చెప్తున్నాడు, విత్తుతున్నాడు. తర్వాత వచ్చి యజమానుడు దాసులను పంపుతున్నాడు, తర్వాత ఒకడొచ్చి వేటగాడొస్తున్నాడు. ఈ విధంగా ఆయన తెలిసే విధానంలో ఉపమానం చెప్తున్నాడు.
0: హూ ఈజ్ ఎ సమారిటన్,
1: గుడ్ సమారిటన్, ఇవన్నీ తెలిసిన ఉపమానాలు.
0: అవును, ఈరోజు చాలా మందికి అర్థమవుతుంది.
1: అదే క్రైస్ట్ 2000 సంవత్సరాలకు ముందు చెప్పిన కథ, ఈరోజు మీ డైలీ లైఫ్కి అది యూస్ అవుతుందే. ఇలా ఎవరు మాట్లాడగలరు? హెవెన్లో ఉన్న కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, ఇంకా చెప్పాలంటే అందులో లోకానికైనా ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రొఫెసీని మీరు త్రవ్వి కనిపెట్టాలి. నేనిప్పుడేం చెప్తున్నా, యేసు వచ్చేంతవరకు మీకు అవసరమైన అన్ని ప్రవచనాలు ఇందులో ఉన్నాయి. ఇందులో డైరెక్ట్ ప్రొఫెసీ అనేది ఉంది, మోయాబు నాశనమగును, బబులోను మునిగిపోతుంది, నెబుకద్నెజర్ వస్తాడు, ఇర్మియా చెప్తాడు, నేరుగా ప్రవచనాలు. ఇక్కడ అలా కాదు, ఇక్కడున్న విషయమే వేరే. అంజూరపు చెట్టు చిగుర్చును, అందులో లేత కొమ్మ కలుగును. అప్పుడు అంజూరమంటే ఏంటి, లేత కొమ్మంటే ఏంటి, ఒక్కొక్కటి చూడవలసి ఉంటుంది. చిగుర్చునంటే ఏంటి, ఇలా ప్రతిదాని వెనుక ఒక ఆంతర్యమైన ఇన్ఫర్మేషన్,
0: ఆ ఇన్ఫర్మేషన్ లోపలే ఉంది,
1: అది ఇందులోనే ఉంటది. అంటే దానికైనా ఇప్పుడు అంజురపు చెట్టు అన్నందులకు వివరణ ఇంకో దగ్గర ఉంటది.
0: అప్పుడు వెతకాలి, మీరు
1: చెప్పాలి. ఇందులో మనము ఫస్ట్ గా రెవల్యూషన్ చెప్పేప్పుడు మాట్లాడాం, ఊహించనేకూడదు ఈ పుస్తకాన్ని అని చెప్పి, ఎందుకంటే దీన్ని ఊహించే అంత కెపాసిటీ మన దగ్గర లేదు.
0: ఇంకో విషయం మాట్లాడుకున్నాం, బైబిల్ మనతో మాట్లాడుతుందని చెప్పా.
1: ఇప్పుడు అందులో నుండి మీరు ఎలాగ తీసుకుంటున్నారనేది ఇంపార్టెంట్. ఇది నేను చెప్పేది ఒక వర్షన్, పారబుల్ యొక్క ఒక యాంగిల్, ఇందులో మరొక యాంగిల్ ఉంది. ఇప్పుడు మాట్లాడింది తెలిసిన విషయాన్ని చెప్పి తెలియని విషయాన్ని తెలియజేయడం.
0: అవును,
1: ఇంకొకటి ఉంది ఏసే దగ్గర, తెలియని విషయాన్ని చెప్పి దానికైన అర్థాన్ని తెలియజేయడం.
0: ఓ, అలా కూడా ఒక యాంగిల్.
1: ఇప్పుడు ఒక వాక్యం ఉంది, ప్రకటన 13:1 ఉంది, మరియు 10 కొమ్ములును 7 తలలును గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దానికి 7 తలలునూ 10 కొమ్ములునూ ఉన్నాయి. ఇది లోకములో లేనిటువంటి విషయం.
0: అవును, ఊహించుకోవడానికే కష్టం.
1: యేసు చెప్పిన ఉపమానాలు గమనించండి. ఒక మనిషి విత్తనము విత్తుటకు బయలుదేరెను. కొన్ని మంచి భూమి మీద పడ్డాయి, కొన్ని రాతి నేలను పడెను. ఇదొచ్చి ప్రాక్టికల్, మనం చూసే
0: విషయం.
1: అంతకుముందు దానిని చూస్తే 7 తలలును 10 కొమ్ములున్నటువంటి మృగం ఒకటి సముద్రము నుండి లేచి వచ్చాను. దీన్ని ఎలా వివరించగలరు? దీన్ని మీరు ఎక్కడ లోకంలో చూసి ఉండలేరు. సముద్రము నుండి 7 తలలు 10 కొమ్ములతో దీనిపైన కిరీటమున్న మృగము ఏదీ లేదు.
0: ఇదే అర్థం కాలేదని చాలా మంది వదిలేస్తున్నారా?
1: వారందరూ త్రొవలేకపోయారు లేక వద్దు త్రొవనక్కర్లా ఎందుకు? ఒకరు నాతో ఇలా చెప్పారు, బ్రదర్ ఎందుకండి ప్రకటన అంత చెప్తూ అందులో ఒక 3 అధ్యాయాలు చెప్పి వదిలేస్తే కూడా చాలన్నాడు. ఎందుకంటే ఆ 3 అధ్యాయాలు ఉపమానం ఉండదు కాబట్టి. 3 అధ్యాయాలు ముగించడానికి 30 సంవత్సరాలు అవుతుంది. అంత విషయం ఉంది అందులో. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ విధమైన ఒక పారాబుల్ ఒక స్టైల్. ఇప్పుడు 7 తలలు 10 కొమ్ములతో మృగం లేదు. అప్పుడు మొదటిగా మృగమేంటో చూడాలి. 7 తలలంటే ఏంటని చూడాలి. 10 కొమ్ములంటే ఏంటని చూడాలి. కిరీటం అంటే ఏంటని చూడాలి. అప్పుడు అందులో ఒక సీక్రెట్ బయటపడుతుంది. ఇది ఎవరికోసమని చూసినట్లయితే ఇది వేరెవరికి కాదు, చర్చ్ కోసం. అంటే డిసైపుల్ అయిన వారికి ఇది. ఇక్కడ ఉపమానం నార్మల్ పర్సన్కి ఉంది, డిసైపుల్కి ఉంది. నార్మల్ పర్సన్ అర్థం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, డిసైపుల్స్కి సీక్రెట్ అర్థమవుతుంది. అయితే రెవల్యూషన్, డానియల్లో 1-6 అధ్యాయాలు, ఏహెచ్కేల్లో 2-3 అధ్యాయాలు ఇవన్నీ కూడా చూసినట్లయితే డిసైపుల్స్కి మాత్రం అర్థమవుతుంది, వేరెవరికీ అర్థం కాదు.
0: అప్పుడు బిలీవర్ అయ్యేంత వరకు దీన్ని చదువుతూనే ఉంటే, చదువుతూనే ఉంటే తవగా అతడు అందులోనూ డిసిపల్ అయ్యాడంటే బైబిలే వేరే యాంగిల్.
1: అందువల్ల దేవుడు మన కొరకు ఏం చేశాడంటే, మొదటిగా 4 గాస్పల్స్ ఇవ్వబడ్డాయి. అంటే దానికి మరొక కారణముంది, ఇంకొక రీజన్ అందులో ఉన్నటువంటిది. మీరు ఈ ఉపమానములు ఇలా చదువుకుంటూ వెళ్ళినట్లయితే మీరు బేసిక్గా సీక్రెట్ని అర్థం చేసుకునేవారిగా మారతారు. తరువాత డీప్ అయిన సీక్రెట్స్ని ఇవ్వడం మొదలు పెడతాడు.
0: ఫస్ట్ లెవెల్
1: సెకండ్ లెవెల్ లాగా. ఈ యొక్క మతైలో ఉన్న ఉపమానములన్నీ కూడా మార్కు లూకాలో ఉన్నటువంటి ఉపమానాలు. కొంచెం కొంచెంగా తెలుస్తుంది, అదిను ఉపమానమే ఒక సీక్రెట్. అందులో ఇది ఫస్ట్ లెవెల్ సీక్రెట్. ఇంకా కొంత మీరు రెవల్యూషన్లోకి వెళ్ళినట్లయితే అది ఓన్లీ ఫర్ చర్చ్. ఆయన రాయడమే సంఘాలకు రాస్తూ, అప్పుడు అవన్నీ కూడా ఫర్ డిసైపుల్స్. ఆ డిసైపుల్స్ యొక్క ఉపమానం మీరు తెలుసుకోకముందు ఈ బేసిక్ లెవెల్ తెలుసుకోవాలి. ఇది చదువుకుంటే అది చదువుకోవడం ఈజీ.
0: కార్యక్రమం యొక్క అంశం సీక్రెట్స్ ఆఫ్ ద పారాబుల్స్, చెప్పాలంటే ఉపమానాల్లోని రహస్యాలని చెప్పొచ్చు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవి ఎవరికోసం రాయబడినవి, ఏ ఎందుకని ఇవి నాకు చాలా వర్తిస్తున్నాయి, లేదా ఈ ట్రెషర్ని నేనెలా తీసుకోవాలి అలాంటి పలు ప్రశ్నలున్నాయి. మిస్ అవ్వకుండా తర్వాతి పార్ట్ చూడండి.

0: వెల్కమ్ బ్యాక్ టు సీక్రెట్స్ ఆఫ్ ది ప్యారబుల్స్. బ్రదర్, మన ఇంట్రొడక్షన్లో ప్యారబుల్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు సీక్రెట్ అని మీరు వివరించారు. నా ప్రశ్న ఏంటంటే, మాథ్యూలో ఈ విషయాలు రికార్డ్ చేయబడ్డాయి, లూక్లో రికార్డ్ చేయబడ్డాయి. మాథ్యూ అయితే ఒక ట్యాక్స్ కలెక్టర్, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వానికి పనిచేసే ఒక వ్యక్తి. అది మాత్రమే కాకుండా అకౌంట్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. బ్యాలెన్స్ షీట్ కూడా వేస్తాడు. అతని దేవుడు చూస్ చేస్తున్నాడు. లూక్ అయితే హిజ్ ఎ డాక్టర్, వైద్యుడు. అతడైతే ఫ్యాక్ట్స్ విని విని థియోఫిలస్కి రాస్తున్నాడు. మాథ్యూ దీన్ని, ఈ పారాబుల్స్ను చాలా చక్కగా రికార్డ్ చేశాడు. లూక్ కూడా నమోదు చేస్తున్నాడు. మాథ్యూ రికార్డ్ చేసిన యాంగిల్స్ అయితే కొంచెం వ్యత్యాసంగా ఉంది, లూక్ మరో యాంగిల్లో ఉంది. ఇప్పుడు మీరు మాథ్యూ గురించి చెప్పారు, అది ఫస్ట్ బ్రేక్కి ముందు. మాథ్యూ ఎందుకని దీన్ని ఇలా రికార్డ్ చేశాడు, మాథ్యూ తెలియని కోణంలో, అది తెలిసిన విషయం తెలియని కోణంలో, అదే ప్రకారం తెలిసిన విషయం ఏంటి, తెలియని కోణాలేంటి.
1: ఈ నాలుగు గాస్పల్స్ నాలుగు యాంగిల్స్లో రాయబడుతున్నాయి. నాలుగు వ్యక్తులకు నాలుగు విధాలుగా, లోక ప్రకారంగా మీరు చెప్పినట్టుగా థియోఫిలస్, ఆయన ఒక రోమా అడ్వకేట్, ఆయనకి రాస్తున్నాడు. మాథ్యూ వచ్చి డైరెక్ట్గా జ్యూస్ కోసమే రాస్తున్నాడు, యూదుల కొరకు రాస్తున్నాడు. మార్క్ వచ్చి జెంటైల్స్కి రాస్తున్నాడు. ఇప్పుడు ఈయనొచ్చి, జాన్ వచ్చి గ్రీక్స్కి రాస్తూ అందులో ఆరంభంలోనే గ్రీకులోనే ఆరంభిస్తాడు. ఆది అందు వాక్యముండెను అని గ్రీక్ పదాన్ని హైలైట్ చేస్తాడు. సో ఇక నాలుగు గాస్పల్స్లోనూ ఈ పారబుల్స్, ఈ ముగ్గురు చేపట్టే విషయము, ఈ ముగ్గురే వీరు అధికంగా నమోదు చేస్తూ ఉన్నారు. అప్పుడు నమోదు చేసేప్పుడు ఈ పారబుల్స్కి వెనుక ఉన్న విషయం ఏంటంటే, ఈయనొచ్చి ఆ యొక్క యూదా పారంపర్యంలో ఉన్నటువంటి విషయాలను అధికంగా అక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరు?
0: మాథ్యూ.
1: మాథ్యూ
0: జీనాలజీ నుండి ప్రారంభించి,
1: జీనాలజీ నుండి ఆరంభించి వారికి అర్థమయ్యేటువంటి టర్మ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇది సరిగ్గా నమోదు చేయాలి, లేక తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ గ్రీక్ హీబ్రూను చదివి ఈ బైబిల్ చూసే విధానం ఉంది కదండి, అలా చూసే వారిని, ఆ యొక్క లాంగ్వేజ్ని చదివేప్పుడు పూర్వాపరాలు కూడా చదువుతారు.
0: బ్యాక్గ్రౌండ్
1: అంటే యూదా పారంపర్యము, ఇస్రాయేల్ పారంపర్యము, ఒక్కొక్క ట్రైబ్స్ వెనుక ఉండేటువంటివంతా ఎంతో డీప్గా చదివేవారు ఉంటారు. ఇందులో ఒకే ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. అందులో కొందరు సరిగ్గా ఫాలో చేస్తున్నారు. ఏంటి డ్రాబ్యాక్ అన్నప్పుడు, వీరి పారంపర్య విధానంగా చదువుకున్నప్పుడు వారు ఆ పారంపర్య విధానంగానే వాక్యాన్ని చూస్తున్నారు, స్పిరిచువల్గా చూడటం లేదు.
0: ఓకే,
1: మీకు నాకు ఇది పారంపర్య విధానంగా ఇవ్వబడలా, స్పిరిచువల్గా ఇవ్వబడింది. నేనిప్పుడేం చేస్తున్నానంటే, ఈ పారంపర్య విధి విధానంగా చదువుకుంటూ వెళుతూ ఉంటే నేను ధర్మశాస్త్రానుసారంగా మారడానికి అవకాశముంది, యూదుని వలే మారడానికి.
0: ఓకే,
1: యూదులకి మనకి ఏంటి వ్యత్యాసం అంటే, యూదునికి పారబుల్ యొక్క కథే తెలుస్తుంది, దాని వెనుకున్న సీక్రెట్స్ మనకి తెలియజేయబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, యూదుని యొక్క ఈ పారంపర్యంగా చదివినట్లయితే యూదుని వలే మీరు కూడా కథనే చూడగలరు. ఎందుకు ఈ కథను ఇక్కడ చెప్తున్నాడు, ఆ స్థలములో ఈ కథకైన వారు కూడా ఉన్నారు, ఆయన ఒక పొలంలో ఉన్నాడు, ఆ యొక్క రైతు, ఇది మనకి జ్యూస్ యొక్క వ్యూ. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదని చెప్పడంలా, దానికంటే అవసరమైంది ఏదని అడిగినట్లయితే దాని వెనుకున్నటువంటి సీక్రెట్స్.
0: అదేమంటే మీరేం చెప్తున్నారు, హిస్టరీ బ్యాక్లోకి వెళ్ళి చక్కగా ధ్యానించి హిస్టరీగా మార్కండి, కంటెంట్కి రండి అని అంటున్నారు.
1: ఎందుకంటే అందుకొరకే ఇవ్వబడింది మనకి స్పిరిచువల్గా, లేదంటే మనల్ని యూదా పారంపర్యంగా మార్చాలనుకునేవాడు కదా. తిరిగి తిరిగి మనం పారంపర్యాచారకులుగా మారకూడదని పౌలు చెప్తూనే ఉంటాడు.
0: అందుకనే అతను అలా వస్తున్నాడు,
1: ఆయన జెంటైల్స్ మధ్య నుండి వస్తుంటాడు,
0: స్ట్రైట్ గా వస్తున్నాడు.
1: అవును, ఆయన ఏ చోట కూడా యూదా పారంపర్య బ్యాక్గ్రౌండ్ రాయడు,
0: ఎందుకంటే అతనికి తెలిసిపోయింది,
1: ఆయనకు బాగా తెలుసు,
0: సీక్రెట్ తెలుసుకున్నాడు.
1: ఇదే ఈనాటికి మనలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం. అది అనేక టీచర్స్ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఈ పారంపర్య బ్యాక్గ్రౌండ్ ని అధికంగా ఫోకస్ చేసి అందులో ఉన్నటువంటి ఒక స్పిరిచువల్ థాట్ ని వదిలేస్తున్నారు. పారంపర్యాన్ని ఫోకస్ చేయడం తప్పు కాదు,
0: అది కావాలి.
1: దానికంటే ముఖ్యం ఏంటంటే దానిలో ఉన్నటువంటి ట్రెషర్ ప్రాబ్లం. అది అనేక టీచర్స్ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఈ పారంపర్య బ్యాక్గ్రౌండ్ ని అధికంగా ఫోకస్ చేసి అందులో ఉన్నటువంటి ఒక స్పిరిచువల్ థాట్ ని వదిలేస్తున్నారు. పారంపర్యాన్ని ఫోకస్ చేయడం తప్పు కాదు,
0: అది కావాలి.
1: దానికంటే ముఖ్యం ఏంటంటే దానిలో ఉన్నటువంటి ట్రెషర్,
0: ఎందుకంటే అల్టిమేట్ గా మనం వెళ్ళి అక్కడికి చేరాలి కదా.
1: అది వదిలేసి, ఆ స్పిరిచువల్ థాట్ ని వదిలి, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పారంపర్యాచారాన్ని మాత్రం చదివినట్లయితే
0: అందులో రీసెర్చ్ చేసి,
1: అవును, ప్రజలకు ఒక సీక్రెట్ తెలియజేద్దామా, పారబుల్ ని పెట్టుకుని మనం
0: సమే వచ్చి ఉపమానములు, రహస్యాలు,
1: నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. అందరు చెప్తున్నారు అశ్విన్ మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు.
0: నా పని ఏంటంటే ప్రశ్నలు కురిపించేది.
1: సరే, ఇప్పుడు అబ్రహాం వచ్చి ఇస్సాకును బలి ఇవ్వడానికై పైకెళ్ళాడు కదండి.
0: అవును,
1: అక్కడ బలి ఇవ్వలేదు, ఒక పొట్టేలు నర్పిస్తాడు కదా. అటు తర్వాత ఎంతమంది వచ్చారు?
0: మంచి ప్రశ్న.
1: తిరిగి వచ్చేప్పుడు,
0: తిరిగి అబ్రహాం వచ్చాడు, ఐసాకు వచ్చాడు,
1: కొండపై నుండి క్రిందకు వచ్చిన వారిని అడుగుతున్నా. అబ్రహాము
0: అతని కుమారుడు,
1: ఆయన కుమారుడే కదా వచ్చారు. యాక్చువల్గా మీరు అక్కడ చూడండి, జెనసిస్ ఎందుకంటే జనులకు ఇది టిట్ బిట్స్ గా ఉంటుంది. At the same time, they will know this, one of the secrets of the, very important secret of the Bible. Genesis 22, 19th vachanani chadavandi.
0: So, Abraham returned to the young man, and arose, went together to Bathsheba, and Abraham lived in Bathsheba.
1: Ekkada Isaac?
0: Return to this young man and rasundi. Isaac andalo ledu.
1: Appudu deeni ardham enti? Abraham konda meeda nundi tirigi raga.
0: అవును,
1: అలాగే ఉంది కదా.
0: తెలుగులో ఎలా ఉంది బ్రదర్?
1: తెలుగులో ఎలాగంటే, తరువాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయర్షెబాలో నివసించను. ఇస్సాక్ అనే మాటే రాలేదు చూడండి. ఇస్సాక్ వస్తే అప్పుడేం రావాలి? అబ్రహాము ఇస్సాకు తిరిగి వచ్చారని ఉండాలి కదా. అబ్రహాము తన కుమారునితో వచ్చాడని ఉండాలి కదా. అబ్రహాము వచ్చాడని సింగులర్ గా ఉంది చూడండి.
0: అవును, అబ్రహాం రిటర్న్ విత్ దిస్ యంగ్ మ్యాన్ అని రాసింది. ఓకే, సో కిందికి వచ్చాడనుంది. ఐసాక్ని గురించి మెన్షన్ చేయలేదు.
1: దీని తర్వాత ఇస్సాకును గురించి కొంత ఎడం ఉంటుంది. దీని తర్వాత 24 అధ్యాయంలో రిబ్కాను చూసేప్పుడే ఇస్సాకు వస్తాడు. దీనికి మధ్యలో శారా మరణించి ఉంటుంది. అక్కడ ఇస్సాకు వచ్చినట్టుగా ఉండదు, ఏముండదు.
0: ఏంటి దీనికి కారణం?
1: ఇదే చెప్ప వస్తున్నాను సీక్రెట్ అని. ఇప్పుడు
0: ప్రశ్నను అడగాలి మనం.
1: ఇక్కడ ఈ చోట ఎందుకు అబ్రహాం వచ్చాడు, ఇస్సాకు లేడు? ఇప్పుడు అనేక మంది ఏమనుకుంటున్నారంటే, అబ్రహాం ఇస్సాకుతో వచ్చాడు, ఇస్సాకుతో వచ్చాడని అనుకుంటారు. ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్లో ఇవ్వబడిన సీక్రెట్ యొక్క వెరీ ఇంపార్టెన్స్ ఇదే.
0: రైట్.
1: ఇక్కడ ఏముందని చూసినట్లయితే, యేసుక్రీస్తు కొండపైన ఆరోహణమైన తర్వాత శరీరముతో ఆ తర్వాత ఎవరిని చూడటానికి రాలేదు. అట్లే ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన సంఘాన్ని ఎదుర్కోవడానికి ఆయన వస్తాడు. యేసుక్రీస్తు సంఘాన్ని విడిపించడానికి వస్తాడు. అలా ఆయన ఎదుర్కొని పరలోకానికి వెళ్తుంది. అలా వెళుతున్నప్పుడే యేసు కనబడతాడనేది చూడగలం. అంతవరకు యేసుక్రీస్తు యొక్క పార్ట్ రోల్ భూమిలో ఉండదు, పరిశుద్ధాత్మునిదే ఉంటుంది. కరెక్ట్గా ఈ చోట చూస్తే, అక్కడ పైకెళ్లిన ఇస్సాకు తిరిగి రిబ్కాను చూడటానికే వస్తాడు. మధ్యలో ఇస్సాకును గూర్చిన విషయం బైబిల్ మరుగు చేసింది. ఇప్పుడు ఇస్సాకు లేడా, అప్పుడు భూమిలో లేడా, ఆ ప్రశ్న కాదు. బైబిల్లో ఇస్సాకు ఇక్కడ వెళ్లినవాడు, రిబ్కాను సంధించడానికి వస్తాడు.
0: అప్పుడు కారణం కొరకు ఇక్కడ నమోదు కాల
1: మరుగు చేశాడు దేవుడు. ఆ స్థలంలో ఇస్సాకును గూర్చి అంతవరకు ఆపబడింది. అందుకే యేసు చెప్తాడు, లేఖనాలు పరిశోధించుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అంటాడు. ఈ సీక్రెట్ని వారు యూదులు అర్థం చేసుకున్నట్టయితే, అప్పుడు వారేమనుకుంటారు, ఇస్సాకు ఇంతటితో రావాలి. అప్పుడు మెస్సయ్య ఇస్సాకుకు ఆ మోడల్గా ఉన్నాడు, గుర్తుగా ఉన్నాడు. దీని తర్వాత ఇస్సాకొచ్చి మెస్సయ్య వచ్చేప్పుడు ఒకసారి వచ్చి కొండమీద బలి అర్పించబడితే తిరిగి సంఘాన్ని రక్షించుకోవడానికి వస్తాడనేది సీక్రెట్. ఇప్పుడు యూదా పారంపర్యానికి వద్దాం. పారంపర్య టీచర్స్ ఇది ఎలా బోధిస్తున్నారంటే, పైకెళ్లిన ఐసక్, ఇది పారంపర్యంగా వారు కథలో చదివేది, బైబిల్లో లేదు. ఇదొచ్చి మనము అక్సెప్ట్ చేయాలనే అవసరం లేదు. అంతటితో ఇస్సాకు అబ్రహామును వదిలి వెళ్ళాడు.
0: ఓహో,
1: ఎందుకంటే అబ్రహాం చంపాలనుకున్నాడు కాబట్టి. ఆట తర్వాత అబ్రహామును వదిలి ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, శారాతో జీవిస్తాడు. శారా అబ్రహాము నుండి వేరయ్యింది నా కుమారుణ్ణి చంపడానికి చూడటం వల్ల. ఇద్దరు వేరుగా వాసం చేస్తున్నారు. తర్వాత శారా చనిపోతుంది. తర్వాత అబ్రహాం శారాని పాతిపెట్టడానికి వస్తాడు. వాక్యం ఇలాగుంది, అబ్రహాము వచ్చెను అని ఉంటుంది. సో అబ్రహాం వారలా తీసుకుంటున్నారు, ఆయన వచ్చాడు. ఆ చోట ఐసెక్ లేడు, ఎందుకంటే అబ్రహాం చూడటానికి ఇష్టపడలా, వెళ్ళిపోయాడు. తిరిగి అబ్రహామును పాతిపెట్టడానికే వచ్చాడు అనేటువంటిదే యూదా పారంపర్యం. ఇప్పుడు ఇది ఒక కథగా ఉంటుంది, అంగీకారంగా ఉంటుంది. దీనికి వేరింకెక్కడన్నా హిస్టారికల్ రిఫరెన్స్ కూడా ఉంటుంది. అయితే దేవుడు మీకు చెప్పదలిసింది ఏంటి?
0: వేరే విషయం.
1: హెవెన్లీ మ్యాటర్.
0: అయితే మనం హిస్టరీలోకి వెళ్ళాం.
1: ఇప్పుడు దీనికంటే ఆశ్చర్యం, అబ్రహాం క్రిందకు వచ్చిన వెంటనే

0: ఆ సంగతులు జరిగిన తర్వాత రిబ్కా పుట్టిన విషయం తెలియజేయబడుతుంది. అడు తర్వాత వాక్యంలో బెతుయేలుకు రిబ్కా పుట్టిన విషయం తెలపబడుతుంది. రిబ్కా సిరియా దేశంలో పుడుతుంది, దాని అర్థమేంటి? యేసు కొండపైకి వెళ్లి కల్వరిలో ఆయన ప్రకటెముకలో గుచ్చుతారు. ఎవరి ప్రకటెముక తీయబడింది? ఆదాముది. ఎందుకు తీయబడింది? భార్యను కలుగు చేయడం కోసమై. ఇప్పుడు ఇస్సాకుపైకి వెళ్లాడు, క్రింద రిబ్కా పుట్టింది. యేసు పైకెళ్ళిన తర్వాత క్రింద సంఘం పుడుతుంది. అద్భుతమైన సీక్రెట్. ఇదే విధంగా ప్రతి సీక్రెట్ ఉంటుంది బైబిల్ లోపల, ఒక్కొక్కటి ఉంటుంది ఇందులో. ఈ సీక్రెట్ని మీరు తెలుసుకోకుండా చేసేది ఎవరు?
1: మన రీసెర్చ్ ద్వారా.
0: రీసెర్చ్ ద్వారా మీరు హిస్టరీలోకి వెళ్ళినట్టయితే, హిస్టరీ వద్దనడం లేదు, అయితే ఈ సీక్రెట్ని గమనించడం కూడా మన ఇంపార్టెన్స్ అని చెప్తున్నాను నేను. అందుకే మనకి హిస్టరీని ఇవ్వకుండా దీన్ని ఇచ్చి ఉన్నాడు. మనం ఈ యూదా పారంపర్యం, ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నవారు, హీబ్రూ వారిని, గ్రీకు వారిని తప్పు చెప్పడం లేదు. తిరిగి చెప్తున్నా, తప్పుగా నమోదు కావచ్చు. అంతకంటే ఇంపార్టెన్స్ దానిలో ఉన్నటువంటి స్పిరిచువల్ సీక్రెట్స్. ఇప్పుడు యూదుల యొక్క సమస్య ఏమయ్యింది? యేసు విత్తుబాని ఉపమానం చెప్పిన వెంటనే ఉపమానాన్ని మాత్రం తీసుకున్నారు, లోనున్న సీక్రెట్స్ని వదిలిపెట్టారు. ఇప్పుడు మనవారేం చేస్తున్నారు? పారంపర్యాన్ని తీసుకుని, పద్ధతులు తీసుకుని, యూదుల వల్ల డ్రెస్ చేసుకుని అన్నీ చేస్తున్నారే గాని దాని వెనుక బాణంటే ఏంటి? అందులో ఎందుకు నీళ్లు నింపమన్నాడు? అందులో ముంచి ఎందుకు తీసుకెళ్ళి ఇవ్వమన్నాడు? దీని వెనుక సీక్రెట్ వారు అర్థం చేసుకోవాలి. సో ఇదే ఒక పారబుల్ చదివే విధానం, దాని వెనుక దేవుని కార్యం. ఈ మత్తయి రాయడంలో పారంపర్యంను గురించి ఎందుకు రాస్తున్నాడంటే, దాన్ని తెలియజేయడానికంటూ రాయలేదు, దాని వెనుక కూడా ఒక సీక్రెట్ ఉంది. లూకా రాసేటప్పుడు వేరే కొన్ని యేసుక్రీస్తు యొక్క మనుషరీతిగా వాటిని ఎక్కువగా ఇన్సిస్ట్ చేస్తున్నాడు. కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా అందులోనూ పలు విషయాలున్నాయి. లూకా యొక్క పారబుల్స్ యొక్క తీరు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ కలుగు చేసింది. ఒక పారబుల్కి మరొక పారబుల్కి కలయిక ఉంటుంది. ఒక పారబుల్ యేసు చెప్పేప్పుడు దానికి ముందు ఎక్కడున్నాడని చూస్తే ఆ పారబుల్కి ఆయన చెప్పడానికి ఒక గొప్ప కనెక్షన్ ఉంటుంది. సో ఇటువంటి విషయాలు మాథ్యూ రాయడానికి, లూకా రాయడానికి అనేక డిఫరెన్స్ ఉన్నాయి. మార్కు అది వేరే విధంగా, మార్కు యొక్క సువార్త అది వేరే గాస్పల్ మొదటిగా రాయబడింది.
1: ఇంకా చెప్పాలంటే అతను స్టార్టింగే జాన్ ది బాప్టిస్ట్ ప్రారంభించాడు,
0: ఎందుకంటే జాన్ ద బ్యాప్టిస్ట్ కి ఓల్డ్ టెస్ట్మెంట్ కి కనెక్షన్ ఉంది. ఓల్డ్ టెస్ట్మెంట్ ముగించేది జాన్ ద బ్యాప్టిస్ట్ తో ముగిస్తుంది. సో ఫస్ట్ అధ్యాయం ఆయనతో ఆరంభమవుతుంది. సో అది వేరే. ఇవన్నీ కూడా దాటించి జాన్ ఒక పారబుల్ రాస్తున్నాడంటే
1: హెవెన్లీ సీక్రెట్స్,
0: హెవెన్లీ యొక్క ట్రెషర్, పొకిషం అందులో ఉందని అర్థం. అది తప్ప జాన్ వచ్చి ఒకటి మీరు చూడండి, జాన్ వచ్చి ఒక్క చాప్టర్కి, ఇప్పుడు చాప్టర్స్గా ఉన్నాయి, ఒక చాప్టర్కి ఒక సంభవం, మించితే రెండు సంభవాలు మాత్రం రాస్తాడు, అయితే డీటెయిల్డ్గా రాస్తాడు.
1: ఇంకోటి, జాన్ రాస్తున్నప్పుడు ఎక్కడో డైరెక్ట్ అవుతుంది, ఈ స్టోరీ ఇక్కడ ముగించబడదు, ఎక్కడ నుంచి ఎక్కడికో వెళ్తుంది,
0: అది అట్లే కంటిన్యూగా వెళ్తుంది. ఆ విధంగా జాన్ వచ్చి హెవెన్లీ ట్రెషర్, అది అంటే ఏ బుక్ని కొరత చెప్పడం లేదు, ఒకదానికంటే ఒకటి తక్కువైంది కాదు, అందువల్ల సైన్స్ గొప్పదని హిస్టరీ మోసమైంది కాదు. మరి హిస్టరీలో అనేక మంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చి లాంగ్వేజ్కి ఇవ్వరు, తెలుగే కదా అంటారు, తెలుగు పాస్ అవ్వాలి, తెలుగు ఫెయిల్ అయితే అన్నిట్లో ఫెయిలే. ఆ విధంగా మాథ్యూ మార్క్ అంటే కూడా జాన్ పెద్దదవడం వల్ల మనం ఆ విధంగా చెప్పడం లేదు. కానీ అందులో ఉన్నటువంటి విషయం కొంత హార్డ్ అయింది, అది ఇలా డెప్త్ అయింది, హెవెన్లీది. సో ఈ నాలుగు గాస్పుల్స్ వెనుక ఉన్న ఒక్కొక్క పారబుల్లోనూ ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది, అది ఎదురువి తీసుకోవడం మన యొక్క పని.
1: పారబుల్స్ అండ్ ది సీక్రెట్స్ అనే విషయాలు చాలా చెప్పారు. టైం ఇప్పుడు ముగించబోతోంది. మరో నమోదులో మనమైతే ఏ పారబుల్ చూడబోతున్నాం? మరో రికార్డింగ్లోనే ఈ జర్నీలోకి వెళ్తున్నాను, ఎందుకంటే ప్రేక్షకులకు జర్నీలోకి అని చెప్తున్నానంటే ఇలా అనేకమైన పారబుల్స్లోని సీక్రెట్స్ని మనం డిస్కస్ చేస్తూ వస్తాం. సో ఇదొక జర్నీ. ఈ జర్నీ వాళ్ళు అర్థం చేసుకున్నారంటే మీరు చెప్పినట్టు మరో ఘట్టానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మరో కార్యక్రమంలో మనం ఏ పారబుల్ని చూడబోతున్నాం, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
0: మనం ఇది ఒక హోంవర్క్ లానే వీరికి ఇద్దాం అనుకుంటున్నా. మీరు చెప్పిన వెంటనే జ్ఞప్తికి వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఒక్కొక్క ఎపిసోడ్ ముగిసేప్పుడు మరొక పారబుల్ గురించి మనం మాట్లాడతాం. ఆ పారబుల్ ఏంటని మాత్రం మనం చెప్పేద్దాం. వారు ధ్యానించనివ్వండి,
1: వారు ధ్యానించి రెడీగా
0: రానివ్వండి, ముగిసిన వారు మనకి వారు మెయిల్ కూడా పంపనివ్వండి, ఆ పారబుల్ గురించి ఇలా ఇలా అని చెప్పి. ఒకవేళ మనం చెప్పేప్పుడు అది కలిసిపోతే వారి యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ని అర్థం చేసుకోవచ్చు.
1: యూట్యూబ్ లో చాలా మంది కమెంట్స్ రాస్తున్నారు, వాళ్ళని రాయనివ్వండి.
0: సో ఆ పారబుల్స్ గురించి వారి యొక్క వ్యూ ఏంటని వారు చెప్పచ్చు. నెక్స్ట్ టైం మనం దేన్ని చూడబోతున్నామంటే ఈ క్రొత్త ద్రాక్షారసము, పాత తిత్తిని గురించి దేవుడు మాట్లాడతాడు. మత్తయి 9 మాట్లాడతారు, మార్కు 2 ఉంది, లూకా 5 ఉంది. సో ఈ 3 స్థలాల్లో ఈ పారబుల్ వస్తుంది. వైన్, న్యూ వైన్ని వచ్చి మీరు పాత స్కిన్లో మీరు పోయరాదు, దానికి ఒక రీజన్ అని ఆయన ఉపమానంగా మాట్లాడతాడు. సో ఇది దేని గుర్చి, ఈ వైన్ దేని గుర్చి రాయబడి ఉంది, పాత తిత్తి అంటే ఏంటి, దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి, దీన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
1: ప్రేక్షకులతో పాటు నేను ఆశగా ఎదురు చూస్తున్నా. నేను ప్రిపేర్ అయి చదువుకుని ప్రశ్నలతో వస్తాను. తప్పకుండా మనం మళ్ళీ కలుద్దాం. మీ సమయాన్ని మాతో వెచ్చించినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మరో జర్నీకి తయారు చేసే కార్యక్రమంగా ఉంటుంది. ఐఎమ్ షూర్ మరో నమోదులో మనం ఇంకా తవ్వి కొన్ని ట్రెజర్స్ తీద్దాం. కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం, వందనాలు.

మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. సిలువే నా శరణాయనురా.

శూలమ్మితి కాపరి మెచ్చిన సుందరి పావురము వలె నిష్కళంకురాలు సూర్యకళలు చంద్రబింబ సౌందర్యము గలదై ప్రియ కాపరి ప్రేమను చూరగొన్న ధన్యురాలు పావన చరిత గుణవతి. ఆమె యేసు ప్రేమ కావ్య రసవాహిని, పరమగీత కథానాయిక, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి, ప్రేమమయీ సంఘానికి ఆమె అందమైన సాదృశ్యం.

ఎండమావులకై పరిగెడుతున్న గుంపుల వలె ఈనాటి యువతరం లోక సంపాదన వెటలో పరిగెడుతున్నది. అంతా వ్యర్థమేనని తెలియకముందే, తమ్ముడు నీవు పల్లెటూరిలో ఉన్నా, చెల్లి నీవు సిటీలో ఉన్నా, నీ జీవితం విలువైనదని తెలుసుకో.

నువ్వు పశ్చాత్తాపము నుండి రక్షింపబడి ప్రభువైన యేసుక్రీస్తు సహవాసమునకు మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దకు నేర్చుకునుటకు రండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎవరైనను నన్ను వెంబడింపవలెనన్నా తనను తాను తగ్గించుకుని తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పిన యేసు నమ్మదగినవాడు. అందుకే ఆయన నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. వింటావా నేస్తం ఆ పిలుపు? ఆయన పిలుపు విని ఆయన్ని అనుసరిస్తే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములయ్యున్నవి, అవి నీకు అనుగ్రహింపబడును. చంద్రికా స్వాప్నిక సంగీతాన్ని వింటున్న వేళ ఈ పాట హాయిగా గాలిలో తేలి నీ గుండె గదిలోని వీణని స్పృశించును.

దేవుని చేత అప్పగించబడిన బాధ్యతలను విస్మరిస్తే, ఆయనిచ్చిన తలాంతులను ఆయన కొరకు వాడకుండా సోమరులుగా జీవిస్తే, ఆయన వచ్చి లెక్కడిగినప్పుడు ఏం సమాధానం చెప్తాం?

ఆస్తి పంపు కానికై తండ్రి ప్రేమను నీవు తెంపుకున్నా. నీ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది, మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.

ఈ లోకంలో ఏది సత్యం? ఈ బ్రతుకులో ఏది నిత్యం? ఈ గమనంలో దేవుని దీవెనలు ఎలా వస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం యేసయ్య సన్నిధిలోనే దొరుకుతుంది.

చేసిన ఉపకారములకు నేనాయనకేమి చెల్లించదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యేసు నామమున ప్రార్థన చేసి వందనములు చెల్లించదను.

ఇస్రాయేలీల ఇహకానాను యాత్రకు ఎన్నో అవరోధాలు, అలాగే పరమకానానుకు ప్రయాణించు మనకు ఎన్నో ఆటంకాలు. అయినా విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు ఈ విశ్వాసపు ప్రయాణములో వీగిపోగా సాగిపోదాం.

0: మా చెల్లి, అమ్మ, నాన్న, మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఒకే ఇంట్లో మేము ఉన్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము. ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ, అది నూకలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలు. ఎలా రెండు నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమన్నా అనిపించిందా అంటే నాకేమే అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు, అది అనేటువంటి అనమాట. సరే లేరా నా అనుభవం. ఆయన ఏమన్నాడంటే, నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు, హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు. నేను నా అనుభవంలో ఇలా చూశాను కాబట్టి, నీ దగ్గర డబ్బు అయితే లేదు కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, నువ్వు ఇంతకుముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలువు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలువు. నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో. నేనేం బలవంతం చేయలేదు, బలవంతం చేయట్లేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కరోనా నాకు పాజిటివ్ వచ్చింది, ఇంటి దగ్గర ఉండి మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా. 10 డేస్ అయిపోయింది, ఇంకొక 14 డేస్ అన్నారు కాబట్టి ఇంక 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే సెకండ్ వేవ్ లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. అంబులెన్స్ లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన. అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను ఒక రకంగా. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నప్పుడు నా సురారులో మల్లారెడ్డి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంత వరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000-10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట, బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అదే అని చెప్పారు. 10,000 కాదు 8,000కి పడిపోయింది, ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. అప్పటికి చాలా గంటలు అయిపోయింది, ఇంకా 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు, కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఆ కాన్షియస్ లోనే ఉన్నాను.
1: అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ఈ ప్రోగ్రామ్ కి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈ రోజు మన మధ్యలో ఉన్నారు జగన్నాథరావు గారు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ కాపుల కులంలో పుట్టి సురారం శివుని గుడికి వెళ్ళి అక్కడ మరి ఆయన పూజలు చేస్తూ, అలాగే వారి గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లిని పూజిస్తూ, మరి వారి కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు కానీ అందరూ ఒకప్పుడు విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో వారి కుటుంబం అంతా విగ్రహారాధనలోనే ఉండేది. అటువంటి బ్రదర్ జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, వారి తండ్రి గారి జీవితంలోకి, వాళ్ళ తల్లి గారి జీవితంలోకి, వాళ్ళ కుటుంబంలోకి, హైందవ కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని ఎలా తెలుసుకున్నారు, వారి కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వాళ్ళని దర్శించి ఎలా వాళ్ళని రక్షణలోకి నడిపించారు అనే ఈ అద్భుత సాక్ష్యాన్ని ఈ రోజు మనం విందాం. అలాగే బ్రదర్ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని విగ్రహారాధన విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజదేవుడు అని తెలుసుకున్న తర్వాత కూడా ఎన్నో శోధనలు, కష్టాలు మరి ఆయన జీవితంలో వచ్చినప్పుడు ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయనకి సహాయం చేశారు, మరి ఆయనకి డెంగ్యూ వచ్చి మరణకరమైన ఆల్మోస్ట్ మరణానికి చేరువైపోయి మరి 4-5 లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000 అంటే ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా మరణానికి చేరువైపోయిన ఆ బ్రదర్ ని యేసుక్రీస్తు ప్రభు ఎలా రక్షించారు. అలాగే సిస్టర్ జీవితంలో కూడా తనకి 9th మంత్ బేబీ అబార్షన్ అయినప్పుడు మరి తన ప్రాణానికి ఏం అవ్వకుండా సిస్టర్ బ్రదర్ వైఫ్ కి ఎలా కాపాడారు. అలాగే 2021 లో కరోనా సెకండ్ వేవ్ లో బ్రదర్ కి కరోనా చాలా సివియర్ గా అటాక్ అయినప్పుడు రెండు లంగ్స్ 50% డ్యామేజ్ అయిపోయి మరి డాక్టర్స్ కూడా హోప్లెస్ అని చెప్పిన సమయంలో, బ్రీతింగ్ కూడా అందని సమయంలో మరి ఆక్సిజన్ పెట్టాల్సిన క్రిటికల్ పొజిషన్స్ కి స్ట్రాంగ్ స్టెరాయిడ్స్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నప్పుడు మరి ఆ మరణానికి చేరువై రెండవసారి మరి ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని మరణం నుంచి ఆయన జీవంలోకి నడిపించారు, మరి ఎలా బ్రదర్ని రెండు సార్లు మరణానికి చేరువైపోయిన తాను ఎలా యేసుక్రీస్తు ప్రభు గొప్ప అద్భుతం చేసి మరణం నుంచి జీవంలోకి ఆయన్ని ఎలా నడిపించారు, తన కుటుంబాన్ని ఎలా రక్షణలోకి నడిపించారు, ఈ గొప్ప అద్భుత సాక్ష్యాన్ని స్వయంగా మనము బ్రదర్ నోటితోనే, జగన్నాథరావు గారి నోటితోనే విని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి,
0: ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు క్రైస్తవ సహోదరులకు. అలాగే ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా సాక్ష్యాన్ని ప్రభు నా జీవితంలో రక్షణలోనికి నడిపించినటువంటి సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రమోద్ పాల్ బ్రదర్ ద్వారా దేవుడు తన కృపను అనుగ్రహించినందుకు మొదట దేవునికి, తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్ కి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో చూసినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నా యొక్క సాక్ష్యం ఏంటంటే, మొదటిగా మాది విశాఖ జిల్లాలో ఒక చిన్న కుగ్రామం, చిన్న గ్రామం. మా గ్రామం పేరు కొంతలం గ్రామం. నేను, మా చెల్లి, అమ్మ, నాన్న, మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. కానీ మొట్టమొదట మా నాన్న యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. కారణము, ఉద్దేశం ఏంటంటే, ప్రారంభం యొక్క ఉద్దేశం, మా చెల్లి డెఫ్ అండ్ డమ్గా పుట్టింది, చెవిటి మూగగా పుట్టింది. అయితే ఎవరో చెప్పారంట బయట, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోండి, మీ కుమార్తెకి మాటలు వస్తాయి, మాట్లాడుతుంది, చెవులు కూడా వినబడతాయి అని చెప్పినప్పుడు మా నాన్న మొట్టమొదటిగా చర్చికి వెళ్ళడం జరిగింది. చర్చికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ప్రార్థన చేశాడు. వెంటనే ఆ అద్భుతం ఏమీ జరగలేదు. కానీ కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత, ఒక పక్క చర్చికి వెళ్తూ ఉన్నాడు, కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత మెల్లమెల్లగా కొన్ని మాటలు అమ్మ నాన్న అనడము, తర్వాత అన్నయ్య అనడము, తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడడం ప్రారంభించింది. ఆ యొక్క విశ్వాసంతో మా నాన్న మొదటిగా ఆ ఉద్దేశం చొప్పున నడిపించబడ్డాడు. తర్వాత అమ్మ కూడా కొంతకాలానికి, నాన్న నమ్ముకున్న కొంతకాలానికి అమ్మ కూడా నమ్ముకోవడం జరిగింది. కానీ వారు ప్రారంభంలో ఉద్దేశము చెల్లి మాట్లాడుతుంది అనే ఉద్దేశం చొప్పున నమ్ముకున్నారు. కానీ తర్వాత మళ్ళా వెనక్కి రాలేదు వాళ్ళు. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మళ్ళా దేవుని విడిచిపెట్టి వెనక్కి రాలేదు. కారణం ఏంటంటే, వారు చెల్లి మాట్లాడితే చాలు అని అనుకున్నారు. కొంతవరకు మాట్లాడింది, ఎందుకంటే పుట్టుకతోనే అసలు మాటలేమీ సరిగ్గా రాకపోయినప్పటికీ కూడా కొంతవరకు అమ్మ నాన్న అనడం, కొన్ని కూరగాయల పేర్లు చెప్పడం, చిన్న చిన్నగా మాట్లాడింది. వారు దాన్ని నిజంగా ప్రభు ఆ సమయంలో చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ వారు వెళ్ళినటువంటి ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత కొంతవరకు కొంత మాట్లాడింది, కొంత మాట్లాడకపోయినప్పటికీ కూడా వెనక్కి వాళ్ళు మరలా రాలేదు. కానీ వాక్యాన్ని అంగీకరించి ఈయనే నిజమైన దేవుడు అని, అంతకు ముందేమో ఊర్లో ఉండే వినాయక చవితి చేసేవారు, తర్వాత దుర్గమ్మ తల్లి, మా ఊర్లో కొంతలం గ్రామంలో దుర్గమ్మ తల్లిని ప్రతి కుటుంబం ఎక్కువ శాతం ఆరాధన చేసేది, దుర్గమ్మ తల్లిని ఆరాధన చేసేవారు. తర్వాత నూకాలమ్మ తల్లి అని ఉంటుంది, నూకాలమ్మ తల్లి పూజ చేసేవారు. ఈ రీతిగా చేస్తూ ఉండేవారు. అది ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి నాన్నకు తెలిసిందో, నాన్న ఎప్పుడైతే ప్రభువుని స్వస్థత కోసం వెళ్ళాడు, కానీ వాక్యం చేత వాక్యం అతన్ని దర్శించింది. దేవుడి కృపలో బహుశా నాన్న ఉన్నాడు కాబట్టి, దేవుని కృపలో రక్షింపబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రక్షించబడి నాన్న వెళ్తూ ఉండేవాడు. నాన్న వెళ్ళిన కొన్ని సంవత్సరాలకి అమ్మ కూడా ఫస్ట్ ప్రారంభంలో ఒక పక్క నాన్నేమో యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేసేవాడు, ఒక పక్క అమ్మ ఒకే ఇంట్లో, మేమున్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము, ఒకే ఇంట్లో ఒక పక్క ఏమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్క ఏమో అమ్మ ప్రతి పండగ, అది నూకాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలన్నీ కూడా చేసేది, కానీ నాన్న ప్రార్థన, దేవుని కృప, అమ్మని కూడా కొంతకాలాన్ని రక్షణలోనికి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా ప్రారంభంలో ఇద్దరు కూడా, అమ్మ, నాన్న, చెల్లి కూడా, చెల్లికంత అవగాహన లేకపోయినప్పటికీ కూడా చెల్లి కూడా, వాళ్ళు ముగ్గురు కలిసి కొంతకాలానికి వాళ్ళు ముగ్గురు కలిసి చర్చికి వెళ్ళేవారు. కానీ నాన్న ఇప్పుడు అనేవాడు, నన్ను అనేవాడు అనమాట, ఏమనంటే నువ్వు కూడా చర్చికి రావాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, ఈ నిజమైన దేవుడు, చెల్లికి దేవుడు, ఎంతో కొంచెం మాటలు వచ్చినాయి, ఎంతో కొంచెం ఆ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారే ఇచ్చాడు, మనం ఇంతకుముందు మనము నమ్ముకున్నటువంటి వాటన్నింటినీ కూడా ఆ నేను విడిచిపెట్ట, అమ్మ విడిచిపెట్టింది, ఒక రకంగా మన కుటుంబీకులందరూ కూడా నన్ను ఎదిరిస్తున్నా సరే, ఎందుకంటే ఈయన నిజమైన దేవుడు, ఈయనలోనే శక్తి ఉన్నదని నమ్మి మేము ఎలా వచ్చామో, నువ్వు రావాలరా, నువ్వు నమ్ముకోవాలి, ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మనం చాలా పేదవాళ్ళుగా ఉన్నాము, నీకు ఆ భవిష్యత్తులో చదువుకోవడానికి కానీ దేవుడు అన్ని సహాయం చేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పేవాడు. కానీ నేను ఏ రోజు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించటం కాదు, ఎందుకంటే మనం వచ్చినటువంటి మన కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, తర్వాత అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అన్ని పండుగలకి తిరణాలకు తిరుగుతున్నాం, తర్వాత ఆ అన్ని పండుగలకి తిరిగేటోళ్ళం, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళడము సహజం, అదంతా మామూలు విషయం కాదు. మీరైతే నమ్ముకున్నారు కదా, నమ్ముకోండి, నన్ను అయితే బలవంతం చేయొద్దు అని నేను అంటూనే ఉండేవాడిని అనమాట. ఇలాగా నాన్న ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు చెప్తూ ఉండేవాడు చర్చికి రావాలని. ప్రతి సండే నాకు ఒక టెన్షన్ ఉండేది, ప్రతి సండే పొద్దున్నే లేస్తే నువ్వు రావాలి ఎట్లయినా అనేటోడు, కానీ నన్ను బలవంతం చేయొద్దు, నన్ను ఎప్పుడైనా వస్తా తర్వాత వస్తా, అయినా జరగదు, నా ఇష్టము, నాకు తెలిసి బైబిల్ పట్టుకునే సమయం రాదు అని నేను అనుకుంటున్నాను దాడితో చెప్పేటోడు, ఎందుకంటే నేను అవన్నీ ఏం నమ్మతలేదు. ఇప్పుడు నేను తిరణాలకు వెళ్ళే సరే వాటిని కూడా సాధారణంగా పూజిస్తున్నా, కానీ ఇవన్నీ నేను నమ్మతలేదు, అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి ఆలోచన నాకు ఇంకా అంత కలగట్లేదు అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి అనమాట. ఆ రీతిగానే ఒక పక్క ఎంజాయ్మెంట్ కోసమే ఈ ఈ తిరణాలకు వెళ్ళినా లేకపోతే పూజలు జరిగినా ఎంజాయ్మెంట్ కోసమే వెళ్ళేటువంటి తప్ప ఏదో నిజంగానే వాటిలో ఏదో ఉంది అనేటువంటి రీతికి వెళ్ళేటువంటి కాదనమాట. అలా నా జీవితం నడిపించబడేది. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఊళ్ళో 7th class వరకు చదువుకున్నాను. 7th తర్వాత 8th class కి వచ్చి మా ఊరు నుంచి వేరే ఊరు ఒక 6 kilometers ఊర్లో హై స్కూల్కి వెళ్ళాను.

నీ ఆరోగ్యానికి యేసుక్రీస్తుకి నా చదువుకి అసలు ఏ సంబంధం లేదు, ఎందుకు ఈ రీతిగా నన్ను బలవంతం చేస్తున్నారు, కరెక్ట్ కాదు నాన్న చెయ్యొద్దు, నన్ను నాకు ఎప్పుడైనా రావాలనిపిస్తే వస్తా, ఏదైనా సరదాగా వస్తా, సరదాగా రమ్మంటే వస్తా, కానీ దేవుని నమ్ముకో, యేసుక్రీస్తు నమ్ముకో, ఇటురా అటురా అంటే మాత్రం నేను రాలేనని చెప్పి ఆ టైంలో కూడా నాన్న ఒక రకంగా చూస్తే ఒక రకంగా మరణ పడక మీద ఉండి కూడా నా కోసం ప్రార్థన చేసేవాడు, రావాలరా వెళ్ళాలరా అని అనేటోడు. కానీ ఆ సమయంలో కూడా నేను వెళ్ళేవాడిని కాదు. ఇంకా అదే 9th క్లాస్లో ఒక రకంగా ఊర్లో, మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా దుర్గమ్మ తల్లి గుడికి దుర్గమ్మ తల్ల ఆ పండగ జరుగుతుంది. ఆ పండగలో నేను ఒక రకంగా ఊరు వాతావరణంలో ఈ సాంఘిక నాటకాలు డ్రామాలు అయ్యేస్తూ ఉంటారు అన్నమాట. ఆ సమయంలో ఆ పండగలో ఒక వ్యక్తి ద్వారా నేను ప్రేరేపించబడి ఆ డ్రామా కూడా వేయడం జరిగింది. ఒక రకంగా 9th క్లాస్లో 8th 9th క్లాస్లో అమ్మాయితో స్టేజ్ మీద డాన్సులు వేయడము, అమ్మాయిలతో ఆ రీతిగా అసభ్యకరంగా డైలాగ్స్ చెప్తూ ఒక సైడ్ హీరోగా ఉండి ఆ డ్రామా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అంత అవగాహన అసభ్యం లేదు. ఆ రీతిగా 9th 10th మధ్యలో ఆ రీతిగా నాటకం కూడా వేయడం జరిగింది, డ్రామా వేయడం జరిగింది. ఆ టైంలో నాన్న చాలా ఏడ్చిండు. ఒక రకంగా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే నైట్ 7 o'clock స్టార్ట్ అయితే మార్నింగ్ 4 o'clock వరకు డ్రామా ఉంటుంది. 5 రంగాలు అంటారు ఊర్లో, ఊరు వాతావరణంలో ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. టైగర్ గణేష్ అనేటువంటి నాటకంలో గణేష్ అనేటువంటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు, సైడ్ హీరోగా చేయడం జరిగింది. ఆ టైంలో నాన్న నన్ను తర్వాత రోజు మార్నింగ్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే నేను అప్పట్లో ఊళ్ళో వాళ్ళకి ఎక్కువ పరిచయం ఉండేటోని కాదు, ఏదో స్కూల్కి వెళ్ళేటోని వచ్చేటోని. అలాంటిది సడన్ గా జనమంతా కూడా చూడడం జరిగింది, అది స్టేజ్ మీద, అది సైడ్ హీరోగా, మళ్ళీ అమ్మాయిలతో డాన్స్ వేయడం, సినిమా పాటలకి డాన్స్ వేయడం. ఇది చూసి అందరూ చాలా బాగా చేసేవారు, చాలా బాగా డైలాగ్స్ చెప్పావు, అసలు నోట్లో నుంచి మాట రాని, నువ్వు చాలా బాగా చేసావు అది అని అనేటోళ్ళు అనమాట. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ నాన్నకి చాలా దుఃఖం అనిపించింది. తర్వాత పాస్టర్ గారిని పిలిపించాడు, ఊళ్ళో పాస్టర్ గారిని పిలిపించి మాట్లాడాడు, నాన్న నువ్వు ఈ రీతిగా చేయడం కరెక్ట్ కాదు, అమ్మ దేవుణ్ణి నమ్ముకున్నారు, నాన్న దేవుణ్ణి నమ్ముకున్నారు, చెల్లి కూడా చర్చకు వస్తుంది, నువ్వు ఒక్కడిగా రావట్లేదు, పైగా ఈ లోక సంబంధమైన వ్యవహారాలతో నీకు ఎందుకు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, దేవుడు ఈ రీతిగా చేస్తారన్నప్పటికీ కూడా ఆ సమయంలో కూడా నాకు అంత చర్చకి వెళ్ళాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని రక్షకుడు, యేసుక్రీస్తు ఇది అది అనేటువంటి ఆలోచన నాకు ఆ సమయంలో ఉండేది కాదు. మొత్తానికి 10th క్లాస్ అయిపోయింది. నాన్న ఇంకా వీక్గానే ఉన్నాడు, బయట పని చేస్తే కానీ ఇల్లు గడిచేది కాదు. అలాంటి సమయంలో పదే పదే చెప్పేటోడు అనమాట, ఏమనంటే చర్చికి రా, దేవుణ్ణి నమ్ముకో అని. ఈ మాట నన్ను వెంటాడుతూ ఉండేది. తర్వాత ఇంటర్ 1st ఇయర్ అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇంటర్ 10th అయిపోయిన తర్వాత 10th పాస్ అయినాక ఇంటర్ చదవడం, ఇంటర్ 1st ఇయర్ చదవడం జరిగింది. 1st ఇయర్లో యాక్చువల్గా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ రాద్దాము అనే టైంలో ఇంట్లో పరిస్థితి బాగోక అమ్మ నాన్న ఒక మాట అనేసారు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీ అయి ఉండొచ్చు కానీ ఇంట్లో పరిస్థితి కూడా బాగలేదు, నాన్నకు కూడా బాగలేదు కాబట్టి నువ్వు పనికి వెళ్ళాలి అని అన్నప్పుడు ఫస్ట్ నన్ను ఇంట్లో నుంచి అదే అసలు నాన్నని విడిచి నేను ఒక్క గంట కూడా ఉండలేనమాట. అలాంటిది ఊరు విడిచిపెట్టి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నన్ను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ వయసులో నేను ఊరిడిచి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నాకు ఉండేది కాదు. అలాంటిది సడన్గా అమ్మ చెప్పేసరికి నాన్న కూడా, నాన్న నన్ను పని విషయంలో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు చెప్పేది కాదు, కానీ ఇంట్లో సమస్య ఎక్కువైపోతుంది కాబట్టి తప్పదు అని చెప్పినప్పుడు పనికి వెళ్ళడానికి ఫస్ట్ అమ్మ నాన్నలు ఖచ్చితంగా నువ్వు పనికి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు చదువుకునేటట్టయితే ఇల్లు గడిచేటట్టు లేదు కాబట్టి అని చెప్పి ఊళ్ళో ఒక ఆయన గుంటూరులో వర్క్ చేసేటోడు, గుంటూరులో ఆయన కోల్డ్ స్టోరేజ్లో సూపర్వైజర్గా చేసేటోడు. ఆయన త్రూ నేను ఫస్ట్ గుంటూరు వెళ్ళడం జరిగింది. గుంటూరులో కొన్ని నెలలు కోల్డ్ స్టోరేజ్లో చేశా, సర్టిఫికేట్స్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ పెట్టి కోల్డ్ స్టోరేజ్లో సూపర్వైజర్గా చేశాం. తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో నుంచి మళ్ళీ కాటన్ మిల్లో కూడా కొన్ని రోజులు వర్క్ చేసినాం. ఎక్కడున్న నిలకడు ఉండేది కాదు, ఎందుకంటే మనకి సడన్గా ఊరు విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండడం కష్టమైంది. ఆ

0: చిన్నత ఏమయ్యిందంటే ఉండలేకపోయాను, ఇందులో ఒక నెల చేసేటాన్ని, ఇది కాదు ఇంకో ఇంకో దాంట్లో చేస్తాను, అందులో కాటన్ మిల్లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్లో చేస్తున్నాం. కానీ ఎక్కడెళ్ళినా నాకు ఒక ఆలోచన అయితే, ఒక ఆలోచన చెప్పేటోళ్ళు ఒక ఆలోచన వినబడుతూ ఉండేదన్నమాట. ఏంటి ఆలోచన ఏంటంటే, ఎవరొకరు ఫ్రెండ్స్ ద్వారా వేరే ఫ్యామిలీస్ ద్వారాను చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అని. కానీ చిన్నప్పటి నుంచే నాన్న చెప్పేది కూడా అదే, కానీ నాకు ఆ మాట అంత ఇష్టం ఉండేది కాదు. వెళ్ళడానికి ఓకే నార్మల్గా, అంతేకాని దేవుణ్ణి నమ్ముకో అంటే మాత్రం అది నాకు ఇష్టం ఉండేది కాదనమాట. అక్కడ గుంటూరులో కొన్ని నెలలు వర్క్ చేయడం జరిగింది. ఆ కంపెనీ కంపెనీ అని, కాటన్ మిల్ అని, కోల్డ్ స్టోరేజ్ అని, తర్వాత పెట్రోల్ బంకులో కూడా చేయడం జరిగింది. ఈ రీతిగా మళ్ళీ గుంటూరు నుంచి నేను మళ్ళీ ఊరు వెళ్ళడం జరిగింది. ఊరు వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ గుంటూరు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉండేది కాదనమాట. ఎందుకంటే పని చేయడం అసలు ఇంట్రెస్ట్ ఉండేది కదా, చదువుకోవాలి, కనీసం డిగ్రీ కూడా చేయకపోతే ఎట్లా అనేటువంటి ఆలోచన ఉండేది. అమ్మాయిలతో చెప్పినప్పుడు లేదు లేదు అని ఎట్లయినా సరే నువ్వు పని చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక 1-2 మంత్స్ ఇంట్లోనే ఉండిపోయినా. ఉండిపోయిన తర్వాత అప్పుడు మా మండలి నుంచి, చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి హైదరాబాద్లో కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తారంట, సత్యం కంప్యూటర్స్ వాళ్ళది అని చెప్పినప్పుడు ఇంకా అమ్మాయిలు విని సరే అని చెప్పి పంపించారు, బస్సు ఎక్కించారు. బస్సు బయలుదేరేటప్పుడు మళ్ళీ ఆలోచన, చదువుకునే అసలు ఈ చదువుకునే వయసులో ఈ పనేంది అని బాధపడుతూ ఉండేటాన్ని. మా ఊరి నుంచి అయితే నేను ఒక్కనే అప్పుడు బయలుదేరినా, మిగతా వేరే ఊరే చుట్టుపక్కల ఉండేటువంటి ఊర్ల నుంచి కూడా చాలా మంది, సుమారుగా నాకు తెలిసి ఒక 40 మంది మేము బయలుదేరాం. 40 మంది బయలుదేరి ఇది 2007 ఎండింగ్లో జరిగినటువంటి సంఘటన. బయలుదేరి వచ్చాము హైదరాబాద్లో బాచిపల్లి, బాచిపల్లిలో దించారు వాళ్ళు. బాచిపల్లిలో దించిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, సత్యం కంప్యూటర్ త్రూ ట్రైనింగ్, కంప్యూటర్ ట్రైనింగ్ నేర్పిస్తారు అని చెప్పి. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, సత్యం కంప్యూటర్స్ వాళ్ళది మైటాస్ కన్స్ట్రక్షన్ అనేటువంటి అది ఉండేది, మైటాస్ కన్స్ట్రక్షన్స్ ఉండేది. అందులో మేస్త్రి పని, బార్ బెండింగ్, సెంటరింగ్ వర్క్ ఇవి నేర్పించి పంపిస్తారు, ఇవి నేర్పించి ఇందులో ఈ పని ఇప్పిస్తారని తెలిసినప్పుడు ఏడ్చినా నేనే. మీరు నన్ను మోసం చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మాయిలకి కూడా ఫోన్ చేయడం జరిగింది అప్పుడు, కాయిన్ బాక్స్ ద్వారా ఫోన్ చేసి, ఇట్లా కంప్యూటర్ ట్రైనింగ్ కాదు ఏం కాదు, ఇది మేస్త్రి పని చేయాలంట, నాతో కాదు నేను వచ్చేస్తా అంటే, ఇంకా అమ్మాయిలు ఏమన్నారు, ఏదో ఒక పని అయితే ప్రస్తుతానికి చేయాలి తప్పదు, ఎందుకంటే మన కుటుంబ పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు సర్లే అని చెప్పి అక్కడ 40 డేస్ 40 రోజులు ట్రైనింగ్ ఏమో బాచిపల్లి ఇచ్చారు. బాచిపల్లి ఇచ్చిన తర్వాత మహారాష్ట్ర పూణే రోడ్లో బార్సీ దగ్గర చిన్న విలేజ్ దగ్గర రిలయన్స్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడికి పంపించారు, మహారాష్ట్ర పంపించారు. అరే నాకు ఊరి నుంచి బయటకు రావడమే కష్టం, అట్లాంటి హైదరాబాద్లో 40 రోజులు ఉన్నా మళ్ళీ ఇక్కడి నుంచి మహారాష్ట్ర అసలు నాతో ఇది సాధ్యం కాదు అని అనుకున్నా. కానీ ఇంకా అమ్మాయిలు చెప్పేది ఏదో ఒక పని అయితే చేయాలని సరే అని చెప్పి మహారాష్ట్ర వెళ్ళాం. మహారాష్ట్రలో ఒక 7-8 మంత్స్ అక్కడ వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడా 40 మందిలో ఒక 2-3 క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అనేటోళ్ళు మనము ఇక్కడ వర్క్ చేస్తున్నాం కరెక్టే, కానీ దేవుని కాపుదలు కావాలి, ఈ ఎండలో ఈ పని చేయడము అన్నీ ఇబ్బంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, నేను ఒక రకంగా మీరు క్రిస్టియన్ అని అడిగేటోళ్ళు, నేను క్రిస్టియన్ కాదు మా అమ్మ నాన్నలు క్రిస్టియన్ అని చెప్పేటోని. మా అమ్మ నాన్నలు వెళ్తారు కానీ నేను నాకు చర్చికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు, వెళ్ళినా జరో ఒక 2 సందర్భాలు వెళ్ళా, కానీ అంత ఇష్టం ఉండేది కాదు, నేనైతే యేసుక్రీస్తు దేవుడిగా ఇంకేం నమ్ముకుంటలేదని చెప్పేటోని. కానీ వాళ్ళు అనేటోళ్ళు అనమాట, మీ అమ్మ నాన్నలు చర్చికి వెళ్ళినప్పుడు నీకు వెళ్ళడానికి ఏమైంది, దేవుడు నమ్ముకో, మంచి భవిష్యత్తు ఇస్తాడు దేవుడు, అది ఇదని వాళ్ళు చెప్పేటోళ్ళు. కానీ ఇక్కడ గుంటూరులో కావచ్చు, గుంటూరులో ఉన్నప్పుడు వాతావరణంలో కావచ్చు, లేదంటే హైదరాబాదు బాచిపల్లిలో పనిచేసినప్పుడు అక్కడ కావచ్చు, ఎక్కడో దగ్గర ఒక మాట ఇట్లా ఎవరొకరు చెప్పేటోళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఏమనంటే యేసుక్రీస్తు నమ్ముకో అని చెప్పాను. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఇది వింటూ ఉండేటోని, కానీ నమ్ముకోవాలంటే ఆలోచన ఉండేది కాదు. గుంటూరులో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడేటోడు, ఎందుకంటే ఆయన కృప పిలుస్తుంది అట్లా. అప్పుడు నేను రిజెక్ట్ చేస్తాను. తర్వాత హైదరాబాద్ బాచిపల్లిలో కన్స్ట్రక్షన్ వర్క్ నేర్పించడానికి 40 డేస్, నా 40 డేస్ లో కూడా లంచ్ చేసేటప్పుడు డిన్నర్ చేసేటప్పుడు ఎవరో ఒకరి ద్వారా వస్తే బాగుంటుంది కదా, మనం సండే రోజు అట్లా చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అన్నప్పుడు నాకు ఇష్టం ఉండేది కదా, అక్కడ కూడా ఇష్టం ఉండేది కదా. సరే అక్కడి నుంచి మహారాష్ట్ర బార్సిల్లాకు కూడా అక్కడున్న కమ్యూనిటీలో మేము వెళ్ళినటువంటి ఒక 20-30 మందిలో 14 మంది అనుకుంటాం, 14 మందిలో అక్కడ 2-3 వాళ్ళు కూడా యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేటోళ్ళు అనమాట, చర్చికి వెళ్ళే పరిస్థితి లేవు కానీ కనీసం బైబిల్ చదువుకుందాం అంటే నా దగ్గర బైబిల్ లేదు, నేను చదువును, మీకు కావాలంటే చదువుకోండి అనేటువంటి. అక్కడ కొంతకాలం వర్క్ చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా మళ్ళీ ఏమైందంటే ఆ పని హార్డ్ అయిపోతుంది, ఎందుకంటే బాడీ సహకరించేది కాదు, హార్డ్ వర్క్ చేయాలి అని ఫ్రెండ్స్ ఒక 2-3 మాట్లాడుకొని మేము బయలుదేరి ఏం చేసామంటే అందులో ఉన్న 3 ఫ్రెండ్స్ లో కారణం ఏమన్నాడంటే మనం హైదరాబాద్ వెళ్ళిపోదాము, హైదరాబాద్ లో ఏదో ఒక పని ఉంటుంది, ఈ హార్డ్ వర్క్ కాకుండా కొంచెం ఈజీగా ఉండేటువంటి వర్క్, ఎంత కొంచెం చదువుకున్నాం కదా, కనీసం 10th క్లాస్ అయినా చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక వర్క్ దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. అట్లా ఇద్దరము బయలుదేరి వచ్చినాము. నా దగ్గర 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు నాకు డబ్బులు నా దగ్గర పెట్టుకోవడం భయం, 1000 రూపాయలు ఆ అబ్బాయి పాకెట్లో పెట్టేసి మేము సికింద్రాబాద్కి టికెట్ తీసుకున్నాము. సికింద్రాబాద్కి టికెట్ ఆయనే తీసుకున్నాడు. మహారాష్ట్రలో మేము ఎక్కి సోలాపూర్లో ఎక్కి సికింద్రాబాద్కి టికెట్స్ తీసుకున్నాడు. వచ్చినాము సికింద్రాబాద్లో, మార్నింగ్ లేచేసరికి అబ్బాయి లేడు. మార్నింగ్ లేచేసరికి ఆ అబ్బాయి ఎక్కడ దిగిండో నేను చూడలేదు, పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి తను లేడు. బయలుదేరేటప్పుడు 2 బయలుదేరినాం, నా దగ్గర ఉండే చేంజ్ అంతా కూడా అబ్బాయికి ఇచ్చేసిన, ఒక 100 రూపీస్ ఏమో ఉంచుకున్నా. లేచేసరికి అబ్బాయి లేడు, అసలు సడన్ గా ఏమీ అర్థం కాలేదు. రైల్వే స్టేషన్ లో నైట్ ఆ రోజు అంతా అక్కడనే ఉండి రైల్వే స్టేషన్ లో ఉండి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఇంటికి వెళ్దామంటే డబ్బులు, కానీ అబ్బాయి చెప్పింది హైదరాబాద్ లో మనం వర్క్ చేద్దాము అని చెప్పి వచ్చాడు. తర్వాత ఇంకా నాకు ఏమీ అర్థం కాక ఈనాడు పేపర్ తీసుకొని, ఎందుకో ఆలోచన వచ్చింది, ఈనాడు పేపర్ చూసి ఈనాడులో ఒక యాడ్ చూసినాను అనమాట, ఏంటంటే కెమికల్ కంపెనీలో జాబ్ ఉంది అని చెప్పి, కెమికల్ కంపెనీలో హెల్పర్స్ కావాలన్నట్లుగా ఒక యాడ్ చూసి కాల్ చేసి కృష్ణానగర్ వెళ్ళడం జరిగింది. కృష్ణానగర్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళు ఒక 200 అడిగారు, 200 అడిగి అక్కడి నుంచి సురారం కాలనీకి పంపించారు. సురారం కాలనీలో రూమ్ ఉంటుంది, ఒకే రూమ్లో 5-6 ఉండాల్సి వస్తుంది, అదే రూమ్లో ఉండాలి, మీకు పనికి అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు సురారం పంపించారు. సురారంలో రూము, ఒక రూమ్లో 6 అన్నారు కానీ 7 మంది ఉండాల్సి వచ్చింది. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ప్రతిసారి బాధ అనమాట, నా లైఫ్ ఏంది ఇట్లుంది, నేను చదువుకుంటా అనుకున్నా మంచిగా కానీ ఇట్లా వెళ్తుంది ఏంది అని అనుకున్నాం. సరేలేని చెప్పి ఫస్ట్ ఒక 1 వీక్ నైట్ డ్యూటీ లేశారు. నైట్ డ్యూటీ చాలా ఇబ్బందికరంగా ఉండేది, హార్డ్ వర్క్ చేయాలి, డ్రమ్ములు లేపాలి. అది కెమికల్ ప్రొడక్షన్, ఫార్మాస్యూటికల్ కంపెనీ, అందులో అవి లేపాలి అంటే నాకు అయ్యేది కాదనమాట. ఇంకా టైంలో మళ్ళీ నైట్ డ్యూటీ అయితే నాకు నిద్రకి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మీద కాబట్టి కాంట్రాక్ట్ని అడిగినా అనమాట, ఏమన్నా అంటే నైట్ నాకు అవ్వట్లేదు, మార్నింగ్ వేయండి అన్నప్పుడు మార్నింగ్ వేశారు. మార్నింగ్ వెళ్ళటాన్ని ఒక 1-2 నెలలు అయింది. మార్నింగ్ చేసేది కూడా హార్డ్ వర్కే, వాటర్ ప్లాంట్లో ఆలో వాటర్ ప్లాంట్లో వర్క్ చేసేటోని హెల్పర్గా, అది క్లీనింగ్ చేయడము, ఆ వాటర్ అన్ని చూసుకోవడం, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. ఆ తర్వాత ప్రొడక్షన్లో చేసేటోని, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కూడా చేసేటోని, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. నాకు ఒక ఆలోచన ఉండేది అన్నమాట, ఇందులోనే ఇదే కంపెనీలో ఏదైనా సింపుల్ వర్క్ రాసేటిది కానీ ల్యాబ్లో కానీ ఉంటే బాగుంది కదా అనే ఆలోచన నాకు వచ్చేది అన్నమాట. ఆ టైంలో అందులో ఉండే కంపెనీలో ఆర్చ్ ఫార్మా ల్యాబ్స్ అని ఉండేది. ఆర్చ్ ఫార్మా ల్యాబ్స్లో మైక్రోబయాలజీ క్వాలిటీ కంట్రోల్ మైక్రోబయాలజీ ల్యాబ్స్ ఉండేవి. అందులో మైక్రోబయాలజీలో ఒక అబ్బాయి ప్రతిరోజు మార్నింగ్ సురారం నుంచి ఎక్కేటోడు నాతో పాటు, ఈవినింగ్ మళ్ళా నాతో పాటు దిగేటోడు అనమాట బస్సులో. అయితే ఒకరోజు చెప్పాడు అనమాట, ఏమనంటే ఇట్లా ల్యాబ్లో వర్క్ ఉంటుంది, నీకు అక్కడ హార్డ్ వర్క్ ఉంది కదా, మైక్రోబయాలజీ ల్యాబ్లో నేను మానేస్తున్నా, నేను మా ఊరు వెళ్ళిపోతున్నా, నువ్వు చేస్తావా అంటే చేస్తా అని అన్నాను అన్నమాట. మంచిదే కదా, నాకు కూడా నేను అట్లా ఆలోచిస్తాను. ఎందుకంటే వర్క్ చేయలేకపోతున్నా, ప్రొడక్షన్లో కానీ ఆరో వాటర్ ప్లాంట్లో కానీ హెవీగా ఉంది వర్క్, అది చేయలేకపోతున్నా అని చెప్పి చెప్పాడు. సరే ఆయన ఏమన్నాడంటే, అక్కడ వర్క్ ఏమి ఉండదు కానీ ఒక ఆయన ఉంటాడు, ఆయన ఊరికే బైబిల్ గురించి వాటి గురించి చెప్తా ఉంటాడు, అదొక్కటి నువ్వు ఓపు పట్టగలిగితే మిగతాదంతా వర్క్ ఏమంతేమీ బర్డెన్ వర్క్ ఉండదు, హెవీ వర్క్ ఏమీ ఉండదు అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి నేను ఆ నైట్ ఆలోచన, ఒక నెక్స్ట్ 2 డేస్లో అతను నెక్స్ట్ వీక్లో అతను మానేస్తాడు, నేను మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళాలి. ఒకటేమో ఇక్కడ హార్డ్ వర్క్ చేయలేకపోతాడు, అక్కడ వర్క్ ఈజీగా ఉంటుంది కానీ మెంటల్ ప్రెజర్ ఏంటంటే ఊరికే బైబిల్ గురించి వాటి గురించి వీటి గురించి చెప్తా ఉంటాడు, అది వినాలి వినే ఓపిక మనకి చిన్నప్పటి నుంచి నా అని చెప్పాడు వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అక్కడక్కడ ఫ్రెండ్స్ చెప్పారు వెళ్ళలేదు, మళ్ళీ సోదరి మళ్ళీ ఇక్కడ కూడా వినాల్సి వస్తుందా ఏంది అని అనుకున్నా. ఒక 2-3 రోజులు ఆలోచించుకున్నా, కానీ ఇక్కడ హెవీ వర్క్ చేయలేను కాబట్టి సరేలే వెళ్దాం మా ఆయనతో చెప్పినా అనమాట. ఆయన ఏమని చెప్పుకొని, నేను మారే టైప్ కాదు, ఎందుకంటే మా అమ్మ నాన్నలు కూడా చెప్పారు నేను మారను కాబట్టి ఆయన చెప్పేది ఎలా అని చెప్పుకుంటాడులే అనుకున్నాను. చెప్పాను అనమాట నేను మైక్రోబయాలజీ ల్యాబ్, నువ్వు మానేసినాక నేను ఆ ల్యాబ్లోకి వెళ్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మానేసే ముందు ఇంకా ఆ సార్కి పరిచయం చేశాడు, కాంట్రాక్టర్ కూడా చెప్పాడు అనమాట ఏమనంటే, ఇంకా ఈయన రేపటి నుంచి నెక్స్ట్ నేను మానేసినాక నా ప్లేస్లో ఈయన మైక్రోబయాలజీలో ల్యాబ్లో చేస్తాడు, హెల్పర్గా చేస్తాడు అన్నప్పుడు సరే అని ఒక మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళా. ఫస్ట్ రోజు అయింది, సెకండ్ రోజు అయింది, 6 మంత్స్ అయింది. మేనేజర్ సార్ ఉంటాడు, తర్వాత ఆయన కింద ఒక సార్ ఉంటాడు, ఇద్దరు కూడా పని చెప్తున్నారు తప్ప ఏ రోజు కూడా ఆయన నన్ను యేసుక్రీస్తు గురించి కానీ బైబిల్ గురించి కానీ ఆయన చెప్పట్లేదు. ఆయన చదువుకుంటుండే బైబిల్ కానీ నన్ను ఎప్పుడు కూడా అనలేదన్నమాట. కానీ నాకు ఆ ల్యాబ్లోంచి వెళ్ళే పర్సన్, నాకు ముందు ఆ ల్యాబ్లో పనిచేసినటువంటి ఆయన ఏమని చెప్పాడంటే, ఆయన యేసుక్రీస్తు గురించి ఊరికే బైబిల్ చదవమని, బైబిల్ ఇది చేయి అది చేయని, లేదా వాక్యం వినమని వాక్యం చెప్తా ఉంటాడు, లేకపోతే యేసుక్రీస్తు గురించి ఏదో ఒకటి ప్రసంగం చేస్తూ ఉంటాడు, మనం వినాలి ఓపుగా, మన పని మనం చేస్తా అని చెప్పి చెప్పాడు. కానీ వాస్తవానికి 6 మంత్స్ అయిపోయింది నాతో ఆయన పని గురించి తప్ప, రాయాల్సినవి రాయడము, క్లీన్ చేయాల్సినవి క్లీన్ చేయడము, ఆ విషయాలు తప్ప ఏ విషయం కూడా మాట్లాడట్లేదన్నమాట. ఇంకా నాకే ఇంకా లోపల అరే 6 మంత్స్ అయింది, ఆయన ఏమి ఇట్లా చెప్పండి, ఈయనేమి అసలు పని విషయంలో తప్ప ఏం మాట్లాడతలేదు అనిపించినప్పుడు నాకు మామూలుగా మాట ఆగక నేనే అన్నాను అనమాట ఏమనంటే, సార్ మీ దగ్గర ఇంతకుముందు పనిచేసిన అబ్బాయి ఏమని చెప్పిండంటే, మీరు బాగా వాకింగ్ చెప్తారంట, బాగా మాట్లాడతారంట దేవుని గురించి యేసుక్రీస్తు గురించి, నేను వచ్చి 6 నెలలు అయింది కానీ మీరేమి నాకైతే పని చెప్పారా తప్ప ఇట్లాంటివి ఏం చెప్పలేదు, కావాలంటే చెప్పవచ్చు సార్ నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఖాళీగా ఉండి ఏం చేస్తాము, ఇంటా నేను వినే టైపే తప్ప ఆలోచించే టైపు కాదు, ఎందుకంటే మా అమ్మాళ్ళు చర్చికి వెళ్తారు, మా అమ్మ నాన్న ఇద్దరు చర్చికి వెళ్తారు, చెల్లి కూడా వెళ్తుంది అది అని అంటే, సరేలేరా మరి నువ్వు నీ అంతటి నువ్వే అడుగుతున్నావు కాబట్టి చెప్తా అని చెప్పి ఆయన బైబిల్ గురించి స్టార్ట్ చేసిండు. కానీ నేను వెళ్ళేది ఆయన ఆల్మోస్ట్ 1 మంత్ చెప్పిండు, అస్సలు ఆయన చెప్తున్నాడు కానీ అసలు వినడం అంటే విని వెంటనే అక్కడనే వదిలేస్తుంది అనమాట, ఎందుకంటే ఇది మనకి ఎట్లా ఇది వర్కౌట్ అయ్యే విషయం కాదు, మనం చిన్నప్పటి నుంచి విన్న విషయాలే కాబట్టి అది వర్కౌట్ అయ్యే కాదు అని చెప్పి నేను వినలేదనమాట, ఏమీ ఎక్కించుకోలేదు. ఆ 2-3 సార్లు అడిగేటోడు విన్నది ఏమైనా అర్థమైందని, అసలు వింటే కదా అర్థమయ్యేది, వినలేదు అనమాట. అలాగే 2 రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నీకు 1-2 నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమన్నా అనిపించిందా అంటే, నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు అది అని అనేటోడు అనమాట. సరేలేరా నా అనుభవం, ఆయన ఏమన్నాడంటే, నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు, నేను నా అనుభవంలో ఇలా చూశాను కాబట్టి, నీ దగ్గర డబ్బు అయితే లేదు కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు ఇంతకుముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలువు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలువు, నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో, నేనేం బలవంతం చేయలేదు, బలవంతం చేయట్లేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కాబట్టి మీ నాన్న చెప్పాడన్నో వెళ్ళలేదు, మీ అమ్మ చెప్పిందన్నో వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అక్కడక్కడ చెప్పారన్నో వెళ్ళలేదు, నేను కూడా నేను నమ్ముకోమని ఏం చెప్పట్లేదు. కానీ ఎప్పుడైనా సరే అట్లాంటి సందర్భం, నిస్సహాయ స్థితి సందర్భం, నాకెవరు హెల్ప్ చేయట్లేదు, ఇది యేసుక్రీస్తు మాత్రమే చేస్తాడు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చినప్పుడు, లాస్ట్ అండ్ లీస్ట్గా ఈయన్ని పిలు, పలికితే ఏమైనా స్పందన వస్తే అప్పుడు నాకు మరలా ఫోన్ చేయి అని చెప్పి చెప్పాడనమాట. చెప్పిన తర్వాత నాకు ఒక 10 డేస్కి మైక్రోబయాలజీ ల్యాబ్లో కాబట్టి చేసేది, అది మైక్రోబయాలజీ ల్యాబ్ వల్ల లేకపోతే దోమల వల్ల తెలియదు కానీ ఫస్ట్ మలేరియా అటాక్ అయింది, మలేరియా ఫీవర్ అటాక్ అయింది. మలేరియా అటాక్ అయినప్పుడు ఇంకా నేను అన్నానమాట, నేను సార్ నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నప్పుడు, సరే లేరా ఒక 1 వీక్ 10 డేస్ రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ చూసుకునే వాళ్ళు కూడా సరిగ్గా ఎవరు లేరు కదా అన్నప్పుడు, సరే అని చెప్పి ఇంకా నేను సెలవు పెట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోయా. మలేరియా తగ్గుతలేదు, మలేరియా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత టైఫాయిడ్ కూడా డాక్టర్ చెక్ చేస్తే ఏమన్నారంటే మలేరియా టైఫాయిడ్ 2 అటాక్ అయినాయి అన్నారు, మలేరియా టైఫాయిడ్ 2 అటాక్ అయినాయి అన్నారు. మెడిసిన్ వాడుతున్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతున్నా. అలాగే ఆల్మోస్ట్ 1 మంత్ పైన ఇంటి దగ్గర ఉండిపోయినాం. ఒకరోజు అనిపించింది అరే మెడిసిన్ వేసుకుంటున్నా, తర్వాత ఇంజెక్షన్ తీసుకుంటున్నా, నాకేమీ తగ్గట్లేదేంది, నేను బ్రతికే సిచ్యువేషన్ ఉందా, లేకపోతే ఏమైపోతుంది, ఇట్లా చాలా వీక్ అయిపోయినా అని ఆలోచిస్తున్నాను అనమాట. అప్పటికీ చాలా రోజులు బట్టి తినట్లేదు, నేను చాలా రోజులు బట్టి అన్నం తినట్లేదు, ఇంకా నాన్నలు కూడా తినాలి, ఏదో ఒకటి తినాలి అది అని చెప్తుండ్రు కానీ ఆకలి ఇవ్వట్లేదు అనమాట, తినట్లేదు అనమాట. ఇంకొక రోజు నైట్ అనిపించింది నాకు ఏమో అయిపోతుంది లోపల బాడీలో, వీక్నెస్ కనుకుంటే ఏమైపోతుంది అనే ఆలోచన వస్తుంది. ఒక పక్కన అప్పుడు వరకు సడన్ గా నాకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది అనమాట, ఒక ఆలోచనలోంచి వాయిస్ అనమాట. ఏంటో మాట ఏంటంటే డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి అనే ఆ మాట వినిపిస్తుంది. ఆ మాట వినిపిస్తున్నప్పుడు అరే ఈ మాట వినిపిస్తుంది ఏంది, ఇది ఎవరు చెప్పారంటే నేను ల్యాబ్లో పనిచేసే సార్ చెప్పారు కదా అని అనుకున్నప్పుడు ఆయన చెప్పింది గుర్తు సడన్ గా గుర్తుకొచ్చింది అనమాట. నిజంగా నాకు ఆ సమయంలో నిస్సహాయ స్థితి అనిపించింది, హెల్త్ పరంగా వీక్ ఉన్నా. ఆ టైంలో నాకు ఒక ఆలోచన అనమాట, సాధారణ ఒక ఆలోచన వచ్చింది మనసులో, ప్రభువా నాకు ప్రార్థన అనేది కూడా రాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో చాలాసార్లు ప్రేయర్ జరిగింది కానీ ఇప్పుడు ప్రేయర్లో కూర్చోలేదు, నేను నిన్ను నమ్ముకోలేదు, కానీ నాకు ఇప్పుడు అవసరత, నా అవసరత ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు, నా హెల్త్ బాగాలేదు, నీవు ఇప్పుడు సహాయం చేస్తే నేను నిన్ను నమ్ముకుంటా అనే ఆలోచన వచ్చింది. ప్రేయర్ కూడా ఏం చేయలేదు, మనసులో అట్లా ఆలోచిస్తున్నానమాట. ఆలోచిస్తుంటే కానీ ఏదో ఒక స్పర్శన అని తగిలట్టు అనిపించింది. వెంటనే నాకు ఒక నార్మల్గా అయిపోయినా, నార్మల్గా ఒక ఈ మలేరియా టైఫాయిడ్ రాకముందు బాడీ ఎట్లా ఉండదో సడన్గా ఆ రాత్రి అట్లా అనిపించింది. వెంటనే అనిపించి ఇక నైట్ పడుకుని పోయినా, మార్నింగ్ లేచినా మార్నింగ్ ఊర్లో సర్జానం తెలియ అలవాటు ఉంటుంది కాబట్టి నేను చాలా రోజులు అన్నం తెలియలేదు, కానీ సర్జానం ఏంటంటే ఇంకా అమ్మాళ్ళు ఇంక ఏమైందో అనుకున్నారు ఫస్ట్. తర్వాత నేను నాన్నతో మెల్లగా చెప్పా, రాత్రి ఇట్లా నాకు ప్రార్థన చేసుకోవాలనిపించింది, ఎందుకో గుణ మీద చేసుకొని ప్రార్థన చేసుకున్నా, నాకు నేను పనిచేస్తున్న సారు చెప్పారనమాట, ఇట్లా చెప్పారు, నమ్ముకుంటా, నేను కూడా నమ్ముకుంటా, దేవుడు నన్ను తాకాడు, స్వస్థపరిచాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నాన్న కూడా నిజంగా చాలా సంతోషించాడు, నాన్న కూడా నాన్నకు ఆనందం అనిపించింది అనమాట, ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా కానీ రాలేదని చెప్పి. అలాంటిది ఆ సమయంలో దేవుని సన్నిధి, దేవుని స్పర్శ, దేవుని శక్తి నన్ను తాకింది. అనారోగ్యంలో దేవుడు కృప ఆ రీతిగా నన్ను ఆకర్షించి తన దగ్గరకు వచ్చేటట్లుగా చేసింది. ఇంకా అప్పుడు నేను మనసులో అనుకున్నా నేను యేసుక్రీస్తు నమ్ముకుంటా అని చెప్పి ఆలోచన కలిగి మరలా హైదరాబాద్ వచ్చినాం. సార్ని కలిసి అనమాట ఇట్లా నాకు ఆ రోజు దేవుడు స్పర్శ నాకు తాకింది, దేవుడు కృప నన్ను తాకింది, దేవుని సన్నిధి నన్ను తాకింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నిజంగానే మీరు చెప్పారు డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి అని, అన్యజనులు ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి రావడం చూశానని మీరు అన్నారు కదా, నిజంగానే జబ్బు వచ్చినప్పుడు దేవుడు సహాయం చేశాడు అని అన్నప్పుడు ఆయన అన్నాడనమాట, వాస్తవమే సంఘటన దేవుడు స్వస్థపరచాడు కానీ నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి ఆ తర్వాత నుంచి కూడా వాకింగ్ ఎలా చదవాలో నేర్పించాడు, తర్వాత ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు, తర్వాత ఏ రీతిగా వాక్యంలో ఎదగాలో ఉద్దేశం, మా నాన్న వచ్చిన ఉద్దేశం కానీ లేదా నేను దేవుని నమ్ముకున్న ఉద్దేశం కానీ మొదట స్వస్థత కోసమే మేము నమ్ముకున్నాం. మళ్ళీ స్వస్థపరచబడిన తర్వాత వెనక్కి వెళ్ళిపోలేదు, ఎందుకంటే వాక్యము దేవుని కృప ఎంతగా మమ్మల్ని ఆకర్షించిందంటే ఇది కాదు, స్వస్థతే కాదు, ఓన్లీ ఆశ్చర్యకార్యాలే కాదు, అద్భుతాలే కాదు, వాక్యం ద్వారా జీవితాలు మార్చబడాలని సారు నేర్పించిన తర్వాత నిజంగా వాక్యం నేర్చుకోవడం జరిగింది. ఒక సంఘానికి, స్థానిక సంఘానికి, హైదరాబాద్లో ఒక సంఘానికి అంటుకట్టబడడం జరిగింది. ఆ రీతిగా 2009, 10, 11, 12 ఆయన ఒక పక్క నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాను, ఒక పక్క ఆయన ఉద్యోగం చేస్తూనే సువార్థకుడిగా ఆయన ఉన్నాడు అనమాట. అప్పుడు నాలాంటి వారిని అనేక మందిని ఆయన రక్షణలోనికి నడిపించడం జరిగింది. ఆయన ద్వారా ముస్లిం కుటుంబాలు కూడా ప్రభువును అంగీకరించడం జరిగింది. ఇంకా నేను ఆయన దగ్గరే ఉండి ఆయన ద్వారా నాకు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ద్వారా పరిచయం అయ్యాడు కాబట్టి ఆయన ఎలా ప్రార్థన చేయాలో ఇవన్నీ విషయాలు నేర్పించిన తర్వాత 2009లో, ఇది 2008 టైంలో జరిగినటువంటి సంఘటన, 2009లో ఆయన మరలా నన్ను నిజంగా దేవుని ఆయనలో చూసినటువంటి గుణాలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అప్పుడు ఊర్లో 10th వరకు చదువుకున్నా, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆపేసిన కదా, మళ్ళీ ఆయన ఏమన్నాడంటే ఇంటర్ చదువుకోరా నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ఆయన హెల్ప్ చేయడం జరిగింది. ఒక కాలేజీలో జాయిన్ చేయడము, 4 డేస్ ఏమో ఆఫీస్ వర్క్కి వెళ్ళాలి, 2 డేస్ ఏమో కాలేజీకి వెళ్ళాలి, అట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజు ఆయనే కట్టి ఆ రీతిగా ఒక పక్క ఆత్మీయంగా నడిపించాడు, ఒక పక్క ఫిజికల్గా కూడా ఆయన హెల్ప్ చేస్తూ 2009 నుంచి 2011 వరకు ఇంటర్మీడియట్ హైదరాబాద్ మదీనగూడలో ఇంటర్మీడియట్ చదువుకోవడం జరిగింది. చదువుకున్న తర్వాత ఒక పక్క వాక్యంలో కూడా ఆయన ఎదిగింపజేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా వాక్యం చదవాలి, ఎలా దేవునితో నడవాలి, ఎలా దేవుడు మన జీవితాన్ని గైడ్ చేస్తాడు, నిజమైన రక్షకుడు ఈయనే, నువ్వు ఇంతకుముందు ఈ దేవుళ్ళు నమ్ముకున్నా అన్నవాళ్ళు నిజానికి వాస్తవంగా వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పినప్పుడు మెల్లమెల్లగా ఆయన నాకు స్టెప్ బై స్టెప్ వాక్యాన్ని నేర్పించినప్పుడు నిజంగా వాక్యం నన్ను ఆకర్షించింది. ఈయనే నిజమైనటువంటి దేవుడని నేను పూర్తిగా అంగీకరించడం జరిగింది. బాప్తీసం తీసుకోవడం జరిగింది, బాప్తీసం తీసుకొని వాక్యంలో ఎదగడం జరిగింది. ప్రభు ఆ రీతిగా నన్ను రక్షణ విషయంలో నిజంగా నేను నాకు ఆశ్చర్యం అనిపించింది. అందరి జీవితంలో ఎక్కువ శాతం దేవుడు మనము పుట్టినప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన నిజంగా ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే దేవుడు కృప, రక్షణ ప్రణాళిక, ఆయన రక్షణ ప్రణాళిక ఏదో ఎవరో ఒక ఆ సమయాన్ని చెప్పారు కాబట్టి మనము ప్రభువుని అంగీకరించామని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ మన బాల్యం నుంచి కూడా దేవుని కృప ఏదో కోణంలో ఎంటాడుతూ ఉంటుంది. హల్లెలూయా. బాల్యం నుంచి కూడా మన ఎందుకంటే జగత్ పునాది వేయబడినప్పుడే క్రీస్తులో తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఏదో పలానా వయసు వచ్చినాక మనకి వాక్యం అర్థమైంది, మనం రక్షించబడ్డాం అనుకుంటాం. కానీ ఆయన ప్రణాళిక చూస్తే ఇంట్లో నుంచి నేను అసలు ఊరు విడిచి రాను, ఇంటి విడిచి రాను, అట్లాంటిది బయటికి రావడం, గుంటూరు వెళ్ళడం, గుంటూరు నుంచి మరలా ఊరు వెళ్ళడం, ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర పూణే రోడ్లో బార్షీ పట్టణం దగ్గర వర్క్ చేయడం, మళ్ళీ అక్కడ కూడా ఒక కొంతమంది వ్యక్తుల ద్వారా మాట్లాడడం, అయినా తృణీకరిస్తున్నప్పటికీ కూడా ఆయన కృప పదే పదే ఎందుకు బలవంతం చేస్తుందంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి హిందూ సోదరులు కావచ్చు, క్రైస్తవ సహోదరులు కావచ్చు, అంటే క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉండి ఇంకా రక్షణలోనికి రాకుండా ఉన్నటువంటి వారు కావచ్చు, ఒకటి దేవుడి కృప ఎప్పుడైనా ఈ కోణాల్లో మనల్ని ఎప్పుడైనా చేస్తుంది అంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అనమాట. సాల్వేషన్ కాలింగ్ అనేది మన దగ్గరకు వస్తుంది, దేవుడు కృపలోంచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనం. ఎందుకంటే ఆయన కృప ద్వారా మనం రక్షించబడాలి అని, నిత్యత్వంలోనికి, నిత్యరాజ్యంలో జీవించడానికి అర్హత కలిగించడానికి దేవుడు ఈ రీతిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడనే మనం ఎన్నిసార్లు తృణీకరించినా సరే, నేను ఊర్లో అమ్మ నాన్నల దగ్గర తృణీకరించాం, గుంటూరులో స్నేహితుల దగ్గర తృణీకరించాం, హైదరాబాద్లో ఫ్రెండ్స్ దగ్గర ప్రారంభంలో హైదరాబాద్ వచ్చినప్పుడు మైటాక్స్ హిల్ కౌంటీలో ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు తృణీకరించా, మహారాష్ట్రలో ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు తృణీకరించా, కానీ ఫైనల్గా చూస్తే దేవుడు ఎంత కృప చూపించాడంటే మరలా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ సేవకుల ద్వారా, ఒక శుభార్థికుని ద్వారా పనిచేస్తున్నటువంటి ఆ శుభార్థికుని ద్వారా మాట్లాడినప్పుడు మాత్రం ఇక తృణీకరించలేకపోయినా దేవుడు అది బహుశా ఆ రక్షింపబడడానికి బహుశా ఆ సమయం ఆసన్నమైంది, సమయం వచ్చేసింది కాబట్టి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని నేను అంగీకరించడం జరిగింది. నిజమైన దేవుడు ఈయనే అని నమ్మడం జరిగింది. వాక్యం చదువుతున్నప్పుడు ఆయన వాక్యం వివరిస్తున్నప్పుడు నాకు అనిపించింది నిజంగా నేను ఇన్ని రోజులు ఇది కోల్పోయా, బాల్యంలో ఇది కోల్పోయా. బాల్యంలోనే తెలుసుకుని ఉంటే ఇంకెప్పటికీ మంచి భవిష్యత్తుని నేను ఇహలోకంలో పరలోకంలో కూడా పొందుకుని ఉండేవాడిని నాకు ఆ సమయాన్ని అనిపించింది. ఈ రీతిగా నేను 2012 వరకు కూడా, 2008 నుంచి 2012 వరకు కూడా ఆ సేవకుల దగ్గర ఆయన శుభార్థికుడిగా ఉండేవాడు. ఉద్యోగం చేసేవాడు ఆ సేవకుల దగ్గరే టచ్లో ఉంటూ ప్రార్థన చే మేము కలిసి ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనలో నడిపించాడు. వాక్యంలో వాక్యం ఎలా చదవాలని నేర్పించాడు. ఈ రీతిగా నేను కొనసాగుతున్న ఒక పక్క ఇంటర్మీడియట్ చదివించాడు. 2012లో నేను మరలా అక్కడ ఆ కంపెనీలో మానేసి ఈనాడులో జాబ్ చేసేటువంటి ఈనాడులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా అప్పటికి విశ్వాసిగా ఒక క్రీస్తుని అంగీకరించిన విశ్వాసిగా నేను కొనసాగుతూ ఉండేవాడిని. అయితే 2012లో నాకు పదే పదే ఒక ప్రేరేపణ వచ్చేది అనమాట. ఏమనంటే నాన్న కూడా వాస్తవానికి చాలాసార్లు నేను చిన్నప్పటి నుంచి చర్చికి రావట్లేదు కాబట్టి వీడు వస్తే డైరెక్ట్గా సేవకునిగానే రావాలి అనేటువంటి ఆలోచన ఉండేదంట. అది ఆయన మనసులో ఆయన అలా ప్రార్థన చేసుకునేటోడు అంట నాన్న. అయితే నాకు 2012లో వాక్యం చదువుతున్నప్పుడు లేదా వాక్యం వింటున్నప్పుడు ప్రార్థనలో నాకు పదే పదే ఒక ప్రేరేపణ కలిగేది అనమాట. ఏమనంటే దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని అనిపించేది. తిమోతికి రాసిన పత్రికలు కావచ్చు అవి చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు పదే పదే ప్రేరేపణ వచ్చేది అనమాట. నువ్వు సేవ చేయాలి, సేవలోకి రావాలి అనేటువంటి ఆలోచన. కానీ నాకు ఏమనిపించేది అంటే ఇప్పుడు సరైనటువంటి ఆలోచన కాదు, కుటుంబాన్ని చూసుకోవాలి లేదంటే అన్నీ సెట్ చేసుకున్న తర్వాత, కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చేస్తే బాగుంటుంది, ఇప్పుడు బాగుండదు అని అనిపించింది. ఆ రకంగా నాకు 2012లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైంలో పదే పదే ఆ ప్రేరేపణ ప్రేర్ చేసుకున్నప్పుడల్లా ఆలోచన కలిగేది, సువార్తకి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు, సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు అని అనిపించేది. కానీ దాన్ని రిజెక్ట్ చేసేటాను నేను. ఇప్పుడు సరైన ఈ టైం కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను చేయలేను అన్నట్లుగా రిజెక్ట్ చేసేటాను. అట్లా 2012లో జాబ్ చేసేటాను. తర్వాత ఆ జాబ్ కూడా మానేసి మళ్ళీ వేరే పార్ట్ టైం జాబ్ చేయడం జరిగింది. తర్వాత 2013లో ఎవరైతే నన్ను రక్షణలోనికి నడిపించారో, ప్రభువే రక్షణలోనికి నడిపించాడు, కానీ ఆయన ద్వారా నేను ప్రభువుని ఎరగడం జరిగింది కాబట్టి ఆయన పేరు ఐజక్ రాజ్ గారు. ఆయన 2013లో ఆయనకి మినిస్ట్రీ కాలింగ్ వచ్చిందనమాట. ఫుల్ టైం మినిస్ట్రీకి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నప్పుడు ఆయన బయటకు రావడం జరిగింది. ఆ టైంలో నేను కూడా అప్పటికే నేను ఈనాడులో కూడా జాబ్ మానేసి ఉన్నా కాబట్టి ఆయన ఏమన్నాడంటే మినిస్ట్రీలోనే వర్క్ చేయరా, దేవుడు నిన్ను నీకు కూడా సేవా పిలుపు ఉందనిపిస్తుంది అని అన్నావు కాబట్టి అని చెప్పినప్పుడు సరే అని చెప్పి నేను 2013 ఆయన 2013 మార్చిలో ఆయన మినిస్ట్రీ ప్రారంభించాడు, పరిచర్య ప్రారంభించాడు, ఫుల్ టైం మినిస్ట్రీకి ఆయన వచ్చాడు. 2013 ఆయన దగ్గర నేను మినిస్ట్రీలో వర్క్ చేయడం జరిగింది. మినిస్ట్రీలో ప్రతి చిన్న పని ప్రారంభ పరిచర్య కాబట్టి 2013లో ఆయన దగ్గర ఉన్నా, 2014, 2015లో ఉన్నాం. 2015 తర్వాత మాత్రము నాకు మరలా పదే పదే ప్రేరేపణ వచ్చేది. అప్పటికే నేను ఒక పక్క 2014లో ఫ్రైడే సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఒక ఫ్యామిలీలో ఫ్రైడే సర్వీసెస్ స్టార్ట్ చేయాలి. ఫుల్ టైం మినిస్ట్రీ అయితే చేయలేం కానీ ఇట్లాగా అప్పటికే వాక్యంలో ఎదుగున్నాం కాబట్టి ఒక సాక్షిగా ఉండడానికి, సువార్త ప్రకటించడానికి ఉపయోగకరంగా ఒక చోట ఆరాధన ప్రారంభించాలని ఉద్దేశం చెప్పిన ఓన్లీ ఫ్రైడే సర్వీస్ మాత్రం ఓల్డ్ బోయిన్పల్లిలో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో నేను ఇంకొక బ్రదరు విశ్వనాథ్ అనేటువంటి బ్రదరు కలిసి 2014లో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రైడ్ అక్కడ నడిపించేటోళ్ళము. తర్వాత 2016లో మాత్రం బయటకు వచ్చి నాకు ఒక నేను ప్రాబ్లం చేసుకున్నప్పుడు ఒక చిన్న అవకాశం, అంటే అప్పటికి ఇంకా వాకింగ్ చెప్పే విషయంలో అంత అవగాహన లేదు, కానీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ సహాయంతో నడిపిస్తూ ఉన్నాడు. 2016లో జనవరిలో బయటకు రావడం జరిగింది. మినిస్ట్రీ నుంచి బయటకు రావడం చెప్పేసి నేను బయటకు రావడం జరిగింది. తర్వాత సురారలో ఒక చర్చిలో 2016లో పాస్టర్గా ఒక చిన్న సహవాసానికి సహవాసంలో పాస్టర్గా చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందులో 2016 వర్క్ చేయడం, 2016, 2017, 2018 కూడా వర్క్ చేయడం జరిగింది. 2018లో అక్కడి నుంచి కూడా నేను బయటకు వచ్చి దేవుడు ఓన్గా నడిపించమని ఆలోచన వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీతో మరలా ఓల్డ్ పెన్పల్లో వేరే ఏరియాలో ఒక బ్రదర్ ద్వారా ఫ్రైడే అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాడిని. ఆ రీతిగా జరిగేది. తర్వాత వేరే చోట్ల పల్లెటూరులో కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళడం జరిగేది. అటు ఆంధ్రాలో ఒక విలేజెస్ కావచ్చు, తర్వాత ఇక్కడ చేయగుట్ట సైడ్ విలేజెస్ కావచ్చు, వీరికి వెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచిన దారి గుండా వెళ్తూ సువార్త అటు సువార్త ప్రకటిస్తూ ఏదైనా హైదరాబాద్లో ఉండే ఫ్యామిలీస్, తెలిసిన ఫ్యామిలీస్ బలపరచడానికి దేవుని యొక్క వాక్యంలో బలపరచడానికి వెళ్తూ ఉండడం జరిగేది. ఈ రీతిగా ఫ్రైడే సర్వీస్ నడిపిస్తూ ఉండేవాడిని. తర్వాత 2019లో నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. 2019లో మేలో May 24 దేవుడు తన కృపను బట్టి హైదరాబాద్లో ప్రాంతంలో బోయిన్పల్లిలో ఉంటున్నటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 2019 May 24 మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్కి ముందు ఒక 2 డేస్ ముందు నాకు ఫీవర్ రావడం జరిగింది. దాన్ని నేను నార్మల్ ఫీవరే కదా అని చెప్పి మెడిసిన్ వేసుకోవడం, ఇంకా 2 డేస్లో మ్యారేజ్ ఉంటుంది కాబట్టి అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ ఇంజెక్షన్ తీసుకొని మ్యారేజ్కి వెళ్ళిపోయాం. మ్యారేజ్లో ఒక రకంగా చూస్తే ఒక చిన్న శోధనగా మ్యారేజ్లో నాకు చాలా వీక్ అయిపోయినా, మ్యారేజ్ అయిన సాయంత్రము హాస్పిటల్లో బోయిన్పల్లిలో మ్యారేజ్ అయింది. రాఘవేంద్ర హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, సెలైన్లు ఎక్కుతూ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ చేశారు, రిపోర్ట్స్ అప్పుడే రావన్నారు, ఒక 2-3 అవర్స్ ఉంచుకొని డిశ్చార్జ్ చేశారు. ఒక రకంగా మ్యారేజ్లో రెండు ఫ్యామిలీల సైడ్ కూడా ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ జరుగుతూ ఉన్నది, కానీ దేవుడు కృపగలిగినటువంటి దేవుడు. తర్వాత రోజు ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు నైటు సురారం, మేము ఉండే సురారం కాబట్టి అమ్మాయిని తీసుకొని సురారం వెళ్ళడం జరిగింది. నైటు ఇంకా చాలా హెవీగా బాడీ పెయిన్స్ వస్తూ ఉన్నది, బాడీ లేవడానికి అసలు ఇబ్బంది అయిపోతుంది. ఇంకా మార్నింగ్ రిపోర్ట్ నైటు మిడ్ నైట్లో రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని తెలిసిందనమాట. ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంటుగా హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నప్పుడు ఆ సురారలో మల్లారెడ్డి హాస్పిటల్లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎమర్జెన్సీ వార్డులో చేయడం అడ్మిట్ చేయడం జరిగింది. 75,000 అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే, 75,000 అడ్మిట్ అయిన తర్వాత మెల్లమెల్లగా అవి పడిపోతూ నెక్స్ట్ డే నెక్స్ట్ డేకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంతవరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000, 10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట. ఏమంటే మీ దగ్గర ఎక్కువ మనీ లేదన్నారు కదా, గాంధీకి తీసుకెళ్ళిపోండి అని అన్నప్పుడు ఫ్రెండ్ మాట్లాడాడు అనమాట. డాక్టర్స్తో సహకరినటువంటి ఫ్రెండ్ మాట్లాడండి, ఏమనంటే లేదు సార్ ఉంచండి ఇక్కడనే ఉంచండి, మళ్ళీ అటు ఇటు వదిలేండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడనే ఉంచారు 10,000కి. తర్వాత ఏమన్నారంటే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అది అని చెప్పారు. కానీ 10,000 కాదు 8,000కి పడిపోయింది. ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. ఫ్రెండ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వెతుకుతా ఉన్నారనమాట. చివరికి ఎవరో ఒక పర్సన్ తీసుకొని వచ్చారు, ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు, సాహక్ బ్రదర్ వాళ్ళు కష్టపడి ఆ రీతిగా చేశారు. అప్పటికి చాలా గంటలు అయిపోయింది. ఇంకా 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు, కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. కాన్షియస్లోనే ఉన్నాను, స్పృహలోనే ఉన్నానమాట. ఆ టైంలో ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఫ్రెండ్స్ ప్రార్థన చేస్తున్నారు, ఎందుకంటే మ్యారేజ్ లో ఇట్లా జరిగిందని చెప్పి రకరకాల మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి నడిపిస్తూ ఉన్నాడు. 8000 కి పడిపోయిన చాలా గంటల తర్వాత ప్లేట్లెట్స్ ఎక్కేయడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్యాకెట్ తో ఇంక్రీజ్ కావు, మేబీ చాలా ప్యాకెట్స్ ఎక్కియాల్సి వస్తుంది అది అని అన్నారు. కానీ ఒక ప్యాకెట్ ఎక్కించి చూశారు. ఈ గ్యాప్ చూస్తే 8000 కి పడిపోయిన తర్వాత చాలా గంటలైంది. ఆ టైం అంతా కూడా నిజంగా దేవుడు ఎంత కృప ద్వారా కాపాడాడంటే, ఆ గంటలన్నీ ఏమై అంటే ఆ గంటల్లో బాడీ అంతా ఏమీ ఎఫెక్ట్ కాకుండా, ఇటు బ్లీడింగ్ కాకుండా, అటు కోమాలోకి వెళ్లకుండా, అటువంటి సిచ్యువేషన్లోకి ఏమి రాకుండా ఉన్నది. ఐసీయూలోనే అయినప్పటికీ కూడా ప్రాణాలు దేవుడు ఆ టైంలో దేవుడు కాపాడాడు. ప్రైజ్ అలాడు, హల్లెలూయా. ఆ సమయం అంతా నిజంగా నేను తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే నిజంగా ఆ కొన్ని గంటలు మెడిసిన్ కాపాడిందంటే, మెడిసిన్ కాపాడలేదు, ఏం కాపాడిందంటే దేవుని కృప, దేవుని సన్నిధి కాపాడిందని నాకు నిజంగా ఆ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అద్భుతమైనటువంటి కార్యం అనమాట. వాళ్ళు అన్నారు, డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా ఒక్క ప్యాకెట్ తో కాదు, ఇది మేబీ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు చెప్పలేము, ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయితేనే అది ఆపాల్సి వస్తుంది, తప్ప ఎక్కించాల్సి వస్తుంది ప్లేట్లెట్స్ అని. ఒక్క ప్యాకెట్కే ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారు. ఇక అన్ని ప్యాకెట్స్ అంటే అవుతుంది అవ్వకపోతుంది అని అనుకున్నాం, కానీ దేవుడు సహాయం చేశాడు. నిజంగా ఒక ప్యాకెట్ ఎక్కించిన తర్వాత మార్నింగ్ కల్లా 18000 స్టార్ట్ అయినాయి. 8000 దగ్గర నుంచి 10000, 18000, అట్లా నెక్స్ట్ డే కల్లా మళ్ళీ 75000 1 లక్ష వచ్చినాయి. నిజంగా దేవుడు అద్భుత రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ విషయంలో నేను రక్షింపబడడానికి ముందు స్టార్టింగ్ లో దేవుడు టైఫాయిడ్ నుంచి దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచి రక్షణలోనికి నడిపించాడు, వాక్యం ద్వారా నేర్పించాడు, రక్షణలోనికి నడిపించాడు. మరలా 2019లో మ్యారేజ్ రోజు కూడా అడ్మిట్ అయినప్పుడు కూడా దేవుడు ఆశ్చర్య రీతిగా దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాము. ఆ తర్వాత సండే సర్వీస్ కూడా బోయిన్పల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి మళ్ళా గౌతమ్ నగర్లో పరిచర్యలో ముందుకు వెళ్ళడం జరిగింది. 2020లో లాక్డౌన్ టైంలో 2019లో నేను డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు ఇద్దరిని జతపరిచాడు. తను మా భార్య లత కన్సీవ్ అయ్యడం జరిగింది. కన్సీవ్ అయింది, చూపిస్తూ ఉన్నాము. 6th-7th మంత్లో బీపీ హై అయింది. బీపీ హై అయినప్పుడు చూపించేది రెడ్ క్రాస్ హాస్పిటల్లో, ఒక రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిది కాబట్టి. వాళ్ళు ఎక్కడికి రాస్తారంటే గాంధీకి రాస్తారు. గాంధీలో కొన్ని రోజులు అడ్మిట్ అయి ఉంది. తర్వాత ఏమన్నారంటే గాంధీలో నేను ఉండలేకపోతున్నాను, రిక్వెస్ట్ మీద ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు సరేలే అని చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాను. 7th మంత్ బేబీ మూమెంట్స్ ఎంతో కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి, మెడికేషన్ తీసుకుంటూ ఉన్నది. 7th మంత్ అయిపోయింది, 8th మంత్, 9th మంత్ ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే తను అన్నదనమాట, లోపల బేబీ మూమెంట్స్ సరిగ్గా లేదు, పైగా స్కానింగ్కి మనం వెళ్ళే డేట్ వచ్చింది కదా, స్కానింగ్కి వెళ్దాము అని అన్నప్పుడు ఇద్దరం కలిసి స్కానింగ్కి వెళ్ళడం జరిగింది. టెస్టాలో స్కానింగ్ తీసుకున్నాము. స్కానింగ్ రిపోర్టు వాళ్ళు చెప్పలేదనమాట ఏమి కూడా, అక్కడ రిపోర్ట్ అయితే ఏం చెప్పలేదు, కానీ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి మళ్ళా ఎక్కడైతే చూపించుకుంటున్నామో రెడ్ క్రాస్ హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు మేడము మనకు సాడ్ న్యూస్ చెప్పిందనమాట. ఏమైందంటే అర్జెంటుగా మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి, లోపల బేబీ మూమెంట్స్ లేవు అన్నప్పుడు నిజంగా మాకు స్టార్టింగ్ అది ఫస్ట్ వేవ్ టైం, ఎటెళ్ళలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు ఇట్లా అవుతుంది అనే ఆలోచన ఒక పక్క, దుఃఖము ఒక పక్క, లేదు దేవుడు కాపుదల మన మీద ఉంది, దేవుని కృప ఉంది అని చెప్పి ఇంకా విశ్వాసంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. వేరే అక్కడ దగ్గరలో రమ్య హాస్పిటల్ అని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ళు స్టార్టింగ్ బేబీని తీయము, మనీ ఇంత కావాలి అంత కావాలి, ఎందుకంటే ఆ టైంలో చాలా టైట్ ఉంది హాస్పిటల్స్, ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు మనీ డిమాండ్ చేశారు, కానీ మా వైఫ్ వాళ్ళ బ్రదర్స్ అది ఇది మాట్లాడున్నారు, మొత్తానికి అయితే అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని బేబీని అయితే బయటికి తీశారు. అప్పటికి బేబీ చనిపోయి లోపల 4 డేస్ అన్నారు, కానీ తనకు మాత్రం 2 డేస్ నుంచి మూమెంట్ లేదని చెప్పింది. ఇది ఒక రకంగా చూస్తే చేదు అనుభవం, కానీ ఆ చేదు అనుభవంలో దేవుడు చాలా విషయాలు మాకు నేర్పించాడు. అప్పటి వరకు మాకు చాలా బాధ అనిపించినప్పటికీ, చాలా దుఃఖం అనిపించినప్పటికీ కూడా ఆ చేదులో దేవుడు అనేకమైనటువంటి విషయాలు నేర్పించాడు. ఇది 2020 May 4th జరిగింది. బేబీని కూడా మేము అస్మానికి ఇద్దరం కూడా చూడలేదు, ఎందుకంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి మరలా ఇంటికి వచ్చాము. ప్రార్థన చేసుకున్నాము, మామూలుగానే ఉన్నాము. ఇంకా రకరకాల ఆలోచనలు ఫ్యామిలీ సైడ్ నుంచి వస్తూ ఉన్నాయి, కానీ మాకేంటంటే ఇప్పటి వరకు నమ్మకంగానే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు, దేవుడు కృపదలుచుకుంటూ కృప చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని దేవుణ్ణి ప్రశ్న వేయడానికి మనం సరిపోము అని చెప్పి మళ్ళా మేము యథావిధిగా ఒక పక్క పరిచయంలో కొనసాగుతున్నాం, విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం. ఇది 2020 May 4th నాట్లు అయిపోయిన తర్వాత మరలా మేము యథావిధిగా పరిచయంలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తున్నాం. మళ్ళా 2021 జూన్లో మే ఎండింగ్లో కరోనా నాకు పాజిటివ్ వచ్చింది. ఇంటి దగ్గర ఉన్న మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 డేస్ అయిపోయింది. ఇంకొక 4 డేస్ అయితే 14 డేస్ అన్నారు కాబట్టి ఇంక 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఒక పక్క ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా, ఇంకా కానీ ఏమైందంటే తగ్గట్లేదు, దగ్గు ఎక్కువైపోయింది, ఆయాసం వస్తుంది అనమాట. నేను ఇంకా మా భార్య లతతో చెప్పానమాట, ఏమైందంటే నాకు అయితే లేదు, ఇంకా నాకు ఇక ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత అయితే లేదు, ఇంకా అయితే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే తను కూడా ఇంతకుముందు ప్రెగ్నెన్సీ టైంలో అడ్మిట్ అయింది కాబట్టి ఆ వాతావరణం చూసినప్పుడు అంత భయం అనిపిస్తుంది. ఆ టైంలో బహుశా సెకండ్ వేవ్లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ నేను అప్పుడు అనుకున్నాను అనమాట, గాంధీ అయితే వద్దు అన్నప్పుడు ఇంక వేరే దగ్గర ఛాన్స్ లేదు అన్నప్పుడు ఆ టైంలో కల్వరి కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నది, సరే అక్కడికి వెళ్దాము అని ఒకరి ద్వారా ఫోన్ చేసినప్పుడు బెడ్ ఖాళీ ఉందంటే వాళ్ళు అన్నారు బెడ్ ఖాళీగా ఉంది, రండి తీసుకురండి, ప్రాబ్లం ఏమి లేదు అన్నప్పుడు నిజంగా ఆ టైంలో దేవుడు బ్రతికించడానికి దేవుడు మార్గాలు సరళం చేస్తున్నాడు అని అనిపించింది. వెంటనే ఇంకా ఆటో మాట్లాడి, ఆ టైంలో ఆటో క్యాబ్ వాళ్ళు రావాలన్నా సరే వాళ్ళు ఆలోచించేటోళ్ళు, కానీ తెలిసినటువంటి బ్రదర్ నిజంగా ధైర్యంగా వచ్చాడు, ఇద్దరిని ఎక్కించుకున్నాడు. అప్పటికే నాకు ఆటోలు కూడా దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, తీసుకెళ్ళంగానే వాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా అడ్మిట్ చేసుకున్నారు, అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఎంత పొజిషన్ ఏ పొజిషన్కి వెళ్ళిపోయిందంటే స్కానింగ్ పంపించారు, అంబులెన్స్లో స్కానింగ్ పంపించారు. ఫస్ట్ టైం అంబులెన్స్లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను. ఒక రకంగా ఇంటికి వెళ్ళకపోవచ్చేమో, ఇంటికి సరేలే ఏదేమైనా పర్లేదు, ఇంతవరకు ఎంతో కొంచెము దేవుడు కృప చూపించి జీవించాడు, ఉన్నా పర్లేదు చనిపోయినా పర్లేదు అనుకునేటోని. కానీ దేవుడు స్కానింగ్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి, 50% లంగ్స్ డ్యామేజ్ అయినాయి, కష్టమే అన్నారు. మన దగ్గర వెంటిలేటర్ కూడా లేదని వాళ్ళు అనడం జరిగింది. కొంతవరకు భయం అనిపించింది, కానీ అప్పటికే నేను ఏమనుకున్నా, అంబులెన్స్ ఎక్కేటప్పుడే నాకు ఆలోచన ఏంటంటే ఇక నీ ఇష్టం ప్రభు, ఇంటికి తీసుకెళ్లాలన్నా నీ కృప, లేదా ఇక్కడి నుంచి ఇక్కడే తీసుకుంటావన్నా సరే నీ కృప అని చెప్పి ఇంకా చిన్నగా ప్రేయర్ చేసుకున్నటువంటి, నీ కృపను బట్టి బ్రతికించని చెప్పి డాక్టర్స్ ఇంకా మొత్తానికైతే వాళ్ళు ఫస్ట్ స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గట్లేదు, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి నీకు ఓకేనా, ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పినప్పుడు కూడా సరే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ సమయంలో అనేకులు ప్రార్థన చేస్తున్నారు, పైగా అక్కడ ఉండేవాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆక్సిజన్ మీద 2 డేస్ ఉండే, థర్డ్ డే ట్రీట్మెంట్ ఇచ్చి మెల్లమెల్లగా దేవుని కృపను బట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దేవుడు ఆ రీతిగా ఆ సమయంలో కూడా మరణ పడక మీద ఉన్నటువంటి నన్ను దేవుడు తన కృప ద్వారా తన సన్నిధి శక్తి ద్వారా మరణ యెహోవా రఫాగా స్వస్థపరిచి తిరిగి లేచి జీవించడానికి దేవుడు ఆ రీతిగా సహాయం చేశాడు. ఈ యొక్క గొప్ప స్వస్థత కార్యాన్ని బట్టి తన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా 2021లో కూడా 2019లో మ్యారేజ్లో దేవుడు మ్యారేజ్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత 2020లో తనకి భార్యకి బాగలేనప్పుడు కూడా కొంత చేదు అనుభవైనప్పటికీ కూడా ఆశ్చర్యకరంగా దేవుడు తనకి, వాళ్ళు ఏమన్నారంటే మదర్కి ఈ టైంకి ఆల్రెడీ మదర్కి కూడా ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అన్నారు, కానీ ఆ టైంలో కూడా దేవుడు కృప ద్వారా తనని బ్రతికించాడు, నన్ను బ్రతికించాడు. నన్ను మొత్తానికి చూసుకుంటే ప్రారంభంలో 2008లో మరణ పడక మించి దేవుడు స్వస్థపరిచాడు. 2019 మ్యారేజ్ లో దేవుడు మరణ పడక మించి స్వస్థపరిచి లేచి వాడుకున్నాడు. తర్వాత 2021 సెకండ్ వేవ్ లో దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను అనుకున్న ఆ టైంలో మరణ పడక మించి మళ్ళా తిరిగి వస్తానని చెప్పి వచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఎంతో కృప చూపించి లేవనెత్తి ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా తను కన్సీవ్ అవ్వడం జరిగింది. తర్వాత చక్కని బహుమానాన్ని దేవుడు ఎక్కడో నా లైఫ్ ఎండ్ అయిపోతుంది, మా లైఫ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి మరలా నూతనంగా జీవితాన్ని దయచేసి ఒక చక్కని బహుమానాన్ని, కుమారుని కూడా మాకు ఇరువురిని ప్రేమించి దేవుడు ఒక కుమారుని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రీతిగా దేవుడు తన ఆశ్చర్యకరమైన కృపను బట్టి జగత్పునాది వేయబడినప్పుడే ఆయన ప్రణాళికలో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని బాల్యం నుంచి కూడా దేవుడు రక్షించబడడానికి, రక్షలోనికి రావడానికి అనేక అవకాశాలను పురుకొల్పుతూ ఒకనొక సమయం వచ్చినప్పుడు నిజంగానే తన కృపను బట్టి, ఎందుకంటే రక్షణ అనేది మనకి తెలుసు రక్షణ క్రియల వల్ల కలిగేది కాదు, ఇదేదో మనం మంచి పనులు చేస్తే వస్తాయి, ఆ క్రియల ద్వారా రక్షణ అనేది కలుగుతుంది, దేవుడి కృప ద్వారానే రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ కృపను బట్టి ఈ సాల్వేషన్ ప్లాన్ లో దేవుడు నన్ను ఉంచుకొని మా కుటుంబాన్ని ఉంచుకొని నెట్వర్క్ కాపాడిన దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ఈ రీతిగా రక్షణ నుంచి దేవుడు తన కృప ద్వారా రక్షించుకొని తర్వాత సేవా విషయంలో కూడా ముందుకు పొరుకొల్పుతూ నడిపించడం, అనేక శోధనలో ఇక నా లైఫ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి తిరిగి మరలా బ్రతికించడం, మరలా సేవలో వాడుకోవడం, ఎంతో కొంచెం నాకున్న స్కోప్ లో కొంతమంది మధ్యలో చిన్న సహవాసం మధ్యలో ఒక సాక్షిగా నిలబెడుతూ దేవుడు ఆశ్చర్యకరంగా నేటి వరకు నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి రక్షణ నుంచి సేవా పిలుపులోను సేవా పిలుపులో కూడా ముందుకు కొనసాగుతూ దేవుడు నేటి వరకు ఆశ్చర్యకరంగా తన కృపలో భద్రపరిచి నడిపించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను చివరిగా చెప్పాలనుకున్నది హిందూ సహోదరులకి కావచ్చు, లేదంటే మిగతా వారికి కావచ్చు, పుట్టుకతోనే క్రైస్తవులం అని చెప్పుకున్న వారికి కావచ్చు, దేవుడి కృప చాలాసార్లు మనల్ని అనేక కోణాలు పిలుస్తూ ఉంటుంది, అనేక కోణాల్లో మళ్ళీ దర్శించాలనుకుంటూ ఉన్నది. ఎందుకంటే ఆ నిత్య ప్రణాళికలో దేవుడు మళ్ళీ పిలుస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేసేవారంగా కాకుండా ఆ నిత్య జీవిత ప్రణాళికలో దేవుని కృపను ఆహ్వానించి ఆయన గురించి సత్యాన్ని తెలుసుకుని ఈయన నిజమైనటువంటి సత్యదేవుడు అనేటువంటి గుర్తెరిగి ఈ సత్యవాక్యాన్ని చేతపట్టుకుని మన జీవితాలని బాగుపరచుకుందాం, దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇద్దాం, సత్యానికి అవకాశం ఇద్దాం. బయట అసత్యమైనటువంటి ప్రచారాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఇది క్రైస్తవ్యంలో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, కానీ నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని రుచి చూసా, వాక్యాన్ని రుచి చూసా, దేవుడు నా జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చాడు, ఆశ్చర్యకరంగా మార్చి తన కృపలో దేవుడు తనను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అనేక మందిని దేవుడు ఈరోజు ఈ యొక్క సాక్ష్యం ద్వారా కావచ్చు, లేదంటే ఈ ఛానల్లో చెప్పబడినటువంటి అనేక సాక్షుల ద్వారా, లేకపోతే ఇతర ఎంతో మంది బయట సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, వారి ద్వారా కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, మీరు ఆహ్వానిస్తే మీ జీవితంలోనికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మీ జీవితాల్లో మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ కుటుంబాలు మార్చడానికి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. బయట పరిస్థితులు చూస్తే కుటుంబ వ్యవస్థ చాలా విచ్ఛిన్నం అవుతూ ఉన్నది, వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, కానీ ఈ సమయంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు, మీ జీవితాలు కట్టడానికి పిలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఛానల్ ద్వారా కావచ్చు, ఈ యొక్క సాక్ష్యాల ద్వారా కావచ్చు, అనేక సువార్తికుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, వాక్యం వినబడుతున్నప్పుడు అరే వీళ్ళు ఎప్పుడు ఈ రీతిగా చెప్తారేంది అని ఆలోచించడం కంటే, ఎందుకంటే అన్యజనుల కుటుంబం నుంచి, హైందవ కుటుంబం నుంచి దేవుడు మమ్మల్ని పిలిచాడు, రక్షించుకున్నాడు, సాక్షిగా కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వింటున్న వారు ఒకవేళ ఒక్కసారి ఈ సత్యవాక్యను ధ్యానించడం ప్రారంభించండి, ఈ సత్యాన్ని వినడం, యేసుక్రీస్తు ప్రభువు గురించి వినడం ప్రారంభించండి, దేవుడు మీ జీవితాలు కూడా కడతాడు, మీ కుటుంబాలను కూడా కడతాడు, ఇదేదో ఇహలోకపరమైనటువంటి వాటి కొరకే కాకుండా నిత్యత్వం కొరకు, మరణం తర్వాత ఉండే జీవితం కొరకు కూడా సిద్ధపరిచేటువంటి మరణమే లేని జీవితానికి ప్రభు మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనమందరం కలిసి ఈ యొక్క ఆ ప్రభువులో ప్రభు యొక్క పిలుపును అందుకొని ప్రభువులు ఎదుగుతూ, యేసుక్రీస్తు ప్రభువులు ఎదుగుతూ మన జీవితాలు కట్టుకుందాం. దేవుడు అటువంటి కృప మనందరికీ కూడా అనుగ్రహించి దేవుడు నడిపించిన గాక ఆమెన్. అలాగే ఈ యొక్క ఈరోజు ఈ రీతిగా సాక్ష్యం పంచుకోవడానికి, అనేకుల ఎదుట సాక్ష్యం పంచుకోవడానికి, ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కృప చూపించినటువంటి దేవునికి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్కి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
1: చాలా వందనాలు బ్రదర్,
0: వందనాలు.
1: చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు.
0: థాంక్యూ.
1: దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుడు గాక.
0: ఆమేన్,
1: ఆమేన్. బ్రదర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను బ్రదర్.
0: ఓకే బ్రదర్.
1: ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ సిస్టర్ని బట్టి మీ ఫాదర్ ఫస్ట్ యేసు ప్రభుని నమ్ముకున్నారు.
0: అవును, అవును.
1: సో మరి మీ ఫాదర్ నమ్ముకున్నప్పుడు మరి మీ ఫ్యామిలీస్లో కానీ మీ మీ ఫాదర్ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఊర్లో కానీ మీకు ఏమైనా వ్యతిరేకతలు వచ్చాయా? యేసు ప్రభు మతంలోకి మీరు ఎందుకు వెళ్ళారు? మన మన ధర్మాన్ని వదిలేసి, మన విగ్రహారాధన వదిలి యేసు ప్రభువులోకి ఎందుకు వెళ్ళారు అని మీకు వ్యతిరేకతలు వచ్చాయి బ్రదర్? మీ ఫాదర్కి
0: వచ్చాయి బ్రదర్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి అన్యజనుల ఫ్యామిలీలోంచి ఎప్పుడైతే ఈ సువార్త తట్టుకు మనం యేసుక్రీస్తు తట్టుకు తిరుగుతామో ఖచ్చితంగా వస్తాం. నాన్నకి కూడా వచ్చాయి, నాన్నని కూడా చాలా మంది, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేటోళ్ళు అనమాట, ఎందుకు మతంలో కలిసిపోయారు, ఏమైనా మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా, అందుకనే మారిపోయారు. అన్నాన్న మెల్లగానే సమాధానం చెప్పేటోడు అనమాట, ఏమనంటే లేదు, మేము నమ్ముకున్నది వాస్తవానికి ఇద్దరికి మాటలు వస్తాయని నమ్ముకున్నాం, కానీ నిజం మేము సత్యాన్ని తెలుసుకున్నాం, సత్యం మమ్మల్ని నిజంగా మంచిగా నడిపించేది దేవుడే, నిజమైన దేవుడని మేము నమ్ముతున్నాము అని చెప్పి వాళ్ళని స్టార్టింగ్ ఒక 4-5 ఇయర్స్ ఎట్లయినా ప్రాబ్లం, ఎందుకంటే వేరే ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎందుకంటే ప్రతిసారి పండుగకు వచ్చేటోళ్ళు, ఊర్లో జరిగేటువంటి పండుగకు వచ్చేటోళ్ళు, కానీ వాళ్ళని మెల్లమెల్లగా స్టాప్ చేయాలి, అది చాలా కష్టం. ఎందుకంటే అందరూ కలిసి కూడుకునేటోళ్ళు కష్టం, కానీ నాన్న దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగారు. కొంతవరకు మెల్లమెల్లగా వాళ్ళని ఆపడం జరిగింది, లేదా పిలిచేటోడు పండగప్పుడు రండి మీరు, ప్రాబ్లం లేదు స్టార్టింగ్, ఎందుకంటే అది స్టార్టింగ్ కాబట్టి ఒకటేసారి మేము ఎవరితో మాట్లాడం, మేము యేసుక్రీస్తుని అంగీకరించాం కాబట్టి ఇక ఫ్యామిలీని వదిలేస్తామనేది కరెక్ట్ కాదు కదా. మనం ఆ వ్యతిరేకతల్ని డాడీ ఎక్కువ చదువుకోలేకపోయినప్పటికి కూడా డాడీ హ్యాండిల్ చేసిన విధానం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళని కోల్పోలేదు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, ఏదైనా పని చెప్పినప్పుడు చేసేటోడు, అన్నీ కూడా చేసేటోడు. వాళ్ళు పండుగ టైంలో కూడా కొన్ని సంవత్సరాలు వాళ్ళు రావడానికి మీరు రండి, కానీ మా ఇంట్లో విగ్రహారాధన మాత్రం జరగదు, మీరు పండుగ చూడడానికి వస్తారా రండి, కానీ మేమైతే ఇంత ఆ విగ్రహారాధన చేయమని చెప్పి వాళ్ళు కొన్ని సంవత్సరాలు అట్లా వాళ్ళని రమ్మనేటోళ్ళు. ఇయర్లీ బంధువులందరూ కూడా వచ్చేటోళ్ళు, ఇంట్లో చేసేటోళ్ళు కాదు, మనం చేసేటోళ్ళు కానీ ఇంట్లో కాకపోతే పిండి వంటలు అయ్యి ఉండేటోళ్ళు విగ్రహారాధన. కానీ అసలు విగ్రహాలు అనేవి ఏమి కూడా మొత్తం తీసేశారు కాబట్టి అట్లాంటిది ఏమి కూడా జరిగేది కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి కూడా అర్థమైంది, వాళ్ళు పండుగలకి మన దగ్గరికి రావడం అనేది స్టాప్ అయ్యారు, మనం వాళ్ళ పండుగలకి వెళ్ళడం అనేది స్టాప్ అయినా, అంటే వెళ్ళడం అనే వెళ్ళినా సరే వాళ్ళ విగ్రహాలకి మనం ఆరాధన
1: పూజ
0: చేసేటోళ్ళం కాదు, మన దగ్గరికి వచ్చి వాళ్ళు మీరు పూజ చేయాలని చెప్పేటోళ్ళు కాదు,
1: ఫ్యామిలీని కలిసి వచ్చేవారు,
0: కలవడం అయితే ఉండదు.
1: ఓకే, చాలా సంతోషం బ్రదర్. ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీ లైఫ్ చూస్తే జగన్నాథరావు అనే పేరు, ఇప్పుడంటే జోసెఫ్గా మీకు పేరు,
0: 2012లో నాకు ఎవరైతే నన్ను నడిపించారో,
1: ఓకే,
0: ఆయన నాకు ఆ పేరు, ఈ ప్రేరేపణ నాకు ఈ పేరు వస్తుంది అన్నప్పుడు సరే ఖచ్చితంగా సార్ అదే పేరుతో నేను కొనసాగడానికి రెడీగా ఉన్నాను.
1: ఇది ఐజక్ రాజు గారు,
0: ఐజక్ రాజు గారు చెప్పారన్నమాట ఏమనంటే జోసెఫ్.
1: ఓకే, వెరీ నైస్. అదే మరి జగన్నాథరావుగా మీరున్నప్పుడు మరి మీ లైఫ్ చూస్తే మీరు మరి మీ గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లికి పూజలు చేసేవారు, తర్వాత నూకాలమ్మ తల్లికి పూజలు, సంక్రాంతి పండుగలు చేసుకునేవారు, సురారంలో శివుడి టెంపుల్కి వెళ్ళేవారు, సో ఇలాగ బాగా విగ్రహారాధన ఎక్కువ, గుళ్ళకు వెళ్ళడము, తిరునాళ్ళకి వెళ్ళడము, సో ఇలాంటి లైఫ్ మీరు జీవించారు. సో ఇప్పుడు మీరు యేసు ప్రభులోకి వచ్చారు. సో ఇప్పుడు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఇప్పుడు మతోన్మాదులు ఎక్కువైపోయారు. సో వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, హిందువులు డబ్బులు తీసుకొని మతం మారుతున్నారు. దాని అర్థం అదే కదా. సో హిందువులు, సో మీ జీవితంలో, సో మీరు ఇంత భక్తి చేస్తున్న మీరు, మీకు ఎవరన్నా డబ్బులు

0: రక్షణ అనుభవం అనేది బయట జరిగేది కాదు, ఇది అంతరంగంలో జరిగేది. వాక్యం ద్వారా అంతరంగంలో మార్పు జరిగింది కాబట్టి మేము నమ్మాం తప్ప, ఏదో మాకు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చారు, ఇవి చేశారు అవి చేశారు అనడానికి మేము ఆ రీతిగా మా జీవితంలో జరగలేదు. నాకు తెలిసి ఎక్కడా కూడా క్రైస్తవులు ఇక్కడ జరగదు. ఒకవేళ జరిగినా సరే వారు రక్షణలోకి రాలేదు, వారు ఏదో డబ్బుల కోసం దేవుని నమ్ముకున్నారేమో, కానీ వాళ్ళు క్రీస్తు అంటుకట్టబడి అయితే ఉండలేదు. అది అసాధ్యం. అది
1: సో మీకు ఎవరో డబ్బులు ఇస్తేనో పోనీ, ఎవరు మీకు డబ్బులు ఇవ్వలేదు కానీ, సో మీరు మీ లైఫ్లో మీరు జగన్నాథరావుగా మరి విగ్రహారాధన చేసే టైంలో ఒక్క క్రిస్టియన్ అయినా, మీ మీ విగ్రహారాధన చేసే టైం మొత్తంలో ఒక్క క్రిస్టియన్ అయినా ఒక్క పాస్టర్ అయినా మీకు కనబడి కనీసం డబ్బులు ఇస్తాము అని ఆఫర్ అయినా చేశారా? మీరు తీసుకోలేదు అన్నారు, ఓకే ఫైన్, అట్లీస్ట్ ఆఫర్ చేశారా? అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా తగిలారా మీ లైఫ్లో?
0: మా చిన్నప్పటి నుంచి కూడా అయితే అట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా ఎదురవలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక రకంగా ఒక రకమైనటువంటి బాధ అయితే వినట్టు, దేవుని నమ్ముకుంటే జీవితం బాగుంటుంది అని చెప్పి, దేవుని నమ్ముకుంటే స్వస్థత జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పడం విన్నానే తప్ప, డబ్బులు ఇస్తాము, 1000 ఇస్తాము ఒప్పుకోండి, 2000 ఇస్తాము ఒప్పుకోండి అనే సంఘటన నా జీవితంలో.
1: మీ మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరు
0: కనపడలేదు.
1: సో మీ పాపాలను బట్టి నీ పశ్చాత్తాపడు, క్షమాపణ పొందు, చెడ్డ జీవితం విడిచిపెట్టు అనే వాళ్ళే మీకు కనపడ్డారు, కానీ డబ్బులు ఇస్తాము, రైస్ బ్యాగ్స్ ఇస్తాము, నమ్మ మతంలోకి రా, క్రిస్టియానిటీలోకి రా అని మిమ్మల్ని అలా ఒప్పించిన వాళ్ళు కానీ, అలా ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కానీ మీకు అసలు లైఫ్లో కనబడలే.
0: ఇప్పటివరకు అయితే
1: కనబడలేదు. సో ఇంకే ఇప్పుడంటే ఇంకా మీరు ఆల్రెడీ క్రీస్తులోనే ఉన్నారు. సో అంటే ఇది ఒక ఓన్లీ ఒక పుకారే,
0: ఇది ఓన్లీ ఒక పుకారే తప్ప అది ఒక ఊహ. హిందూ సహోదరులు మిగతా సహోదరులు చేసేటువంటి ఊహ
1: అంటే ఇంతమంది మారిపోతున్నారు, సో ఇంకా వేరే రీజన్ ఏముంటుంది, ఏదో డబ్బులు ఇస్తున్నారు వీళ్ళకి, ఫారెన్ నుంచి అమౌంట్ వస్తుంది, దాన్ని వీళ్ళు పనిచేసి మార్చేస్తున్నారు. సో ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే, హిందువులని కూడా వాళ్ళు అవమానిస్తున్నట్టే. ఎందుకంటే డబ్బులు మనం ఇస్తున్నాము, ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి మతం మార్చారు అంటే మీరు తీసుకున్నట్టేగా. సో హిందువులు, మా హిందువులు డబ్బులు తీసుకుని మతం మారుతున్నారు అన్న అని వీళ్ళే దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ఇది ఒక రకమైన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడమే ఒక రకంగా చూస్తే. సో మీ లైఫ్లో మాత్రం మీకు ఎవరు ఇవ్వలేదు, ఆఫర్ కూడా చేయలేదు,
0: ఆఫర్ కూడా రాలేదు. మేము అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మా ఊరు వస్తే మా ఇంటికి వస్తే పరిస్థితులు అర్థమవుతాయి. ఎప్పుడు కష్టపడి పనిచేసి ఆ రీతిగానే తప్ప ఎవరు డబ్బులు ఇస్తే మారిపోయేటట్టు అయితే, డబ్బులు అయిపోయిన తర్వాత
1: అంతే కదా,
0: డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళా
1: అంతే,
0: డబ్బు
1: మళ్ళీ వెళ్ళిపోతారు,
0: మళ్ళీ వెళ్ళిపోతాం
1: అంతే.
0: అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతాం, మళ్ళీ ఎందుకు ఉండాలి? కానీ మా నాన్న ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాడు, అమ్మ క్రీస్తులో ఉంది, నేను క్రీస్తుని ఎరిగి ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాను, ఇంకా సాక్షిగా కూడా సాక్ష్యం పంచుకోగలను.
1: అవును అవును. ఇంకోటి మీరు దానికి ఆధారం ఏంటంటే, మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే మీకు ఈ మీరు చెప్పిన కష్టాలన్నీ, మీకు సిస్టర్కి మీ వైఫ్కి 9th మంత్ అబార్షన్ అవ్వడం కానీ, కరోనా టైంలో మీరు మరి ఆల్మోస్ట్ మరణ అంచులకు వెళ్ళడం కానీ, ఇవన్నీ మీరు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాతే. సో ఏదో డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకేదో ఆశలు చూసో వచ్చిన వాళ్ళు అయితే నిలబడలేదు. ఎప్పుడో మా మీ యేసు ప్రభు నమ్ముకుంటే ఇన్ని కష్టాలు వస్తాయంటే అసలు నేను వచ్చేవాడినే కాదని వెళ్ళిపోయేవాడు. చాలా సంతోషం బ్రదర్, మంచి సమాధానం ఇచ్చారు. ఇంకొక ప్రశ్న బ్రదర్, ఇప్పుడు మీరు బాగా యంగ్గా ఉన్నప్పుడు మరి మీరు డ్రామాలు వేశారు, నాటకాలు అంటారు కదా, పౌరాణిక నాటకాలు అలాంటివే కదా,
0: డ్రామాలు, సాంఘిక నాటకం,
1: సాంఘిక నాటకం, ఓకే, డ్రామాలు. సో ఇలాంటివి చేసినప్పుడు మీ మీ డైలాగ్స్ అన్ని చూసి చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు అక్కడ యూత్ అంతా మీ ఊర్లో. సో మీకు ఫాలోయింగ్ ఇంతమంది ఉన్నప్పుడు, మరి మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు అని తెలిసినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఊరు వారు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? మిమ్మల్ని వ్యతిరేకించారా, మిమ్మల్ని దూషించారా, ఎలా రియాక్ట్ అయ్యారు?
0: అంటే ఎక్కువ వ్యతిరేకత అయితే ఏమి రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను మారననుకున్నారు. మా అమ్మ నాన్నలు ఆల్రెడీ చెల్లిని బట్టి ఆల్రెడీ చర్చకి వెళ్తున్నారు, కానీ నేను మారననుకున్నాను.
1: అవును, ఎందుకంటే మీరు చెప్పారు కూడా, మా ఫాదర్ కూడా ఎన్నోసార్లు నన్ను మారమని చెప్పారు, కానీ బైబిల్ మాట వినలేదు నేను అన్నారు.
0: బైబిల్ పట్టుకునే రోజు రాదని మా నాన్నతో అన్నా నేను, కానీ తర్వాత ప్రతిరోజు బైబిల్ పట్టుకోవాల్సిన స్థితిలోనికి దేవుడు నడిపించాడు, దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. అది ఫ్రెండ్స్ నుంచి అయితే ఏమీ అంత వ్యతిరేకత ఏమి రాలేదు, కాకపోతే నా నుంచి వాళ్ళు నేను మారుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అక్కడ సర్కిల్గా

0: ఊర్లో సర్కిల్ కావచ్చు, ఊర్లో యాక్చువల్ చాలా తక్కువ సర్కిల్ నాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 10th అయినాక బయటకు వచ్చిన కాబట్టి. ఇక్కడ సురారలో ఉన్న సర్కిల్ కూడా నేను అట్లా మారుతా అని అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేను పాస్టర్ అవుతానని కూడా వాళ్ళు అనుకోలేదు, అసలు వేరే ఫీల్డ్లో వెళ్తాను అనుకున్నారు. కానీ అలాంటిది దేవుడి కృప, రక్షించుకున్నాడు, వాక్యాన్ని నేర్పించాడు, ఎంతో కొంచెం కొంతమందిలో సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు.
1: చాలా సంతోషం కదా. ఇంకో చివరి ప్రశ్న, మీకు ఆల్మోస్ట్ మరణాంచులకి వెళ్ళిపోయేంత రోగం, ఎందుకంటే మీ ప్లేట్లెట్స్ 8,000 వచ్చేసి, 8,000 అంటే ఆల్మోస్ట్ 0.5 lakhs ఉండాల్సింది, 8,000 అసలు సంబంధమే లేదు.
0: అవును.
1: సో అలాంటి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మరణ పడకకి మరణ అంచులకి వెళ్ళిన సమయంలో మీ ఐజక్ రాజు గారు ఆయన చెప్పినట్టు జీసస్ని కూడా ఒకసారి ట్రై చేయి, వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే నీ ఇష్టం అని అన్న మాట మీకు గుర్తొచ్చి, మరో అయితే రోగం అన్న రావాలి లేదా డబ్బు అన్న పోవాలి, యేసుప్రభు దగ్గర రావాలంటే అన్నారు. సో మీకు వచ్చింది రోగం, ఎలాంటి రోగం? ఆల్మోస్ట్ మరణానికి చేరువు అయిపోయాయి. సో 8 hours మీకు మరి ప్లేట్లెట్స్ దొరకక 8,000 ప్లేట్లెట్స్తో అలాగే. మీరు యేసుప్రభు నమ్ముకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఒకేసారి అటాక్ అయ్యి, సో మీరు బాగా సిక్ అయిపోయి ఇంకా ఎలా బ్రదర్ అప్పుడు అంటే మీరు యేసుప్రభు స్పర్శని పొందుకున్నానని చెప్పారు కదా,
0: అంటే ఆ టైంలో దేవుడు నన్ను తాకినట్టు అనిపించింది. ఒక ఎంత వీక్ ఉన్నానో అంత స్ట్రాంగ్ అయిపోయినా. ఒకటేసారి ఆ బలహీనత అంతా పోవడము ఆ రాత్రి, అప్పుడు అనిపించింది అనమాట నిజంగా ఇలాంటిది నేను ఇంతకుముందు ఎప్పుడు అనుభవించలేదు కాబట్టి, నిజంగా ఆయనలో ఆ శక్తి ఉంది కాబట్టి, ఆ శక్తి ఉంది కాబట్టి నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇవ్వమన్నా వెంటనే ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఈయన నిజమైన దేవుడు అని చెప్పి.
1: సో యేసుప్రభుకు తెలుసు మీరు ఎవరైనా చెప్తే వినే టైప్ కాదని.
0: అవును.
1: మీ ఫాదర్ కూడా చాలాసార్లు ట్రై చేశారు.
0: అవును.
1: సో ఎవరు చెప్పినా మీరు వినరని తెలిస్తే మీకు దేవుడే మరి ఈ రోగాన్ని అనుమతించి దాని ద్వారా ఆయన మిమ్మల్ని తనలోకి నడిపించుకున్నారు అంటే మీరు ఎగ్రీ అవుతారా?
0: అవును సార్, స్టార్టింగ్ యాక్చువల్గా అది పెయిన్ అనిపించిన, మేము ఈ లైఫ్లో జరిగిన వీటన్నింటికి ఆ టైంలో బాధ అనిపించింది, కానీ అవి మమ్మల్ని సత్యంలోకి నడిపించింది, సత్య దేవుణ్ణి పరిచయం చేసింది. ఎందుకంటే నిజంగా ఆ సిచ్యువేషన్ రాకపోతే ఈ దేవుణ్ణి తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది కాదేమో నా జీవితంలో. కాబట్టి అవి నా మంచికే జరిగినాయని, ఆ టైంలో పెయిన్ అనిపించిన తర్వాత మంచికే నడిపించాను అనుకున్నాను.
1: బాగుంది బ్రదర్, చాలా వందనాలు బ్రదర్, చక్కని సమాధానాలు ఓపికగా ఇచ్చారు.
0: థ్యాంక్ యూ బ్రదర్
1: థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా బ్రదర్ జగన్నాథరావు గారి అద్భుత సాక్ష్యాన్ని. ఇప్పుడు ఆయన పేరు జోసెఫ్, బ్రదర్ జోసెఫ్. సో మరి ఆయన జీవితంలో మరొకప్పుడు విగ్రహారాధన చేస్తూ దుర్గమ్మ తల్లికి, నూకాలమ్మ దేవతకి, అలాగే శివుడి గుడికి వెళ్ళి ఇంకా ఎన్నో రకాలుగా మరి తన భక్తిని, తన విగ్రహ పూజని తను చేస్తున్న సమయంలో మరి ఎలా ఒక రోగము యేసుప్రభు అనుమతించి మరి ఆయన ఒకరు చెప్తే వినని మొండిగా ఉండేవారు కాబట్టి దేవుడే తన ఎడల కనికరం చూపించి తనకి ఆ రోగాన్ని అనుమతించి ఆ రోగము ద్వారా తను ప్రార్థన చేయాలన్న ఆలోచన కలిగించి ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశారో వెంటనే తను ఇన్స్టెంట్ హీలింగ్, వెంటనే అద్భుతాన్ని పొందుకుని యేసుప్రభు స్పర్శని తను అనుభవించి మరి గొప్ప రక్షణను పొందుకొని ఇప్పుడు దేవుని సేవలో ఆయన ముందుకు సాగుతున్నారు. సో మీ జీవితాల్లో కూడా మీకు మరణకరమైన రోగం వచ్చిందా, లేదా మీ జీవితాల్లో కష్టాలు బాధలు ఉన్నాయా? సో బ్రదర్ సాక్ష్యాన్నే మీరు ఒక సజీవ సాక్ష్యంగా తీసుకోండి. తన జీవితంలో స్వస్థత దయచేసిన దేవుడు, తన జీవితంలో అభివృద్ధిని దయచేసిన దేవుడు, తన జీవితంలో రక్షణను దయచేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా స్వస్థతని, ఇన్స్టెంట్ హీలింగ్ని దయచేయగల శక్తివంతుడు. సో సంవత్సరాలు వెయిట్ చేయాలా అని కొంతమంది నిరుత్సాహంతో ఉండొచ్చు, దేవుడు తన చిత్త ప్రకారము వారికి హీలింగ్ ఇస్తాడు. కాబట్టి నిరీక్షణ కోల్పోకండి, అవిశ్వాసులు అవ్వకండి, విశ్వాసంతో ఓపికతో సహనంతో ఉంటే అంతం వరకు నిరీక్షణతో ఉన్న వారికి జయము వారిదే, జీవ కిరీటం కూడా వారిదే. కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఒక ఆధారంగా తీసుకుందాం. బ్రదర్ జీవితంలో దేవుడు ఎలా అయితే గొప్ప కార్యాలు చేశారో, తన రక్షణలోకి నడిపించారో, తనకి మరణకరమైన రోగం 2 times వచ్చింది, ఒకసారి కరోనా ద్వారా లంగ్స్ 50% ఫెయిల్ అయ్యి అప్పుడు హోప్లెస్ కండిషన్, అలాగే డెంగ్యూ టైంలో కూడా 5 lakhs ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000 వచ్చేసి అక్కడ హోప్లెస్ కండిషన్ అయినా కూడా దేవుడు స్వస్థత దయచేసి తన్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు. అలాగే వాళ్ళ వైఫ్ కూడా మరి 9th month మిస్క్యారేజ్ అయినా కూడా మళ్ళీ తిరిగి చక్కని బాబుని ఇచ్చి ఇప్పుడు 2 years ఆల్మోస్ట్ ఆ బాబుకి. సో ఇంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు మనకి దేవుడై ఉన్నాడు కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, ఇలాంటి సాక్ష్యం, గొప్ప సజీవ సాక్ష్యం ద్వారా మనము కూడా మరొకసారి ఆయన గొప్పతనాన్ని, మరి ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రేమని అర్థం చేసుకొని మనం కూడా యేసుప్రభుని మరొకసారి మహిమపరచడానికి, స్తుతి చెల్లించడానికి బ్రదర్ సాక్ష్యం ఈరోజు మనకి ఒక ఆధారంగా ఉంటుంది. అలాగే మనం ఆత్మీయంగా బలపడడానికి కూడా ఈ సజీవ సాక్ష్యాలు, బ్రదర్ జీవితంలో జరిగిన అనుభవ సాక్ష్యాలు, స్వస్థత సాక్ష్యాలు మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి, మనం బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరచడానికి ఈ సాక్ష్యం మనకి చక్కని ఆత్మీయ ఆహారముగా ఉండాలని ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి ఈ సాక్ష్యం పూర్తిగా వినండి. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకుని మౌనంగా ఉండడానికి దేవుడు మీకు ఈ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి, మా నెంబర్ కాల్ చేయండి, మా ద్వారా మీ సాక్ష్యం వేల మంది చూసి ఆత్మీయంగా బలపడటకు మీ సాక్ష్యం కారణం కావాలి. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికి ప్రైజ్ లార్డ్ జీసస్.
2: యేసు జన్మం అరుణోదయం, మానవ పాపాంధకారాన్ని తొలగించే అరుణోదయ దర్శనం, నీతి సూర్యోదయం, శాంతి సమాధానాధిపతి జన్మ, మానవ జాతీయ పాప నిష్కృతి, యేసు పుట్టుక వ్యక్తిగతంగా ప్రతి మనిషికి ఆశీర్వాద ప్రాప్తి. దేవునికి స్తోత్రం.

దావీదు కీర్తనలు రచన గంగపట్ల శిఖామణి, స్వరకల్పన ఎస్పి స్వామి, సంగీత దర్శకులు డాక్టర్ వై జడ్సన్ క్రిస్టోఫర్, గాయకులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి ఎస్పి శైలజ. ఈ గీతములు నిర్వాహకులు మరియు పాడిన వారు వై చంటి, వైఏ విలియమ్స్ మరియు సిహెచ్ శశికుమార్. సౌండ్ ఇంజనీర్ వై జడ్సన్ సాల్మన్, డాక్టర్ వైపి జడ్సన్ మ్యూజికల్ స్టూడియోస్, చెన్నై. దావీదు కీర్తనలు ఈ క్యాసెట్స్ సిడీలు కావలసిన వారు ఈ అడ్రస్ కు వ్రాయండి. జి శిఖామణి, నంబర్ 13, ఆశీర్వాదపురం, 3వ వీధి, పులియంతోపు, చెన్నై 600012. ఫోన్ నంబర్ 2667206. సెల్ నంబర్ 9444233.

అమ్మా, అడుగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26. యేసు సిలువలో వ్రేలాడుతూ దగ్గరగా నిలుచున్న తన తల్లికి శిష్యుడు యోహానును చూపిస్తూ, అమ్మా, అడుగో నీ కొడుకు అన్నాడు. ఇచ్చట యేసు ఘోరమైన బాధలు అనుభవిస్తూ లోక పాపాల కోసం మరణిస్తూ ఉన్న సమయంలో కూడా దీనుల అవసరాల గురించి ఆలోచిస్తున్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని ఆయన అనాథలుగా విడిచిపెట్టడు. యేసుకు ప్రియమైన వారిని ఈ లోకంలో తన విశ్వాసులకు జతచేస్తాడు.

0: మీర్పడాలి.
1: తరతరములకు రాజువా,
0: మరొకసారి మీరు
1: యుగ యుగములకు ప్రభువా,
0: స్వరమెత్తి
1: తరతరములకు రాజువా,
0: మరొకసారి
1: యుగ యుగ

మీ పక్కన వాళ్ళు చూసి మీ కొరకు కూడా చేసే ప్రాణం పెట్టాడు కాబట్టి నేను హల్లెలూయా చెప్తున్నానని ఆయన చూసి చెప్పండి. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ పూర్ణుడు అండి.

0: ఇండియా ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళకు స్వాగతం. నా పేరు పల్లవి, నాతో పాటు శ్వేత కూడా ఉన్నది. ఈరోజు శ్రోతలకు చెప్పడానికి ఓ ప్రత్యేకమైన కథ ఉంది. ఒక అద్భుతమైన సాహసం చేసి చాలా ప్రాముఖ్యమైన తీర్మానం చేసుకున్న మహిళను గూర్చి మనం వినబోతున్నాం.
2: అంతమాత్రమే కాదు, తన యజమాని దేవుని నమ్మిన ఒక నమ్మకమైన దాసుని గూర్చి మనం వినబోతున్నాం. అలాగే తనకు అప్పగింపబడిన పనిని గూర్చి అతడు దేవుని సహాయాన్ని ఎలా పొందాడో తెలుసుకోవచ్చు.
1: మీకందరికీ ఆ కథ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆ కథంతా ఆశ్చర్యం కలిగించే విషయాలే ఉన్నాయి. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళా.

0: శ్రోతలు, ఎప్పుడెప్పుడు కథ వింటామా అని ఎదురుచూస్తున్నారు కదూ. ఇక ఆలస్యమెందుకు? షారోన్ గారు కథ చెప్తారా?
1: షారోన్ గారు, మీరు చెప్పబోయేది ప్రేమ కథనేనా?
2: అవును, ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రేమ కథనే. అయితే ప్రేమలు ఎన్ని రకాలుగా ఉంటాయో, ఎవరు ప్రేమను చూపిస్తున్నారో మనం విందాం. ఈరోజు వినబోయే కథ మీకు ఏదైనా ఒక పాఠాన్ని నేర్పిస్తుందేమో, కాబట్టి జాగ్రత్తగా వినండి. మీరు తీరిగ్గా నింపాదిగా కూర్చొని కథ వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ. కథలు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా దేవుని వాక్యంలోని కథలంటే ఇంకా ఇష్టం. ఈ కథ కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన అబ్రహాము అనే వ్యక్తిని గూర్చినది. నిరీక్షణ మహిళ కార్యక్రమంలో వినకముందే మీరు ఇతని గూర్చి బహుశా విని ఉంటారు. అతడు చాలా వృద్ధుడు మరియు ధనవంతుడు కూడా. దేవుడు అబ్రహాముకు చాలా సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. వాళ్లు భూమ్మీద ఉన్న కుటుంబాలన్నిటికీ, వంశాలన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుడు చెప్పాడు. అయితే వారికి ఒక సమస్య ఉన్నది. అంతవరకు అబ్రహాముకు అతని భార్య శారాకు సంతానమే లేదు. దేవుడు అబ్రహామును శారాను వారి స్వంత దేశము నుండి పిలిచాడు. వారు దేవుని నడిపింపును అనుసరించారు. అనేక విగ్రహాలను పూజించే ప్రజలు ఉన్న దేశంలో వారి పశువులను కాచుకుంటూ సంచారకులుగా జీవించారు. వాళ్లు చాలా వృద్ధులయ్యాక చివరికి దేవుడు వారికి వాగ్దానం చేసిన కుమారుణ్ణి ఇచ్చాడు. వారు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు. ఆ తరువాత 40 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు మన కథ ప్రారంభమవుతుంది. శారా చనిపోయింది. ఇక నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడడానికి ఇస్సాకు కొరకు ఒక భార్యను వెతకాల్సిన సమయం ఆసన్నమైంది. ఇస్సాకు తగిన మహిళను పెళ్లి చేసుకోవడం అవసరం. అది ముఖ్యం కూడా. విగ్రహారాధికులైన తన పొరుగువారిలో నుండి ఒక కన్యకను ఎన్నుకోవడం అబ్రహాముకు ఇష్టంలేదు. అలా అని దేవుడు వాగ్దానం చేసిన దేశంలో నుండి ఇస్సాకును మరోచోటికి పంపించడం కూడా అతనికి ఇష్టంలేదు. అలా అయితే అతడు ఇస్సాకు కొరకు భార్యను ఎలా కనుక్కోగలడు? ఆదికాండము 24వ అధ్యాయము నుండి ఈ కథను వింటూ ఉండగా ఈ విషయాలు

0: ఒకరోజు అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుని పిలిచాడు. నేను ఏ దేశం నుండి వచ్చానో ఆ దేశానికి నీవు వెళ్లి ఇస్సాకు కొరకు ఒక భార్యను తీసుకుని వస్తావా? ఇక్కడ ఉన్నవారిలో ఎవరినే గాని నా కుమారునికి పెండ్లి చేయనని భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా తోడని ప్రమాణం చెయ్యి. వెంటనే నా స్వదేశానికి నా బంధువుల యొద్దకు వెళ్లి నా కుమారుని కొరకు ఒక భార్యను వెదకు. యెహోవా తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని రావాలి. ఒకవేళ నీ వెంట రావడానికి ఆ స్త్రీ ఇష్టపడకుంటే ఈ ప్రమాణము నుండి నీవు విడుదల పొందుతావు. కాని నీవు నా కుమారుణ్ణి అక్కడికి తీసుకొని పోకూడదు అని చెప్పాడు. అబ్రహాము నియమాలకు ఆ దాసుడు సమ్మతించాడు. అబ్రహాము ఇచ్చిన బహుమానాలను 10 ఒంటెలపై పెట్టి అతడు తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించాడు. చివరికి ఆ దాసుడు అబ్రహాము స్వదేశానికి వెళ్లాడు. అతడు అక్కడికి చేరుకునేసరికి సాయంత్రమైంది. కనుక తన ఒంటెలకు నీళ్లు త్రాగించడానికి అతడు ఒక బావి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ దాసుడు ఇలా ప్రార్థన చేశాడు. నా యజమాని సేవించే దేవుడా, ఈ గ్రామంలో యవనస్తురాన్రు బావిలో నుండి నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు. కాబట్టి నేను దయచేసి నాకు త్రాగడానికి కొన్ని నీళ్లిమ్మని అడిగినప్పుడు ఏ అమ్మాయి అయితే నాకు నీళ్లు ఇవ్వడమే కాకుండా నీ ఒంటెలకు కూడా నీళ్లు చేది పోస్తానని చెప్తుందో ఆ యవనస్తురాలిని నీవు ఇస్సాకు కొరకు ఎన్నుకొన్నావని నేను నిశ్చయం చేసుకుంటాను. అలా ఆ దాసుడు ప్రార్థన చేస్తూ ఉండగానే రిబ్కా అనే యవనస్తురాలు బావి వద్దకు వచ్చి తన కుండను నింపుకున్నది. ఆమె చాలా అందమైనది, అవివాహిత కూడా. ఆ దాసుడు ఆమె వద్దకు పరిగెత్తి వచ్చి నాకు త్రాగడానికి కొన్ని నీళ్లిమ్మని అడిగాడు. ఆమె సంతోషంగా తన కడవ వంచి అతనికి నీళ్లు పోసింది. అతడు త్రాగాక నీ ఒంటెలకు సరిపడినంతవరకు నీళ్లు చేది పోస్తాను అని చెప్పింది. అబ్రహాము దాసుడు ఆమెకు వందనాలు చెప్పాడు. ఆమె నీళ్లు చేది పోస్తూ ఉండగా ఆమెనే గమనిస్తూ ఉన్నాడు. ఒంటెలన్నీ నీళ్లు త్రాగాక అతడు ఒక బంగారపు ముక్కు కమ్మిని, 2 బంగారు కడియాలను ఆమెకు ఇచ్చాడు. తరువాత, అమ్మా, నీవు ఎవరి కుమార్తెవు అని ప్రశ్నించాడు. ఆమె, నా తండ్రి అబ్రహాము సహోదరుడైన నాహోరు కుమారుడైన బెతుయేలు అని చెప్పింది. ఆ దాసుడు నేలపై సాష్టాంగపడి తన ప్రార్థనను విని సరైన స్త్రీ వద్దకు నడిపించినందుకు దేవుని స్తుతించి ఆరాధించి కృతజ్ఞత చెల్లించాడు. మీ ఇంట్లో ఈ రాత్రి బస చేయడానికి స్థలం ఉందా అని ఆ దాసుడు అడిగినప్పుడు రిబ్కా, మా వద్ద బస చేయడానికి స్థలం, పశువులకు గడ్డి మరియు మేత కూడా ఉంది అని చెప్పింది. రిబ్కా ఇంటికి పరిగెత్తుకుని వెళ్లి జరిగినదంతా తన తల్లితో చెప్పింది. ఆమె అన్న లాబాను ఆ దాసుని వద్దకు వచ్చి, మా ఇంటికి వచ్చి ఈ రాత్రి బస చేయవచ్చునని ఆహ్వానించాడు. వాళ్లు అతనికి భోజనాన్ని వడ్డించారు. ఆ దాసుడు, నేను వచ్చిన పని పూర్తి కాకమునుపు నేను భోజనం చేయనని చెప్పాడు. లాబాను అసలు విషయమేంటో చెప్పమన్నాడు. దేవుడు తన ప్రార్థన విని రిబ్కా వద్దకు ఎలా నడిపించాడో ఆ దాసుడు పూసగుచ్చినట్లు వివరించాడు. రిబ్కా సహోదరుడు మరియు తండ్రి ఆ దాసుడు చెప్పినదంతా విని, ఇది నిజంగా యెహోవా వలన కలిగిన కార్యం అని సాక్ష్యమిచ్చారు. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, దేవుడు నడిపించినట్లుగా ఆమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాక అని చెప్పారు. అబ్రహాము సేవకుడు యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత వెండి, బంగారు నగలను, వస్త్రాలను తీసి రిబ్కాకు ఇచ్చాడు. ఆమె సహోదరునికి మరియు తల్లికి విలువైన కానుకలు ఇచ్చాడు. అతడు, అతనితో కూడా ఉన్న మనుషులు భోజనం చేసి ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు.
1: నిరీక్షణ మహిళా కార్యక్రమంలో మనం అబ్రహామును గూర్చి మరియు అతని దాసుని గూర్చి వింటున్నాం. అతని కుమారుడైన ఇస్సాకు కొరకు భార్యను వెతుకుతూ ఉన్నప్పుడు ఆ నమ్మకమైన దాసుడు చాలా ధైర్యంతో స్పష్టంగా ప్రార్థన చేశాడు. అవును కదూ?
2: అవును, దేవుడు అతడు ప్రార్థించిన ప్రకారమే సరిగ్గా అతడు అడిగినట్లే జవాబిచ్చాడు. అంతమాత్రమే కాదు, ఆ అమ్మాయి తన యజమాని అయిన అబ్రహాము సహోదరుని మనవరాలు అని తెలిసినప్పుడు సంతోషంతో అతని హృదయం ఉప్పొంగిపోయి ఉంటుంది. దేవుడు అతని ప్రార్థనను గణపరిచి సరైన యవనస్తురాలి వద్దకు నడిపించాడని అతడు తెలుసుకున్నాడు.
1: నాకు ఆశ్చర్యం కలిగించేదేమిటంటే, అప్పుడు రిబ్కా ఏమనుకుందో, ఆమె కుటుంబం ఎలా అనుభూతి పొందారో, తరువాత ఏం జరిగిందో దేవుని వాక్యంలో నుండి ఈ వాస్తవిక కథను విందామా?
0: మరునాడు ఉదయమే ఆ దాసుడు, నేను నా యజమాని వద్దకు తిరిగి వెళ్లాలి, రిబ్కాను నాతో పంపించండి అని ఆమె తల్లిదండ్రులను అడిగాడు. రిబ్కా తల్లి మరియు సహోదరుడు ఆమె కనీసం 10 రోజులైనా తమ వద్ద ఉంటే బావుండును అనుకున్నారు. కాని ఆ దాసుడు తిరిగి వెళ్లాలన్న ఆతృతతో ఉన్నాడు. కాబట్టి ఆమె కుటుంబస్థులు, నీవు అబ్రహాము దాసుడైన ఇతనితో మరియు ఇతని మనుషులతో కూడా వెళ్తావా అని ఆమెను ప్రశ్నించారు. ఆమె వెళ్తానని చెప్పింది. కాబట్టి వాళ్లు రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకునితో సాగనంపారు. మా సహోదరి, నీవు వేలవేలకు తల్లివగుదువుగాక. నీ సంతతివారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవించారు. అలా ప్రయాణం చేస్తూ చేస్తూ రిబ్కా, ఆ దాసుడు, చివరికి అబ్రహాము మరియు ఇస్సాకు నివసిస్తున్న స్థలానికి చేరుకున్నారు. ఇస్సాకు సాయంత్రం చల్లపూట పొలంలో ధ్యానిస్తూ ఉన్నాడు. అతడు తల ఎత్తి చూశాడు. దూరంగా ఆ వైపుకే వస్తున్న ఒంటెలు అతనికి కనిపించాయి. రిబ్కా కూడా దూరం నుండి ఇస్సాకును చూచి, పొలంలో నుండి మన వైపు వస్తున్న అతడు ఎవరు అని అబ్రహాము దాసుణ్ణి ప్రశ్నించింది. అతడు నా యజమాని అని దాసుడు జవాబిచ్చాడు. రిబ్కా సగౌరవంగా ముసుకు వేసుకున్నది. ఆ దాసుడు జరిగిన విషయాలన్నీ ఇస్సాకుతో చెప్పాడు. ఇస్సాకు రిబ్కాను భార్యగా పరిగ్రహించి ఆమెను తన తల్లి అయిన శారా గుడారంలోనికి తీసుకుని వెళ్లాడు. అతడు ఆమెను చాలా ప్రేమించాడు. అంతమాత్రమే కాదు, ఆమె వలన అతడు కూడా ఆదరణ పొందాడు. తన తల్లి మరణం విషయం అతనిలో ఉన్న దుఃఖాన్ని రిబ్కా రాక వలన మర్చిపోగలిగాడు. అంటే రిబ్కా కూడా అతన్ని అంతగా ప్రేమించిందన్నమాట. వివాహం అన్నది ఆ కుటుంబానికి నిజంగా ఎంత ఆశీర్వాదకరంగా మారిందో చూశారా? ఇదంతా బైబిలులో వ్రాయబడిన వాస్తవగాథ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమం వింటున్నారు. ఇంతవరకు మనం రిబ్కా మరియు ఇస్సాకును గూర్చిన వాస్తవిక కథను విన్నాము. ఈ కథను మనమందరము ఎలా జ్ఞాపకం ఉంచుకోగలమో చూద్దాం. అబ్రహాము వృద్ధుడు కాబట్టి అతడు తన దాసునితో దేవుని ఎదుట ఒక ప్రమాణం చేయించుకున్నాడు. తన సొంత బంధువులలో నుండి తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకొని వచ్చే బాధ్యతను అతనికి అప్పగించాడు. అతడు ఎందుకు అలా చేశాడో మీకు తెలుసా? అబ్రహాము ఎవరి మధ్య నివసిస్తున్నాడో వాళ్ళు భూమి ఆకాశములను సృజించిన నిజమైన దేవుని వెంబడించేవారు కాదు. అబ్రహాము అతనితో ఇంకా ఏమి చెప్పాడో మీకు గుర్తుందా?
2: దేవుడు తన సంతానాన్ని విస్తరింపచేస్తానని వాగ్దానం చేశాడని చెప్పాడు కదా. అంతమాత్రమే కాదు, ఇస్సాకుకు భార్యను వెదకే విషయంలో దేవుని దూత అతనికి సహాయం చేస్తాడని కూడా చెప్పాడు.
0: అవును, ఆ దాసుడు యజమాని చెప్పినట్లు లోబడే విషయంలో చాలా జాగ్రత్త వహించాడు. బావి వద్దకు వెళ్లినప్పుడు అతడు ఎంత చక్కగా ప్రార్థించాడో విన్నారు కదా?
1: అవును, అతడు దేవుణ్ణి ఒక స్పష్టమైన సూచన అడిగాడు. ఆ యవ్వనస్తురాలు తనకు తాగడానికి నీళ్లు ఇవ్వాలని, తరువాత తన ఒంటెలకు కూడా పొయ్యాలని ప్రార్థించాడు. ఆమె అలాగే చేసింది.
2: రిబ్కా అనే ఈ యవనస్తురాలు ఎటువంటిది? ఆమె చాలా అందమైనది, కన్యక కూడా. శ్వేత, ఆ దాసుడు తరువాత ఏం చేశాడు?
1: ఆ దాసుడు ఆమెకు ఒక బంగారు ముక్కు కమ్మిని మరియు 2 బంగారు కడియాలను ఇచ్చాడు. నీవు ఎవరు కుమార్తెవు అని ప్రశ్నించాడు. తాను అబ్రహాము కుటుంబానికి చెందినదాన్నని ఆమె సమాధానమిచ్చింది.
2: వావ్! వెంటనే ఆ దాసుడు మోకరించి దేవుడు తన ప్రార్థనను విన్నందుకు ఆయనను స్తుతించాడు.
0: రిబ్కా తండ్రి మరియు సహోదరుడు కూడా భూమ్యాకాశాలను సృజించిన నిజమైన దేవుని యందు విశ్వాసముంచినవారు. కాబట్టి ఆ దాసుడు చెప్పినదంతా విన్నాక ఇది దేవుని వలన కలిగిన కార్యం అని ఒప్పించబడ్డారు. రిబ్కాను ఆ సేవకునితో వారున్న స్థలానికి పంపించడానికి వారు ఇష్టపడ్డారు. అప్పుడు రిబ్కా ఏమైనా అన్నదా?
1: కుటుంబస్థులు రిబ్కా వద్దకు వెళ్లి, ఆ దాసునితో వెళ్లడం నీకు ఇష్టమేనా అని అడిగారు. ఇది దేవుని చిత్తమేనని బహుశా ఆమె కూడా నిశ్చేతతో ఉన్నదేమో. లేకుంటే వెళ్లడానికి ఇష్టపడేది కాదు. ఎంత ధైర్యం గల అమ్మాయి!
2: చివరికి వారు ఆ దేశాన్ని చేరుకున్నారు. ఆమె మొట్టమొదటిసారి ఇస్సాకును చూచింది. ఒకవేళ రిబ్కా స్థానంలో మీరు ఉంటే ఏం చేసేవారు? తరువాత ఏమి జరిగిందో మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. అవును, ఆ దాసుడు జరిగిందంతా ఇస్సాకుతో చెప్పాడు. ఇస్సాకు రిబ్కాను భార్యగా పరిగ్రహించి తన గుడారంలోనికి తీసుకుని వెళ్లాడు.
1: పల్లవి, ఈ కథ అంతటిలో నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది ఇస్సాకు ఆమెను చాలా ప్రేమించాడు. కాబట్టి ఇది ఒక ప్రేమ కథ.
0: అవును, ఇస్సాకు రిబ్కాను ప్రేమించాడు. అయితే మీరు మరొక విషయాన్ని గమనించారా? ఇస్సాకు పట్ల అబ్రహాముకు ఎంత ప్రేమ గౌరవం ఉన్నాయి. అలాగే ఆ దాసుడు కూడా తన యజమానిని ఎంత ప్రేమించి గౌరవించాడు కదా.
2: రిబ్కా తల్లిదండ్రులు కూడా ఆమె పట్ల గౌరవాన్ని ప్రేమను చూపించారు. అందరికంటే ఎక్కువగా దేవుడు ప్రేమించాడు. సరే, మనం ఒక పాటను వింటూ ఉండగా ఈ కథను గురించి ఆలోచించండి.

0: నిరీక్షణ మహిళ కార్యక్రమం మీరు వింటున్నారు. ఇప్పుడు ఈ కథ మనకు ఎలా వర్తిస్తుందో ఆలోచించండి. దానిలో నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? అది ఒక ఉద్దేశం కొరకే దేవుని వాక్యంలో వ్రాయబడింది.
1: పల్లవి, నాకేమనిపిస్తుందంటే దేవుడు తన వాగ్దానాల పట్ల నమ్మకస్తుడు. ఆయన అబ్రహాము సంతానాన్ని విస్తరింపజేస్తానని వాగ్దానం చేశారు. వారు విశ్వాసులైన ప్రజలుగా ఉంటారని చెప్పాడు.
0: మొదటిసారి నేను ఈ కథను విన్నప్పుడు ఇస్సాకు స్థానికంగా ఉన్న ఒక అమ్మాయినే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనుకున్నాను. ఆమెకు భూమ్యాకాశంలను సృజించిన నిజమైన దేవుడెవరో తెలియదు కదా. అటువంటి స్త్రీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటంలో ఇస్సాకుకు నమ్మకమైన భాగస్వామిగా ఎలా ఉండగలదు అని తరువాత గ్రహించాను.
2: అవును, భార్యాభర్తలిద్దరికీ నిజమైన దేవుని పట్ల ఒకే విధమైన సమర్పణ ఉంటే వాళ్లు ఆ సత్యాన్ని తమ పిల్లలకు అందించగలుగుతారు.
0: ఇక అబ్రహాము విషయానికొస్తే, తన కుమారుడైన ఇస్సాకు నిమిత్తం దేవుడే సరైన స్త్రీ వద్దకు తన దాసుని నడిపిస్తాడన్న దృఢనమ్మకం అతనికి ఉండినది కాదంటారా?
2: అవును, దేవుడు అతనికి ఒక వాగ్దానం చేశాడు. దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానం గురించి అతడు సంపూర్ణంగా నమ్మాడు. వృద్ధాప్యంలో దేవుడు అతనికి కుమారుణ్ణి ఇచ్చినప్పుడు దేవుని విశ్వాస్యతను అతడు సంపూర్ణంగా చూశాడు.
1: దేవుడు తన వాక్యంలో ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు అంటే ఆయన దాన్ని చేస్తాడని మనం నిజంగా నమ్మవచ్చు.
0: ఆ దాసుడు ధైర్యంగా ప్రార్థించిన విధానం నాకు నచ్చింది. అతడు దేవుణ్ణి నమ్మాడు కూడా. అతనికి ఏమవసరమో సరిగ్గా దానినే దేవుణ్ణి అడిగాడు.
1: అవును, అతడు అడిగాడు. దేవుడు అతని ప్రార్థనకు స్పష్టంగా జవాబిచ్చాడు. మీ ప్రార్థనలో మీకు ఏమి కావాలో నిర్దిష్టంగా దేవుణ్ణి అడిగారా? ఆయన మీ ప్రార్థన వింటున్నాడని నిశ్చయత మీకుందా? ఆయన తప్పకుండా వింటాడు. మీ జీవితంలోని ప్రతి విషయం గూర్చి ఆయన శ్రద్ధగలవాడు.
2: మీరు పెళ్లి చేసుకోవాలా లేదా, చేసుకుంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది ఆయన నిర్ణయించి ఉంచాడు. దాన్ని తెలుసుకోవడం మన బాధ్యత. నా వివాహం విషయం నేను, మా వారు అలా తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నేను రక్షించబడిన కొన్ని రోజులకే సంపూర్ణ సేవ కొరకు దేవుని పిలుపును పొంది వేదాంత విద్యను అభ్యసిస్తున్న సమయంలో అసలు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను. అలా నాకంటే చిన్నవాళ్లైనా, మా తమ్ముని పెళ్లి, చెల్లి పెళ్లి అయిపోయినా నేను అలాగే ఉండిపోయాను. మా పాస్టర్ గారు అన్నారు, నేను పెళ్లి చేసుకోను అని నీవు అనుకోవడం కూడా నీ స్వంత చిత్తమే అవుతుంది, కాబట్టి ఈ విషయం నీవు ప్రార్థన చేసి దేవుని చిత్తం తెలుసుకో అని చెప్పేవారు. మా వారు కూడా మొదట పెళ్లి చేసుకోవద్దని అనుకున్నారట. కాని ఒక సేవకుని ద్వారా హెచ్చరించబడడం, తర్వాత అతడు వాక్యం చదువుతున్నప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, అలాగే ప్రసంగి 4:9 ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనక ఇద్దరు కూడి ఉండుట మేలు అన్న మాటల ద్వారా సేవలో ఉన్న తనకు ఒక జీవిత భాగస్వామి అవసరం అని తెలుసుకున్నారట. తర్వాత అతడు ఒక పుస్తకంలో అబ్రహాము తన కుమారునికి ఒక దాసుని ద్వారా ఎలా భార్యను కనుగొన్నాడో చదివాక అతడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుడు నాకు భార్యగా నిర్ణయించిన అమ్మాయి ఎవరో ఒక దేవుని సేవకుని ద్వారా దేవుడు బయలుపరచాలని ప్రార్థించారట. కొన్ని రోజుల తర్వాత మా పాస్టర్ గారికి మేమిద్దరమూ పెళ్లి చేసుకున్నట్లు కలవచ్చింది. దాన్ని గూర్చి ఇరువైపులా తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. ఇద్దరమూ దేవుని సేవలోనే ఉన్నాము. పైగా దేవుని సేవకుని ద్వారా దేవుడు స్పష్టంగా చూపించాడు కనుక రిబ్కా తల్లిదండ్రులు జవాబిచ్చినట్లే మా ఇద్దరి తల్లిదండ్రులు జవాబిచ్చారు. అలా మా వివాహం జరిగింది. ప్రియులారా, దేవుణ్ణి వెంబడించేవారు దేవుడు స్త్రీలకు ఎలాంటి గౌరవ మర్యాదలనిస్తాడో వారు కూడా అలాంటి గౌరవాన్నే ఇస్తారు.
0: సత్యం చెప్పారు. తమ చుట్టూ ఉన్నవారు తమకు విలువనివ్వకున్నా దేవుడు ప్రతి మహిళకు ప్రత్యేక విలువనిస్తున్నాడు. మీకు ఏ విలువ లేదని, మీరు ఎందుకు పనికిరానివారని, ఎవరికీ అక్కరలేనివారని ఎప్పుడైనా అనుకున్నారా? దేవుడు మిమ్మల్ని అలా చూడటం లేదు. ఆయన మిమ్మల్ని సృష్టించాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఆయనకు చాలా ప్రశస్తమైనవారు.
1: ఇంతవరకు మనం అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు దేవుడు సరియైన స్త్రీని ఎలా ఎన్నుకున్నాడో విన్నాము. ఈ కథలోని మనుషుల జీవితాలలో దేవుడు ఎలా జోక్యం చేసుకుని పనిచేశాడో జ్ఞాపకముందా?
0: అవును, దేవుడు ఒక్కొక్కరి విషయం మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడని విన్నాక నా మట్టుకైతే చాలా ఉత్సాహంగా ఉంది. నిజంగా దేవుడు ప్రతి ఒక్కరి విషయం శ్రద్ధ చూపిస్తాడు.
2: అయితే అది దేవుని గొప్ప ప్రణాళికలో ఒక భాగం కూడా. అబ్రహాము మరియు అతని కుటుంబం ద్వారా ప్రతి జాతిని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కొన్ని శతాబ్దాల తర్వాత యేసు ఈ కుటుంబంలో నుండే వచ్చాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. యేసు ఈ భూమి మీద నివసించినప్పుడు తన తండ్రి అయిన దేవునికి లోబడ్డాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినప్పుడు మనం చేసిన పాపాలన్నిటి కొరకు ఆయన శిక్షను భరించాడు. ఆయన అలా చేయడం ద్వారా ఆయన ఇచ్చే రక్షణ అనే వరాన్ని మనం అంగీకరించి ఆయన పిల్లల మగుట ద్వారా మనం కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందడానికి వీలు కల్పించాడు.
1: మీకు తెలుసా, రిబ్కాలాగే మనం కూడా చాలా తీర్మానాలు చేసుకోవాల్సి ఉంది. ఈరోజు మీ ఎదుట ఏవేవో ఎంపికలున్నాయి. మీరు సరి అయిన తీర్మానం చేసుకోవడానికి తగిన నడిపింపు కొరకు జ్ఞానమిమ్మని దేవుణ్ణి ప్రార్థించారా?
0: దాని గూర్చి దేవుని వాక్యంలో ఒక గొప్ప వాగ్దానం ఉన్నది. దాని మీ కొరకు చదువుతాను. యాకోబు పత్రిక 1:5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికినీ ధారాళముగా దయచేయువాడు.
1: దయచేసి మీరు కొంత సమయాన్ని తీసుకుని ప్రార్థనలో దేవుని సహాయం అడగండి. సరి అయిన తీర్మానాలు చేసుకునండి. ప్రతి విషయంలో ఆయన నడిపింపును కోరండి. ఆయన నమ్మదగినవాడు. ఆయన మార్గాలను మనం అంగీకరిస్తే తప్పకుండా మనల్ని నడిపిస్తాడు.
0: శ్రోతలు, మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఓపికగా విన్నందుకు కృతజ్ఞతలు. బైబిలులో నుండి చెప్పబడిన ఈ వాస్తవిక గాథను, దానిలో నుండి మనం నేర్చుకున్న ఆధ్యాత్మిక సత్యాలను జ్ఞాపకం ఉంచుకొనండి. మీ జీవిత పరిస్థితులలో వాటిని అన్వయించుకొనండి. షారోన్ గారు, మీకు కూడా చాలా థ్యాంక్స్.
2: మీతో కలిసి మన శ్రోతలతో మాట్లాడడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. జ్ఞాపకం ఉంచుకోనండి, దేవుడు నమ్మదగినవాడు. మీరు ఆయనను నమ్మవచ్చు. ఎందుచేతనంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన దృష్టిలో మీరు చాలా విలువైనవారు.
1: శ్రోతలు, మీ నుండి కూడా మేము వినాలని ఆశపడుతున్నాం. మీ అభిప్రాయాలు, కార్యక్రమం అభివృద్ధి కొరకు మీ సలహాలు మాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే కార్యక్రమాన్ని క్రమంగా వినండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

ప్రార్థన. నా స్తుతికి పాత్రుడా యేసయ్య, నా ఆరాధనకు యోగ్యుడా, ఈ క్యాసెట్ విను వారినందరినీ నీ సముఖములో సంతోషింపచేసి వారి స్తుతి సింహాసనమందు ఆసీనుడవై, శ్రమలలో పుటం వేయబడినప్పుడు నీ కృప సమృద్ధిగా అనుగ్రహించి నీ పరిపూర్ణ సౌందర్యం మా స్వాస్థ్యము చేయమని కోరుకొంచున్నాను తండ్రీ.

పుట్టినరోజు మనకెంతో ఆనందకరమైన రోజు. కేవలం ఏదో వేడుకలా దీన్ని ఆచరించడంగాక దేవుడు మనల్ని పుట్టించిన సంకల్పాన్ని తెలుసుకుని ఆయనను స్తుతిస్తూ ఆయన మహిమ కొరకు జీవించాలి.

0: లేటెస్ట్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్ కార్యక్రమానికి స్వాగతం. రహస్యాలు అని చెప్తేనే ఏదో ఒక సీక్రెట్. అయితే పారబుల్ కాన్సెప్ట్ అందరికీ సులువుగా అర్థమవ్వాలన్నదే అర్థం. అయితే మన కార్యక్రమం అంశమైతే ఉపమానములు రహస్యములు అని ఉంది. మరి ఈజీ అయిన విషయం ఏంటి ఆ రహస్యం అనే ఒక ప్రశ్న వస్తుంది.
1: రహస్యమే కష్టతరమైన విషయం.
0: అవును,
1: ఏదో ఒక విషయాన్ని మరుగు చేసి ఉన్నారని అర్థం. అది తెలియజేయడానికైనా ఒక తన్మయాన్ని కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. మనం పోయినసారి మాట్లాడున్నాం, అప్పుడు ఇది ఎంత సులువు సాధ్యంగా ఇవ్వాలో అంత సులువు సాధ్యంగా దేవుడిస్తున్నాడు. దేవుడు తన యొక్క జ్ఞానానుసారంగా తాను ఇచ్చినట్లయితే మనకిది అసలు అర్థమయ్యేది కాదు. ఆయన మరి ఇప్పుడు కూడా చూడండి, కొన్ని పత్రికలలో చూసినట్లయితే వారు యూజ్ చేసే ఇంగ్లీష్ స్టాండర్డ్ వచ్చి ఒక ప్రత్యేకించిన వారి వల్లే చదవగలరు. కొన్ని స్టాండర్డ్స్ చూసినట్లయితే అందరూ చదవగలరు. అలా కొన్ని పత్రికలు మనం చదువుతున్నామంటే వారు యూజ్ చేసే పదాలను మీరు గమనించి ఉంటారు.
0: ఈజీగా
1: ఉంటుంది, ఎక్కువ మంది చదవగలరు నేను ఇప్పుడు అనుకుంటుంటాను. ఈ కమ్యూనికబుల్ లాంగ్వేజ్, ఈ కమ్యూనికేషన్ అంటాం కదండి, ఇది వచ్చి ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ మన ఐడియాస్ అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎంత ఈజీగా రీచ్ అవుతుందనేదే ఇక్కడ ముఖ్యమైనది. నేనెంత టాలెంట్గా మాట్లాడుతున్నానన్నది ముఖ్యం కాదు. నాకు నేను ఇంటెలెక్చువల్గా ఉండొచ్చు, అనేక విషయాలు తెలుసుండొచ్చు, ఓవర్ స్టఫ్ పెట్టుకుని ఉండొచ్చు, ఇవన్నీ కూడా నేను చెప్పాలని అవసరం లేదు. నేను చెప్పే విషయం వారికి సులభంగా అర్థం కావాలి, అంతే. అది ఎంత అర్థమయ్యేటట్టుగా చెప్తామో అంత మంచిగా ఉంటుంది. అది ఒక ఓన్ స్టైల్గా గుర్తిస్తారు వేదిక ప్రసంగికులను చూస్తే.
0: అవును,
1: మనకి ఈ యొక్క మలయాళంలో ప్రీచ్ చేసేవారికి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటని అడిగితే మన భాషలో మాట్లాడేవారికి వాడుక భాష అనేది ఉంది, వేదిక భాష అనేది ఒకటి ఉంది.
0: అవును,
1: వేదికపై మాట్లాడేప్పుడు ప్రియమైన వారలారా అని వేరే విధంగా చెప్పడం జరుగుతుంది. అయితే మలయాళ బోధకులు చూస్తే వారి వాడుక భాషే ప్రీచింగ్ కూడా. ఏం ప్రీచ్ చేస్తారో అలాగే పాట కూడా. పాడటానికి ఒక భాష, మాట్లాడటానికి ఒక భాష ఉండదు. సో ఈజీ టు రీచ్, ఆ విధంగానే దేవుడు మనల్ని ఈజీగా రీచ్ అవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వద్ద ఉన్న జ్ఞానాన్ని చూపించాలనుకోవడం లేదు. అది చూపించాలనుకుంటే మనం ఇందులో ఏది కూడా చదవలేము. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే, నేనెంతగా ఈ జనులకు చెప్పాలనుకుంటున్నానో అది సులభంగా చెప్పాలనుకుంటున్నాడు. అందువల్ల యోచించండి, 2000 సంవత్సరాల క్రితం చెప్పిన ఒక విషయం ఈ రోజు లైవ్ గా ఉంది.
0: అవును, ప్రాక్టికల్
1: గా ఉంది.
0: అయితే అదెందుకు సీక్రెట్ అనే అంశాన్ని మనం ఉంచాం.
1: ఒక్కొక్క జనరేషన్ కంటూ ఒక సీక్రెట్ ఉంది.
0: అవును,
1: అన్ని జనరేషన్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలఘట్టంలోనే మనం ఫ్లైట్ ని కనిపెట్టడం జరిగింది. 20వ శతాబ్దంలో ఆరంభమైంది 1900 నుండి. ఈ యొక్క కార్యాన్ని 2000 సంవత్సరాల క్రితం దాన్ని చెప్పలేము. ఆ రోజున్న వారికి అది చెప్తే అర్థం కాదు. అందువల్ల ఆనాడు అది సీక్రెట్ గా చెప్తున్నాడు. ఈరోజు అది వెలుపలకి వస్తుంది, మనం అది సీక్రెట్ అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామంటే రివర్స్లో చూస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఇది చెప్పి ఉంచాడు. అయితే ఇప్పుడు ఇస్రాయేల్ జనులు 1948లో ఇస్రాయేల్కి వచ్చారు. 1980 నుండి వస్తున్నారు. వారు వస్తున్న కార్యాన్ని రెండు విధాలుగా దేవుడు చెప్తాడు. ఎగయు గువ్వుల వలె గూళ్ళకి ఎగసి వచ్చు వీరెవరు అంటాడు. మీరు యోచించి చూడండి, ఒక 4000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం ఎగిరి వస్తున్నారు ఒక గ్రూప్ అంటే ఎలాగుంటుందో చూడండి.
0: ఇమాజినే
1: చేయలేము, గువ్వల వలె ఎగిరి వస్తున్నారని. అయితే 1980 నుండి 1948లో వారు ఫ్లైట్లో వచ్చారు. అందులోనూ రెండు విధాలుగా చెప్తాడు. నిన్ను గద్దరెక్కల మీద మోసుకొని వచ్చినట్టుగా మోసుకొని వచ్చి తిని. కొన్ని ఫ్లైట్స్లో వారిని రెస్క్యూ చేసి తీసుకొచ్చారు, ఆ దేశాల్లో బంధించారు. అవన్నీ అలాగ సంభవించాయి. అలా తెచ్చినప్పుడు వారిని వార్ ఫ్లైట్స్లో తీసుకుని వచ్చారు. రెండు రకాలైన ఫ్లైట్స్ ఉన్నాయి, రెండునూ అక్కడ నమోదవుతాయి. గువ్వల వలె ఎగురునవి అంటే అవి చిన్నవి, ఇవి పెద్దవి, పెద్ద రెక్కలు. ఈ రెండూ అక్కడ నమోదవుతాయి. ఇదే సీక్రెట్. ఈ సీక్రెట్స్ని 4000-3000 సంవత్సరాల క్రితం చెప్పేప్పుడు ఎవరికి తెలుసు, ఎవరికి అర్థం కాదు. కానీ ఆనాడు కవిత వలె స్వప్నముగా ఉండింది. గువ్వల వలె వస్తారని చెప్తున్నాడు. కానీ ఈరోజు అది నిజం. ఇటువంటి సీక్రెట్సే ఒక్కొక్క దానిలోనూ ఉంటుంది.
0: ఉన్నాయి.
1: ఇది హెవెన్లీ సీక్రెట్. ఇప్పుడు మనం మాట్లాడేదంతా ఓల్డ్లో జరిగేది, ఇదేలాగా హెవెన్కైనది ఉంది. అదే న్యూ టెస్టమెంట్గా మనకివ్వడం జరిగింది. సో వాటి బయలుబాటునే మన సీక్రెట్స్గా చెప్పుకుంటున్నాం. అదిను నేను అనుకునేది మొదటికి మనకు తెలియజేస్తున్నాడు. మన మూలంగా ఒక గ్రూప్ వారికి చెప్తున్నాడు. ఇదే ఒక గొప్పదైన మిరాకిల్ మనం చెప్పుకున్నంత వరకు.
0: అప్పుడు ఇది ఒక జర్నీ. ఈ జర్నీలో ఎంతకంతకు తవ్వుతాం అంత మనం తీసుకోవచ్చు అంటాను.
1: ఎంతైనా పొందుకోవచ్చు, ఇంకా ఎన్ని సంవత్సరాలకైనా పొందుకోవచ్చు, అంతగా ఇందులో ఉంది. ద్రవ్య వారి టాలెంట్ని బట్టి, టైంని బట్టి, వారిచ్చే ఇంపార్టెన్స్ని బట్టి.
0: అది ఎక్కడ తవ్వాలో దాని మీద ఆధారపడి
1: ఉంది. ఒక్కొక్క పుస్తకంలోనూ ఒక్కొక్క ట్రెషర్ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంది. మనం రెవల్యూషన్, డానియల్ అంతా కూడా చూశాం. అదే సమయంలో పరమగీతములు లోతుగా వెతికేవారున్నారు. సాంగ్ ఆఫ్ సాంగ్స్, ఆదిత్రవి సంవత్సరాల తరబడి చెప్పేవారున్నారు. జస్ట్ 8 చాప్టర్స్ ఉన్నటువంటిది ఆదిత్రవి చెప్పేవారు ఉన్నారు. యోబు పుస్తకాన్ని పెట్టుకుని సైన్స్ని ధ్యానించేవారు ఎంతోమంది ఉన్నారు. ఆ జెనిసిస్ని పెట్టుకుని మన ప్రపంచం యొక్క ఉద్భవానికి అనుగొనేవారు ఉన్నారు ఎంతోమంది కూడా. ఎటుప్రక మీకు ఎటువంటి ఒక ట్రెషర్ కావాలి? ఆర్కియాలజీ కావాలా, ప్రొఫెసీ కావాలా, మెడిసిన్ కావాలా, అంతా కూడా ఇందులో ఉంటుంది. పొందేవారిని బట్టి, వారి ఇంట్రెస్ట్ని బట్టి నేనెప్పుడు చెప్తా, టైం ఎంత టైం దీనికి ఇస్తున్నామో అన్ని విషయాలు ఇందులో వెలువడి అవుతాయి.
0: ఈరోజు మనం చూసే పారాబుల్ ఏంటంటే ఒక తెలిసిన పారాబుల్, చాలా ఈజీగా అర్థమయ్యే పారాబుల్. అదేంటంటే ఒక వెలుగు, ఆ వెలుగుని మూసి పెట్టకండి, ఆ వెలుగు అనే కాన్సెప్టే 10 మందికి తెలియాలనేది ఒక పారాబుల్. అది మాథ్యూలో నమోదయ్యింది, మార్కులో ఉంది, లూకలో కూడా నమోదయ్యింది. 3 రచయితలు 3 యాంగిల్స్లో యోచించి రాశారు ఈ పారాబుల్ ఆఫ్ ది ల్యాంప్. అలా అని మనం సహజంగా చెప్తున్నాం. దీన్ని మనం ఇందులో నుండి ఎలాంటి సీక్రెట్ ఉంది, ఇందులో అందరికీ తెలిసిన విషయంలోనే ఉంటుంది, ఇందులో ఏంటి నూతనం, లేదా ఇందులో సీక్రెట్ ఏంటని అడుగుతున్నాను.
1: అంటే మన దేవుని యొక్క స్పెషాలిటీయే ఒక చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద విషయాలు పొందుపరిచి ఉంచుతాడు.
0: అవును, తెలిసిన విషయం తెలియని కోణం.
1: ఇప్పుడు ఇది చూస్తున్నాం కదండి, దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టారు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుండి 14 to 16 వరకు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కాని అది ఇంట నుండి వారికందరికీ వెలుగుచుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇప్పుడు ఈ విషయాన్ని 3 రాస్తున్నారు. 3 రాసేప్పుడు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క మాట చేర్చడం అవుతుంది, ఒక్కొక్క మాట తగ్గుతుంది. అంటే వారు తగ్గించలా. అంటే మనం ఇది అర్థం చేసుకోవాలి. కొందరు బైబిల్ని వచ్చి చూడండి, 3 వేరే విధంగా రాశారు, వేరే విధంగా రాయలా. మాథ్యూ కూడా ఉన్నవాడు, దేవునితో కూడా ఉన్నవాడు, చూస్తున్నాడు, వింటున్నాడు. సో అట్లే చెప్పింది రాస్తున్నాడు. మార్కు ఒక సమయంలో చేరుతున్నాడు. దాని తర్వాత అతడు ఏం చేస్తున్నాడంటే, ఆ పేతురు దగ్గర అసిస్టెంట్గా ఉంటాడు, ఆ తర్వాత పౌలు దగ్గర, ఆ తర్వాత బర్నబా దగ్గర అసిస్టెంట్గా ఉంటాడు, తిరిగి పేతురు దగ్గరకు వస్తాడు. అయితే ఈయనే ఫస్ట్ బుక్ రాస్తున్నాడు.
0: అవును, అది చాలా ప్రశంసనీయంగా.
1: అప్పుడు ఈయన వచ్చి వీరితో కూడా ఉన్నప్పుడు ఈయన విన్నది రాస్తున్నాడు, యేసుతో కూడా ఉన్నవాడు.
0: అవునవును.
1: ఇప్పుడు ఒక అధ్యయనం ఏం చెప్తుందంటే, లాస్ట్ సప్పర్ అంటున్నాం కదండి, ఆ ప్రభురాత్రి భోజనం, అది మార్కింటిని వారు పుచ్చుకున్నట్టుగా చెప్తున్నారు. ఒక వ్యక్తి నీటికొండను మోసుకుని వెళ్తాడని ఉంటుంది కదా, అది మార్క్ అని చెప్తుంటారు. ఆ యొక్క వ్యక్తే మార్కులు మాత్రం ఉంటుంది. అది ఎలాగంటే, గెత్సెమనేలో పట్టుకున్నప్పుడు తన వస్త్రాన్ని వదిలి పారిపోయే వ్యక్తి మార్కే అని చెప్పి, అలా మార్క్ వచ్చి లాస్ట్ మినిట్స్లో కూడా ఉండి అన్ని చూసినవాడు, ముందు జరిగినవన్నీ కూడా వీరి దగ్గర అడిగి రాసినవాడు. లూక్ అలా కాదు, పూర్తిగా అడిగి తెలుసుకుని రాసినవాడు.
0: అవును,
1: లూక 1:1 ఉంటుంది తేటగా. సో వీరు 3 పర్ఫెక్ట్గా నమోదు చేయాలనుకుంటారు.
0: ఇందులో రికార్డ్స్
1: కరెక్ట్ చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఎందుకు ఇది అలౌ చేస్తున్నాడు, 4 అలౌ చేస్తున్నాడు అని అడిగితే, ఈ రికార్డ్స్లో 1 కూడా వదిలిపెట్టకూడదు.
0: 2, క్రమం
1: ఉండాలి.
0: ఒక 1
1: ఏది అసంబద్ధంగా ఉండదు, ఆపోజిట్గా ఉండదు. కానీ అన్నిటిలోనూ కొన్ని కొన్ని విషయాలు చేర్చబడి ఉంటాయి. అప్పుడు ఈ దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడతారనే విషయాన్ని చూస్తే, మాథ్యూ ఏం చెప్తున్నాడు, దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇదే కార్యాన్ని లూకా రాస్తూ లూకా సువార్త 8:16 రాస్తాడు. ఒక మాటను చేరుస్తున్నాడు, ఎవడునూ దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు, గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టు.
0: అవును.
1: అప్పుడు ఇతడు ఇంకా కొంచెం డీటెయిల్గా రాస్తున్నాడు,
0: ఒక మంచము
1: క్రింద అందరికీ వెలుగు అగపడవాలని దీపస్తంభం మీద పెట్టి. ఇది సాధారణంగా మనము తీసుకున్నట్టయితే మీకు ఈ పారబుల్లో ఏం తోచుతుందంటే, ఇంట్లో దీపస్తంభం మీద ఒక దీపాన్ని పెట్టారు, అందరికీ మీ సద్గుణాలను వెల్లడిపరచండి అని యేసు చెప్తున్నట్టుగా మనం చూడగలము. ఇదే కదా,
0: ఇది ఒక సామాన్య అర్థం
1: కదండి. ఇప్పుడు మనం ఒక్కొక్క ఓడిగా చూద్దాం. ఒక్కొక్క ఓడి తీసుకుంటే దాని వెనుకున్న సీక్రెట్ మనకు తెలుస్తుంది కదండి. మొదటిగా దీపం ఎవరిని సూచిస్తుంది? దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడతారని ఉంది కదండి. సరే, ఇప్పుడు ఎవరు దీపస్తంభం అని చూద్దాం. సరేనండి, దీపస్తంభము ఎవరిని మీరు చూసినట్లయితే, జకర్యా 4:1 చూద్దాం. నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దానిమీద ఒక ప్రమిదేయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి, మరియు 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క 1, ఎడమ 1 కనబడుచున్నవని చెప్పి అని ఉంది. ఇది ఏంటని అడిగి దీనికైన జవాబును చెప్తున్నాడు చూడండి. 11వ వచనం నుండి, దీపస్తంభమునకు 2 ప్రక్కల నుండు ఈ 2 ఒలివ చెట్లు ఏమిటివనియు, అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనెను, నా ఏలినవాడా, నాకు తెలియదని నేననగా, అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారనెను. ఇదెవరిని సూచిస్తుందంటే సేవకుల్ని. అప్పుడు దీపమును వెలిగించి దానిని దీపస్తంభం మీద ఉంచుతారు. సరి, మరొక వివరణ కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో దీపము ఎవరనేది ఉంది. అక్కడ వాక్యం స్పష్టంగా ఉంది. 23వ వచనం, 21, 23వ వచనము, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము అనుంది. అప్పుడు దీపమును దీపస్తంభం మీద పెడతారంటే దాని అర్థం ఏంటని అడిగినట్లయితే, స్తంభం అనేది అభిషేకం పొందిన సేవకుని సూచిస్తుంది, దీపమన్నది యేసుక్రీస్తును సూచిస్తుంది. అప్పుడు దేవుడెప్పుడునూ ఈ భూమిపై తన్ను ప్రకాశించుటకై సేవకుల ద్వారా ప్రవేశించేవానిగా ఉన్నాడు. నేరుగా ప్రవేశించడం లేదాయన, ఎందుకంటే ఆయనెవరునూ సమీపింపరాని తేజస్సులో నివసించేవాడిగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చేప్పుడు ఎలా తన వాక్యమును పంపుటకు ఇష్టమై ఉన్నాడు, తన్ను తెలియజేసుకుంటున్నాడంటే తన యొక్క సేవకుల ద్వారా. ఇప్పుడు పాత నిబంధన చూసినట్లయితే 5 విధాలైన సేవలున్నాయి. ఉదాహరణకు ఫస్ట్ అహరోను సేవా పరిచర్య, అంటే యాజక పరిచర్య అంటారు. ఆనాడు దేవుడు యాజకుల ద్వారా మాట్లాడాడు, యాజకుల ద్వారా వాక్యమందించాడు, వారి ద్వారా మాట్లాడాడు. ఒక కాలములు యాజకులు దేవునికి దూరమైనప్పుడు మరొక సేవను దేవుడు కొనసాగించాడు, న్యాయాధిపతుల సేవ అనేది, జడ్జెస్. వారి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక పీరియడ్లో, అంటే సమూయేలు వరకు ఇది కరెక్ట్గా వెళుతుంది. అతని కుమారులు తప్పు చేసినప్పుడు తరువాత కింగ్స్ వస్తున్నారు, కింగ్స్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నడిపాడు, వారికి అన్నీ చేశాడు. కింగ్స్ ఒక పీరియడ్లో తప్పు చేయడం ఆరంభించారు, దేవుని వదిలి దూరమయ్యారు. మనషే వీరందరూ వెళ్ళినప్పుడు దేవుడు ప్రవక్తలని లేపుతూ ఉన్నాడు, అందువల్ల కింగ్స్ తర్వాత ప్రాఫెట్స్ని నిలబెడుతున్నాడు. ప్రొఫెసిస్, వీటి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాఫెట్స్ అందరూ తప్పు చేసి ఒక పీరియడ్లో దేవునికే మాట్లాడటానికి ప్రాఫెట్సే లేరు. ఆ పీరియడ్లోనే చివరిగా యేసుక్రీస్తు లోనికి వస్తున్నాడు. ఇప్పుడు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమని చూస్తే, ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క సేవకుని ద్వారా దేవుడేం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అదే దీపమును వెలిగించి దీపస్తంభం మీద పెట్టాడు. ఇప్పుడు జనులకు చెప్పి కూడా వినలేదనుకోండి, ఆ సేవ పోతుంది, ఆ సేవకుణ్ణి లేకుండా చేస్తాడు. ఇది ఎక్కడుందని అడిగినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చదివేప్పుడు సంగమునకు దేవుడు ఒక మాటను చెప్తున్నాడు. అది ఏ మాటని చూసినట్లయితే 4-5 వచనాలలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరిలేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును.
0: క్లియర్గా
1: ఉంది, దీపస్తంభాన్ని తీస్తానంటున్నాడు. అంటే ఆ పరిచర్యను, ఆ సేవకున్నో తీసివేస్తాడు. పలు సమయాల్లో దేవుడు మాట్లాడతాడు, జనులు వింటున్నారా అన్నదే ప్రశ్న. జనులు వినని పక్షమున దేవుడు అక్కడి నుండి ఆ సేవకుని తీసేస్తాడు, లేక ఆ పరిచర్యను అక్కడి నుండి తీసేస్తాడు. పలు సమయాల్లో, ఇప్పుడు ఉదాహరణకు ఇస్రాయేలునే తీసుకోండి, ఇస్రాయేలులో మాట్లాడుతుండగా మనం ఒక ప్రకారం యాజకులు సరిలేదంటున్నాం, దేవుడు యాజకుల ద్వారా మాట్లాడేప్పుడు జనులు ఎలాగుంటున్నారన్నదే ప్రశ్న. జనులు సరిగ్గా లేని పక్షమున అక్కడ సేవకునికి పనిలేదు, ఎంత చెప్పినా వినలేదంటే ఆ సేవకుని పెట్టి ఏం ప్రయోజనం? అక్కడ ఆ సేవకుడు మంచి సేవకునిగా ఉంటాడు, మంచి వాక్యం చెప్పేవాడిగా ఉంటాడు, దేవునిలో మంచిగా స్ట్రాంగ్గా ఉంటాడు. కానీ అతని మాటను జనులేం చేయరు, వినకపోతారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, దేవుడు మాట్లాడాలని తలచినా కూడా ప్రజలు వినడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు మంచిగా మాట్లాడగలిగిన సేవకుని పెట్టి ఏం ప్రయోజనం? అప్పుడు దేవుడేం చేస్తున్నాడు, అక్కడి నుండి సేవకుని తీస్తున్నాడు, తీసి మంచిగా వినే స్థలానికి ఆ సేవకుణ్ణి తీసుకెళ్తున్నాడు. ఇదే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు చెప్తున్నాను, నేను చెప్పినది వినని పక్షమున నీ దీపస్తంభమును తొలగించదను. అనేక స్థలాలలో నేను చూశాను, ఈ మంచి సేవకుణ్ణి యూజ్ చేయక లేక అతని అర్థం చేసుకోక అతని వేస్ట్ చేసిన జనులు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల హఠాత్తుగా అతనికి ఏదో ఒక ట్రాన్స్ఫర్ లేక ఏదో ఒక స్థలములో సిచ్యువేషన్ అతని మార్చేదిగా ఉంటుంది. ఎందుకు మార్చారు అన్నది చూసినప్పుడు ఈ జనులు అక్కడ ఆలకించి ఉండరు. మీరు బైబిల్లోనే చూడండి, దేవుడు యెహెజ్కేలును చూస్తూ ఒక మాట అంటాడు, నువ్వెళ్ళి చెప్పు, వారు వినరు, అయినా నువ్వు చెప్పు అంటాడు. ఇప్పుడు యెహెజ్కేల్ అక్కడుండి ఏం ప్రయోజనం? చెప్పేశాడు. అదే నిన్నవే ప్రజలకు చెప్పేప్పుడు నువ్వెళ్ళి చెప్పు, వారు వింటారంటాడు. ఆ విధంగానే ఇప్పుడు దీపము యేసుక్రీస్తు, ఆయన ప్రకాశించాలంటే ఒక సేవకుని ద్వారా ప్రకాశిస్తున్నాడు. కానీ ఆ దీపస్తంభము ఎంతో ఇంపార్టెంట్. ఆ కులాయి నుండి నూనె సరఫరాను జకర్యాలో చూస్తున్నాం. అతను అభిషేకింపబడినవాడిగా ఉండాలి, దేవునిలో నిలవాలి. కొంతమంది సేవకులను చూస్తే ఆ దేవుని కొరకై వారు ఎంతో షైన్ అవుతారు. షైన్ అంటే ప్రకాశం. ప్రకాశిస్తారనుకోండి, వీరెవరునూ ఒట్టిగా ప్రకాశించేది లేదు. ఆ సేవకునికంటూ ఒక డెడికేషన్ ఉంటుంది. ఆ డెడికేషన్ వచ్చిన తర్వాతే ఆ సేవకునిపైన దేవుడు రెస్ట్ అవుతున్నాడు. ఇప్పుడు ఆ సేవకునిపైన దేవుడు రెస్ట్ అయిన తర్వాత అతని ద్వారా వెలుగు వీరజెముతుంది. అందువల్ల యేసుక్రీస్తు మీరు లోకానికి వెలుగై ఉన్నారని అంటాడు. ఈ వెలుగు ప్రకాశించినప్పుడు జనులనేకులు వెలుగునద్దకొస్తున్నారు. ఇప్పుడు అనేకులు ఏం చేస్తున్నారంటే యేసు ఉన్నాడు. ఇప్పుడు లూకాలు చెప్పినట్టుగా మంచపు క్రిందకి తీసుకెళ్లి ఎవరు దీపాన్ని పెట్టారో ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద. ఎందుకంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చిందే ప్రజలకు వెలుగివ్వడానికే వచ్చాడు. ప్రజలకు వెలుగివ్వడానికి వచ్చాడు. నేను లోకానికి వెలుగై ఉన్నాను. కానీ సేవకుని ద్వారానే కదా వెలుగివ్వగలడు, సంగము ద్వారానే కదా మాట్లాడగలడు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా దిగి నేను మీ తండ్రి, ఇతడు నా ప్రియకుమారుడు యేసు అని ఆకాశం నుండి చెప్పడానికి ఎంతసేపు అవుతుంది? అది ఆయన చేయడానికి ఇష్టపడలా. దేవుడు ఏం చేస్తున్నాడు? సేవకుల ద్వారా, సంఘము ద్వారా, తన దైవపుత్రుల ద్వారా ప్రకాశించడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు ఈయన ఇష్టపడేటువంటి మరొక కార్యం ఏంటంటే ఆ దీపస్తంభం మీద పెట్టాలి, ఆ సేవకుని ద్వారా పెట్టాలని చూస్తున్నాడు. ఈ సేవకుడు దీపస్తంభమును దానికైనా ఒక సిద్ధపాటుతో ఉండాలని దేవుడు చూస్తున్నాడు. దీపస్తంభము లేకుండా అక్కడ ప్రకాశించడం కుదరదు. పలు స్థలాల్లో సేవకుడొచ్చి ఆ దానికైనా సిద్ధపాటు లేకుండా ఉంటాడు. దీపస్తంభముంది, దేవుడు ప్రకాశించడానికి రెడీ. ఇదేదో చూడటానికి ఒక సాధారణంగా ఉంది, పెద్ద ప్రాసెస్.
0: ఒక దీపమైన
1: ఒక మీనింగ్. ఇప్పుడు దీపానికి నూనె కావాలి కదా. నూనె అంటే పరిశుద్ధాత్మ, ఆయిల్ కావాలి. ఇంకొకటి ఉంది, పాత నిబంధనలో ఈ దీపస్తంభములో నూనె పోయమన్నప్పుడు ఏం చెప్తాడంటే ఒలీవ పండ్లను దంచి ఆ నూనెను తెమ్మంటాడు. ఒలీవ పండ్లు దేనికి సూచన? ఇక్కడ ఒలివ చెట్టు సేవకుని సూచిస్తుంది. సేవకుని యొక్క మార్గము, శ్రమల మార్గము, అతను దాటి వచ్చే సిచ్యువేషన్, తద్వారా వచ్చేటువంటి సాక్ష్యము, అందులో అతనికి కలిగే ఎక్స్పీరియన్స్, అది దేవుని యొక్క ప్రణాళికతో కలిసినప్పుడు దీపం ప్రకాశిస్తుంది. ఇంత కూడా దీని వెనుక ఉంది. అందువల్ల దేవుడు చెప్తున్నాడు, ఈ దీపం అన్నది ప్రకాశించడానికి మీరు లోకానికి వెలుగై ఉన్నారంటున్నాడు. నేను దీపము, నా యొద్ద నుండి వచ్చే వెలుగు మీరై ఉన్నారు. మహిమ ఉంది, కాని నా మహిమ ఈ భూమి మీద మీ ద్వారా వెళ్తుంది. మీరేం చేస్తారో అదే అక్కడ ఫ్యాక్ట్. ఈరోజు అనేకులు, నేను చెప్తున్నాను, యేసు సత్యము అన్ని చెప్తున్నాడు. ఇంత సత్యాన్ని తెలుపుతున్నాడు నిజమైన దేవుడు. ఆ అన్నిటిలోనూ పర్ఫెక్ట్, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఎందుకు ఈ యేసు ఇంకా ప్రజలకు రీచ్ అవ్వలేదు? ఒక మంచి ప్రోడక్ట్ వస్తుందంటే జనులు తమకు తెలియకుండానే అందులో పడుతున్నారు. అది కొండానికి ప్రజలు వస్తున్నారు, కిక్కిరిసిపోతుంది, డిమాండ్ అవుతుంది. ఒక బ్రాండెడ్ ఫోన్ రిలీజ్ అవుతుందంటే మొదటి రోజే ప్రజలు దుకాణం ముందు 4 గంటలకు నుంచుంటున్నారు, కొంటున్నారు. ఉన్నవాటిలోనే ది బెస్ట్ బ్రాండ్ మన దేవుడే. అయితే ఇది ప్రమోట్ చేసేవారు తప్పైన వారుగా ఉన్నారు. ఇదే ఇక్కడ సమస్య. ఇప్పుడు ఎంతైనా ఒక ప్రోడక్ట్ వచ్చినప్పటికీ ఆ వ్యక్తి దుకాణం తెరవకపోతే కొనలేరు కదా.
0: అవును,
1: ఒక విషయాన్ని దేవుడు నాకు తెలియజేశాడు. కొన్ని కూల్ డ్రింక్స్ మీరు చూసుంటారు, ఆ సాఫ్ట్ డ్రింక్స్ మీరు చూసుంటారు. ఈ సాఫ్ట్ డ్రింక్స్ చూసినట్టయితే ఏ గ్రామంలోనైనా దూర ప్రాంతాల వరకు కూడా రీచ్ అయ్యాయి. అవునా? దాన్ని మించి ఈ ఎలక్ట్రిక్ పవర్, విద్యుత్, మీరు కొండలపైకి వెళ్ళండి, మీరు ఆ ప్రాంతాల్లో కూడా అక్కడ నలుగురే ఉంటారు, అయినా అక్కడ ఎలక్ట్రిక్ టవర్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు కనిపెట్టారంటే ఈ 20th సెంచురీలో. ఇవన్నీ కూడా ఎంతో త్వరలో అన్ని కొండలకు, అన్ని ప్రాంతాలకు వెళ్ళి చేరింది. 2000 సంవత్సరాల క్రితం ఇవ్వబడిన గాస్పెల్ ఇంకా ఏం చేయబడలేదు. ఇంకా మనం చెప్తూనే ఉన్నాం, ఈ గ్రామానికి వెళ్ళలేదు, ఈ స్థలాలకు వెళ్ళలేదు. ఇది ఒక గొప్పగా చెప్పేవారు కూడా ఉన్నారు, ఇంకా ఇంతమందికి వెళ్ళాలండి, ఉందండి అని చెప్పి ఒక ఎక్స్క్యూజ్గా తీసుకుంటున్నారు. ఎందుకు వెళ్ళాలా? ఇక్కడ మిస్టేక్ ఎక్కడుంది? గాస్పెల్ మిస్టేక్ లేదు, ఇచ్చిన వారి దగ్గర మిస్టేక్ లేదు, ఇక్కడ ప్రమోట్ చేసే వారి దగ్గరే ప్రాబ్లం ఉంది. పలు సమయాల్లో ఈ దీపస్తంభం ఉంది కదండి, దీనిపైన యేసు లేడు. అనేక సమయాల్లో మంచము క్రిందే ఉన్నాడు. ఈ దీపస్తంభం అందుకు రెడీ అవ్వాల. దీపస్తంభం మీద పెడితేనే కదా ప్రజలు వెలుగునతకు పరిగెత్తుకొస్తారు. ఇక్కడ దీపస్తంభం దగ్గరే ప్రాబ్లం ఉంది. దీపంలో ప్రాబ్లం లేదు, యేసులో ప్రాబ్లం లేదు, ఆయన్ను ఉంచాల్సిన స్థలమే ప్రాబ్లం. స్థలం రెడీ అవ్వాల. ఇప్పుడు దీపస్తంభం ఉంటేనే కదా దీపం పెట్టగలరు. దీపస్తంభమే లేకపోతే ఇంకా దీపస్తంభం కొండానికి వెళ్ళారు, ఇంకా రాలేదంటే ఏం చేయగలం? ఈరోజు అనేకుల యొక్క ప్రాబ్లం వల్లే క్రైస్ట్ ఇంకా రీచ్ అవ్వకుండా ఉన్నాడు. నేను కొన్ని సమయాల్లో యోచిస్తాను, ఆ సేవకై కొన్ని గ్రామాలకు వెళ్తాను. ఎంతో ఒక అట్టడుగు గ్రామంగా ఉంటుంది, ఉండే పరిస్థితి కూడా ఉండదు, అక్కడికెళ్తా. అక్కడికెళితే జనరల్ దగ్గర సెల్ ఫోన్ ఉంది. మేము ఒరిసాలో ఒక గ్రామానికి వెళ్ళాం. అడవిలో దాదాపు 35 కిలోమీటర్లు వెళ్ళాలి. లోనికెళ్ళి చూస్తే 3 గంటలే వారికి విద్యుత్ అందుతుంది. అందులో వారు చార్జ్ చేసి సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు. అక్కడ టీవీ ఉంది, అయితే సువార్త లేదు. ఎలా రీచ్, ఎందుకు?

0: టెస్టమెంట్ వచ్చి అనేక విషయాలను వదిలిపెట్టి ఉంటుంది. దాని ఫుల్ఫిల్మెంట్ న్యూ టెస్టమెంట్లో ఉంటుంది. అయితే ఒట్టి న్యూ టెస్టమెంట్ చదివితే ఫుల్ఫిల్మెంట్ యొక్క పార్ట్ మాత్రం ఉంటుంది, దాని ముందస్తు కార్యాలు ఓల్డ్ టెస్టమెంట్లో ఉంటాయి. రెండు చేతులు కలిపి ఇలా జాయింట్ చేసినట్టే. లేదంటే చూడండి, ఈ హస్తము అటు ఇటు ఎక్కువ తక్కువలు ఉంటుంది, ఇలా కలిపితే ఒకటవుతుంది.
1: అవును, నా ప్రశ్న ఏంటంటే ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇదే చెప్పారని చెబుతూ మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకుని చదివితే ఇంకా చాలా దీని సీక్రెట్స్ ఇంకా అర్థం అవుతాయన్నందుకే చెప్పాను.
0: ఒక తెగవారు ఎంతో క్యాషువల్గా చెప్తుంటారు ఓల్డ్ టెస్ట్మెంట్ అవసరం లేదని చెప్పి. మనం న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చాం, ఓల్డ్ టెస్ట్మెంట్ అవసరం లేదు. లేదు లేదు, ఓల్డ్ టెస్ట్మెంట్ లేకుండా న్యూ టెస్ట్మెంట్ ఫుల్ఫిల్మెంట్ ఇప్పుడు మనం చూసాం. ప్రకటన 2లో దీపస్తంభమును తీసివేస్తానంటున్నాడు. ఈ దీపస్తంభము ఏంటన్నందులకు వివరణ జకర్యాలో ఉంటుంది మీకు. లేదంటే దీపస్తంభము గురించి మీకు ఎక్కడా తెలియదు. సో ఆ విధంగా ఒలీవ చెట్టు, దీపస్తంభము, వీటి వివరాలన్నీ ఎన్ని స్థలాల్లో యేసయ్య రెఫరెన్స్ కి పాత నిబంధన ఉపయోగిస్తున్నాడు, పౌలు ఉపయోగిస్తున్నాడు, మాథ్యూ ఉపయోగిస్తున్నాడు, అందువల్ల వచ్చి. సో ఓల్డ్ టెస్టమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ రెఫరెన్స్ మనం పొందుకోవడానికి.
1: అది మాత్రమే కాకుండా ఈ పారబుల్లో నుండి ఒక హెచ్చరిక ఉన్నట్టు అనిపిస్తుంది. పరిశుద్ధాత్ముని సహాయంతో మనం ఉన్నప్పుడు, మనం వెలుగువలే ఉంటున్నాం, అప్పుడు మన లైఫ్లోని ఆ ఫ్రాగ్రెన్స్ ని మనం ఎగ్జిబిట్ చేస్తున్నాం. అవును, అందులో నుండి ఒక హిడెన్ మెసేజ్ ఉంది. అది క్రమంలో చేయాలని ఒక బ్యూటిఫుల్ గా ఆ పారబుల్ అనుకరించబడింది.
0: మీరెంతకెంతకు కమిట్ అయ్యి దీపస్తంభం పెరుగుతుందో అంతగా దీపం ఎత్తవుతుంది. అంతగా దీపం పైనున్నప్పుడు వెలుగు ఆ ప్రాంతమంతా కూడా. మీరిప్పుడు ఈ లైట్ హౌస్ ని చూడండి, అదెందుకు అంత పెద్దగా టవర్ కట్టి లైట్ పెడుతున్నారు? ఆ స్థాయికి ఈ సముద్రంలో ఏం చేయబోతుంది అది రీచ్ అవుతుంది. అదేవిధంగా ఈ దీపస్తంభానికైనా మరొక వర్షన్. అదేవిధంగా మనమెంతవరకు స్పిరిచువల్ గా దేవునితో కనెక్ట్ అయి ఉంటామో ఆ స్థాయికి దేవుడు మన మీద నుండి క్రియ చేస్తాడు. సామాన్యంగా మనం ఏం చెప్తాం, ఆ బిలిగ్రహం గారి ద్వారా దేవుడు ఇన్ని లక్షల మందిని, పాలి అంగిచో ద్వారా ఇంతమంది, రెనడ్ బొంకే ఎందుకు చెప్తున్నాం? ఆ దీపస్తంభము అంత కమిట్ చేసుకుంది, అంతగా అప్పజెప్పుకుంది.
1: మరప్పుడు సాక్రిఫైస్ లేకుండా అది జరగదు.
0: ఆబ్వియస్లీ ఒక సేవకుని యొక్క సాక్రిఫైస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల అది ఒలీవ పండ్లను దంచి అని ఉంటుంది. ఈ సాక్రిఫైస్ అనేది వచ్చి ఇప్పుడున్న జనరేషన్ తప్పుగా తీసుకుంటున్నారు. సాక్రిఫైస్ అంటే ఏంటి అని అడిగితే, అప్పుడు నేను సిలువలో బిగించబడాలా, కొట్టబడాలా, పౌలువలే నలగొట్టబడాలా? అది కాదు. ఆనాడున్న సాక్రిఫైస్ అది. అయితే పౌలు ఏం చెప్తున్నాడు? అన్ని నష్టముగాను వ్యర్థముగాను వదిలేశాను. ఇప్పుడు ఒక్కొక్కరును ఒక్కొక్క సాక్రిఫైస్ చేయాల్సింది. ఉదాహరణగా పీటర్ వచ్చి 2 పడవల నిండా చేపలు పడుతున్నాడు, వదిలొస్తున్నాడు. తర్వాత మరి యోహాను చూస్తే వలలు కడుతూ తండ్రితో ఉన్నాడు, వలను తండ్రిని వదిలేస్తున్నాడు. ఇప్పుడు ఈయన పౌలు అన్నిటినీ వదిలేశారని చెప్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము తండ్రి గృహమును వదిలి వచ్చాడు, ఎలీషా పొలమును పశువులను వదిలేస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి వదిలి రావాల్సి ఉంది, దానికి పేరే సాక్రిఫైస్. ఈరోజు మినిస్ట్రీకి వచ్చేవారున్నారు, ఈనాటి యూత్ వారు వస్తున్నారు. ఈరోజు వారు వచ్చినప్పుడే మైండ్లో ఏముందంటే నేమ్ అండ్ ఫేమ్ రెండు ఉన్నాయి. మినిస్ట్రీకి వెళ్తే ఒక మంచి పేరు తీయాలి.
1: ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఆయన వైపు తిప్పడమే ముఖ్యం.
0: నేము ఫేము అనేది నాకు వద్దు, అది దేవుని నామ మహిమార్థం వచ్చాను అనే ఆ నాకది వద్దంటున్నాం కదా ఒక విషయం, అదే సాక్రిఫైస్. ఈరోజు అనేక మంది వల్ల ఈ యొక్క సాక్రిఫైస్ చేయకపోవడం వల్ల ఎత్తుకెళ్లలేకపోతున్నారు. ఈరోజు మరొక విషయం కూడా ఉంది, మనము నమోదు చేస్తే బాగుంటుంది. ఏంటంటే మినిస్ట్రీ ఎలాగా ప్రజలకు రీచ్ అవుతుందంటే, ఫేస్బుక్లో వేస్తే చాలు, యూట్యూబ్లో వేస్తే చాలు, వెంటనే మనం రీచ్ అవుతామని అనుకుంటారు. రీచ్ అవ్వచ్చు, అయితే ఎన్ని రోజులు మీరు సస్టైన్ కాగలరన్నదే ప్రశ్న. అవునా, యేసుక్రీస్తు ఎటువంటి ఒక మీడియా లేని రోజుల్లోనే రీచ్ అయిపోయాడు. ఒక మిరాకిల్ ముగిస్తున్నాడు, సిరియా వరకునూ రీచ్ అయింది. సరేనండి, అదేవిధంగా ఇప్పుడు ఈ కాలంలో మీకు మీడియా ఉంది. రీచ్ అనేది నాట్ అబౌట్ మీడియా. మీడియా ముఖ్యం, మీడియా ఇంతగా రీచ్ అవుతుంది, దేవుడు ఉపయోగిస్తున్నాడు. మీరు ఏ స్థాయికి స్ట్రాంగ్ గా ఉంటారో ఆ స్థాయికి మీరు రీచ్ అవుతారు మీడియాలో. కమిటెడ్గా మీడియా అనేది మోడ్,
1: ప్లాట్ఫామ్.
0: ఈ ప్లాట్ఫామ్లో ఉంటూ మీరు ఎంత కమిటెడ్గా ఉంటారో అంతగా రీచ్. నేను ఫేమ్కి నేమ్కి ఆశపడుతూ, నేనొచ్చి ఒక ఓల్డ్ థింగ్స్కి ఆశపడుతూ ఇందులో దీనికోసం ఈ మినిస్ట్రీని ఉపయోగిస్తానంటే ఉంటాను, కానీ కొన్ని రోజుల్లో ఉండను.
1: అందుకనే ఆ వెలుగు దాచి
0: దేవునికివ్వాలి. దేవుడే మీకు పైన తెలియాలి. దీపస్తంభము పేరగ్గా దీపమే ముఖ్యము, గాని స్తంభానికి ఎంత ఇంపార్టెన్సో దీపానికి తెలుసు. దేవుడు చూసుకుంటాడు, దీపం ఎంతో ఇంపార్టెంట్. దీపం లేకుండా ఒట్టి స్తంభం ఉంటే ఏం ప్రయోజనం?
1: చివరిగా దీన్ని మనం ఎలా కన్క్లూడ్ చేయాలి ఈ నమోదులో నుండి? నేను తెలుసుకోవాల్సిన విషయం, తెలిసిన విషయం తెలియని కోణంలో చెప్తే కీ ఆస్పెక్ట్స్ ఏంటి?
0: దీపమన్నది యేసు స్తంభము సేవకుడు అభిషేకం పొందినవారు అని ఉంది.

0: మనము ఎప్పుడూ పైన దీపం వెలిగేవారిగా ఉండాలి. దీపం ఎక్కడినుండైనా ప్రకాశిస్తుంది, కాని స్తంభము ప్రాధాన్యత తెలుసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, స్తంభాన్ని తొలగిస్తానంటున్నాడు. సో మనం ఎంత కమిట్ చేసుకుంటున్నామో, ఎంతకెంతకు సిద్ధంగా ఉన్నామో, ఎంతకెంతకు దేవునికి అప్పచెప్పుకుంటున్నామో, అంతకంతకు దేవుడు మనపై నుండి ప్రకాశిస్తాడు. దేవుడు ప్రకాశించేప్పుడు మీరు చూసినట్లయితే ఆయన మాత్రం ప్రకాశించడు, మీరు వెలుగై ఉన్నారు. మనల్ని లోకమంతటా స్ప్రెడ్ చేస్తాడు. మీరు చూడండి, అంతటినీ చేసి మోషేకు తెలియజేస్తాడు, నేను అబ్రహాము దేవుణ్ణి అంటాడు. తన్ను ఆయన ఆ వెల్లడిపరుచుకోవాలన్నప్పుడు
1: కనెక్ట్స్ విత్ ది రైట్, అదే పీపుల్స్ ద్వారా కరెక్ట్ చేస్తున్నాడు.
0: కేర్ ఆఫ్ ఎవర్ అంటే అబ్రహాం అంటున్నాడు. ఆయన ఆ స్థానానికి తీసుకెళ్తాడు. ఈరోజు కూడా ఎంతో చెప్పుకున్నా సేవకుడే కదా ఫోకస్ అవుతున్నాడు. జనులు సేవకులను చూస్తున్నారు కదా, వారి ద్వారా క్రీస్తుని చూడాలి. అప్పుడు ఆ సేవకుని పనేంటి? ఎంతవరకు జనులు నన్ను చూస్తున్నారో అంతగా ప్రభువుని ప్రదర్శించాలి. ఎంతవరకు నన్ను ప్రొపగండ చేస్తావో అంతవరకు నిన్ను నేను హెచ్చిస్తాను. ఇది ఒక ప్రాసెస్. ఇది అర్థం చేసుకుంటేనే చాలు, నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఈ యొక్క కాన్సెప్ట్ని, ఈ స్తంభానికి తెలిస్తే దీపం మిమ్మల్ని హెచ్చిస్తుంది.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇందులో ఈ పారాబుల్ నుండి ఒక డీపైన విషయాన్ని మనం చూసాం. ఈ కార్యక్రమానికి మీరు రావడం చాలా సంతోషం. ఐ విల్ అగైన్ మీట్ యూ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సీక్రెట్స్ ఆఫ్ ది పారాబుల్. సంతోషం, వందనాలు.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితంగా చేస్తూ ఏ పరిస్థితి అయినా సరే ప్రార్థనతో విశ్వాసంతో చేయిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలు ఈ భూమి మీద సఫలపరచాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకుని వస్తూ ఉన్నాను. తీర్పు అనేది ఒకటి ఉంది, మర్చిపోకూడదు. జీవితం మంది కాదు, జీవితం దేవుడిచ్చింది. ప్రతి మనిషి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కదూ. కొన్ని మనం బుద్ధిహీనంగా తెచ్చుకున్నాయి, కొన్ని మన దురదృష్టం చేత ఇతరుల నుండి మనకి సంభవించేవి, మరికొన్ని అప్పుడప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన అనుమతిస్తే వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ప్రతి సమస్య కూడా జయించడానికే దేవుడిస్తారు, కానీ ఆ సమస్యలో మనం ఓడిపోవడానికి మాత్రం కాదు. చాలా సంవత్సరాల క్రితం భయంకరమైన సమస్యలు సవాళ్ళు నా పిలుపును గూర్చిన ఎన్నో ప్రశ్నలు, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు అనారోగ్యాలు శ్రమలు ఆర్థికమైన లోటు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్న సమయంలో దేవుని యొక్క వాక్యం ఎంతో మధురంగా ఉంటూ ఉండేది, ఎంతో ఆదరణ బలం శక్తి కలిగిస్తూ ఉండేది. జీవితాన్ని ఎదుర్కోవటానికి సమస్యను ఎదుర్కోవటానికి దేవుని యొక్క వాక్యం ఎంతో బలపరుస్తూ ఉండేది. అలాంటి దినాల్లో హెబ్రీ పత్రిక 12:7 చదివినప్పుడు, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచున్నాడు, తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? శిక్షాఫలం, దేవుడు మనల్ని ఒక్కొక్కసారి కొన్ని శిక్ష లేకపోతే గద్దింపు లేకపోతే మనల్ని సరిచేసే పరిస్థితిలో కొన్ని సమస్యల్లో నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే 10 చదువుతున్నాను, హెబ్రీ పత్రిక 12:10, వారు కొన్ని దినముల మట్టుకే ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. ఎందుకు సమస్యలు, ఎందుకు బాధలు, ఎందుకు కష్టాలు, ఎందుకు కన్నీరు, ఎందుకు ఇన్ని పరీక్షలు? మన మేలు కొరకు. ఏంటా మేలు? తన పరిశుద్ధతలో పాలు పొందాలని. కాబట్టి నా సలహా, ఒక సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఊహించని పరిస్థితి వచ్చినప్పుడు మనలో ఉన్న అవిశ్వాసం ద్వేషాలు పగలు దేవునికి ఇష్టమైనవి తొలగిస్తూ తన యొక్క పరిశుద్ధతను మనకి అనుగ్రహిస్తున్నారు అనే ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, 11:3 అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఒక వ్యక్తి మనల్ని బహుగా బాధ పెడుతున్నారనుకోండి, ఒక వ్యక్తి ద్వారా మాటిమాటికి అవమానమో కష్టమో హింసలో ఎదుర్కోవాల్సి వచ్చిందనుకోండి, ఆ పరిస్థితిని బట్టి మనలో కలిగే కోపం ద్వేషం కక్షలు పగలు ఇలాంటివన్నీ కూడా తొలగించి మనలో నీతి సమాధానం అనే ఫలాలు పూసేటట్టుగా ఆయన చేస్తారు. అదే పరిస్థితిలో నీతిని మనం సంపాదించుకుంటాం. ఎలాగా? ఆ వ్యక్తి అంటే మనకి ద్వేషం ఉండదు. దేవుణ్ణి మనం వెంబడించేటప్పుడు ప్రతి క్షణము కూడా ఒక పరీక్షే. ఆ వ్యక్తి మీద జాలేస్తుంది, ఆ వ్యక్తిని క్షమించమని అడుగుతాం, తద్వారా మన యొక్క హృదయంలో నీతి కలుగుతుంది, సమాధానం వస్తుంది. ఏ వ్యక్తి కూడా మన సమాధానాన్ని తీసివేయలేరు. ఇది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుచేతనే భక్తులు తమ్మును హింసించే వారిని వాళ్ళు దీవించారు. స్టెఫను చనిపోతూ ఈ నేరం వాళ్ళ మీద మోపకండి అని చెప్పారు. ఇదంతా కూడా భక్తిలో చాలా ప్రధానమైన అంశాలు. గత వారం మనం నేర్చుకున్నట్లుగా మారు మనసు పొంది ఉండడం, రెండవదిగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం. తగిన ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది. తగిన ఫలము అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మనం మారు మనసు పొందక మునుపు మనల్ని ఎవరేమన్నా కూడా మనం ఒప్పుకోం. మారు మనసు పొందాక ఒక వ్యక్తి మనల్ని ఏదో ఒకటి అనడం, బాధించడం, లేక మంది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం, మనకి రావాల్సింది వాళ్ళు తీసేయడం, ఇవన్నీ కూడా మనలో పరిశుద్ధతను పెంచుతాయి, మనలో నీతిని పెంచుతాయి. ఈరోజు మనం మరొక ప్రత్యేకమైన విషయాలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25:1-13 ఒకే ఒక అర్థం మనకి కనిపిస్తూ ఉంటుంది. యూదుల ఆచార ప్రకారం పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె తనతో పాటు ఉన్న బృందం ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్తారు. మనకి ఈ విషయాన్ని గురించి కొంత సంసోని యొక్క జీవితంలో కూడా మనం చూడగలం. పెండ్లి కుమార్తె యొక్క బంధువులు దాదాపు 30 మంది వరకు వచ్చి ఒక విప్పుడు కథ వేశారు. కాబట్టి అటు పెండ్లి కుమారుని యొక్క స్నేహితులు, పెండ్లి కుమార్తె యొక్క స్నేహితులు వీళ్ళంతా కూడా చాలా ఆనందంగా పెండ్లి కుమారుని యొక్క స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. 10 మంది ఉదాహరణకి చెప్పారు మనకి. 5 గురు సిద్ధపడి ఉన్నారు, 5 గురు సిద్ధపడలేదు. దాని అర్థం ఏంటి అంటే, నాకు ఏం అర్థమైందంటే, సిద్ధపడ్డారు, పెండ్లి కుమారుడు అంటే ప్రేమ, తప్పకుండా పెండ్లి విందులో పాల్గొవాలి, అంతా బాగానే ఉంది. కానీ ఆయన ఆలస్యం చేసేసరికి వాళ్ళందరూ నిద్రపోయారు. సిద్ధపడి ఉన్నవాళ్ళు నూనె తెచ్చుకున్నారు, సిద్ధపాటు లేని వాళ్ళు నూనె తెచ్చుకోలేదు. అంటే ఆశ ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంది. ఏ క్షణం మరణిస్తామో మనకు తెలియదు, ఎప్పుడు యేసు ప్రభు అరుస్తారో మనకు తెలియదు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి అనే ఆశ ఉంది. కానీ భక్తి విషయంలోనేమి, ప్రార్థనా జీవితం విషయంలోనేమి, ఒక సాక్ష్య జీవితం విషయంలోనేమి ఉండవలసినంత శ్రద్ధ లేదు. వాళ్ళు తీసుకోవలసినంత శ్రద్ధ తీసుకోవడం లేదు. ఎలా అయినా వెళ్ళిపోతాములే దేవుని దగ్గరికి, ఎలా అయినా సరే విందులోకి వెళ్ళిపోతాం అనే ఒక ధీమాతో వాళ్ళు ఉన్నారు. కానీ విందులోకి ప్రవేశించలేకపోయారు. కేవలం కారణం వాళ్ళ యొక్క నిర్లక్ష్యం. మనం మన జీవితాల్లో కూడా ఏ విషయంతోనైనా మనం రాజీ పడవచ్చేమో, కానీ భక్తి విషయంలో రాజీ పడకూడదు. భక్తి విషయంలో చాలా మెలకుగా ఉండాలి. మన జీవితాన్ని, మన భక్తిని పాడు చేసేవి ఏవి కూడా మన హృదయంలో ప్రవేశించకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. సోమరితనము కానీ, మందస్థితి కానీ, దేవుని యొక్క పిలుపును నుండి మనల్ని తొలగించేది, భక్తి నుండి తొలగించేవి లోకం, లోకాశలు, లోక భ్రమలు, ఆస్తులు, ఆనందాలు, ఫంక్షన్స్. చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఒక ఫంక్షన్కో, ఒక ఎక్స్కర్షన్కో, సంఘం వెళ్ళే ఒక పిక్నిక్కో ఎక్కడ చర్చిస్తారో తెలుసా? సంఘంలోనే చర్చిస్తారు. ఇదంతా కూడా ఒక ఆచారబద్ధమైన సంఘాలుగా తయారైపోతూ ఉన్నాయి. దేవుని భయం లేదు. దేవుని గూర్చిన ఆయనను నేను ఏ రీతిగా ఆరాధించాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో. ఏది కూడా కొరవడటానికి వీల్లేదు. ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత మెలకువగా ఉండాలి. దుష్టుడు ఎక్కడ కూడా మన జీవితంలో నిర్లక్ష్యం కానీ, దైవికమైన విషయాల గురించి ఒక మందస్థితి కానీ, ఆటంకం కానీ కలిగించకుండా. ఒక సైనికుడు ఎంత మెలకువగా ఉంటాడో, శత్రువు తన మీద పడి చంపేస్తాడేమోనని, అంతకన్నా కూడా మనం మెలకువగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. నేను మీకు చెప్తున్నాను, నా మట్టుకు నేను హెచ్చరించుకుంటూ ఉన్నాను. నా మట్టుకు నేను చాలా భయంతో భక్తిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎక్కడా కూడా రాజీ పడటానికి మనం ఒప్పుకోకూడదు. రెండవదిగా 14వ వచనం నుండి 30వ వచనం వరకు. ఇక్కడ ఒక మనుష్యుడు దేశాంతరానికి ప్రయాణమైపోతూ తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. ఈ రెండు కూడా ఈ మూడు ఉపమానాలే. ఇవి యేసు ప్రభు వారు ఆ పస్కా పండుగకు ముందు, పస్కా ఆచరించడానికి అనగా సిలివేయబట్టడానికి ముందు చెప్పినవి. అంటే తాను ఈ లోకం నుండి వెళ్ళిపోతా ఉన్నారు, తన యొక్క రాజ్య వ్యాప్తి తన యొక్క శిష్యులకు అప్పగించి వెళ్ళారు, దేశాంతరం వెళ్ళిపోతా ఉన్నారు. తన ఆస్తిని పరలోక రాజ్యం ఈ లోకంలో వ్యాపించాలి అంటే, ఆయన యొక్క ఆస్తి ఆయన యొక్క స్వాస్థ్యం వర్ధిల్లాలి అంటే అది ఆయన మనకు అప్పగించిన బాధ్యత. రోజుల్లో మరి నేను నమ్మేది కరెక్టో కాదో నాకైతే తెలియదు, కానీ నా ఆత్మ ఒక విధంగా చాలా పరితపిస్తూ ఉంటుంది. దేవుడు అనగా ప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు తన యొక్క రాజ్యాన్ని గూర్చిన భారం తన శిష్యులకు అప్పచెప్పారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పారు, సమస్త జనులను తన శిష్యులుగా చేయమని చెప్పారు. ఈ రోజుల్లో ఎంతమంది ఆ మాటకు లోబడి విధేయతతో వణుకుతో దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడతా ఉన్నాం. కొందరు ఆ పిలుపునకు లోబడి మిషనరీలుగా ఆయా రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడ సువార్త లేదో అక్కడ ప్రకటిస్తూ ఉన్నారు, భయంకరమైన చిత్రహింసలకు లోనవుతూ ఉన్నారు, జైలుకి వెళ్ళటానికి సిద్ధపడతా ఉన్నారు. ఆ మధ్య నేను ఒక సోదరుతో మాట్లాడుతూ ఉంటే, ఫలానీ రాష్ట్రంలో మీరు పనిచేస్తున్నారు, ఆ రాష్ట్రంలో చాలామందిని జైల్లో వేసేస్తున్నారు అంటే, అతను నవ్వి అన్నాడు, నాకు కూడా ఎప్పుడా ఛాన్స్ వస్తుందా అని చూస్తున్నాను సిస్టర్ అన్నాడు. ఎంత సమర్పణ! ఇలాంటి సమర్పణ దేవుడు చెప్పిన ఆ చివరి ఆజ్ఞ నెరవేర్చడం. సైతాను చాలా కుయుక్తిగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. చాలామంది పాటల్లో ఆనందిస్తూ ఉంటారు. ఈ మోడర్న్ టెక్నిక్ పాటల్లో కూడా వచ్చేసింది. నాకైతే నవ్వాలో ఏడవాలో తెలియదు. ఓ చొక్కా వేసుకొని కొండ మీద ఉంటాడు, ఓ చొక్కా వేసుకొని సముద్రంలో ఉంటాడు, వెంటనే డ్రెస్ మార్చి ఎక్కడో ఉంటాడు. ఎందుకండి ఇన్ని బాధలు? దేవుడు చెప్పిందేంటి? దేవుడు మనకు అప్పగించిందేంటి? ఆయన రాజ్య వ్యాప్తిలో మనం పాలిభాగస్థులు అవ్వాలని దేవుడు కోరుతా ఉన్నారు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. భక్తి చాలా కష్టం. పరిశుద్ధుడైన దేవాది దేవుణ్ణి మెప్పించడం చాలా కష్టం. తన రాజ్య భారం మన మీద పెట్టి ఆయన ఆరోహణై వెళ్ళారు. ఆయన రాజ్య భారం ఆ శిష్యుల మీద పెట్టి ఆయన పరలోకానికి వెళ్ళారు. పౌలును పిలిచినప్పుడు పౌలుతో అననీయ ద్వారా దేవుడు మాట్లాడుతూ అపొస్తల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంలో అన్ని జనుల ఎదుటను నా నామము ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదును. దేవుడు ఎందుకు పౌలును ఏర్పాటు చేసుకున్నారు? ఇల్లు ఇవ్వడానికి కాదు, మంచి సుఖవంతమైన జీవితం ఇవ్వడానికి కాదు, నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపెడతాను. అన్ని జనులెదుటను ఇస్రాయేలీలెదుటను నా నామాన్ని భరించాలి, నా రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి. పౌలు అక్షరాల ఆ పని చేశాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని కొరకు పిలువబడి కొంతకాలం కొంత ప్రయాసపడి ఒక స్థాయికి వచ్చాక చాలా వ్యత్యాసమైన జీవితాన్ని జీవించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రభువారు దేశాంతరం వెళుతూ ఆయన రాజ్య వ్యాప్తి మనకు అప్పగించారు, ఆయన వాక్యాన్ని మనకు అప్పచెప్పారు, ఆయన భారాన్ని మనకు అప్పచెప్పారు. తన సిలువ మోస్తూ మనల్ని మనం ఉపేక్షించుకుంటూ ఆయన యొక్క భారం ఆ సిలువను మోస్తూ ప్రజలకు ఆ రక్షణ సందేశం అప్పగించాలని ఆయన కోరుతా ఉన్నారు. కానీ చాలామంది ఆరంభంలో బాగా చేసి క్రమక్రమంగా పిలుపు నుండి తప్పిపోయి లోకస్తులాగానే ఆడంబర జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు. బిరుదులు, సన్మానాలు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత సాత్వికునిగా ఎంత దీనుడిగా జీవించారో అదే మనకు మాదిరి, అదే మనకు ఆధారం. ఆ అడుగు చాడల్లోనే మనం వెళ్ళాలి. మత్తయి సువార్త 25:14-30 తన యొక్క ఆస్తిని సేవకులకు అప్పగించి వారి వారి సామర్థ్యము చొప్పున ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతులు ఇచ్చి ఆయన వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళు వ్యాపారం చేశారు. 1 తలాంత్ అంటే 3,600 బైబిల్లో ఉంది. ఆ యజమానిని ప్రేమించిన వాడు, ఆ యజమాని అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, యజమానికి లోబడేవాళ్ళు, యజమాని ఆనందాన్ని కోరిన ఆ యొక్క దాసుడు 5 తలాంతులు పొందినవాడు దానితో వ్యాపారం చేసి మరీ 5 తలాంతులు సంపాదించాడు. మరీ 5 తలాంతులు సంపాదించిన వ్యక్తి ఒక్కసారి మీరు ఆలోచించండి, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడు వస్తే నేను ఈ లెక్క అప్పగిస్తాను అని ఎంత ఆనందంతో ఎదురు చూసి ఉండుంటాడు. నా యజమానుడు నన్ను మెచ్చుకోవాలి, నా యజమాని సంతోషం కొరకే నేను జీవించాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరిలో ఎంతమంది నా యజమానుడు తిరిగి వచ్చినప్పుడు నన్ను చూచి ఆనందించాలి, నేను ఆయన సిలువునెత్తుకొని ఆయన ఆనందం కొరకు ఆయన రాజ్యవ్యాప్తి కొరకు నేను ప్రయాసపడే ధన్యత నాకు ఇచ్చారు అనే ఆనందంతో ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. నేను సేవకులను గురించి మాట్లాడట్లేదు. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నీ వంతు నువ్వు నెరవేర్చాలి. ప్రార్థన, ఒక మంచి సాక్ష్య జీవితం, నీతి, పరిశుద్ధత, ప్రత్యేకత కూడిన జీవితం, ఏ పరిస్థితి అయినా సరే ఎదుట వ్యక్తిని క్షమిస్తూ దేవుని యొక్క ఆనందం కొరకే జీవించడం మన యొక్క బాధ్యత. 2వ వ్యక్తి కూడా, 2 తలాంతులు పొందినవాడు కూడా ఇంకా 2 సంపాదించి అత్యానందంతో యజమాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు శ్రేష్టమైన భక్తి చేసేవాళ్ళు దేవుని యొక్క రాకడ కొరకు ఆనందంతో ఎదురు చూస్తారు. భయంకరమైన చిత్రహింసల మధ్య అనేక మంది దేవుని యొక్క ఆనందాన్ని వెతుకుతూ శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ శ్రమల్లో మనం పాలుపుచ్చుకుంటాం. ఆ శ్రమలు పొందేవారి కొరకు ప్రార్థన చేస్తాం. 3వ వ్యక్తి దేవుని యొక్క ఆనందాన్ని, తన యజమాని యొక్క ఆనందాన్ని కోరలేదు. వాడు బద్ధకస్తుడు, వాడు సోమరి. అక్కడ ఉంది కదూ ఎవని సామర్థ్యం, ఆ యజమాని అనుకున్నాడు వీడికి 1 తలాంతు చాలు, దీంతో పనిచేస్తే చాలు అనుకున్నాడు. కానీ యజమానుడు అంటే ఇష్టం లేదు, యజమానుడి మీద నేరారోపణ, యజమానుడు అంటే కోపం ఇతనికి, యజమానుడు అంటే ఏమాత్రం పనిచేయటానికి కూడా అతనికి ఇష్టం లేదు. మనం మన జీవితాల్లో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం, ఏం చేస్తున్నాం దేవుడు ఇచ్చిన రక్షణ, ఏం చేస్తున్నాం ఆయన యొక్క రక్తం, ఏం చేస్తున్నాం దేవుడు ఇచ్చిన ఆ గొప్ప పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తే కనీసం మన కుటుంబాన్ని రక్షించుకుంటున్నామా? లోకం కొరకే తాపత్రయపడుతున్నామా? లోక విషయాల మీద ఆసక్తి పెట్టుకున్నామా? శ్రమలు, కష్టాలు, బాధలు పోవాలనే చూస్తూ ఉన్నామా? లేక దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రశంస పొందాలి, అని మనం ఆలోచిస్తున్నామా? మూడవ ఉపమానం మత్తయి సువార్త 25:31-45 వ్రాయబడింది. మనిషి కుమారుడు తన మహిమతో కూడా వచ్చినప్పుడు, సమస్త దూతలతో వచ్చినప్పుడు, ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు సమస్త జనమును ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్ని గొర్రెలను వేరుపరిచినట్లు ప్రజలందరినీ వేరుపరుస్తారు. ఇన్ని కోట్ల మందిని ఎలా వేరుపరుస్తారు అనుకుంటాం కదూ. రాబోయే దినాల్లో ఇది కూడా మనం కొంత ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా, ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపించి తమ పొరుగు వారిని ప్రేమిస్తూ ఎలాంటి పరిస్థితులైనా, కష్టమైనా, దుఃఖమైనా, సవాళ్ళైనా, నిందలైనా, తిట్లైనా, హింసలైనా కొట్టబడుతూ ఉన్నా కేవలం దేవుని యొక్క ఆనందం కొరకు, తన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియుడు మనిషి కుమారుడు, మన కోసం మానవ స్వరూపాన్ని దాల్చిన ఆయన యొక్క చిత్తం కొరకు జీవిస్తారో, తమ పొరుగు వారిని ప్రేమిస్తారో, దేవుణ్ణి సంపూర్తిగా ప్రేమిస్తారో, ఆయన ఆనందాన్ని వెతుకుతారో, ఇలాంటి వాళ్ళంతా ఆటోమేటిక్గా ఒకవైపుకి వెళ్ళిపోతారు. ఎవరైతే ఆయన లెక్క చేయలేదో, ఆయన ఇష్టపడలేదో, ఆయన చెప్పిన మాట వినలేదో, తమ స్వార్థం కొరకే భక్తిని వాడుకున్నారో, అతిశయాలు, ఆడంబరాలు, వీళ్ళంతా కూడా ఆటోమేటిక్గా ఇంకొక వైపుకి వెళ్ళిపోతారు. అప్పుడు కుడివైపు ఉన్న వాళ్ళని చూచి 34 నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. ఇదేమీ సోషల్ వర్క్ కాదండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి కావలసిన క్రియలు వాళ్ళు చేశారు. జీవితాన్ని జీవించారు, తమకున్నది ఇతరులకు పంచారు. దేవుని రాజ్య వ్యాప్తిలో వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. నేను ఆకలి కొన్నాను, భోజనం పెట్టారు, దప్పికొన్నాను, దాహమిచ్చారు, పరదేశమై ఉన్నాను, చేర్చుకున్నారు, దిగంబరినై ఉన్నాను, బట్టలు ఇచ్చారు, రోగిన ఇంటిని చూడవచ్చారు, చెరసాల్లో ఉన్నాను, తాయిద్దకు వచ్చారు. తన్ను తాను తగ్గించుకుంటూ అవసరతలో ఉన్న వాళ్ళని ఆదరించారు. వాళ్ళ యొక్క ఆనందం కానీ, వాళ్ళ యొక్క ధనాభివృద్ధి కానీ వాళ్ళు కోరలేదు. పేదలను ఆదుకున్నారు. చాలాసార్లు చాలా దుఃఖకరమైన విషయం ఏంటి అంటే, 3 సేవకుల్ని లేక విశ్వాసుల్ని చూస్తూ ఉంటాను. అంటే ఇది నా ఎస్టిమేషన్. ఒక స్థాయికి ఎదిగాక కింద వాళ్ళని ఎవరు పట్టించుకోరు. 2 వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని గురించి ఆలోచించుకుంటారు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ సంఘం, వాళ్ళ అభివృద్ధి. ఇంకొక సంఘం అంటే గిట్టదు. ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉంటారు. జాలి దయ లేని జీవితం వీళ్ళిద్దరు కూడా జీవిస్తూ ఉంటారు. చివరి గుంపులో ప్రతి ఒక్కరిని పట్టించుకుంటారు, ప్రతి ఒక్కరి బాధ పంచుకుంటారు. దేవుని యొక్క రాజ్యం ఏ రీతిగా వ్యాప్తి చెందగలదని తమ్మును తాము ఆ సిలువనెత్తుకొని నడుస్తూ ఉంటారు. ఇలాంటి ఏ కోవలో నేను నడుస్తూ ఉన్నాను అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఎంతసేపు ఎక్కడ దేవుని బిడ్డలకు అవసరత ఉంది, నేను ఎక్కడ ఆదుకోగలను, నేనేం చేయగలను అనే తపనలో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇంకొక మాట చెప్పాలంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు వినయం, సాత్వికం, దీనత్వంతో, భయభక్తులతో దేవుణ్ణి సేవిస్తూ ప్రజల యొక్క అవసరత తీరుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళది పరలోక రాజ్యం అని ప్రభువారు ఉద్బోధిస్తూ ఉన్నారు. 3 మనుషుల్లో కూడా 3 తత్వాలు కూడా మనం చూసినట్లయితే, 1 నిర్లక్ష్యం, 2 యజమాన్ని ప్రేమించలేకపోవడం, 3 తమ్ముని తాము ప్రేమించుకోవడం. తమ మహిమ, తమ అతిశయం, తమ గొప్పతనం వెతుక్కుంటూ దేవుణ్ణి గూర్చి కానీ, దైవజనులను గూర్చి కానీ, ప్రజలను గూర్చి కానీ పట్టించుకోకపోవడం. మనం ఏ కోవలో ఉన్నాం, భక్తిని ఎంతవరకు కాపాడుకుంటున్నాం. సాతాను మనల్ని ఎక్కడా కూడా మన మీద దెబ్బతీయకుండా సాతాని యొక్క కుయుక్తిని మనం జయిస్తూ ఉన్నామా? ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ అనంతమైన ప్రేమ కొరకు వందనాలు. మీ మనసు కలిగి ఎవరినైనా సరే ప్రేమిస్తూ మీ రాజ్య వ్యాప్తిలో మా వంతు భాగాన్ని నెరవేర్చే బుద్ధి జ్ఞానమును దయచేయమని మీకే ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ, ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని జయించే విశ్వాసం ప్రార్థనాత్మతో నింపమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడివచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక, ఆమేన్.
2: మా అడ్రస్ శ్రీమతి జాయిస్ అంబెన్ని, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన యేసయ్య, నీవు గత 25 సంవత్సరాలు ఈ హోసన్నా మినిస్ట్రీస్ ని జయప్రదముగా నడిపించినందుకు నీకు మా కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. నీ దీర్ఘశాంతమే మమ్ములను నీ సేవలో ఇంతవరకు కొనసాగేటట్లు చేసింది. నీ పేరట మేము చేస్తున్న ఈ పరిచర్యను నీవు మరిచిపోవుటకు అన్యాయస్థుడైన దేవుడవు కావు అని మరోసారి రుజువు చేసుకున్నావు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. మమ్మును, మా ద్వారా మిమ్ములను వెంబడిస్తున్న వారిని నిన్ను ముఖాముఖిగా చూసే భాగ్యాన్ని ప్రసాదించమని హృదయపూర్వకముగా కోరుకొనుచున్నాను తండ్రి. ఆమే, ఆమే. ఈ రజతోత్సవ సందర్భముగా మీకు శుభాభివందనాలు అందిస్తున్నది మీ యేసన్నారు.

0: మరువలేనయ్యా పాటలను మీకు అందించటానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తుతి స్తోత్రములు ఆయనకే కలుగునుగాక. యేసు ప్రార్థనా సహవాసం వారి తరపున బ్రదర్ విజయ్ కుమార్ గారు, బ్రదర్ వడ్లపల్లి గారు రచనలో, బ్రదర్ సురేష్ గారి సంగీత సారథ్యంలో, బ్రదర్ ఎల్ టోనీ ప్రకాష్ గారు ఆలపించిన ఈ పాటలను రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ రాజు గారి ప్రార్థన ద్వారా మీకు అందిస్తున్నాం.
1: పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి యేసు ప్రార్థన సహవాసం 4వ వార్షికోత్సవ శుభ సందర్భాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు మీ బిడ్డలకు మీరు కృప చూపినందుకు స్తోత్రం. ఈ శుభ సందర్భంలో యేసు ప్రార్థన సహవాసం వారి ద్వారా మరువలేనయ్యా సీడీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొనసాగించి ఈ పరిచర్యని అద్భుతంగా మీరు జరిగించండి. ఈ యొక్క సీడీ ద్వారా అనేక మంది గృహాలను మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం. ఇందులో పాటలు పాడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. సంగీతాన్ని సమకూర్చిన దైవ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ సహవాసం యొక్క గౌరవ దైవజనులు అబ్రహాం గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారు పరిచర్యను మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.

పక్షి జాతుల్లో పిచ్చులేనిది పావురం. నిష్కలంకమునకు అది చూచెన. 10,000 మంది పురుషులలో అతిశ్రేష్ఠుడు నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు.

వారి ఆనంద కీర్తనలు. 5వ క్యాసెట్ హోసన్నా ప్రార్థనా బృందం వారి ఆనంద కీర్తనలు.

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయము.

కలుగును గాక. ప్రియులారా, ఈరోజు నేను ఒక నెమ్మదికరమైన జీవితాన్ని సేవలో నేను కొనసాగిస్తున్నానంటే దానికి గల కారణం కేవలం దేవుడు ఒక్కడే. ఎందుకంటే మునుపటి జీవితం, నా గతించిన జీవితం ఇంత అందమైంది కాదు, ఇంత సంతోషాన్ని కలగలిసింది కాదు, ఇలాంటి నెమ్మదికరమైన జీవితాన్ని అనుభవించింది కాదు. నా జీవితంలో చాలా భయంకరమైన స్థితులను చూశాను, వేదనకరమైన స్థితులను చూశాను, సంతోషం గురించి ప్రాకులాడాను, నేను సంపన్న స్థితిని చూశాను, అలాగే బీదరికాన్ని చూశాను, కోపాలని, తగులను, వ్యతిరేకతలను, కక్షలను, శత్రుత్వాన్ని, కొంతమంది స్నేహితులను కూడా, కొంత ప్రేమను కూడా నా జీవితాన్ని చూశాను. అలాంటి సాక్ష్యాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇది ఖచ్చితంగా యవనస్తులకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా నా జీవిత సాక్ష్యం ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు 29 సంవత్సరాలు, ఈ చిన్న వయసులో కూడా దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని నా జీవితానికి ఇచ్చారు ఆయన. ఇది చిన్నవాడులే ఏముంటుందే వాడి బతుకు, వాడి జీవితంలో మహా అయితే ఏం చూస్తుంటాడులే అని మీరు అనుకోవచ్చు. మీరు అలా అనుకోవడం రాంగ్ అని నేను చెప్తా. చిన్నవాడులే వాడి జీవితంలో ఏం సాక్ష్యం ఉంటుందిలే, ఏదో 1-2 చిన్న అద్భుతాలు ఉంటూ ఉంటాయి, అందువలన ఏదో గొప్పగా గొప్ప సాక్ష్యం అని చెప్పుకుంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఈరోజు నా జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటాను, ఇది ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుందని నమ్ముతున్నాను. ప్రియులారా, నేను నా తల్లిదండ్రులకు ప్రథమ కుమారుణ్ణి, 5వ కుటుంబంలో నేను పుట్టాను. సౌర్విల్లో భోగోపురం మండలం, విజయనగరం జిల్లా, మా సొంత గ్రామం. నేను అక్కడనే దేవుడి కృపచేత పరిచర్య చేస్తున్నాను. నేను పుట్టడమే బీదరికంలో పుట్టాను, అయితే ఆ బీదరికంలో కూడా నేను హ్యాపీనెస్ని చూసేవాడిని. అది కేవలం నా పేరెంట్స్ వాళ్ళు చూపించిన ప్రేమ, అఫెక్షన్. ఈ బీదరికంలో కూడా వారి ప్రేమ వల్లనే నేను సంతోషంగా ఉన్నాను, ఎప్పుడు కష్టమని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే. సడన్గా ఒకరోజు ఇలా అయింది, నేను 1st క్లాస్ చదువుతున్నప్పుడు, కంప్లీట్గా కూడా నేను 1st క్లాస్ ఫినిష్ చేయలేదు. ఆ టైంలో రోడ్లు వస్తున్నాయని చెప్పి మేముండే ఇల్లుని కొట్టేయడం జరిగింది. సో తర్వాత మాకు ఒక స్థలం అంటూ చూపించలేదు, ఒక ఇల్లు అంటూ మాకు లేదు. ఆ పరిస్థితుల్లో మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మమ్మల్ని ప్రేమించి వారి స్థలంలో మమ్మల్ని ఒక పాకేసుకొని ఉండమని చెప్పారు. సో ఆ రకంగా వేరొక స్థలంలో పాకేసుకొని కొంతకాలం ఉంటే మా వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళకి స్థలం ఉంటే తక్కువ రేట్కి, వాళ్ళకి అవసరం లేకపోయినప్పటికీ ఆ స్థలాన్ని మాకు ఒక 3 సెంట్లు అమ్మడం జరిగింది. తద్వారా ఆ స్థలంలో మరలా పాకేసుకొని అందులో ఉన్నాం. నాన్ వెజ్ అంటే మేబీ ఆ రోజు పండగేమో అనిపించేది, ఎప్పుడు మరి ఆ పప్పు చారు, పుట్టు చారు, పులావ్ చారు, ఇవే మా జీవితంలో చూసినవి. చాలా తక్కువ సార్లు ఆ నాన్ వెజ్ తినడం అనేది జరిగేది, ఎందుకంటే నాన్ వెజ్ వచ్చిన రోజు పండగలా అనిపించేది. మేబీ పండగేమో అందుకనే నాన్ వెజ్ వండుతున్నారేమో అని అనుకునేవాడిని నేను. సో అలాంటి బ్రతుకులో మేము ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా మా తాతల పొలం ఉండేది, దాంట్లో మా నాన్నగారు పంట పండించేవాళ్ళు. అదే నాన్నగారు లేబర్ పనికి వెళ్ళడం, పంట పండించే అవకాశం ఉన్నప్పుడు, అనగా వర్షాలు పడేటప్పుడు పంట పండించడం, దగ్గరలో చెరువు, నూతులు అలాంటివి లేకపోవడం వలన వర్షాకాలంలో పంటలు పండించేవాళ్ళు, మిగతా కాలంలో లేబర్ పనికి వెళ్ళేవారు నాన్న.
సో అందుకనే ఆ ల్యాండ్ని అమ్ముకోకుండా జాగ్రత్తగా అంతవరకు దాచాం. అయితే మరి ఉండడానికి ఇల్లు కూడా లేదు, పిల్లలు చదువుకోవాలి, ఇప్పుడు 10th క్లాస్ అవుతుంది, మరి వీళ్ళు ఇంటర్మీడియట్కు వెళ్తారు. మన పరిస్థితిని బట్టి ఇక్కడ వాళ్ళ బ్రతుకులను మనం ఆప్ చేసేస్తే వాళ్ళు ఇక్కడతోనే ఆగిపోతారు, మనలాగే లేబర్ వాళ్ళు అయిపోతారు అని చెప్పేసి మా నాన్నగారు ఇష్టం లేకపోయినను తన తండ్రి సంపాదించిన భూమిని అమ్మేసి ఆ డబ్బుల చేత ఇల్లు కట్టడం జరిగింది. అంతేకాకుండా మేము డబ్బులను చూడడం జరిగింది. సో కాలేజ్కి వెళ్తున్నాను, ఇంతవరకు బీదరికంలో గడిపేసరికి డబ్బులను చూసి ఒక్కసారిగా యవ్వన కాలం డబ్బులు చూశాను, కళ్ళు నెత్తికెక్కిపోయినాయి. ఇంకా మా అమ్మని నాకు టీవీ కావాలి, డబుల్ కాడ్ మంచం కావాలి, నాకు సీడీ ప్లేయర్ కావాలని చెప్పేసి రకరకాలుగా ఇంట్లో ఏడిపించాను. సో నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు కావాల్సినవన్నీ కొన్నారు, నన్ను ఇబ్బంది పెట్టకూడదని. నన్ను చాలా ప్రేమించేవాళ్ళు, నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి. కానీ పెద్ద కొడుకుగా నేను వాళ్ళ ప్రేమను చూశాను, అలాగే వాళ్ళ బాధలను కూడా చూశాను. నేను చాలా అర్థం చేసుకునేవాడిని వాళ్ళని, అందుకని చెప్పి ఇన్నాళ్ళు బీదరికంలో పెరగడం వలన ఏది ఇవ్వలేకపోయామని చెప్పి వాళ్ళు ఏం కావస్తుంది కొనివ్వడం మొదలుపెట్టారు. చక్కగా మంచి కాలేజీలో, బాగా డబ్బులు ఎక్కువ ఖర్చు అయినప్పటికీ మంచి కాలేజీలో చదివించారు. సో ఏది పడితే అది కొనివ్వడం వలన నేనేం చేశానంటే స్నేహితులతో కూడి ఇంకా టీవీ ఉంది, సీడీ ప్లేయర్ ఉంది, చూడకుండా కూడా చూసేవాళ్ళం. అలాంటి పరిస్థితి నా జీవితాన్ని చాలా దారి తప్పించింది, నా జీవితం పాడైపోవడానికి అది చాలా ప్రభావితం చూపించింది. ఇంత క్లియర్గా ఇంత వివరణ నేను ఎందుకు ఇస్తున్నానంటే నా జీవితంలో దేవుని చిత్తం నా చిన్న వయసు నుండి ఎలా ఉంది అని ఒకసారి మీరందరూ గమనించగలరని నా మనవి. ఇంటర్మీడియట్ గడిచిపోయింది, నెక్స్ట్ డిగ్రీ చదవాలి, చాలామంది అన్సెట్ చేస్తున్నారు, నేను ఏం ఎంచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోపు నా ఫ్రెండ్స్ చెప్పారు, ఇదిగో ఈ కాలేజ్ అయితే మనం ఎలా అయినా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మన ఇష్టమైనట్లు తిరగొచ్చు, ఇంట్లో వాళ్ళకేమో చదువుకున్నట్లు ఉంటుంది, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి, తర్వాత చదువుకోవచ్చులే, ఏదో ఒక ఉద్యోగాన్ని ట్రై చేయొచ్చులే, ఇంటర్మీడియట్ మీద ఏదో ఒక ఉద్యోగం ట్రై చేసి జాబ్ సంపాదించవచ్చులే, కానీ మనం ఎంజాయ్ చేసే టైం ఇది దాటిపోతే మళ్ళీ మనం ఎంజాయ్ చేయలేమని నా స్నేహితుల ద్వారా మేమంతా డిస్కస్ చేసుకొని ఒక కాలేజీలో డిగ్రీ చదవడం జరిగింది. డిగ్రీ చదువుతున్నాని బయట ఇంట్లో మాటలే, కానీ మేము వెళ్ళేవాళ్ళం, కాలేజీకి వెళ్ళేవాళ్ళం. ఆ మొదట కొద్ది రోజులు ఒక 10 డేస్ వెళ్ళాం, అక్కడ వాతావరణం పరిస్థితులు అన్నీ మాకు అనుకూలంగా మార్చుకున్నాం. తర్వాత అటెండెన్స్ వేసుకొని బయటకు వచ్చేసే వాళ్ళం, రెస్టారెంట్లో క్యాంటీన్లో తిరిగే వాళ్ళం, తర్వాత సినిమాలకు వెళ్ళిపోయే వాళ్ళం, తర్వాత గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. సో క్లాస్లో ఉండేవాళ్ళం కాదు. ఇప్పటికీ కూడా నా డిగ్రీలో అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఏ ఇయర్లో నాకు తెలియదు. అసలు ఈ సబ్జెక్ట్ అంటే నేను కంప్యూటర్స్ చదివాను, అందులో కంప్యూటర్స్ ఉంటుందని తెలుసు, ఆ కంప్యూటర్స్ ఇంకేంటి అని కూడా నాకు తెలియదు. ఇలా కాలేజ్కు వెళ్తూ మా ఇష్టానుసారంగా తిరుగుతూ గడిపేవాళ్ళం, డబ్బులు ఉండేవి కాదు, చాలా ఇబ్బంది అయిపోయేది, సరదాలకు అలవాటు పడిపోయాం, సినిమాలకు అలవాటు పడిపోయాం. ఇంకా ముందు ముందు ఏమైందంటే త్రాగుడికి కూడా బానిసలు అయిపోయాం. ఎవరో ఒకరు త్రాగడం చూసి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మేము కూడా తాగడం మొదలుపెట్టి త్రాగుడికి బానిసలు అయిపోయి డబ్బులు ఉండక ఫీజు డబ్బులు అని ఇంట్లో వేధించి బుక్స్ కానీ ట్యూషన్ ఫీజు అని బస్ ఫీజు అని చెప్పి రకరకాలుగా ఎగ్జామ్ ఫీజులు అని చెప్పి ఇంట్లో వేధించి డబ్బులు తీసుకొని వాటిని తాగడానికి సినిమాలకి షికార్లకి అమ్మాయిలతో క్యాంటీన్లో రెస్టారెంట్లో బయట షికార్లు తిరగడానికి ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇలా మా జర్నీ సాగుతున్నప్పుడు సడన్గా కాలేజీలో ఎగ్జామ్స్ అని ఎగ్జామ్ ఫీజు కట్టమంటే పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఒకరివైపు ఒకరు చూసుకుంటున్నాం, ఫీజు కట్టాలి ఎలారా ఏంటి అని చెప్పి నేను నా స్నేహితులు డిస్కస్ చేసుకొని మొత్తానికి
ఒకరి ద్వారా అప్పు తీసుకొని ఎగ్జామ్ ఫీజు కట్టడం జరిగింది. తర్వాత కానీ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళం, స్లిప్పులు కూడా పెట్టాం. స్లిప్పులు పెట్టి ఫస్ట్ టైం సాంస్క్రిట్ ఎగ్జామ్కి స్లిప్ పెట్టాను నేను. మా కాలేజ్ పేరు మారుమోగిపోయింది. సాంస్క్రిట్కి కూడా స్లిప్ పెట్టిన వాడు వీడు ఈ కాలేజ్ వ్యక్తి అని చెప్పి, ఈ కాలేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి అని చెప్పి మొత్తం ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ, ప్రతి రూమ్లో ఈ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి వీళ్ళు సాంస్క్రిట్కే స్లిప్పులు పెట్టారంటే ప్రతి ఎగ్జామ్కి పెడతారని చెప్పేసి ఒక ముద్ర కూడా పడిపోయింది మాకు. తర్వాత ఇంకా ఎందుకు మనల్ని ఖచ్చితంగా వెతుకుతారు అని చెప్పి స్లిప్పులు పెట్టలేదు మరి. కానీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వాళ్ళం, ఏదో మొక్కుబడికి అన్నట్లు కూర్చుండే వాళ్ళం, రాసేవాళ్ళం కాస్తంత. కొన్నిసార్లు మన ఎగ్జామ్ రాసే ప్లేస్ టీచర్ ముందు పడితే ఇంకా మనం రాయలేం, ఇంకేం చేయలేం, ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఇంకా లేచి టీచర్ వచ్చేలోపే ఆ మూవీకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎలా ఉండేది ఇలా చాలా జీవితాన్నంతా పాడు చేసుకున్నాం, చదువు పాడు చేసుకున్నాం. మునుపు బీదరికం అందులో ఉన్నప్పుడు కష్టపడి చదవాలి. మా అమ్మ వాళ్ళు కూల్ చేసుకుంటున్నారు, మేము కూల్ చేసుకోకూడదు. పొలం పండించుకుంటే అప్పట్లో మాకున్న ల్యాండ్లో పొలం పండిస్తే ఒక 2,000 రూపాయలు పొలం పండించడానికి ఖర్చు అయితే రాబడి 1,800 రూపాయలు వచ్చింది. ఇదేంటి నాన్న 200 నష్టం వస్తుంది, మరి మనం ఎందుకు ఇంత కష్టపడ్డాం అంటే, మరి మీ తాత ఇచ్చిన ల్యాండ్రా, మరి దీన్ని వదిలేస్తే అది బీడుభూమి అయిపోద్ది, తప్పదు మన నష్టమైన దున్నాలి పండించాలి అని చెప్పి మనల్ని పండించేవాడు. అయితే పొలం పండిస్తే నష్టం వస్తుంది, లేదంటే కూలి పని చేసుకోవాలి. ఇలాంటి స్థితిలో ఉన్న మనం ఇలా అయిపోతామేమో అని మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. కానీ మనం మాత్రం అవన్నీ గుర్తు చేసుకోం, వాటి వైపు ఆలోచించాం, వారి కష్టాన్ని చూడం, వారి కన్నీటిని చూడం, వారి బాధను చూడం. ముందు బీదరికంలో మంచి గోల్స్ పెట్టుకుంటాం. 4 రూపాయలు చూసేసరికి ఇంకా అవేమీ గుర్తుకురావు, ఇంకా వ్యసన పొరలై దారి తప్పిపోయి చదువునంతా వదిలేసి నిష్టానుసారంగా తిరుగుతాం, నిష్టానుసారంగా బ్రతుకుతాం. ఇది ఈ జీవితానికి ఏమాత్రము మంచిది కాదండి. ఖచ్చితంగా మన జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితులు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను, అలాంటి పరిస్థితుల్లో నేను బ్రతికాను, అలాంటి స్థితిలో నేనుండి డిగ్రీ మొత్తానికి ఫెయిల్ అయిపోయాను. 3 సంవత్సరాలు కలిపి 18 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. చూస్తే నెక్స్ట్ ఏంటి, నా పొజిషన్ ఏమి అర్థం కాలే. జాబ్స్కి ట్రై చేసేవాడిని, వచ్చేవి కాదు, ట్రై చేసేవాడిని, చాలా హార్డ్గా ప్రయత్నించేవాడిని. కానిస్టేబుల్ ట్రై చేసి 4 కిలోమీటర్స్ రన్నింగ్ కూడా చేశాను, కానీ చాలా సన్నగా ఉండేవాడిని. అప్పుడు చెస్ట్ సరిపోక ఆ ఉద్యోగం కూడా పోయింది. సో ఇలాంటి పరిస్థితి, జాబ్ ట్రై చేస్తే కుదిరేది కాదు, జాబ్స్ ఎప్పుడో పడేవి. డిగ్రీ అంటే పూర్తి చేద్దాం అంటే 18 సబ్జెక్టులు, ఏంటో పొజిషన్ నాకేం అర్థం కాలే. అప్పుడు ఎలా డిగ్రీ పాస్ అవ్వాలని చూసుకుంటే ఓ బ్రదర్ అన్నారు, ఇలా ఎగ్జామ్కి 4,000 కడితే చక్కగా నువ్వు రాయకుండానే పాస్ అయిపోవచ్చు అంటే, అలానే అప్పు చేసి అప్పటికే ఫీజులు ఏవి కట్టలే, మొత్తం డబ్బులను వాడేసి త్రాగేసి నచ్చినట్లు తిరిగి ఎంజాయ్ చేశాం. ఇప్పుడేమో ఎవరిస్తారు అప్పు, చాలా కష్టం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్రతిమలాడి 6 రూపాయలు వడ్డీ అని చెప్పి అప్పు చేశాం సర్టిఫికేట్ కోసం. చెడు సాహసాలు చేసేవాడిని, అనగా బాయ్స్ గర్ల్స్ కలిసి తిరిగే వాళ్ళం. ఇలా తిరుగుతున్నప్పుడు యవ్వన కాలం, కొన్నిసార్లు తప్పుడు పని చేసే పరిస్థితి కూడా ఎదురయ్యేది. దేవునికి నా పట్ల ఉన్న ప్రణాళిక చూడండి ఎలా ఉందో. నేను తప్పు చేద్దామని డిసైడ్ అయ్యేవాడిని, డిసైడ్ అయ్యి తప్పుడు కార్యానికి పరిగెత్తేవాడిని. కానీ ఏదో ఒక విధంగా అక్కడ తప్పు జరగకుండా దేవుడు ఆఫ్ చేసేవాడు. ఇలా ఒక్కసారి 2 సార్లు కాదండి,
చాలాసార్లు ఫ్రెండ్స్తో తిరిగిన ప్రతిసారి నా తోటి వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాత్రం ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించుకుని వచ్చేవాడిని. నేను తప్పించుకునేవాడిని కాదు, కానీ దేవుడు ఆ యొక్క తప్పు చేయకుండా తప్పించేవాడు. అయితే నా డిగ్రీ వరకు లైఫ్ ఎలా గడిచింది, అయితే దేవునిలోనికి నేను ఎలా వచ్చాను, ఎప్పుడు దేవుడు నా జీవితంలోనికి వచ్చాడు, ఎప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడంటే, నా ఇంటర్మీడియట్ తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయ్యే ముందు మా మాస్టర్ ఒక ఆయన ఆదిరాజు గారని, ఇప్పుడు నాకు బావగారు ఆయన, ఆయన ఇలా మా చర్చ్లో క్రిస్మస్కి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి, సరదాగా మన ట్యూషన్ పిల్లలందరూ రండి అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ పిలిచినప్పుడు, నేను ఇంటర్మీడియట్ వరకు కూడా ట్యూషన్ చదివేవాడిని, సో ఆ పరిచయం ద్వారా నేను ఆయన దగ్గరికి వెళ్ళి సరదాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి స్కిట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ రకంగా డ్యాన్సులు స్టేజ్లో క్రిస్మస్ టైంలో ఆ స్టేజ్ మీద డ్యాన్సులు స్కిట్లు నేను చేసినప్పుడు ఒక స్కిట్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేనే యేసుప్రభుగా దేవుని మాటలు పలుకుతానన్నమాట. సో ఆ మాటలు నేను పలికినప్పుడు సత్యమే కదా, ఇది నిజమే కదా, యేసు కూడా దేవుడు అయి ఉంటాడు, ఒక నిజమయంలో సత్యం ఉంది, ఏదో తెలియని ఆకర్షణ ఉంది అని చెప్పి నేను గ్రహించి, అప్పటి నుండి అనగా 2011 జనవరి నుండి ఫస్ట్ వీక్ నుండి నేను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. అది కూడా మా ఇంట్లో తెలిస్తే, హైందవ కుటుంబం కనుక ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించి కోప్పడతారు, ఇది మన ఆచారం కాదు, మన పద్ధతి కాదు, మనం ఎలా చేయకూడదు అంటారని చెప్పి, పక్క ఊరు నేనేదో ఆదివారం క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తాను అన్నట్లుగా పక్క ఊరు చర్చికి వెళ్ళాను కొద్ది రోజుల పాటు. తర్వాత ఇంట్లో తెలిసింది, కానీ వాళ్ళకి చెప్పాను నాకు దేవుడు అంటే ఇష్టం, నేను వెళ్తాను అని చెప్పి నీకు చెప్పాను, వెళ్ళు కానీ నువ్వు బాప్తిసం తీసుకొని నీ ఇష్టానుసారంగా ఆ చర్చిలో వాళ్ళలాగా నువ్వు బ్రతకడానికి వీల్లేదంటే నేను సరే అని చెప్పాను. అదే 2011 గుడ్ ఫ్రైడే రోజున నేను రక్షణ పొందుకోవడానికి సిద్ధపడ్డాను, దేవుణ్ణి కంప్లీట్గా తెలుసుకున్నాను, దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎలా ఉంటాడు, అసలు దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇంతవరకు నేను ఆరాధించింది ఏంటి, ఈ సృష్టిని ఎవరు చేశారు, ఇలా దేవుని గురించి కంప్లీట్గా నేను తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను రక్షణ పొందుకోవాలని చెప్పి 2011 గుడ్ ఫ్రైడే రోజున మా అమ్మకు కూడా చెప్పాను. అమ్మ ఇష్టపడలేదు, అయినప్పటికీ నేను రిక్వెస్ట్ చేశాను, లేదమ్మా ఇది నిజం, ఇది సత్యం, ఇది నేను పాటించాలి అని చెప్పి నేను మా అమ్మని రిక్వెస్ట్ చేస్తే, మా అమ్మే ప్రేమతో మరి నువ్వు బాప్తిసం తీసుకుంటే కొత్త బట్టలు వేసుకోవాలి కదా అని చెప్పేసి ప్రేమతో ఒక షర్ట్ కూడా కొనింది తను. అలా నన్ను గద్దించేది, కోప్పడేది, నన్ను ప్రేమించేది, నన్ను అర్థం చేసుకునేది మా అమ్మగారు. ఆమెను బట్టి నేను ఎప్పుడు సంతోషిస్తాను. తర్వాత నేను రక్షణ పొందుకున్నాను, కానీ చర్చికి వెళ్ళేవాడిని, ఆత్మీయంగా బ్రతికేవాడిని, చర్చిలోంచి బయటకు వచ్చాక ఫ్రెండ్స్తో కలిసేసరికి ఇంకా త్రాగుడు, ఫ్రెండ్స్తో తిరగడం, మరలా గర్ల్స్ బాయ్స్ కలిసి తిరగడం, ఇలాంటి సావాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు అంటే తెలుసు, ఆయనే నిజం కనుక, ఆయనే సత్యదేవుడు కనుక మనం ఆయన్ని నమ్మాలి, నమ్మి నీటి బాప్తిస్వం పొందాలి, వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అని వాక్యాన్ని నేను బలంగా నమ్మాను. సో అందుకని నేను రక్షణ పొందుకున్నాను, నా దేవుడు యేసు, నేను ఫిక్స్ అయ్యి ఇంకా నేను నమ్మాను. ఆ నమ్మకాన్ని బట్టి క్రీస్తులో క్రైస్తవునిగా నేను బ్రతుకుతున్నాను, కానీ దేవునికి ఇష్టము లేని కార్యాలను మాత్రం నేను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుకున్న స్నేహితులతో అలానే వ్యర్థంగా తిరిగేవాడిని, అలా తిరుగుతూ తర్వాత డిగ్రీ 3 ఇయర్స్ కూడా నా ఇష్టానుసారంగా బ్రతికాను. 2014 నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత నా బ్రతుకు ఏంటి, నా ప్రయాణం ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం ఉద్యోగం చేయాలి, నా ఫ్యామిలీని ఎలా నడిపించాలి, నా కుటుంబాన్ని
ఎలా మరి ముందుకు సాగించాలి అనే ఆలోచనలో నేను పడి ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడతాడు కదా, నాతో మాట్లాడు ప్రభువా, నేను ఏం చేయాలి అని అనుకునే సిచ్యువేషన్లో ఒకరోజు ఊర్లో ఒక పండుగ వచ్చింది. స్నేహితులు అందరం కలిసి మరలా తాగడం మొదలుపెట్టాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగుతూనే ఉన్నాను. ఈ చెయ్యి ఒక పక్క అంతా విపరీతంగా సలుపు వస్తుంది. సాయంత్రం అయింది, ఒక ఫ్రెండ్ అన్నాడు, డ్రింకింగ్ హెవీ అయ్యింది కదరా, అందువల్ల ఆ పెయిన్ వస్తుంది, నువ్వు ఇంకొక బియర్ తాగు, ఆ యొక్క పెయిన్ క్లియర్ అయిపోద్ది అని చెప్తే, నేను ఒక్కటి తాగాను కానీ క్లియర్ అవ్వలేదని ఇంకొకటి తాగాను అయినా క్లియర్ అవ్వలేదు. తాగుడు బాగా అలవాటు అయిపోవడం వలన అసలు ఎలాంటి మత్తు కూడా వచ్చేది కాదు నాకు. అంత మత్తులో కూడా నేను ఉండేవాడిని కాదు, ఒక నార్మల్గా అన్నీ తెలిసేవాడిగా ఉండేవాడిని. అసలు నేను తాగుతానని ఎవరికి తెలీదు. నా డిగ్రీ నా క్లాస్మేట్స్తో తప్ప నా ఫ్రెండ్స్కి, ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికి, నా ఫ్యామిలీకి ఎవరికి తెలీదు. అంత సీక్రెట్గా నేను తాగేవాడిని, అంత జాగ్రత్తగా ఉండేవాడిని. సో ఆ పెయిన్కి నేను తట్టుకోలేక ఆ రోజు రాత్రంతా నా ఫ్రెండ్ ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి అందరూ తాగి ఉన్నారు కనుక అందరూ మేడ మీద పడుకున్నాం. అందరూ మేడ మీద పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు, చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది, కత్తితో చెయ్యి నరికేసుకోవాలన్నంత పెయిన్ వస్తుంది. ఆ టైంలో ఇంకా నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించేవాడు దేవుడే అని నాకు ఆలోచన కలిగింది. కానీ డాక్టర్ కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి డాక్టర్స్ దగ్గర కూడా నేను పరిగెత్తాను. రాత్రి 1 గంట ఆ టైంలో ఊర్లో ఉన్న ఆ చిన్న చిన్న డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాను. ఎవరు మరి తలుపు తీయలేదు, నాకు ఏ రకమైన మందులు కూడా అందలేదు. సో ఫైనల్గా నా ఫ్రెండ్ దగ్గర ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఉంటే వేసుకున్నాను. అది వేసుకున్నా కూడా చాలాసేపు అయింది కానీ ఆ పెయిన్ తగ్గలేదు. ఇంకా అప్పుడు నాకు అనిపించింది, చాలాసార్లు చర్చిలో నేను దేవుని వాక్యం విన్నప్పుడు పాస్టర్ గారు చెప్పేవాళ్ళు యేసుక్రీస్తు పరమ వైద్యుడు అని. అంటే వైద్యులకే వైద్యులను చేసిన వాడు, వైద్యులకి జ్ఞానం ఇచ్చిన వాడు, మెడిసిన్ తయారు చేసిన వాడికి జ్ఞానం ఇచ్చిన వాడు, ఆయన కంటే పరమ వైద్యుడు ఎవరూ లేరు, ఆయనే పరమ వైద్యుడు అని మాటలు బాగా గుర్తొచ్చినప్పుడు ప్రభువా ఇంకా నన్ను క్షమించండి అని ఒక తీర్మానం తీసుకున్నాను. ఇంకెప్పుడు ఈ మందు జోలికి వెళ్ళను, నీకు ఇష్టం లేదు, ఇదిగో పాత్రలో వేయబడుతుంది, ఎర్రగా కనిపిస్తుంది, ఆ పాత్రలోనిది త్రాగకూడదు, ముట్టకూడదు అనే మాటలను నేను గుర్తు చేసుకున్నాను. ఇంకెప్పుడు వీటిని ముట్టనయ్యా, నీకు ఇష్టం లేదు కదా,

చాలా ఏడ్చాను. ఏంటి ప్రభువా, నేను అడగగానే నువ్వు వెంటనే కార్యం చేశావు. నేను మెడిసిన్ వేసుకున్నాను కానీ తగ్గలేదు. నా ఫ్రెండ్స్ ఏవో ట్రిక్స్ ఉపయోగించారు కానీ నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల ఇవ్వలేదు. ఒక్కసారి నిన్ను అడగగానే వెంటనే నా మాట విన్నావు. క్లియర్గా చెప్పాలంటే ఒక త్రాగుబోతుని నా మాట విన్నావు. కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగిన వ్యక్తిని నా మాట విన్నావు. నా తల్లిదండ్రులు నన్ను పెంచాలనుకునే విధానంలో నేను లేను. పేదవాళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ సంపాదనతో నన్ను చదివిస్తే వాటిని వ్యర్థంగా పాడు చేసి త్రాగి వ్యర్థమైన అలవాట్లలో నేను బ్రతికి వాళ్ళ దగ్గర ఏదో మంచిగా నటిస్తూ వాళ్ళు నన్ను గొప్పగా నా బిడ్డ చదువుకున్నాడు మంచి స్థితిలో ఉంటాడని గర్వంగా వాళ్ళు చూస్తుంటే ఇలాంటి తప్పుడు దారిలో నేను బ్రతికాను, నాలాంటి వాడి మాట నువ్వు విన్నావు అని చెప్పి చాలా సంతోషించాను, చాలా ఏడ్చాను. ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా ఇంకెప్పుడు ఆ వైపు చూడలేదు. ఎవరైనా తాగే వాళ్ళు చూస్తే నేను చాలా అసహించుకుంటాను. ఒకప్పుడు నేను ఎలాంటి వాడినా అని వాళ్ళని చూసి ఇంత దరిద్రంగా ప్రవర్తించానా అని చెప్పి నన్ను నేనే అసహించుకుంటాను. ఇది పాప బ్రతుకని నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి. ఆ రోజు ఆ పరిస్థితి నన్ను విడిపించింది పాపం నుంచి. ఈరోజు నీకున్న పరిస్థితులు విడిపించాలి అని పరిస్థితి వచ్చే వరకు చూడకు, ఇప్పుడే మారు మనసు పొందు. దేవునికి ఇష్టం లేనిది నువ్వు విడిచిపెడతానంటే నువ్వు ఎలాంటి వాడివైనా నీ మాట ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా గర్విష్టి, కానీ మంచి అధికారంలో ఉండి కూడా ఆయనకి ఒక వ్యాధి ఉండడం ఆయనకు ఒక ముళ్ళయింది. అది దేవుని సేవకుని దగ్గరికి ఎలీషా దగ్గరికి పంపించింది. ఎలీషా గారు చెప్తారు, నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీకు స్వస్థత వస్తుందంటే ఆయన గర్వంగా నేను ఎందుకు మునగాలనుకుంటారు. తర్వాత మాట విని వెళ్ళి మునిగి 7 సార్లు మునిగిన తర్వాత స్వస్థత పొందుకుంటాడు, ఆయన తీర్మానాలు తీసుకుంటాడు. అటువంటి జీవితాన్ని నేను ఆ రోజు ఒక సమర్పణ, నయమానులాగా ఒక సమర్పణ జీవితాన్ని నేను కలిగి ఉండాలని నిర్ణయించుకొని దేవుణ్ణి క్షమించమని, నా పాపములన్నీ క్షమించండి, ఇక మీదట నేను నూతనమైన జీవితాన్ని పొందుకోవాలి, ఇప్పుడే నేను పరిశుద్ధాత్మతో నేను రక్షణ పొందుకున్నాను అని నమ్మి వెంటనే ఈరోజు నుంచి నేను నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పి నా పాపములన్నీ ఒప్పుకొని దేవునిలో దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుతూ ఏ పని నాకు దొరికితే ఆ పని చేసేవాడు. టీచర్గా ఒక స్కూల్లో వాలంటీర్గా పనిచేశాను. ప్రతి పని ఒక కంపెనీలో పనిచేశాను. ఇలా ప్రతి పని చేస్తూ నా సమయం, ఖాళీ సమయంలో దైవ సేవకునితో కలిసి, ఆయనతో కలిసి గృహాలు దర్శించడానికని, ఆయనతో కలిసి బాగులేని వారి దగ్గరికి వెళ్ళడానికని చెప్పి ఇలా పరిచర్లో సహాయకుడిగా ఉండేవాడిని, మందిరంలో పనిచేసేవాడిని, దైవ సేవకులకి పరిచర్ చేసేవాడిని, దేవుని పరిచర్ను చాలా నేర్చుకున్నాను. ఆ సమయంలో ఇంకా నేను లైఫ్లో ఇంకా ఎదగాలని చెప్పి నేను వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాను. మొదట ఒక వ్యాపారం చేశాను, ఆ వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆ వ్యాపారం కొరకు అప్పు చేశాను. 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీతో అప్పు చేసి ఆ వ్యాపారం చేశాను. ఆ వ్యాపారం నష్టపోయాను. తర్వాత ఇంకొక వ్యాపారం చేశాను, 1 లక్షల్లో వ్యాపారం, అందులో కూడా నష్టపోయాను. 1 లక్షలు నష్టపోయినా కూడా 1 లక్షల అప్పులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెలా ఇంకేం చేయాలి అని ఆలోచిస్తే, ఇన్ని 1 లక్షల అప్పులు తీరాలంటే ఇంకా మనం 1 లక్షల్లోనే బిజినెస్ పెట్టాలని చెప్పి 1 లక్షల్లో బిజినెస్లు చేసుకుంటూ పోయాను. 1 లక్షల్లో అప్పులు అయిపోతూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో సుమారు 15 లక్షల వరకు అప్పు అయిపోయాను. ఇంకా నా లైఫ్ ఒక్కసారి మరలా స్టన్ అయిపోయాను, ఒక్కసారి బ్లాంక్ అయిపోయాను.

0: ఆగిపోయినట్టు అనిపించింది. ఇన్ని లక్షల ఉన్న భూమిని కూడా అమ్మేశామే, ఒక్క సెంటు భూమి కూడా లేదే, వ్యాపారాలన్నీ నష్టపోతున్నాను, ఈ ఉద్యోగము దొరకట్లేదు, ఓ చిన్న ఉద్యోగం చేస్తూ అప్పులు తీర్చలేను, ఆ ఉద్యోగం చేస్తూ బ్రతకలేను, ఇప్పుడేంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పి నేను చాలా గందరగోళంగా చాలా భయాందోళనగా ఉన్నాను. అయితే నిండా అప్పుల్లో మునిగిపోయి చాలా బాధల్లో ఉన్నప్పుడు ఒకరోజు బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాను, ఇంకా నాకు ఏ ఆధారం లేదు, దేవుడు ఒక్కడే ఆధారం, దేవుడు ఒక్కడే ఆధారం అన్న టైంలో నేను ఏడుస్తూ కూర్చోకూడదని చెప్పి టీవీలో ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే వింటున్నాను కానీ నా మనసు నెమ్మదిగా లేదు, చాలా వేదనతో ఉంది. ఆ టైంలో ఆ దైవ సేవకుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, ఇలా నేను చాలా వ్యాపారాలు చేశాను, చాలా ఉద్యోగాలు చేశాను, దేంట్లో నేను స్థిరపడలేదు, వ్యాపారాలన్నీ నష్టపోయాయి, నా పరిస్థితులను బట్టి నా కుటుంబం కూడా నన్ను తృణీకరించే పరిస్థితి వచ్చింది, నన్ను మెచ్చుకునేవారు లేరు, నా అవసరము ఎవరికి లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నా బ్రతుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా సేవకురా, నేను నా పనిలో వాడుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, అందుకే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలము కాకున్నట్లు నేనే చేసి ఉన్నాను, నువ్వు నా పని చేయాలి, అందుకనే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలం కావట్లేదు, నువ్వు ఇంకేం చేయాలనుకున్నా, ఇంకే వ్యాపారం చేయాలనుకున్నా, ఏ ఉద్యోగం చేయాలనుకున్నా నువ్వు ముందుకు వెళ్ళలేవు, నేను నా పనికి ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా పనికి రా, నువ్వు నా పని చేయి, నా సేవ చెయ్యి, నువ్వు నా పనిలో నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటాను, నీ పరిస్థితులన్నిటి నుంచి విడిపిస్తాను, ఇంతకు రెండింతలు నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక మందికి నిన్ను జనముగా చేస్తానని ఆ సేవకునితో మాట్లాడిన మాటలు స్పష్టంగా నాతో మాట్లాడినట్టు అనిపించిందండి. అప్పటికే అనేక సార్లు నేను దైవ సేవకునితో తోడుగా ఓ జత పనివాడిగా సహాయకుడిగా ఉండేవాడిని, సండే స్కూల్ పరిచయం నడిపించేవాడిని, మా యొక్క ఆత్మీయ తండ్రి గారి ఒక బ్రాంచ్ను కూడా వాక్య పరిచయం నడిపించేవాడిని. ఇలా నేను దేవుని పనిలో ఉన్నప్పుడే దేవుడు నన్ను అనేక మార్లు పిలిచాడు. అనేక మార్లు ఆయన నన్ను పిలిస్తే నాకు ఇంకా క్లారిటీగా నువ్వు నాతో మాట్లాడాలని దేవునితో నేను ఒక విధమైన తీర్మానం నేను చేసుకున్నప్పుడు అది నాకు ఆ రోజు బెడ్ మీద కూర్చొని ఆ దైవ సేవకుడు చెప్తున్న సాక్ష్యం వింటున్నప్పుడు గుర్తొచ్చింది. అయితే నేను దేవుని పనికి ఏర్పాటు చేయబడ్డాను, దేవుడు నన్ను అనేక సార్లు పిలిచాడు, నేను అనుకున్నాను కదా నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడతాయి కానీ నేను రాలేను అని. అంత స్పష్టంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు, నేను దేవుని సేవకు నేను ఏర్పాటు చేయబడ్డాను, దేవుని పనిలో నేను ఉండాలి అని చెప్పి నేను ఒక తీర్మానం తీసుకున్నాను. తర్వాత పరిచర్యలో దేవుని సేవకులతో సపోర్ట్గానే ఉన్నాను. పరిచర్యలో ఎక్కడ ఎలా ఏ ప్రాంతంలో పరిచర్య చేయాలనేది నాకు తెలియలేదు. సో అంతవరకు దేవుని పిలుపు వరకు ఆత్మీయ తండ్రి తన పరిచర్యలో సహాయంగా తోడుగా ఉందామని చెప్పి నేను పరిచర్యలో ముందుకు వెళ్తున్నాను. అలాంటి టైంలో ఆత్మీయ తండ్రి గారు తన కుమార్తెను ఇచ్చి నాకు వివాహం చేయడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళతో కలిసి వారి కుటుంబంలో ఒక్కరుగా జీవించడం జరిగింది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ముందు పరిచర్యలో బైబిల్ ట్రైనింగ్ అనేది అవసరము అని తెలుసుకొని ఒక 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడే దైవ సేవకుల ద్వారా అభిషేకించబడడం కూడా జరిగింది. తర్వాత ఆత్మీయ తండ్రి చెప్పారు, మనకి ఇంత పరిచర్య ఉంది కనుక నువ్వు నా అల్లుడు అని కాదు, నువ్వు ఇంత పరిచర్య ఉంది ఎవరో ఒకరు సహాయంగా ఉంటేనే కానీ నేను ఈ పరిచర్యను ముందుకు నడిపించలేను. సో కనుక ఇంత పెద్ద పరిచర్యలో నీ సహాయం కావాలి. నువ్వు ఖచ్చితంగా సేవకు సిద్ధపడ్డావు, సేవకు పిలువబడ్డావు. కనుక నా తర్వాత మోషే తర్వాత యోహోషువ ఎలా అయితే ఇజ్రాయేలు ప్రజలకి అవసరమో అలా నువ్వు ఖచ్చితంగా ఒక యోహోషువలాగా ఈ యొక్క సంఘానికి ఈ పరిచర్యకు నువ్వు అవసరము అని చెప్పినప్పుడు నేను దేవునితో మాట్లాడాను, ప్రభువా నాకు ఇది నిజమా, నేను ఇక్కడే ఉండాలా, నాకు తెలీదు. అయితే దైవ సావకుని చెప్పినట్లు నేను నీ స్పష్టత తెలుసుకునేంత వరకు నేను నీ దాసునితో సహకారిగా తోటి దైవ సావకునిగా నేను కొనసాగుతాను, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు అని నేను సేవలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒకరోజు నాతో స్పష్టంగా వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నా దాసునికి సహకారిగా నేను నిలబెట్టుకున్నాను, నా ఈ దాసుని తర్వాత పరిచర్యలో నీవు ఈ సంఘాన్ని నడిపించాలి, కనుక నువ్వు దాసునితో సహకారిగా ఈ జీవితాన్ని కొనసాగించు, ఈ పరిచర్యలో ముందుకు సాగు, నీ పరిస్థితులన్నిటి నుంచి నేను విడిపిస్తానని చెప్పి దేవుడు అన్నప్పుడు సరే నీ సేవలో కొనసాగుతున్నాను, అయితే దైవ సేవకులతో సహకారిగా నేను ఉంటున్నాను, అయితే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, వాటిని వడ్డీలు కట్టాలి. ఎలా ఈ పరిస్థితి సహకారిగా అంటే కానుకలు పరిచర్యలో ఇవేమీ కాదు, ఏ రకమైన ఆర్థిక పరమైన సహాయం లేదు. అయితే దైవ సేవకులతో ఉండడం వలన నేను నా భార్య తర్వాత దేవుడు పిల్లల్నిచ్చాడు, ఇద్దరు పిల్లల్ని, ఒక బాబు ఒక పాప, ఫ్యామిలీ అంతా ఆ దైవ సేవకులతో సహకారిగా ఉంటూ పరిచర్యలో ముందుకెళ్తున్నాం. దేవుడా నా సమస్యలు తీర్చువాడు నువ్వే అని దేవుని వైపు నేను చూస్తూ ఉన్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇంకా ఈ పరిస్థితి నుంచి విడిపించబడాలి. ఇప్పుడు పరిచర్యలో ఉన్నాను, దైవ సేవకునితో ఉన్నాను, కానీ ఆర్థికంగా మరి నా పరిస్థితి బాగాలేదు. పరిచర్యలో వచ్చిన డబ్బులన్నీ నా అప్పులు తీర్చడానికే నేను వాడుకుంటే ఇంకా ఈ సంఘంలో జరుగుతున్న అనేక కార్యాలు ఉన్నాయి, అవన్నీ ఆగిపోతాయి. నేను దైవ సేవకుని విషయం మేరకు నేను అడగను, నేను ఆయనకి నా పరిస్థితులు ఏవి చెప్పను, నేను నీకే చెప్తా, నువ్వే నా పరిస్థితి నుంచి విడిపించని నేను దేవునితో ఒక నిబంధన చేసుకుంటూ చాలా కష్టమైన పరిస్థితి, నలిగిపోతున్నాను, పరిచర్లో ముందుకెళ్ళలేకపోతూ ఉన్నాను, చాలా కష్టంగా ఉంటుంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఈ 15 లక్షల అప్పులు నేను ఎలా తీర్చాలి అని నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, వడ్డీలతో కలిసి 17 లక్షల రూపాయలు అయింది. ఈ పరిస్థితిలో నేనేం చేశానంటే నా తండ్రి గారు నాకు కట్టిన ఇల్లు, ఆ ఇల్లు మీద నేను లోన్ తీసుకురావడం జరిగింది. 13 లక్షల రూపాయలు లోన్ తీసుకొచ్చాను. లోన్ తీసుకొచ్చి అవి కటింగ్లన్నీ పోయి ఒక 12 లక్షల రూపాయలు వస్తే అందులో నేను 12 లక్షల రూపాయలు అప్పులు తీర్చగా ఇంకా 5 లక్షల రూపాయలు ఉండిపోయింది. ఇంకా 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలకి వడ్డీ కట్టాలి. ఈ యొక్క లోన్కి నెలకి 20,000 రూపాయలు సుమారు నేను లోన్కి ఈఎంఐ కట్టాలి. ఇలా వెళ్తున్నప్పుడు ఇవన్నీ కలిసి మరికొద్ది సంవత్సరాల్లో మరలా లోన్గానే కడుతున్నాను, అప్పులకు వడ్డీలు కడుతున్నాను, ఇవి కట్టడానికి అప్పులు చేస్తూ ఉన్నాను. ఇలా మరలా 5 లక్షల అప్పు కాస్త మరలా 17 లక్షలు అయిపోయింది. అప్పు 17 లక్షలు, లోను 13 లక్షలు, సుమారు 30 లక్షల రూపాయలు. ఈ పరిస్థితుల్లో చాలా దుఃఖంతో ప్రభువా నీ పరిచర్య పిలిచావు, నేనేం చేయాలి, ఎలా అప్పులు పెరిగిపోతూ వచ్చాయి, ఒక రూపాయి కూడా తీరలేదు, ఇప్పుడు 30 లక్షల రూపాయలు అప్పులతో ఉన్నాను, ఎలా ప్రభువా అని నేను ఒకరోజు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాను. అప్పుడు దేవుడు ఒక ఆలోచన కలిగించాడు, నువ్వు నా పరిచర్యకు వచ్చావు, ఏం చేస్తున్నావు, ఆదివారం వాక్యం చెప్తున్నావు, శుక్రవారం వాక్యం చెప్తున్నావు, ఏదో పాస్టర్స్ మీటింగ్ ఉంటే వెళ్తున్నావు, ఏదో ప్రేయర్ ఉంటే వెళ్తున్నావు, నువ్వు నా పరిచర్య ఏం చేస్తున్నావు అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే అవును నేనేం పరిచర్య చేస్తున్నాను, నేనేమి చేయట్లేదే అని చెప్పి ఒక్కసారి నాలో ఆలోచన కలిగింది. అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభువా ఏ ప్రేయర్ లేనప్పుడు నాకున్న సమయాన్ని నీ సువార్తలో నేను గడుపుతానని చెప్పి దొరికిన సమయం అంతా ఒక్కొక్క రోజు నాకు దొరికినప్పుడు ఒక ఊరు వెళ్ళిపోయేవాడిని, డోర్ టు డోర్ వెళ్ళి పత్రికలు పంచుతూ సువార్త చెప్పుకుంటూ ఇలా నేను వెళ్తున్నప్పుడు దేవుడు ఒక 3 రోజులు సువార్త జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. ఒక దైవ సేవకుడు వచ్చి నా దగ్గరికి వచ్చి నీకు అవసరమని నాకు అనిపిస్తుంది, నీకు ఏ అవసరమో నాకు తెలియదు, ఇదిగో దేవుడు నీకు ఇవ్వమన్నాడని చెప్పి 150,000 రూపాయలు నా చేతిలో పెట్టారు. ఒకసారి నా కళ్ళంబడ నీళ్ళు తిరిగాయి. ఏంటిది అని ఒకసారి నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇగో నువ్వు నా పరిచర్య చేయట్లేదు అని అన్నప్పుడు నీ పరిచర్య చేస్తానని చెప్పి తీర్మానం కలిగి నిజమైన పరిచర్యను సువార్తను నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇదిగో నేను నీకు తీర్మానం చేస్తూ ఉన్నాను, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు నేను నీకు ఇస్తానని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతుంటే అప్పుడు 150,000 రూపాయలు నేను 3 రోజులు సువార్త చేశాను. అంటే 3 సువార్తలకి ఒక్కొక్క 50,000 చెప్పిన 150,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాను. చాలా సంతోషించాను. ఇంకా రుచి చూశాను కదండి. ఏంటి ఎవరైనా వంట బాగా చేశారనుకోండి, వాళ్ళు రుచి చూశాక వాళ్ళు ఇంకెప్పుడు మనకి ఫుడ్ తెస్తారని చూస్తాం కదా, అలా రుచి చూశాను కదండి. ఇంకా నాకు ఇంకా అవకాశము దొరికిందని చెప్పేసి నేను సువార్తకి వెళ్తూ ఉన్నాను, ఆయన 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. సువార్తకి వెళ్తూ ఉన్నాను 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సంఘటన అండి ఇది, గొప్ప కార్యం. ఒకరోజు మాత్రం నా భార్య ఏమో 25,000 రూపాయలు వచ్చాయని నా చేతిలో పెట్టింది. నేను ఆ రోజు చర్చిలో ఒక మూలన కూర్చొని, ఏంటి ప్రభు నువ్వు ఎప్పుడు 50,000 రూపాయలు ఇస్తావు కదా, ఈరోజు ఏంటి 25,000 ఇచ్చావు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఆ రోజు నాకు స్పష్టంగా తెలియజేసిన విషయం చూడండి. ఆ రోజు ఒక ప్రేయర్ ఉండడం వలన మేము మధ్యాహ్నం వరకే స్వార్థ చేశాం. అది నాకు గుర్తొచ్చి ఓ నేను హాఫ్ డే వర్క్ చేశాను కనుక నాకు హాఫ్ శాలరీ ఇచ్చావా ప్రభు అనుకున్నాను నేను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అది ఎందుకు జరిగిందని నాకు అనిపించిందంటే నిజంగానే దేవుడు ఒక్కరోజు స్వార్థ చేసిన దానికి 50,000 ఇస్తున్నాడు అనేది నాలో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఆ యొక్క సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడనిపించింది. అందుకని ఆ రోజు హాఫ్ డే నేను స్వార్థ చేయడం వలన 25,000 రూపాయలు వచ్చిందని నాకు అనిపించింది. దేవుడా నీకు మాత్రం ఖచ్చితంగా నీ లెక్క మాత్రం క్లియర్ అనిపించింది నాకు. నిజంగానే మనం లెక్కలు తప్పుతాం కానీ దేవుడు మాత్రం ఆయన లెక్కలు తప్పడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు కదండి, నువ్వు స్వార్థ చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి. సో కనుక ఆ రకంగా దేవుడు సుమారు ఎన్నిసార్లు సువార్తకి వెళ్తే అన్నిసార్లు అప్పులు తీరుస్తూ వచ్చాడు. ఒకసారి ఏమైందంటే ఒకరోజు సువార్త చేశాను, సుమారు 10 రోజులు అయిపోయింది, రావాల్సిన 50,000 ఇంకా రాలేదు. నేను చాలా బాధపడుతున్నాను, సంఘంలో కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నాను, ప్రతి వారం చెప్తూ ఉన్నాను, ఇగో నేను సువార్త చేసిన ప్రతిసారి దేవుడు నాకు 50,000 రూపాయలు ఇస్తున్నాడని. కానీ ఈసారి 50,000 రూపాయలు రాలేదు, 10 రోజులు అయిపోయింది. ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి దేవుడు 50,000 ఇస్తాడు కదా, ఈసారి రాలేదే అని కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉంటే నేను కొంచెం బాధపడుతున్నాను, కానీ ధైర్యంగా ఒక మాట చెప్పాను, దేవుని కార్యాలు మన జీవితంలో ఆలస్యం అయ్యాయంటే అది అమృతమే కానీ విషం కాదు. మనం దేవుని కార్యాలు ఆలస్యం చేస్తే అది మనకు విషమవుతుంది. నేను దేవుని కార్యాలు ఆలస్యం చేశాను, అప్పుల్ని ఇంకా పెంచుకున్నాను, అది నాకు విషమైంది. కానీ దేవుడు నా జీవితంలో కార్యం ఆలస్యం చేస్తున్నాడంటే అది నాకు విషం కాదు, అది అమృతమే అని ఆ రోజు ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత రోజే నాకు 3,00,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా దేవుడు నాకు అప్పులు తీరుస్తూ ఉంటుంటే నాలో భారం దిగిపోతూ ఉంది. విస్తారమైన పరిచర్యలో దేవుడిలో వాడబడుతూ ఉన్నాను, ఆయా ప్రాంతాలకు పిలువబడుతూ ఉన్నాను, ఆయా గ్రామాల్లో ఆయా సేవకుల సంఘాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాను, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, సంఘంలో కూడా విరివిగా వాడబడుతూ ఉన్నాను. దేవునిలో నేను పనిచేస్తూ ఆ పని కష్టం అనుకోకుండా సంతోషంగా నేను సాగుతున్నప్పుడు దేవుడు నా భారాన్నంతటిని తొలగిస్తూ ఉండగా నేను దేవుళ్ళు ఆనందిస్తూ ఉంటుంటే ఈ ఆనందమే ఈరోజు నేను కలిగి ఉన్న ఈ ఆనందం, ఈరోజు నేను కలిగి ఉన్న నెమ్మది, ఈరోజు నా బ్రతుకు చాలా సంతోషంగా ఉంది. నేను మంచి భార్య, నన్ను అర్థం చేసుకునే భార్య, నాకు సహకారి అయిన భార్య, మంచి భార్యనిచ్చాడు దేవుడు, చక్కని పిల్లల్నిచ్చాడు, చక్కగా ప్రార్థిస్తారు, పాటలు పాడతారు, చిన్నవాళ్ళే దేవుడిలో చక్కగా బలంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంత చక్కని అందమైన జీవితాన్ని ఈరోజు నేను కలిగి ఉన్నానంటే, గడిచిన కాలంలో ఎంతో భయంకరంగా బ్రతికాను, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాను, కుటుంబానికి ఇష్టం లేకుండా బ్రతికాను. నా తల్లి నా బ్రతుకంతా తెలిసిన తర్వాత నా కొడుకు వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు, నా పెద్ద కొడుకు ఉన్నాడు వాడి వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదని చెప్పుకునేది, చాలా బాధపడేవాడిని. దేవుడు నాకు ఈ పరిస్థితిని నువ్వు ఒకరోజు మారుస్తావని చెప్పి చాలా వేదన చెందాను. ఈరోజు నా తల్లిదండ్రులు నన్ను చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు, నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం. ఎంతటికి కారణం దేవుడే. మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు చెవియొగ్గి, దేవుని మాటను, దేవుడి చిత్తాన్ని వెతుకుతూ ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తామో, దేవుడు మన జీవితాన్ని గొప్పగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు, తలదించిన చోటని తలెత్తుకునేలా చేస్తాడు, నీ అవమానాలన్నీ ఆశీర్వాదంగా మారుస్తాడు, నీ నిందలన్నీ దీవెనకరంగా మారుస్తాడు. ఈ జీవితాన్ని మీరు పొందుకోవాలని ఆశపడుతున్నారా? దేవుని మాట వినండి, దేవుని చిత్తానుసారంగా బ్రతకండి, దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టండి, దేవుని కార్యాలు చేయడానికి తీర్మానం కలిగి ఉండండి.
1: ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
0: గొప్పగా దేవుని,
1: కొన్ని చోట్ల నా పేరు చెప్పడానికి కూడా కొంచెం తడబడుతూ ఉంటారు. ఒక చోట ఇలా సభలు జరుగుతుంటే నన్ను పిలవటానికి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి షేక్ మడ్ర గారు వచ్చి మక్బులనో రాలేక మన మధ్యలో ఇప్పుడు మడ్ర గారు వచ్చి వాక్యం అందిస్తారనేసి ఒక ఆయన అన్నారు. ఒక ఆయన అంటారు, ఇప్పుడు మన మధ్యలో మబ్బులు గారు వచ్చి దైవవర్తమానం అందిస్తారన్నారు. దేవుని బిడ్డలారా, నా పేరు షేక్ మక్బూల్, గూ కాదు కు, మక్బూల్ అనగా దేవుడు నీవు ఆశించినది అనుగ్రహించును అని అరబిక్ భాషలో ఆ మాటకి అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ పేరు మార్చబడలేదు. మక్బూల్ అనే మాటకు నీవు ఆశించినది సృష్టికర్త అయిన దేవుడు నీకు దయచేయును అని ఆ మాటకి అర్థం. ప్రియులారా, ఈ లోకంలో ఒక మనుషుడు నిజానికి సృష్టికర్త అయినటువంటి దేవుని యొద్దకు రావాలి అంటే మూడే మూడు కారణాలు. ఒకటి డబ్బన పోవాలి, రెండు జబ్బన రావాలి, మూడు శిక్షణ పడాలి. ఈ మూడిట్లో ఏదో తన జీవితంలో జరిగినప్పుడు వాడు తప్పనిసరిగా తనను సృష్టించిన దేవుని దగ్గరికి రావటం ఖాయం. ప్రియులారా, యేసు ప్రభువు నా రక్షకునిగా అంగీకరించి 16 సంవత్సరాలు దాటి 17వ సంవత్సరం రాబోతుంది. మా కుటుంబములో 4 అక్కలు 3 అన్నదమ్ములు. కుటుంబంలో నేను ఆఖరివాడిని, వయసులు అందరికన్నా నేనే చిన్నవాడిని. నాకు పైగా 2 అన్నయ్యలు 4 అక్కలు. మా స్వగ్రామం రాజమండ్రి మస్జీద్ సెంటర్, జాంపేట మస్జీద్ సెంటర్. ఇప్పటికి కూడా మా బంధువులు చాలామంది, కొందరు ఆ మస్జీద్కి వెళ్తున్న వారు ఉన్నారు. ప్రియులారా, గత 16 సంవత్సరాల క్రిందట మా తండ్రి గారు చనిపోయి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైబడింది. మా చిన్నతనంలో మా నాన్నగారు చనిపోయారు. ఆ కారణాన్ని బట్టి కుటుంబంలో చాలా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనవి. కులానికి ఇస్లామును కలిగి ఉన్నాం, పేరుకి ముస్లిమానుగా ఉన్నాం. కుటుంబ పరిస్థితి చూస్తే చాలా నిస్సహాయ స్థితిలో ఉంది. తండ్రి చనిపోయారు. మా అన్నయ్య అయితే కాఫీ హోటల్లో కప్పులు తీసేవాడు. వాడికి రోజంతా కష్టపడి పనిచేస్తే 1.5 రూపాయల జీతం ఇచ్చేవారు. ఆ 1.5 రూపాయల వాడికి పెట్టే ఉదయం ఇడ్లీ సాంబారు, మధ్యాహ్నం పెట్టే భోజనం కొంతవరకు తిని కొంతవరకు పొట్లాల కింద కట్టి దాచుకొని సెకండ్స్ సినిమాలు అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పోయి పడుకున్న మాకు లేపి మాకు పెడుతుండేవాడు మా అన్నయ్య. మా తల్లిగారు అయితే మెయిన్ బజార్లో పని చేయటానికి వెళ్ళేది. పప్పు, చింతపండు, బియ్యం శుభ్రం చేయటానికి పప్పులు కొట్టుకు బియ్యం కొట్టుకు వెళ్ళి పనిచేసేది. రోజంతా తాను కష్టపడితే 4.5 అంతా అప్పట్లో జీతం. ఆ రోజంతా కష్టపడితే ఇచ్చేవారు. మా కుటుంబ పరిస్థితి ఆ విధంగా ఉంటుండేది. తండ్రి చనిపోయారు, 13:30 తాటికింట్లో అద్దుకుండేవాళ్ళం. వర్షం తీళ్ళంతా కారిపోయేది. అక్కడ చెంబు, అక్కడ దాకా, అక్కడ ఒక తెప్పాళ పెట్టుకొని వర్షం అంతా తగ్గిన తర్వాత మరల గోనుగుడిలో దృష్టి పడుకునేవాళ్ళం. ఇది నా కుటుంబ పరిస్థితి. ఎప్పుడైతే తండ్రి చనిపోయారో, ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైతే ఎదురైనాయో, అప్పట్లో నేను చదువుకుంటున్నాను 1వ తరగతి. ఇప్పటికి కూడా నేను చదివింది 1వ తరగతే, అంతకుమించి నేను ఎక్కువ ఏం చదవలా. ఆ 1వ తరగతి చదువుతున్న సమయంలో తండ్రి చనిపోయారు, ఇబ్బందులు ఎదురైనాయి. అప్పట్లో నన్ను స్కూల్ మానిపించి స్కూటర్ మెకానిక్, అంటే బళ్ళు రిపేర్ చేసే వ్యక్తిగా మా బంధువుల యొక్క షాపులో నన్ను, మా ఒక అన్నయ్య షేక్ సలీం, మా ఇద్దరిని కూడా పనిలో పెట్టడం జరిగింది. ఇద్దరం పని అంతా నేర్చుకున్నాం. వయసులో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నాం. బళ్ళు వాటర్ సర్వీసింగ్ చేయటం, బళ్ళు రిపేర్ చేయటం, ఆ విధంగా క్రమేపంగా మెకానిజం పనంతా కూడా నేర్చుకుని రాజమండ్రిలో ఒక చిన్న బడ్డీ అద్దెకు తీసుకొని ఒక షాప్ నేను పెట్టుకోవడం జరిగింది. రోజంతా పని చేస్తే ఒక 30-40 రూపాయలు వచ్చేవి నాకు. ఇలాగా పని బాగా పెరిగే కొలది పెద్ద పెద్ద బండిగల కస్టమర్స్ నాకు పరిచయస్తులు అయ్యే కొలది రోజుకు ఒక 100-200 బళ్ళు ఒకవేళ అమ్మితే అటువైపు ఒక 100 రూపాయలు కమిషను, యువతలకు 100 రూపాయలు కమిషను. ఈ విధంగా డబ్బులు చేతి నిండా వస్తున్నాయి. డబ్బులు బాగా వస్తున్నాయి, వయసులో పెరుగుతున్నాను, పని చేతి నిండా ఉంటుంది. వాటితో పాటు కొంతమంది స్నేహితులు కూడా నాకు పరిచయస్తులయ్యారు. స్నేహితులు పరిచయస్తులయ్యారు, వారిని బట్టి నేను కొన్ని చెడు అలవాట్లకు, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటాం, ఇప్పుడు త్రాగకపోతే ఎప్పుడు త్రాగుతాం, ఇప్పుడు సుఖించకపోతే ఇంకెప్పుడు సుఖిస్తాం, ఇప్పుడు చేయకపోతే చచ్చిందర చేస్తావా ఏంటి అంటూ కొంతమంది స్నేహితులతో నేను కలిసి నా జీవితాన్ని పాడు చేసుకోవడం జరిగింది. చిన్న వయసులో త్రాగుడు, రోజుకించుమించు 16-17 బాబారత్న కిళ్ళీలు తినేవాడిని. కిళ్ళీలు నాకు ఎంత ఇష్టం అంటే నోట్లో కిళ్ళి ఉంటుండగానే మరో ప్రక్క నుండి టీ తాగేవాడిని, కిళ్ళి మాత్రం తీసేవాడిని కాదు. రోజుకు 2 పీటలు పైగా సిగరెట్లు కాల్చేవాడిని. భయంకరమైన పాప జీవితం, పాప బ్రతుకు. పేరుకు మాత్రము పాపం చేస్తున్నా. శుక్రవారం వస్తే నమాజ్ అనగా మసీద్కి వెళ్ళి, శుక్రవారం అంటే జుమ్మా, అంటే శుక్రవారం దాన్ని జుమ్మా అంటారు, జుమ్మా నమాజ్ ఆరాధనకి, అంటే నా పద్ధతి చెప్తున్నాను, ఆరాధన ప్రార్థనకు వెళ్ళేవాడిని. అదేవిధంగా లోకంలో కూడా నేను తిరుగుతుండేవాడిని, నమాజు చేస్తుండేవాడిని. గత కొన్ని దినాల క్రిందటైంది రంజాన్ ఖుత్బా. రంజాన్ పండుగ కొందరు అంటారు సేమియాల పండుగ అండి అంటారు కదా, ఆ పండుగ దానికి ముందుగా వచ్చే 30 రోజులు కూడా ఆ నెలపడుపు కనబడేటువంటి ఆ రోజు మొదలుకొని తిరిగి అది అస్తమించి మరలా వచ్చేటువంటి రోజు వరకు కూడా ఆ యొక్క ఉపవాస దినాలు గడిపి ఈ రంజాన్ పండుగలో చాలా నిష్ఠగా ఉంటుండేవాడిని. నోరు చూస్తే కంపు, ఒంటి మీద బట్ట చూస్తే సెంటు, దేవునికి స్తోత్రం కలుగును గాక. నోరు చూస్తే కంపు, హృదయం చూస్తే కంపు, ఒంటి మీద చొక్కా చూస్తే సెంటు కంపు అన్నమాట. ఆ విధంగా ఉండేది నా జీవితం. నా మట్టికి నేను అనుకునేవాడిని. ఇస్లాం అనే మాటకు అర్థము రుజువు మార్గం, బాగా జ్ఞాపకం చేసుకురండి. ఇస్లాం అనగా రుజువు మార్గం, మోక్షానికి వెళ్ళే మార్గము, సత్య మార్గము, శాంతి మార్గము అని అర్థం. ముస్లిమాన్ అనగా దేవునికి విధేయుడు, సిజ్దా చేయబడిన వాడు, నడినెత్తి మొదలు అరి పాదాల వరకు సృష్టికర్తకు లోబడిన వాడు అని అర్థం ముస్లిమాన్ అనగా. అయితే ప్రియులారా, మీరు అనుకోవచ్చు ఇస్లాం అంటే రుజువు మార్గం అన్నారు, ముస్లిమాన్ అంటే దేవునికి విధేయుడు అన్నారు, ఆ రెండు వదిలేసి ఈ మతంలోకి వచ్చేరేటండి అని మీకు ఆలోచన రావచ్చు. ప్రియులరా, నిజానికి సృష్టికర్తనబడినటువంటి దేవుణ్ణి ఆరాధించి నిజమైనటువంటి రుజువు మార్గంలో ఈరోజు నేను వచ్చాను. దేవుని స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే నిజానికి దేవునికి విధేయుడుగా ఉండే జీవితం, పేరుకు మాత్రం ముస్లిమాన్, ఈరోజు నేను నిజమైన ముస్లిముని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవునికి పూర్తిగా నేను లోబడి దేవునికి నా జీవితాన్ని అర్పించుకున్నాను. అలా ఉంటుండగా నా జీవితంలో కొన్ని చెడు అలవాట్లకు నేను బానిసనై, పేరుకు మాత్రం నమాజ్ చేసుకుంటూ నా కుటుంబ వారందరూ కూడా నా యొక్క మత ప్రకారంగా మేము వెళ్తుండేవాళ్ళం. మీకు తెలుసు తెలియదు కానీ, మరి మీ ప్రాంతంలో ఉందో నాకు తెలియదు కానీ, మా ప్రాంతంలో ఇస్లాంలో రెండు తెగలు ఉన్నాయి. ఒకటి షియా, రెండు సున్నీ. షియా వారంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మద్ ప్రవక్త యొక్క అల్లుడు హజ్రత్ ఆలీ అంటారు. అతను విశ్వసించినటువంటి వారిని షియా మజాబులు అంటారు. అగ్నిగుండం వేస్తారు, ఆ నిప్పుల మీద తొక్కటం మీరు ఎప్పుడైనా చూసారా? అగ్ని నిప్పులు తొక్కటం చూసానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆ అగ్నిగుండం తొక్కుతూ హిమామ్ హసేన్ హుస్సేన్, హాలీదూలి హసేన్ హుస్సేన్, హాలీదూలి హసేన్ హుస్సేన్ చెప్తూ ఆ పీర్లను పట్టుకొని ఆ మాత్రం సై పెద్ద పెద్ద నిప్పుల మీద నడుచుకుంటూ మేము వెళ్ళాం. ఆ రోజుల్లో మాకు కాళ్ళు కాలలేదు పెద్ద పెద్ద నిప్పుల మీద. నేను అనుకున్నాను నిజంగా ఎంతైనా మా భక్తి చాలా గొప్పది, కాళ్ళు కాళ్ళే చూసావా అనేసి నా భక్తి మీద రోజు రోజుకి మక్కువ ఇష్టం మరింత పెరుగుతుంది. ఎవరైనా క్రైస్తవ్యాన్ని గురించి కానీ చెప్తే నేను ఇష్టపడేవాడిని కాను. అలాగే కొందరు హైందవులు, వాళ్ళ పద్ధతులు కూడా నాకు నచ్చేవి కావు. నా ఇస్లాం అంటే నాకు చాలా ఇష్టంగా నేను ఉండేది ఆ రోజుల్లో. అయితే ప్రియులారా, దినాలు గడుస్తున్నాయి, పేరుకి నమాజు చేసుకుంటాను, నా భక్తిని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే లోకంలో కూడా నేను భయంకరమైన మనిషిగా నేను జీవిస్తున్నాను. నాలో ఉన్న తప్పులు, నాలో ఉన్న జీవితం నా ఇంటి వారికి ఎవరికి తెలియనివ్వకుండా చాలా సీక్రెట్గా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. పాపపు బ్రతుకు. ఒక దినాన నేను చేసినటువంటి ఘోరమైన జీవిత పాపానికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి నిమిత్తము డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ వల్ల కాలేదు. ఏమిటని మీరు అడగవచ్చు, అవుటుకు పోసుకుంటే రక్తం కారిపోయేది. ఒక భయంకరమైనటువంటి జబ్బు, 4 నెలలు పడ్డాను నేను. కడ్రాయిలు తడిచిపోయాయి. ఒక నెల రోజులైతే రక్తం ఆ యొక్క అవుటుకు పోసుకుంటే అవుటుకులో రక్తం వచ్చేది. మిగిలిన 3 నెలలైతే నాకు స్పర్శ తెలియకుండానే కడ్రాయిరంట బ్లడ్ అలాగా కారిపోయేది. రోజుకు ఒక 4-5 కడ్రాయిలు మార్చుకునేవాడిని. ఈ విధంగా నా జీవితంలో కలిగిన వ్యాధిని బట్టి మనిషిని బలహీనమైపోయా. నా తల్లి, నా పెద్దన్నయ్య అనేవారు, ఒరే నీకేమొచ్చిందో చెప్పరా, తల తాగటి పెట్టానో మేము బాగు చేసుకుంటావు నిన్ను, రోజు రోజుకి మనిషిని విలార్చిపోతున్నావు అని అన్నప్పుడు నా ఇంట్లో నాకు ఈ జబ్బు వచ్చిందని నేను చెప్పలేదు. చాలా అంటే దాచుకున్నాను, ఎవరికి చెప్పకూడదో తెలియకూడదు అని. నా స్నేహితులందరికీ తెలుసు నాకు ఈ తెగులు ఉంది. నా స్నేహితులతో చెప్పాను, మా ఇంట్లో ఎవరికి మీరు చెప్పొద్దు, టాబ్లెట్లు వాడుతున్నాయి కదా తగ్గిపోతుంది లేనని. ఈ విధంగా ఆ జబ్బులో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళా, అతడిచ్చే మందులు వాడాను. అతడు అన్నాడు, అర్ధరాత్రుల వరకు తిరగకూడదు, టయానికి భోంచేసి పడుకోవాలి. అలాగే చేశాను, అలాగే మందులు వాడాను, తగ్గలేదు. మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన వల్ల తగ్గలేదు. మరొక ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆ డాక్టర్ వల్ల తగ్గలేదు. ఈ విధంగా 3 డాక్టర్లు సంపాదించాను, 3 డాక్టర్ల వల్ల ఫలితం కాలేదు. మనిషి రోజు రోజుకి బలహీనం అయిపోతున్నాను, అస్థి పంచరులాగా, తిన్నది ఒంటికి పడతలేదు. నాలో ఒక బలమైన నమ్మకం వచ్చేసింది, నేను చనిపోతానని. ఎప్పుడైతే నేను చనిపోతానని నమ్మకం నాకు ఎప్పుడైతే వచ్చిందో, ఇస్లాం ధర్మం ప్రకారంగా కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాహు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో పూర్తిగా జీవించకపోతే వాడు జహన్నం పాతాళానికి వెళ్ళిపోతాడు. ఆయన చిత్తములో ఉండి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొహమ్మదు ప్రవక్త ద్వారా ఆయన మార్గంలో నడిస్తే అందరికంటే ముందు జన్నత్ మోక్షానికి వెళ్తారు అని నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు ఎక్కువ వచ్చిందో, రోజు రోజుకి పెరిగిపోతుందో, నా దైవానికి నేను ప్రార్థన చేశాను, యా అల్లా మిజే బచావ్, యా ఖుదా మిజే మాఫ్ కరో, మై కరస్సు గునా తుమే మాఫ్ కరో, ఓ దేవుడా ఓ భగవంతుడా దయతో నన్ను క్షమించు, నేను చేసిన పాపాలు మన్నించు, తుమే మిజే తందరిస్తి దేవ్, నీవు నన్ను స్వస్థత పరచు, తుమే మిజే దిశావ్, నీవు నాకు కనబడు, దయతో నన్ను క్షమించు, నాకున్న వ్యాధి నుండి తొలగించు, యా బాబా మిజే మాఫ్ కరో అని, ఓ తండ్రి నన్ను బాగు చేయి అని నా దైవానికి, నా మత సంబంధమైన, నా కుల దైవమైన నా అల్లాహు దేవుడికి నేను ప్రార్థించా. ఫలితము లేదు. మనిషిని రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నాను, వ్యాధి మరింత తీవ్రమవుతుంది. నా ఇంట్లో తెలుసుకునేంత పరిస్థితి అంటే చాలా సీక్రెట్గా దాచుకునేవాడిని. అర్ధరాత్రి 2 వెళ్ళేవాడిని, తెల్లవారుజామును మళ్ళీ లేచిపోయేవాడిని, ఎవరు లేవకుండా లేచిపోయి స్నానం చేసి వచ్చేసేవాడిని. ఈ విధంగా నా ఇంట్లో తెలియకుండా జబ్బును దాచుకున్నా. టాబ్లెట్లు అన్ని కూడా తీసుకెళ్ళి నా షాపులో దాచుకున్నా. ఆ టాబ్లెట్లు వేసుకొని మరల తెల్లవారుజామును అంటే బీగ వచ్చేసి మరలా ట్యాబ్లెట్ వేసుకునేవాడిని. ఈ విధంగా 4 నెలలు ఆ జబ్బు పడ్డాను. 4 నెలలు 3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, నా అల్లా నా దైవానికి ప్రార్థించాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రియులారా, సాధారణంగా కొందరు అనుకోవచ్చు, కొందరు డబ్బులు ఇస్తే యేసు గొప్పోడని చెప్తాడేమో, డబ్బులు ఇచ్చి మతం మార్పిడి చేస్తున్నారు అని మీరు కొందరు అనుకోవచ్చు. ఒక విషయం చెప్తాను, బాగా గమనించండి. ఒక మనుషుణ్ణి క్రైస్తవ మతంలోనికి నడిపించడానికి వాడికి ఒక 10,000 రూపాయలు ఇచ్చి, నువ్వు యేసును నమ్ముకో, బాప్తిసం తీసుకో, నీకు 10,000 ఇస్తాను అంటే వాడు ములిగేచ్చు నీళ్ళల్లో, మతం పుచ్చేసుకోవచ్చు. వాడికి 10,000 ఇచ్చేసిన తర్వాత, వాడు పుచ్చేసుకున్న తర్వాత, డబ్బులు వాడి చేతికి వచ్చేసిన తర్వాత, వాడు మరలా క్రైస్తవంలోనే ఉంటాడని నాకు గ్యారంటీ ఏమిటి? మీకు అర్థమైందా? తీసుకున్న వాడు తీసుకున్నట్టుగానే క్రైస్తవ మార్గంలో ఉండాలని రూల్ ఏమైనా ఉన్నదా? వాడు మరలా వెనక్కి ఎందుకు వెళ్ళిపోకూడదు? ఏ మతంలో నుండి అయితే వాడు వచ్చాడు అదే మతంలోకి ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? ఒకవేళ డబ్బు ద్వారా మార్చే మత మార్పిడే గనుక ఇది అయితే, డబ్బు తీసుకున్న తర్వాత మరలా ఎందుకు వెనక్కి వెళ్ళిపోకూడదు? కానీ ఎవరు అలా వెళ్తలేదే. వెళ్ళిపోమని చెప్పినా వెళ్ళేవారు ఎవరూ లేరు. నిన్ను చంపేస్తాను, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానన్నా సరే మమ్మల్ని చంపన్న చంపండి, కానీ మేము మరలా వెనక్కి వెళ్ళమంటున్నారు. దేవుని స్తోత్రం. డబ్బు చేత లాక్కొచ్చేది కాదు. ఒకప్పుడు నేను అలాగే అనుకునేవాడిని. ఎప్పుడైతే నాకు ఈ జబ్బు తీవ్రమైందో, యేసుక్రీస్తు గురించి నేను తెలుసుకునేవాడిని గతంలోనే. ఇలాంటి కూటాలు పెడుతూ ఎవరైనా హల్లెలూయా అని చెప్తుంటే నేననేవాడిని ఎటకరిస్తూ హల్లెలూయా హల్లెలూయా అనేటువంటి వాడిని, అంటే ఈ మతాన్ని తృణీకరిస్తూ, నా ఇంట్లో మా తల్లిదండ్రులు లేక మా యొక్క మామ మా తాత బాగా ఎక్కువగా మాగే నాకు ఇస్లాముని గురించి బాగా బోధించేవారు. క్యా బాబు, ఒరే బాబు, ఈ లోకలు ఎవరితోనే స్నేహం చేయొచ్చు, క్రైస్తవులతో స్నేహం చేయకూడదు. వాళ్ళ చేతిలో ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకం పట్టుకుంటే అనేకులు మనుషుల్ని మార్చేస్తారు. ఆమె కుదాకి రోషన్ వాళ్ళమే, కుదాకి రుహు వాళ్ళమే. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది, దేవుని యొక్క వెలుగు మన మీద ఉన్నది. కాబట్టి పెంట కుప్ప మీద వజ్రం పెట్టినా వజ్రం వజ్రమే, పెంట పెంటే. అలాగే ఈ లోకంలో మనం భేదవాళ్ళమైనా ముస్లిమాన్ అంటే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలో మనం బాబని నా ఇంట్లో చెప్తుండేవారు. దాన్ని బట్టి నేను ఎక్కువగా నా మతం మీద నాకు చాలా మక్కువగా ఉండేది. ఎప్పుడైతే ఈ జబ్బు నాకు తీవ్రమైందో, గతంలో అక్కడక్కడ చెప్పే మాటలు వినేవాడిని, యేసు బాగు చేస్తాడు, కనబడతాడు, స్వస్థపరుస్తాడు, క్షమిస్తాడనే మాటలంటే ఇదంతా బూటకం. వీళ్ళ మతంలో లాక్కోవడానికి వాళ్ళు అలా చెప్పేటువంటి మాటలువి మొత్తం మీద భారతదేశాన్ని అమెరికా వాడికి అమ్మేస్తారు వీళ్ళందరూ కలిసి. గతంలో నేను ఆ విధంగా నేను తలంచేవాడిని. ఎప్పుడైతే ఈ వ్యాధి నాకు తీవ్రమైందో, నా మతము, నా కులము, నా దైవం, నా దేవుడు, నా అల్లా నన్ను బాగు చేయలేదు. డాక్టర్లు నమ్మాను, డాక్టర్ల వల్ల కూడా నేను బాగుపడలేదు. తుదుకు యేసుక్రీస్తు గురించి నేను విన్నవాడిని గతంలో, మాట్లాడే దేవుడు స్వస్థపరిచి చివరి సమయంలో యేసుక్రీస్తు ప్రభు నా మనసులో అనుకున్నాను. ప్రభు నువ్వు కనబడతావని మీ క్రైస్తవులు అన్నారు, నువ్వు దగ్గరకు వస్తావట, ముట్టుకుంటావట. మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతోమంది మీరు బ్రతికి లేవనెత్తారట, అనేకులను బాగు చేశారని మీ క్రైస్తవులు చాలామంది చెప్తున్నారు. అదే గనుక నిజమైతే, నువ్వు ఉన్నవాడివే అయితే, నువ్వు మంచోడువు అయితే, నువ్వు బాగు చేస్తావని అందరూ అంటారు, అది నిజమే గనుక అయితే నన్ను కూడా ముట్టు, నన్ను బాగు చేయని ఒక రాత్రి వేళ నా మనసులో అనుకుంటూ ఒక చర్చికి నేను వెళ్ళాను. అప్పటికి ఇంగ్లీష్ ఆరాధన జరుగుతుంది, సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ అది. ఆ చర్చికి వెనకాతలు వెళ్ళి నేను నిలబడ్డా. ఎవరైనా తెలుసున్న వాళ్ళు వస్తే చూస్తారేమో అనుకుని ఎవరికి తెలియకుండా వెనకాతలు నిలబడి ప్రార్థన అంతా అయిన తర్వాత గబగబ వెళ్ళి ఒక 2 రూపాయలు కానుకేసి నా మనసులో అనుకొని ఇంటికి వెళ్ళి నేను భోంచేసి పడుకున్నాను. రాత్రి 10 అయింది. మా అన్నయ్య, ఇంకో అన్నయ్య, అప్పటికి ఎవరికి పెళ్ళిలు కాల, ఇద్దరు అక్కలకి వెళ్ళింది, ఇద్దరు అక్కలకి పెళ్ళి కాల. మా ఇద్దరు అన్నయ్యలు, మా అక్కయ్య, మా తల్లి ఇలా పడుకున్నారు, నేను ఇలా పడుకున్నాను. ఫ్యాన్ తిరుగుతుంది, చిన్న బెడ్ బల్బ్ వెలుగుంది, మా ఇంట్లో గంట గడియారం, ఆ గడియారం అలా తిరుగుతున్నది. 10:30 వరకు నాకు మెలకుగా ఉంది, ఎప్పుడు నిద్ర పట్టిందో పట్టింది మొత్తం మీద 11 లోపులని. అర్ధరాత్రి పావుతకు 2 గంటలకు నేను పడుకునేటువంటి గదిలో, నేను పడుకునేటువంటి ఆ మంచము దగ్గర, మా ఇంట్లో ఉండేటువంటి ఈ వినప బీరువ, దాని ప్రక్కన ఉన్నటువంటి తెల్లటి గోడ, ఆ గోడలో నుండి 2 హస్తాలు నా దగ్గరకు వచ్చి, నీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాటల పుస్తకంలో కూడా ప్రభు చేసిన ఉపకారానికి నేను అదే ఇచ్చా, మా చర్చి అమలం అదే. 2 హస్తాలు రక్తం కారుతూ వచ్చి నాతో చెప్తుంది, నా కుమారుడా నువ్వు భయపడకు అని. కళ్ళు తెరి చూసినప్పటికీ నా తల దగ్గర ఒక వెలుగలా నిలబడి ఆ 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టడం జరిగింది. అంతవరకే నాకు తెలుసు, నిదానించి మరీ నేను చూశాను, ఆ వెలుగు అలా మెల్లిగా గోడలోకి వెళ్ళినట్లుగా వెళ్ళింది. మరి తేటగా నేను చూసినప్పటికీ పావు తక్కువ 2 అయింది, గడియారం తిరుగుతుంది, ఎవరి నిద్రలో వాళ్ళు పడుకున్నారు. నా అంతరాత్మ అంటుంది, ఇప్పటి వరకు నీకు రక్తం వచ్చింది కదా, యేసుప్రభువే నిన్ను ముట్టాడు, బయట కాలువ దగ్గరికి వెళ్ళి నువ్వు పాస్ పోసుకొని చూసుకొని నీకు రక్తం రాదు అని. వెంటనే నేను లెగిసి బాత్రూమ్ దగ్గరికి వచ్చి లైట్ వేసుకొని పాస్ పోసుకున్నాను. అప్పటి వరకు వచ్చి ఆ రక్తం యేసు నన్ను ముట్టిన తర్వాత మాయమైపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభువు నన్ను తాకడంతోనే నాకు ఉన్నటువంటి వ్యాధి, ఆ యొక్క రక్తస్రావం లాంటి ఆ వ్యాధి ప్రభు నన్ను ముట్టి స్వస్థపరచడంతో నా జీవితానికి గొప్ప సంతోషం కలిగింది. ఆ రాత్రంతా తెలియలేని ఒక దుఃఖం నాకు వచ్చింది. 2 రూపాయలు నేను కానుకేశాను. ప్రభు వంటి నేను తృణీకరించేవాడిని. చర్చికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకున్నానో లేదో, నిజంగా అందరు అన్నట్లు నేను కనబడే దేవుడు. ఆ గోడలో నుండే కదా 2 హస్తాలు వచ్చి నన్ను ముట్టిని అని ఉదయం ఇంచుమించు 4 గంటల వరకు ఆ మంచం మీద నేను తలంచుకుంటూ ఆలోచించుకుంటూనే పడుకుని పోయాను. తెల్లవారిన తర్వాత మరలా నేను బాత్రూమ్కి వెళ్ళి మరలా పాస్ పోసుకున్నాను, రక్తం రాలేదు. షాపు దగ్గరికి వెళ్ళాను, నా స్నేహితులతో చెప్పాను, రే రాత్రి వరకు నిన్నటి వరకు వచ్చినటువంటి ఆ రక్తం నాకు రాలేదురా. వాళ్ళన్నారు నువ్వు టాబ్లెట్లు వాడేవు కదా, అందులో ఏదో నీకు పనిచేసింది అన్నారు. కాదు కాదు, నిన్న మనం పశు సినిమాకి వెళ్దామని అనుకున్నాం కానీ మీరు ఎవరు రాలేదు. అయితే రాత్రి మీరు రాలని కారణం బట్టి చాలా వరకు చూసి నేను ఒక చర్చికి వెళ్ళి 2 రూపాయలు కానుకేసాను. ప్రార్థన చేసి ఇంటికి వచ్చి నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత పావుతకు 2 గంటలకు ప్రభువు నన్ను ముట్టాడని నా స్నేహితులతో నేను చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువుని నేను తెలుసుకున్నాను. ప్రభువులోకి నేను వచ్చాను. నేను చదివిందల్లా 1వ తరగతి. ఖురాన్ గురించి బాగా నాకు తెలుసు. దాని గురించి నా ఇంటి వారు, మా మామ, మా తాతలు వాళ్ళు బాగా ఎక్కువ చెప్పేవారు. దాన్ని మాత్రమే పఠించడం తెలుసు. ఇలాగ ఉంటుండగా ప్రియులారా, ప్రభు మీద మమకారం పెరిగింది. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని నేను అనుకునేవాడిని. మా ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ చర్చ్లో పాస్టర్ గారు నేనుంటున్న షాప్ దగ్గరే కొన్ని కాఫీ హోటల్ దగ్గర వచ్చి ప్రార్థన చేసేవాడు ఆయన. ఆ విధంగా ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఆయన అన్నాడు, బాబు మా మందిరం పలాని చోట నువ్వు రాని కోసం ప్రార్థిస్తామని అన్నట్టు వెళ్ళాను. వాక్యం విన్నాను, నమ్మి బాప్తిసం పొందాను. ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత మరి నాకు ఇంకా పరిపూర్ణమైన అవగాహన లేదు. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు నేను సినిమాకి వెళ్ళేవాడిని. ప్రభులో ఉంటూ అప్పుడప్పుడు వేళాకోళంగా కూడా మాట్లాడేవాడు, బాప్తిసం తీసుకొని కూడా. ఆ తర్వాత నా మెకానిక్ ఫీల్డ్ ఇలా చేస్తున్నాను, బళ్ళు రిపేర్ చేస్తున్నాను, నన్ను గురించి తెలుసుకొని కొంతమంది వచ్చి బళ్ళు రిపేర్ చేయించుకుంటూ, ఓ తమ్ముడా నువ్వు ప్రభు నమ్ముకున్నావట కదా అంటూ కొంతమంది LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ ఆ సహవాస్ వారు కొంతమంది నా పరిచయస్తులై, తమ్ముడా నీ పాపాలు పూర్తిగా ఒప్పుకోవాల, నువ్వు సహవాసానికి రా అన్నప్పుడు రాజమండ్రిలో LEF ది ల్యామెన్ ఇవాంజికల్ ఫెలోషిప్ జోషువా డానియల్ గారి యొక్క సహవాసం, ఆ యొక్క దేవుని వాక్యం నేను విన్నప్పుడు, దేవుని సేవకులు చెప్పే వాక్యానికి నేను విధేయుడైనప్పుడు, నువ్వు చేసిన పాపాలు ఇతరుల దగ్గర కూడా ఒప్పుకో అని అన్నప్పుడు అవన్నీ నాకు గుర్తొచ్చినాయి. గతంలో బండి రిపేర్ చేస్తే 50 రూపాయలు అయిందానికి 250 రూపాయలు బిల్ వేసేవాడిని. చాలా మంది ఉన్నారు ఇలా ఈ రాత్రి అలాంటి వాళ్ళు కూడా. 50 రూపాయలు బండికి రిపేర్ అయితే ఇంకో 150 రూపాయలు వేసేవాడిని. బండి రిపేర్ చేయడానికి ఎవరైనా ఇస్తే ఆ బండిలో పెట్రోల్ తీసి పక్కనెట్టేవాడిని. ఇంకొకటి ఏమన్నా బండి రిపేర్ ఇస్తే దాంట్లో కాస్త పెట్రోల్ తీసి సాయంత్రం అయిన తర్వాత 2 లీటర్లు నమ్ముకునేవాడిని. బండి ఇంజిన్ బండికి ఇంజినాయిల్ వేయబోవని చెప్పి ఎవడైనా డబ్బులు ఇస్తే ఇంజినాయిల్ వేసేసానని చెప్పి నా దగ్గర పాతాయిలు వేసేసేవాడిని, డబ్బులు నేను తీసేసుకునేవాడిని. అలాగే సామాన్లు కొనడానికి ఆ యొక్క స్పేర్ షాప్ కొట్టుకు వెళుతూ నేను లోపలికి వెళ్తూ ఇలా కన్ను కొడితే చాలు, నా వెనకతలు వచ్చే బండిల వంటకి రేట్ ఎక్కువ వేసేసేవాడు. 500 రూపాయలు సామాన్లు కొంటే ఇంచుమించి 650-700 రూపాయలు బిల్ వేసేసేవాడు అతడు. ఈ విధంగా అక్రమమైన జీవితం జీవించా. అవన్నీ దేవుని పాదాల దగ్గరకు వచ్చినప్పుడు పరిపూర్ణంగా వాటిని నేను ఒప్పుకొని బండిగల కస్టమర్ల దగ్గర సమాధాన పడి, అయ్యా మీ బండికి తెలియకుండా ఇంత రేట్ వేశాను, మీ బండి మోసం చేశాను, మీ బండిలో పెట్రోల్ తీశానని చెప్పి అవన్నీ బండిగల కస్టమర్ల క్షమాపణ కోరుకున్న తర్వాత నా హృదయం పూర్తిగా తేలికైంది. మా ఇంటికి దగ్గరలోనే DMHS స్కూల్ అని ఉంది. ఆ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ఏకాంతంగా సాయంత్రం 5 గంటల నుండి స్కూల్ అయిపోయేది. 6:30 ఆ టైంకి నేను షాప్ కట్టేసి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన 11:30 ఆ టైం వరకు ప్రార్థన చేసుకునేవాడిని. ఆ చీకటిగా ఉన్న ఆ గదుల్లో ప్రభు యొక్క దర్శనట, కొట్లేమో మోమకాబతి సులుగాత హేకతే, కొట్లో కొవ్వు తెలిగిస్తున్నాడట, ఈసా అలైహిస్సలాంకి ఫోటో లేలుకాకో దుకాణమే రకలేకతే, యేసుప్రభు ఫోటో తెచ్చి కొట్లో పెట్టుకున్నాడట, కొవ్వు తెలిగిస్తున్నాడట. మన వాళ్ళు ఎవరైనా బండి రిపేర్ చేయించుకోవడానికి వెళ్తే యేసు నమ్ముకున్నాను మీ తమ్ముడు అంటున్నాడు, ఈ విషయం నీకు తెలుసా అన్నారు. వాడొచ్చి మా తల్లి మీదకి అకలేసాడు, మా పెద్దన్నయ్య మా తల్లి కలిసి నన్ను కొడుదానించి ఇంటికి రమ్మని చెప్పారు. నేను బండి స్టాండ్ వేసి ఇంకా ఇంట్లోకి వెళ్తున్నాను, ఈ లోపల మా పెద్దని వచ్చి లాగి పెట్టి ఒకటి పీకెళ్ళాను. క్యారే హరం జాది క్యారే గద్దా తూ చేయమాడు. ఒరే ఏమొచ్చిందిరా పాపి నీకు, ఇంత వంట లేని దాంట్లోకి వెళ్ళేవట, మసీదులో పెద్దలందరూ నన్ను నిలబెట్టేశారు, నువ్వు యేసు నమ్మేవట, కొట్లో ఫోటో పెట్టేవట, కొవ్వు తెలిగినవట, బైబుల్ పెట్టుకున్నావట, ఇటు మన ఇంట వంట లేని మతంలోకి నేను ఎవడ వెళ్ళమన్నాడు అని. నేనన్నాను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా? మా ఊడు అన్నాడు అసలు విషయం ఏడు చెప్పి ఎందుకు వెళ్ళావన్నాడు, నన్ను ఇంట్లో ఉండమంటారా వెళ్ళిపోమంటారా? నేను ప్రభువుని నమ్ముకుని ఎందుకు నమ్ముకున్నాను? నేను ఇప్పుడు మీకు చెప్పను, ఒక రోజు వస్తుంది అప్పుడు మీరే తెలుసుకుంటారు. ఏమా ఉండమంటావా నేను వెళ్ళిపోమంటావా? ఓకే మా అన్న తల్లి అన్నాను. వెంటనే మా తల్లి కళ్ళంట నీళ్లు పెట్టుకుని, రే చిన్నోడు వాడు తప్పు చేస్తే చేశాడు, నువ్వు పెద్దోడు కాబట్టి పెద్ద మనసుతో వాడిని క్షమించాలి, కానీ నువ్వు చేసిన పని ఏమిటనేసి నా తల్లి మా పెద్దని గద్దించింది. ఆ తర్వాత నేను మెల్లగా మౌనంగా ఊరుకున్నాను. నా తల్లి అన్నది, ఒరే మన ఇంట వంట లేని మతం నువ్వు ఎందుకు పుచ్చుకున్నావు? మసీదులో పెద్దలందరూ కలిసి అన్నీ నిలబెట్టారట, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? ఏదో మాంసం తిన్నావని దుమ్ములు మెళ్ళగా కట్టుకుంటావా? నువ్వు నమ్ముకుంటే నీ మనసులు నమ్ముక ఫోటో నేను ఎవరు పెట్టుకోమన్నారు, కొవ్వు ఎవరు వెలిగించుకోమన్నారు అన్నట్టు ఈ మధ్యలో నువ్వు జుమ్మా నమాజ్ అంటే శుక్రవారం నమాజ్ కూడా నువ్వు వెళ్తలేదని ఆ వాళ్ళందరూ కూడా పెద్ద నేను నిలదీశారట అన్నారు. నేను మౌనంగా ఊరుకున్నాను. అలా జరుగుతూ ఉంటుండగా కొన్ని దినాలైన తర్వాత మొత్తం మీద నా జీవితం పరిపక్వంలోకి వచ్చింది, పరిపూర్ణతలోకి. స్నేహితులందరూ కట్టయ్యారు, త్రాగుడు, వ్యభిచారం, మోసం, పాపపు జీవితం వాటన్నిటి నుండి విడుదల పొందిన తర్వాత నా ఇంటి వారికి నా యొక్క జీవిత ఒక ప్రత్యేకత వారు చూశారు. ఆ ప్రత్యేకతను బట్టి నా ఇంట్లో నా తల్లి అనేది, ఒరే నువ్వు చర్చికి వెళ్తుంటావు కదా, ఏం చెప్తారా మీ పాస్టర్లు అక్కడ, అంటే మన పేష్మ అయితే మన మసీదులో ఉండేటువంటి ఇమామ్ గారు చెప్పినట్లుగానే చెప్తారా ఏంటి అనేసి నా తల్లి ఇద్దరు అక్కలు నన్ను అడిగేవారు. చర్చిలో చెప్పే మాటలో కళ్ళంట నీళ్లు తెచ్చుకున్న వాళ్ళకి చెప్పేవాడిని. తెలియకుండా నా తల్లి కళ్ళంట నీళ్ళు వచ్చినాయి, నా అక్కయ్య కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. ఒక శుక్రవారం అది, మరొక శుక్రవారం తలార స్నానం చేసి నేను ప్రార్థన చేసుకుంటే నా తల్లి నా ఇద్దరు అక్కలు వచ్చి మోకాళ్ళు వేశారు. దేవుని స్తోత్రం. నలుగురితో నా ఇంటిలో ప్రార్థన ప్రారంభించాం. 300కు పైగా దేవుడి దినాన్ని సంఘాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకుడిగా నమ్మాను. నన్ను బట్టి నా తల్లి, నా అక్కయ్యలు, అలాగే నా ఒక అన్నయ్య, ఆ అన్నయ్య యొక్క భార్య, ఇంటి వారందరూ ప్రభువులోకి వచ్చాం. మా పెద్దనే మాత్రం నేటికి మజీతులో మెంబర్. అతడు తన భార్య, తన పిల్లలు అందరూ మందిరానికి వస్తారు, పెద్దని భార్య, పిల్లలు, అలాగే తను కూడా ప్రార్థన చేసేటప్పుడు లేచి నిలబడతాడు, ప్రార్థన చేసుకుంటాడు. అయితే నా తల్లికి నేనే బాప్తిస్మిచ్చా, నా అక్కలకి నేనే బాప్తిస్మిచ్చా, అలాగే నా యొక్క అన్నయ్య, అన్నయ్య భార్యకు కూడా నేనే బాప్తిస్మిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి అంకితం చేశా. కొన్ని దినాలైన తర్వాత మసీదులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని ఇంటి మీద పడ్డారు. ఒక ఆదివారం ఆరాధన జరుగుతుంది. మా తల్లి, అక్కలు, మేము అందరం మందిరంలో ఉన్నాం, కిందకి రమ్మని చెప్పారు. రావడంతో మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. దేవుని స్తోత్రం. మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. నేను అన్నాను ఇలివేసేటువంటి ఏంటి అని అడిగాను. అదే మిమ్మల్ని ఇలివేసేస్తున్నాం అన్నారు. మరలా అన్నాను ఇలివేసేటంటే ఏంటి? మేము తినే అన్నాన్ని తిననివ్వకుండా చేయటమా, మేము త్రాగే మంచినీటి త్రాగనివ్వకుండా చేయటమా వెలివేయటం అంటే, మేము నడిచే ఈ భూమి మీద నడనివ్వకుండా చేయటమా వెలివేయటం అంటే, మేము ప్రాణంతో ఉన్నాము, రెప్పలాడిస్తున్నాం, గుండు కొట్టుకుంటుంది, వెలివేసేటమంటే మా గుండు కొట్టుకున్న గుండెను కొట్టుకొనియకుండా చేయటమా, ఏంటి వెలివేసేయటం అంటే? అదే, ఏ శుభకార్యానికి మేము మీ ఇంటికి రాము, ఏది జరిగినా సరే మిమ్మల్ని మా ఇంటికి మేము పిలవం, మాకు మీకు సంబంధం లేవని. దేవుని స్తోత్రం. వాళ్ళు అండే మాట అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఏం జరిగినా సరే మాతో మీకు పాలు పంపులు లేవన్నారు. నేనన్నాను వెలివేసేటువంటి మీరు నాతో మాట్లాడరు అంతే కదా, మేము తిన్నా కూడు నేను తిన్నకుండా ఏం చేయలేరు కదా మీరు వెలివేయటువంటి, మేము త్రాగే మంచినీళ్ళు త్రాగనివ్వకుండా మీరు చేయలేరు కదా వెలివేయటువంటి. వెలివేసేయటం అనగా రేపు అన్న రోజు నుండి మీరు మాతో మాట్లాడరు అంతే కదా అన్నాను. అవును అంతే. ఆ మాట నువ్వు చాలా తక్కువగా తీసుకుంటున్నావా, ఏ విషయంలో మేము మీకు సహాయం చేయం, మేము రాలేమన్నారు. నేనన్నాను చూడండి అయ్యా, సలామలేకం అన్నవాళ్ళు మీరు మాకు 100 మంది ఉంటే వందనాలండి అన్నవాడు మాకు 1000 మంది ఉన్నారు, మీతో మాకు పని లేదన్న. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మీతో మాకు పని లేదు, మేము చచ్చినా మా శరీరంలో కుక్కలు పీక్కు తినేసినా మమ్మల్ని తీసుకెళ్లి సముద్రంలో నీటిలో పడేసినా లేకపోతే ఎవరో కబరస్థానంలో మమ్మల్ని పెట్టేసినా శరీరం మట్టిలో నుండి కాబట్టి మట్టిలో పోతుంది, మా ఆత్మ మాత్రం దేవుని యుద్ధకు వెళ్తుంది. మీతో మాకు పని లేదు, మీరు కాదు మమ్మల్ని నిలబెట్టం, మిమ్మల్ని మేమే నిలివేసేసామని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ విధంగా ప్రభువులోకి పరిపూర్ణంగా రావటం, ఈరోజు నా ఇంటి వారందరూ కూడా ప్రభు మార్గంలో నడుస్తున్నారు. హల్లెలూయా. ఏ ముస్లింస్ అయితే తృణీకరించి ఆ ముస్లింస్ అందరూ కూడా ఈరోజు మందిరానికి వస్తున్నారు. హల్లెలూయా. ఇది నా చాలా మంది మా మందిరంలో అనేక మంది రక్షించబడ్డారు, బాప్తీసాలు తీసుకున్నారు. ముస్లిం సహోదరులు ఆయా స్థలాల్లో వారు అద్భుతమైన సాక్ష్యాలుగా జీవిస్తూ అనేక స్థలాల్లో ప్రభు కొరకు వారు వాడబడుతున్న ముస్లిం సహోదరులు అనేకులు కలరు. హల్లెలూయా. ఈ విధంగా యేసు ప్రభువు నమ్మిన తర్వాత నా జీవితానికి నెమ్మది ఆదరణ దొరికింది. అయితే బైబిల్ గ్రంథం నేను చదవటానికి ఏ విధమైన బైబిల్ క్లాసెస్ నేను ఏ తరబీదు పొందలేదు. నాకు బాప్తిస్మ ఇచ్చిన పాస్టర్ గారు కూడా ఆయన పెంతకోస్తులు, ఆయన చనిపోయారు. ఎల్ఈఎఫ్లోకి వెళ్ళిన తర్వాత ప్రభు యొక్క వాక్యం పూర్తిగా విన్న తర్వాత డిఎంహెచ్ స్కూల్ గదుల్లోకి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరం నాకు వినబడ్డ తర్వాత నా ఇంటి వారిని రక్షించాలనే భారం నాకు వచ్చి శుక్రవారం మాటలు ఇంట్లో నేను ప్రార్థన ప్రారంభించాను. దేవుడు దానిని అదేవిధంగా కొనసాగించమని చెప్పాడు. గత 9 సంవత్సరాల వరకు నేను పనిచేస్తూ ప్రభుకు సాక్షిగా అనేక స్థలాల్లో సువార్తకుడిగా వాడబడ్డా. గత 9 సంవత్సరాల నుండి నా పని సంపూర్ణంగా నేను ఆ రెంచులు పట్టుకోవడం, బళ్ళు రిపేర్ చేయడం పూర్తిగా మానేసి మనుషులను రిపేర్ చేసేవాడిగా దేవుడు నన్ను చేశాడు. దేవుని స్తోత్రం కలుగులుగాక. ఆ విధంగా నా కుటుంబం అంతా కూడా రక్షించబడింది. నాకు వివాహమై ఒక బాబు పాప. పాటల పుస్తకం మీద వెనకాతలు ఉన్నది మా బాబు. ఈ విధంగా మా కుటుంబం అంతా కూడా ప్రభు మార్గంలోనికి వచ్చాము. మా జీవితాలకి నెమ్మది. ఒకప్పుడు మా చేతులు ఇలా చాపేవాళ్ళం, కానీ ఈరోజు మా చేతులను దేవుడు సమృద్ధి నింపాడు. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే మరలా వీలైతే ఎప్పుడైనా మీతో మిగిలిన విషయాలు నేను మరికొన్ని ఖురాన్ గురించి విలువైన విషయాలు నేను మీతో పంచుకోగలుగుతాను.

దేవుని సేవించడానికి, సమాజంగా కూడి ఆయనను ఆరాధించడానికి మందిరాన్ని నిర్మించుకుని దానిని ప్రతిష్ఠించుకుని దానిలో ప్రవేశించే సమయం ఎంతో ధన్యకరం. ఆయన మందిరావరణములో హృదయపూర్వకంగా మన బల్యర్పణలు ఆయనకు సమర్పించాలి.